kami tuh balik.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

సకల విద్యను నేర్చి సభ జయించగవచ్చు. సకల

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, భోగ సౌభాగ్యముల్ ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: ప్రేమస్వరూపులారా. ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు. శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు, చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు, అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు. కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది. ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి. మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూసి ఉంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: ద డిజైర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ టుడే టు ద మోడర్న్ మ్యాన్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. కనుక మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి. ఈనాటి ప్రపంచమునందు దూషణ భూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి. కానీ ఈ దూషణ భూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు. ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత, పెట్టుకోవటం సాధ్యం కాదు. అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు. వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు. కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు చెప్పాడు, వ్యాస దూషణకు కృంగిపోకూడదు, భూషణకు పొంగిపోకూడదు, తన భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు? దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దేనిని దూషిస్తున్నాడు మానవుడు? దేహాన్ని దూషిస్తున్నాడా? మంచిది, మన దేహాన్ని మనమే దూషించుకుంటూ ఉన్నాము. మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పాంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయపడినట్టు అవుతుంది. పోని లేక ఆత్మను దూషిస్తున్నాడా? దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ. కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు. కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహములకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది. నన్ను కాదు అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకేమాత్రమో బాధ కలగదు. నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు, కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు. ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్. కానీ నీవు అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటరు రీడైరెక్ట్ రాసిన వాడికే పోయి చేరుతుంది. కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్. దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది. దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది. కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు. కేవలము వారి యొక్క భావం పురస్కరించుకునియే, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకునియే, వారి అహంకార మమకారములు పురస్కరించుకునియే దూషణ భూషణకు దిగుతున్నారు. దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని, వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి. ఒకనొక సమయంలో కృష్ణుడు దుర్యోధనని పిలిచి, దుర్యోధన నీవు కొంచెం సహాయం చేయాలి అన్నాడు. కృష్ణ నీకు నేను సహాయం చేయటమా? నాకెంతో గర్వంగా ఉంటుండాలి, చేస్తానన్నాడు. అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారు ఉన్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు. విచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు. కృష్ణ
1: కృష్ణ,
0: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు. అంతయో శ్రమపడి విచారణ సలిపాను, కానీ మంచివాడు నాకు చిక్కలేదు. అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును. తనం తాను వర్ణించుకున్నాడు. సరే, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ధర్మజుణ్ణి పిలిచాడు. ధర్మజా, నీ ఒక సహాయం చేయాలి అన్నాడు. స్వామి
1: స్వామి,
0: నీకేమిటి, నేను సహాయం చేయటమేమిటి? సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమి చేయటం? కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు. తప్పక చేయగలను స్వామి. ఈ రాజ్యములో ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు. ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు. శ్రీ కృష్ణ, ఎక్కడే గాని దుర్మార్గం నాకు కనిపించలేదు. దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో, కాని ఎవ్వరు దోషులు కారు అన్నాడు. ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము, ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి,
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: The outlooks of Duryodhana are wicked and bad.
0: Vari vari reaction kanuka dharmajudu chedda vaadu kaadu kevalam drishti attido srushti atti kanuka creation anetundi drishti anetundi pratyekanga ledu drishtini puraskarinchukune ee srushti roopanduthu untadi alanti rangu addalu dharinchinatundi variki srushti alanti ranguga kanipistundi kanukane evarevaru drishti ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు. కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కచేసుకోవాలి. దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం. మన దృష్టిలో దోషం నుంచుకొని కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు? కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి. గొప్ప గొప్ప పండితులు కూడాను, మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు. ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు, ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్లబామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది. ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది. అని ఆ పండితునికి కోపం వచ్చింది. అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను, ఆ సరైన కాలమునికే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను. నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు. ఆ గొల్ల పడుతూ చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు. ఆ పడవ నుంచి నేను రావాలి. ఎవరైనా శ్రీమంతులు, ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీటిస్తారు. రెండవ పర్యాయమే మాబోటి వారికి ఇస్తుంటారు. కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నానని ఆ పండితుడికి కోపం వచ్చింది. చిన్న నదిని దాటానికి పడవను నీవు ఆశ్రయించాలా? ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారిని ఇస్తుంది అన్నాడు. ఈ అష్టాక్ష నామం చేత నీవు నదిని కూడా నువ్వు సులభంగా దాటి రాగలవు, కాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సలుపుకోగలను. అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము. పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు. రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది. పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది. కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది. ఆనాటి నుండి సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది. ఈ సకాలము తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు. మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలమును నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది. కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు. ఆ పండితులకు అనుమానం కలిగింది. తక్షణమే ఆమె వెంట వచ్చాడు. వస్తాను నీ వెంట, ఎట్లా దాడుతావో చూస్తామన్నాడు. ఆమె నది దగ్గరకు వచ్చింది, పైన బుట్ట పెట్టుకుంది, కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరి అనుమానము లేదు ఆమెకు. కానీ ఈ పండితుడు నది దగ్గరకు వచ్చేటప్పటికీ ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని ఓం నమో నారాయణ దిగాడు. పోయాడు, కొట్టుకుని పోయాడు. చూచారా, కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు. కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు. ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి, పుట సులభము చేయుట కష్టము. దాతకైనా వాని తాతకైనా ఎవరికైనా సరియే పిల్లలు చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు. ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది. కానీ విద్యార్థులు అందుకని విద్యార్థులు ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది. కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు. కనుక నీ సంశయాత్మ వినశ్యతే మనకు అవకాశం ఇవ్వకుండా ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని దానిని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు. తాను వేసిన డ్రామాలో కూడాను బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు కూడా అదే ప్రశ్నించాడు. ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకున్నదా, నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా, ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను, ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను, నమ్మకం ఉంది అన్నాడు ఇచ్చాడు, నేను చూసుకుంటానన్నాడు. ఈనాడు నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు. లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనము? నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే. భగవంతుని పైన విశ్వాసం ఉంది కానీ మాట పైన నమ్మకం లేదు. కనుకనే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను క్షణక్షణాలతో తీరిపోతూ వచ్చింది. భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని, ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు, క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు. అయితే పరిత్రాణాయ సాధువునాం, సాధువును రక్షించే కోసమని. కాని సాధువు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు. మేమందుకును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది. కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు. మాటలకును చేసేటి చేతలకు సంయమున్నడి వాడు సాధువు. కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం. అది ఏ నిజమైన ధర్మం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి? థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఈ హెచ్వి కాదు, 3 HV. హార్ట్, హెచ్, హెడ్, హ్యాండ్. కనుకనే ఇది నిజమైనటువంటి మ్యాన్ కైండ్. ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం. కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు. మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంతటి శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు. పాజిటివ్ మంచి పవర్ఫుల్ గానే ఉంటుండాలి. కానీ నెగిటివ్ సరిగా లేనప్పుడు ఈ పాజిటివ్ ఉండి ప్రయోజనం లేదు. కనుక నెగిటివ్ మంచిగా ఉంటుండి, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ కూడా పనిచేయలేదు. కనుక రెండింటి ఎందుకు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి. బాడీ నెగిటివ్, ఆత్మ పాజిటివ్. కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ టెంపుల్ బాగుండాలి, లోపల దైవము సరి అయిన స్థితిలో ఉంటుండాలి. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటుంది, ఆ టెంపుల్కి ఎవరు కూడా వెళ్లరు. కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు, కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు. టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు, స్టాచ్యూ ఉండదు. ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది. శాంతి అనేటువంటిది కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని, వ్యక్తులతో కాని, విషయంతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు. ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు, దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు, ఇప్పుడు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు. కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుంది. కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము? ఏమందే ఉంది కానీ బయట తట్టు లేదు. అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి. నీ లోపల ఉన్నది కానీ బయట లేదు. అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్. ఉత్తమైనటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటుంది. చూడు, ఇదంతా వైర్ వేశారు, వైర్ లోపల కరెంటు ఉంది. చింది చిన్న ఉదాహరణము, నా ముందు నీవు నిల్చుకో. నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి. కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది. నీ స్వరూపం ఎక్కడ ఉంది? నాలో ఉంది. స్వరూపం ఎక్కడుంది? నీలో ఉంది. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే. కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి. నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. అట్టు లేకుండా దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది? కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి. దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతనే ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది. కేవలము మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం ఏ విధంగానూ ప్రత్యక్షం చేసుకోలేము. పర్సనల్ అనగా ప్రాక్టికల్ అనేటువంటి దాంట్లో కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క అనుభూతిలో మనం అనుభవించాలి. కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దైవం చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో. ఏమైనా చేయగలడు, కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి. ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి. కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది? దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును, సత్యభావము చేత సజ్జనుండు, సర్వ సంకల్పరహితుడే శాంతి పొందు ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎందుకంటే దుర్గుణాలు లోపల ఉంచుకొని దుష్టభావముల చేత దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది? దుష్ట సంకల్పము ఉన్నప్పటికీ దుష్ట సంకల్పములే ప్రత్యక్షమవుతుంటాయి. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి. తన యందున్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాయి. కానీ తన యందున్నటువంటి ఒక ఇది చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది. కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటినీ మార్చి ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు, పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు. కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు, లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు, గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. తన ఎందే ఉంటున్నది. తన ఎందున్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి. అనగా మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి. అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు శక్తి క్రమక్రమేణా సన్నగిల్లుతుంది. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి. పిల్లవారులేస్తేనే కాఫీ టీ కావాలి, మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి, ఇంకా కొంత అయిపోయేటప్పటికే ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు, లేకపోతే ఏ టీవీనో వేసుకుని కూర్చుంటావు. చేరినటువంటివి నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీవు తగ్గించుకో. అంటే మీరు ప్రయత్నం చేయండి, టీ కాఫీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకుని చూడండి. రెండు దినముల్లో చూడండి మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది. కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది. ఈ మితిమీరినటువంటి కోరికల చేత వాంఛల చేత మన మతి గతి తప్పుతుండాలి. మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము. నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము. మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన అజ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం. భగవంతుడు ప్రతి మానవులకు మతి స్థితి గతి సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు. కానీ దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి. మిగిలినటువంటి యొక్క వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము. వాంఛలు అన్నీ కూడా కేవలము ఒక అనిమల్ వాంఛలు, మృగవాంఛలు. మృగవాంఛలను ఏమాత్రమో మనం ప్రవేశపెట్టకూడదు. మానవతా విలువను మనం పెంచుకుంటూ రావాలి. సత్య ధర్మ శాంతి ప్రేమ హ్యూమన్ వాల్యూ పోవటం చేతనే అనిమల్ వాల్యూ పెరిగిపోతున్నాయి. ఈ అనిమల్ వాల్యూని పెంచుకుని కేవలం సుఖశాంతులు మనకు లభించాలంటే ఏ విధంగా లభిస్తాయి? దుష్టభావాన్ని మనం పెంచుకుంటున్నాము, మనం పెంచుకుంటున్నాము, దుష్ట పనులు చేస్తున్నాము, మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది? కనుకనే వ్యాసుల వారు కూడాను ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు, వ్యాస నీవు ఎన్నో పురాణములు రాశావు, పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు. నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు. భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి. సీక్రెట్ ట్రస్ట్ అంటారు, ట్రస్ట్. కానీ ఇది సీక్రెట్ కాదు, చాలా పవిత్రమైనటువంటిది. భాగవతము ఐదు అక్షరములు. ఈ ఐదు అక్షరములే మన పంచ ప్రాణములు, మన పంచభూతములు, మన పంచకోశములు, ఏ పంచ స్వరూపములు, స్థానములు కూడాను. స్థానములు ఏమిటి? ఈ స్థానము భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, గా తత్వము. ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు. ఏది మొట్టమొదటిది? భక్తి. భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది? ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది, భక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది, రక్తి పెరిగే కొద్ది విరక్తి పెరుగుతుంది. మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి. భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికీ జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది మనకు? దేవత కైవల్యం. ఈ జ్ఞానం అనేటువంటిది రెండవ అక్షరము.
2: వకారం, వైరాగ్యం రావాలి.
0: కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది. కనుక నేను దీనిని వేదం కూడాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి. భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము, వైరాగ్యం ద్వారా ఏం కలుగుతాం, అసి అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది. ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది. కనుకనే బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు. దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది. ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు. భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి. కనుకనేది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ఈ భక్తి అనేటువంటి మనలో అభివృద్ధి కావాలనుకుంటే అనేక విధమైనటువంటి ఇక్కట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఈ ప్రహ్లాదునికి బాధలు పెట్టలేదు, కన్న తండ్రియే బాధలు పెడుతూ. కారణమేమిటి? తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు. భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం. కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి. రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు. రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు. ఎవరి సొత్తు? రాముని సొత్తు. రాముని దూరం చేసి రాముని సొత్తు అయినటువంటి సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది? కనుక నేను భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు. భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితం ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు. కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎరుము చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు. కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధలోభ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చెండా అమార్కునికి బోధించాడు. ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు. ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు. ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు ఓ పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న శరణ్య, కించిక తా కన్నుల నీరు తేడు, భయక సమేతుడు కాడు ఓ భూవర. ఏమిటి ఈ ఆశ్చర్యం? ఏ విధంగా హింసించినప్పటికీ ఏమాత్రము తన బాధపడ్డు. భయప్రాంతులు లేవు. హరినామం తప్ప మరొక నామమే లేదు. ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి ఐశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి. కనుక జ్ఞానము ఒక వెళ్తే, మనకు సౌఖ్యము ఒక వెళ్తే, హెల్త్ కూడా హెల్తే, అన్ని కూడా సంపదలే. సంపద ఆరోగ్య సంపద, ఆనంద సంపద, శాంతి సంపద, సంపదల కిందనే చేరుతుంటాయి. కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు. కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏమాత్రం కూడా ఫలింపదు. పూర్ణ విశ్వాసంతో మనము ఆ దాన్ని నమ్మాలి. ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు. నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటిది మందు అని పేరు చెప్పాను. ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి. అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి? ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి? కొంతమంది డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది, ఈ ఔషధం పైన నమ్మకం ఉంటుంది. ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు. కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము. కనుక నమ్మకం రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని అందు. దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది. కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి. భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని. కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు, కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చును. మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది. కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి. దైవం మానుష రూపేణ ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉంటుంది, వీలవుతుంది. ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారి సమీపాన్ని చేర్చుకోదు. సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది, సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది. కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది. అనేక పాపం చేసి ఉంటాం. మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైనటువంటి స్థితిని మనం పొందాలి. దైవ ప్రీతి, ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది. దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం. పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం. కనుకనే ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం. ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకం అందుతుంది. ఇండివిజువల్, ఫ్యామిలీ, ఇదంతా కూడా సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి. సొసైటీ బాగుండినప్పుడే మన కుటుంబం బాగుంటుంది, బాగున్నప్పుడే ఇండివిజువల్ బాగుంటుంటాడు. కనుక ఈ పవిత్రమైన భారతదేశం నందు ప్రాచీన కాలం నుండి ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, మన సంస్కృతిని పోషించుకుంటూ, అనాది కాలం నుండి అనేక మంది మహర్షులు, మహనీయులు, స్వాములు అంతా అభివృద్ధి అవుతూ వచ్చారు. ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ యుగములు జరిగినప్పటికీ యుగములు కదిలినప్పటికీ మన సంస్కృతి ఏమాత్రం కూడా మార్పు కాలేదు. ఇది సుశాశ్వతమైనటువంటిది, ఇది చాలా ఉన్నతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అమరత్వం పొందినటువంటి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం. కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాశ్చాత్యులందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు. లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా? ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు. కానీ సర్వమును త్యాగం చేసి ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతుంది ఆనందము. ఎక్కడి నుంచి రాగలరు? కేవలం వారి విశ్వాసంతోనే, వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి. ఈ సంస్కృతి చాలా పవిత్రమైంది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఏమిటి ఈ కల్చర్? ఏమిటి ఈ కాస్ట్? కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటికి కూడా ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇది మన కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. నేను అందరూ కూడా ఒకటే, కల్చర్ అనగా లవ్. ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు. కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి. గోవు బిడ్డ పుట్టిన తక్షణమే మాయతో కప్పబడినటువంటి యొక్క దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది. కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది. అంతవరకు అది లేదు. పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము. కనుకనే క్లీన్నెస్ అనేటువంటిది గాడ్లీనెస్. ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి. కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది? యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది. యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది. యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది. మానవత్వమే లేదు, పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండాలి. ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండాలి. ఆ కాలం మానవాత కాని చర్యలంతా కూడా దానవ చర్యలు. కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి. మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి. ఇది సత్య మార్గం అవుతుంది. దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర, ఏమి శ్రమించవలసినవి కాదు. ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం, సత్యం చెప్పడం చాలా సులభం. అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి, చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది. శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు సత్యాన్ని చెప్పు? ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును, కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది. కనుక సత్య మార్గంలో ప్రవేశించు. సత్యమును ఆధారం చేసుకున్నటువంటిదే ధర్మము. సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిదే ఈ ధర్మం అనే గోడ. ఇకపోతే వాలే ఉండదు. కనుక సత్య ధర్మం శాంతి యొక్క దత్వం మనం అభివృద్ధి పరచుకో, శాంతి సులభంగా మనకు అర్థమవుతుంది. ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి. ప్రేమ ప్రేమ ప్రేమ లివ్ ఇన్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవేడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి సత్యధర్మాలనే ఆశ్రయించి ఉన్నది. సమస్త వేద శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు బోధించేవి ఈ రెండే, సత్యం వద, ధర్మం చర. సత్యధర్మములను పోషించుకునే నిమిత్తం జన్మించిన మానవుడు ఇంద్రియాలకు బానిసయై అనేక కష్టనష్టములకు గురి అయి సత్యధర్మాలను విస్మరిస్తున్నాడు. మానవత్వాన్ని ధరించియు మానవతా విలువలను పోషించుకునలేకపోతున్నాడు. పుట్టటం, పెరగటం, సుఖాలను అనుభవించటం, మరణించటం, ఇంతేనా మానవ జీవిత లక్ష్యం? ఈ నాలుగు విధములైన స్థితులను పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తూనే ఉన్నాయి. మానవుడు జన్మించినది వీటికోసం కాదు. తాను ప్రత్యేకమైన ఆదర్శాన్ని నిరూపించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మోద్ధరణ కోసమే మానవత్వం ప్రాప్తించిందిగాని కేవలం పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తం కాదు.

కీబోర్డ్ పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి, అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాదగా అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, శేతశైలవాస శ్రీనివాస గోవింద గో, జై బోలో భగవాన్.

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల మా శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడాపర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కుండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతిలో మరణించాడా? ఈ వార్త విని నా తల్లి దితి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదర అమరులు బెదర దిక్కులను గెలిచి వచ్చెదది వనలిడు అన్నాయని నాకు మ్రొక్కి.

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతుండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచాన్ని గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చితిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

గగన బస్చరుల నిరతము స్థల చర జలజ నిఖిల జీవ కోటి చేత నిరతము స్థల చర జలజ నిఖిల జీవ

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గ పట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురు పడలేదో శిక్షించలేదో అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్య అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులనొకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహ

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీనులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశిపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా వెయ్యి నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు, పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన్నయం

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస్య లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదును చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

ప్రహ్లాద చదువని వాడు అగ్నుండు, మూడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలన్నీ ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిణి గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కోయిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వేయినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. నాయన, ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న, కన్నతండ్రి, ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా. నేను ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా, ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు, నాన్న.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనము అను ఈ తొమ్మిది భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

పేరు మనడి తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి. కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు. ఏమయ్యా, గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా, అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా, ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా, హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాదా,

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడా అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూలాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడుటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడుచి పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి

హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు, మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు. అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలం అనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసికి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి సర్వ

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడు అనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామివారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేచి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవ

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాము.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో భాగంగా మీకు విశాఖపట్నం వాస్తవ్యులు స్వామి చిరకాల భక్తులు శ్రీ వీరాచారి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీ ద్వారం స్వామి.
1: సాయిరాం, ఈరోజు మన రేడియో సాయి బృందం స్వామివారితో ఎంతో అనుబంధం ఉండి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి దివ్య ఆశయాల మేరకు ఇదోతికంగా సేవలు చేసిన ఎన్సీవి వీరాచారి గారింటికి ఈరోజు రేడియో సాయి బృందం వచ్చి ఉంది. వారితో మాట్లాడి వారి దివ్య అనుభవాలు, భగవాన్ వారికిచ్చిన సందేశం, వారికిచ్చిన ప్రత్యేకమైన అసైన్మెంట్స్ కార్యక్రమాలు, అవన్నీ వారు ఏ విధంగా చేపట్టారు అన్న అంశాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం.
2: సాయిరాం
1: సార్,
2: నాకు 1973 వరకు బాబా గురించి అంత ఏమి తెలియదు. 1966 నా వివాహం జరిగింది. 20 చిన్నప్పుడు నా తన భార్య తల్లి అక్కయ్య గారు వరలక్ష్మి గారిని ఉరిత తాళ్తేరులు ఉండేవారు. ఆవిడ బాలిక చేతులు సత్యసాయి భక్తులు. ఆవిడ ద్వారా నా వైఫ్ చెప్తుండేది, మా అక్కయ్య ఉంది, వాళ్ళు బాబాగారు భక్తులు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, భజన చేస్తారు, వాళ్ళు బాలిక చెప్తుంటే అనేవాడిని. అన్న తర్వాత 1973 పరిచయం తర్వాత నేను తిరుపతి ప్రమోషన్ స్థాయి వెళ్ళాను. వెళ్ళి ఉన్నప్పుడు మా వదిన గారు నాకు ఉత్తరం రాశారు. ఆవిడ కొద్ది కొడుకు ఆ టైం ఇప్పుడు నాకు ఇంటి కుటుంబ విషయాలు కూడదని చెప్తూ ఎలా చేయాలో బాబా రక్షించాలంటే ఎత్తుదూరం రాస్తారు. ఉత్తరం ఓపెన్ చేసేసరికి ఆ ఉత్తరం ఫోన్లో విభూతుంది. ఇదేమిటిది, ఇవిడు మంచి పంపించింది ఇలాగా అని చెప్పేసి ఆయన విభూతుంది కదా అని బొట్టు పెట్టుకున్నాను. పెట్టుకుంటే తర్వాత అడిగాను ఆయన్ని, ఎందుకు తినారు విభూతి పంపించండి, నేను విభూతి పంపించినట్టండి, నేను విభూతి పంపించలేదు, విభూతి ఏం పెట్టలేదు ఉత్తరంలో అని చెప్పన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు కాస్త ఏమిటి సత్యసేవ ఏమిటి విభూతి రావడం ఏమిటి అని చెప్పేసి కాస్త ఇన్క్యూషన్ బాబావారంటే ఏమిటి తెలుసుకుందామని నా వైఫ్ ద్వారా ఆవిడ ద్వారా సంగతి తెలుసుకుంటున్నాడు. ఇలా జరుగుతుంటే 1973 నుంచి 85 నేను నటరాజన్ గారు, కేవీ నటరాజన్ గారు, ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆ చీఫ్ సెక్రటరీ విజయన్ సోమశేఖర్ చేశారు. నేను ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసేవాడిని సెక్రటరీలో. ఆవిడ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వారు ఏమన్నారంటే నేను సెక్రటరీలోకి నేను తీసుకుంటాను, వచ్చేస్తావా అని అడిగారు. అప్పుడు పోటీగా పనిచేస్తున్నవాడిని, అంత తప్పుడు వచ్చేస్తాను సార్, ప్రైవేట్ సెక్రటరీ తా వదిలేస్తావాన్ని వదిలేస్తాను సార్, ఇదేముంది సెక్రటరీలో వచ్చేస్తాను. అప్పుడు ఆయన పోర్టు క్రియేట్ చేయించి నన్ను సెక్రటరీలో ఆయన డిపార్ట్మెంట్లో ఎంచుకున్నాను. అప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉండేవారు, వెళ్ళాను. అది నాకు పెద్ద మరపు జీవితంలో. నటరాజన్ గారు గొప్ప భక్తులు, ప్రతిసారి రెగ్యులర్గా వెళ్తుంటారు, ఫుట్బాల్ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ బాబాగారు ఫోటో ఇచ్చారు.
1: మొట్టమొదటిసారిగా
2: బాబా గారు
1: ఏ సంవత్సరంలో వెళ్ళారు?
2: 1985 నటరాజన్ గారు చేరాను సెక్రటరీలో. చేరిన తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్, ఎనర్జీ ఎన్విరాన్మెంట్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆయన దగ్గర డిప్యూటీ డైరెక్టర్గా చేరాను.
1: అంటే బాబా గారి దగ్గరికి మీకు మీ అంతటి మీకు వెళ్ళాలని అనిపించిందా, లేదా కాకతాళీయంగా ఎవరితో?
2: నా అంతటి నేను అనడం కాదు, నాకు బాబా గారు ఉంటే తెలియదు, మా ఉదయం గారి వల్ల, నా వైఫ్ వల్ల తెలిసింది బాబా గారు అంటే ఏమిటని. నటరాజన్ గారికి వెళ్ళింది బాబా గారు ఫోటో ఇచ్చి బాబా గారు ఏమిటో అప్పుడు తెలిసింది. అక్కడి నుంచి నాకు మరుపు తిరిగింది జీవితంలో. అతను గొప్ప భక్తుడు కాబట్టి ప్రతిసారి కూడా పుట్టపొడి వెళ్తుండేవారు, వెళ్తున్నప్పుడు అన్నాను తీసుకెళ్ళేవారు. ఆయన చాలా భక్తులు, గొప్ప భక్తులే కాకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ గవర్నమెంట్లో పెద్ద వ్యక్తి కాబట్టి ఈ కుటుంబరావు, ఈ జానకిరణ్ గారు, పెద్దవాళ్ళందరూ ఆయనకు వచ్చి నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళు నాకు నటరాజన్ గారు వాళ్ళు పరిచయం అయ్యారు.
1: మీరు మొట్టమొదటిసారిగా పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండేది, మీకు కలిగిన భావన ఏమిటి?
2: నాకు వాతావరణం అంటే నిజంగా అది ఒక అద్భుతమైన వాతావరణం. ఎంతమంది భక్తుల్లో, ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది విద్వాంసులు అంతకు ఉన్నారు, ఎంత గొప్ప అనుభూతి పొందాను నటరాజు గారు వెళ్ళడం. అందరూ నటరాజు గారితో వెళ్ళడం అన్నది నాకు గొప్ప అనుభూతి. అంటే ఆయన పెద్ద సెక్రటరీ, గొప్ప డివోటీ. అప్పుడే కుటుంబంలో వారి పరిచయం, అప్పుడే జానకరామ, జానకరామ తమ్ముడు, అప్పుడే పరిచయం, అప్పుడే కుటుంబం పరిచయం, పెద్ద వాళ్ళతో అప్పుడే పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అందరూ వెళ్తుండు వస్తుండు వెళ్తూ వస్తూ అప్పుడే జాని గారిని ఇంకో ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ కూడా పరిచయం అయ్యారు. అది 85లో, 2 ఏళ్ళు రెగ్యులర్గా పుట్టపట్టు వెళ్తుండేవాడు. వెళ్తుంటే అప్పుడు ఇంకొక మలుపు తిరిగింది జీవితంలో. 80 ఏళ్ళు ఈ జానకి గారు వీరాచారి నువ్వు నిన్న స్వామి ఒక్కడిని రావదన్నారు, ఇంకొకరైనా తోడు తీసుకురామన్నారు, అందుకు మీ అవన్నీ నాకు కూడా పంపించారు పట్టుపట్టు అడిగారు. ఆవిడ అంతకుముందు అంటే జానకిరాగా అంటే స్వామి వస్తున్నప్పుడు ఆ గేటు పక్క చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర కూర్చున్నారు పాత రూట్స్ అందరూ తెలుసు జానకిరా అంటే. స్వామి రావడం, ఆవిడ పిలవడం, ఇంటర్ ఇవ్వడం, వెళ్ళడం, అంత పెద్ద ఫేమస్ ఆవిడ. పట్టుంటే ఆవిడతో నటరాజని బాబా గారు ఏం చెప్పారట, నువ్వు ఒక్కటి రావద్దు, ఇంకెవరినైనా లేడీని పుట్టుకురా అని చెప్పారట. అది మరుపు మా దృష్టం. ఆవిడ నన్ను అడిగారు వీరచారి నీ వాడిని పంపిస్తావా, నేను తీసుకు దగ్గర ఖర్చులు తీసుకెళ్ళి తీసుకుని మళ్ళీ తీసుకొచ్చేస్తాను అన్నారు. నేను మా నటరాజు గారి దగ్గర పడింప వాడు పరిచయారు అంతే నటరాజు గారిని అడిగాను. తప్పకుండా పంపించు, అలా అంటే స్వామిలుగా ఎందుకు కబురు వచ్చినట్టే లెక్క, తప్పకుండా పంపించు పంపిస్తున్నామా అని చెప్పాను. నేను వచ్చి పికప్ చేసుకుని బస్ స్టాండ్కి వెళ్తాం, రెడీ ఉన్నామని చెప్పని చెప్పారు. అప్పుడు నా సన్న అనంత 8 క్లాస్ చదువుతున్నాడు. నాన్న నేను కూడా వెళ్తాను పుట్టపోతే అమ్మతో పాటు అన్నాడు. సరే వెళ్ళాను. అంతటికి నేను ఇద్దరులతో నేను ఉండిపోవడం నేను కూడా వస్తానని చెప్పేసి ముగ్గురు పోయి జరిపాం. అయితే ఆవిడ చెప్పారు మీ ఆవిడకే టికెట్ కొంటాను, మీ ఇద్దరు మీ టికెట్ తీసుకోవాలి, మీకు అకామిడేషన్ అంతా నేను అరేంజ్ చేస్తాను. సరే అని చెప్పేసి ముగ్గురు బయలుదేరిపోయాం బస్సులో. ఆ బయలుదేరినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, నన్ను స్వామి పిలుస్తారు ఇంటర్కి, మీరు కూడా వచ్చేస్తాను, వచ్చకూడదు, మీ మట్టుకు మీరు ఉండాలి, వచ్చేస్తాం, మీరు కూడా స్వామితో వచ్చి మాట్లాడేస్తాము, స్వామి తింటుంటా అన్నకూడదు, అలాగేనమ్మా మా దర్శనం చేసుకుంటే అదే చాలు మీకు రావని చెప్పాను. అంటే వచ్చేస్తా. ఆవిడ కారు వచ్చింది స్టేషన్కి, స్టేషన్ పెట్టాం. చిరంజీవి రావు గారిని ఉండేవారు, 2 రూములు పెట్టారు, ఆవిడకు రూమ్ ఒక రూము, ఆ రూమ్ దిగము. మార్నింగ్ ఏమో అంతా దర్శనాలు చెప్పడం తయారైపోయారు. ఆ మా ఆవిడని తీసుకుని ఆవిడ వెళ్ళారు. మీ ఇద్దరు జంట్ సైడ్ మేము ఇచ్చాం, నేను కొడుకును అనంతను. వచ్చరికి ఆవిడ ఏం చేశారు, జానకి గారు ఆవిడ రెగ్యులర్గా కూర్చుని చోట కూర్చున్నారు. కూర్చుని మా ఆవిడనేమో మీరు కూర్చోమని చెప్పి పంపించారు. ఈవిడ వెతుక్కుంటే 4వ వరుసలో దొరికింది ఈవిడ సార్. ఆ లేడీ దాంట్లో 4వ వరుసలో కూర్చున్నారు. నేను అనంతను మా సన్నను ఆ లేడీ జెంట్స్ దాంట్లో ఎక్కడో దూరంగా ఉన్నాం. స్వామి వచ్చారు, ఒక మహాముహుడు మహాసుందరుడు వచ్చారు. తిన్నగా వస్తూనే ఆవిడ ఇంటర్ని తీసుకెళ్ళడం స్వామికి అలవాటు. ప్రతి అక్కడ ఓల్డ్ డ్యూటీ అందరికీ తెలుస్తుంది. అతనికి జానకి నువ్వు తీసుకొచ్చావు, నీతో వచ్చిందే, ఆవిడెక్కడ అడిగాను. షాక్ అయిపోయింది ఇవిడ. వస్తే నువ్వు తీసుకొచ్చావే, ఆ లేడీ ఎక్కడ పంపించింది ఇవిడ, ఎక్కడ 4 రోజులకు వచ్చింది, నిలబడి ఇటువంటి చూసే నావే గమనించి ఆవిడ నిలిచింది, పిలిచారు, వెళ్ళింది. వెళ్ళేసరికి కొంచెం బోల్డ్గా మాట్లాడుస్తుంది, స్వామి మా ఆయన కొడుకు ఉన్నాను, వాళ్ళు కూడా పిలువ ఉన్నారు, నువ్వు ఎక్కడ జెంట్స్ సైడ్ ఉన్నావు, నిలబడి చూస్తుంది చోటు, మా సన్న అన్నం చూసి అమ్మ చూస్తుంది అన్న అంటే మీరు తెచ్చాం స్వామి. స్వామి తీసుకెళ్ళిపోయారు రూమ్కి, రూమ్కి ఎవరు చెప్పారు, ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు స్వామి. మేమంతా ఈ క్వాలిటీతో పట్టుకొని తీసుకెళ్లి వెళ్ళేసరికి ఏం చూ కనిపించడం లేదా వెళ్ళొస్తుంటే అన్నారు నాతో. ఏం మాట్లాడలేదు, వెళ్ళి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే చాలామంది ఉన్నారు. ఆ ఫ్రంట్ రూమ్ లో అందరితో మాట్లాడిన తర్వాత ఇన్సైడ్ పిలుస్తారు ఇన్నర్ రూమ్కి. ఇన్నర్ రూమ్కి వెళ్ళిన తర్వాత అన్ని వాళ్ళతో మాట్లాడారు, అదే తెలియదు ఇంటర్వ్యూ సమాచారం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత జానకి గారి గురించి అంతా నాతో మాట్లాడారు స్వామి. చిన్న సంగతి అన్నాం. ఈవిడ భయపడిపోయి తర్వాత చెప్పారు నా సంగతి మాట్లాడి ఎవరితో అను, నేను తింటానమ్మా ఎవరితో అన్ను, అంత అయిపోయింది మాట్లాడతారు. అనంత అప్పుడు అర్థమైంది స్వామి తగ్గే అనంతరం ఉండుకొని ఏమవుతాం అనుకున్నారు. వాడు ఇంజనీరింగ్ అన్నాడు, నువ్వు ఇంజనీరింగ్ అని చెప్పించారు. చెప్పించిన తర్వాత ఇలా ఉన్నారు స్వామి, ఆడ ఇలాకున్నాడు, ఇలా గట్టిగా పట్టించారు, గుండెకి పట్టుకుని అదివించారు వాడిని. అదే తర్వాత రెండు బుగ్గలు పట్టుకుని ఇలాగా ట్విట్ చేశారు. ట్విట్ చేసిన తర్వాత నెత్తి మీద కొట్టారు. ఇంత త్వరత జరిగింది ఆవిడకి. అప్పుడు ఇంపార్టెంట్ తెలియదు స్వామి త్వరత ఏమిటంటే ఇలా హక్ చేయడం, గుండెలు కదుకోవడం, ఇక ట్విట్ చేయడం, నెత్తి మీద కొట్టడం ఇదంతా జరిగిన తర్వాత అయిపోయింది. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూలో స్వామి పాద నమస్కారాలు ఇవ్వడం, మాట్లాడడం గట్టం చేయాలి. ఇది 1987. తర్వాత మళ్ళీ ఎల్లు వేసుకున్న చేయడం జరిగింది. 90 శివరాత్రి నాడు నేను హరిణ వేమూరు హరినాథ శర్మ గారని ఆయన స్టూడెంట్ తర్వాత కొలీగు ఇద్దరు కలిసి హరే వస్తావంటే వస్తా అన్నాడు. పుట్టుపోతిండు శివరాత్రికి. శివరాత్రికి వెళ్తే ఎంత రష్షో చెప్పలేము. విపరీతం రష్షు. శివవర్ణం మాకు దొరికింది. శివవర్ణం దొరికితే వెళ్ళి నేను అతను కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి దర్శనం ఇలాగా వచ్చేలా ఉంటూ వచ్చి నీ జంక్ సైడు కార్ షెడ్ ఉంటుంది, అవుట్ సైడ్ వీపీరా ఆ చెప్పుడు చూడున్నాం. వచ్చి నా ఎదురుగుంటా నిలుచున్నారు. ముడిచి ఇలా అంటారు ఆ జనం ఇలా అంటే వేరేవాడు. అలా ఒక 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు ఇచ్చున్నారు స్వామి. అప్పుడు ఏమన్నా నేను బ్యాగ్ ఇస్తున్నాను సాయిరాం బ్యాగ్. అప్పుడు ఇలాగ అన్నారు, చూపించారు బ్యాగ్ ఇలాగ. చూపించిన తర్వాత నిన్నే పిలుస్తున్నారా అని చెప్పన్నారు. అప్పుడు లేచాను. అప్పుడు లేచిన తర్వాత రా అన్నారు. నేను నాతో పాటు ఆయన ఇద్దరు కలిసి వెళ్ళాం రూమ్లోకి. ఎవరు లేరు శివరాత్రి నాడు. రమణా గారు పక్కన ఉన్నారు. రమణా గారు బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటారు అన్నారు. శివరాత్రి నాడు వెళ్ళి లోపలికి కూర్చొని కూర్చున్నాను. కూర్చున్న తరగతి నడగలే తెలియదు. ఆ పాదాలు నా ఒళ్ళో పెట్టించారు. 1990 శివరాత్రి నాడు ఒళ్ళో పెడితే అదృష్టం అని చెప్పేసి మెల్లిగా 20 నిమిషాలు వాళ్ళలా మెల్లి పిచ్చుకాను. పిచ్చిన తర్వాత చెప్పన్నారు, ఏమి లేదు స్వామి, ఇలాగ నా సన్ను ఇక్కడే చదువుతున్నాడు సార్ గారు. చదువుతున్నాడు ఇప్పుడు అయిపోయింది ఇంటర్ అంటారు. నా పెద్ద కూతురు శ్రీదేవి భారవిక స్నేహితులు, రెండో కూతురు కూడా భారవిక స్నేహితులు, నా వైఫ్ సావోదరి మెంబర్ స్వామి బంగారు, నాకంతా తెలుసు, ఈ కుటుంబం అంతా సాయ సేవలో ఉంది, నీ మీద అందరికీ తెలిసి ఆయన ఏమి కాదే నేను అని తల మీద 3 సార్లు చేపెట్టారు శివరాత్రి నాడు. రావణరా గారు తర్వాత అన్నారు సత్యమూర్తి గారితో, ఇవాళ శివరాత్రి నాడు వేరే దాన్ని పిలిచి స్వామి మాట్లాడారు ఏమిటో విశేషం తెలియదు అన్నారట. మళ్ళీ సత్యమూర్తి సార్ వేస్తారు. అది సెకండ్ ఇంటర్వ్యూ సార్. అది వండర్ మెమొరబుల్ ఇంటర్వ్యూ నాకు. అది ఇలా ఇద్దరే ఉన్నా మాట్లాడారు, ఇంత మాట్లాడని అయిన తర్వాత ఇలాగ చెప్పేసి పెద్ద పెద్ద అమ్మాయి శ్రీదేవి అండి నా పెద్ద కూతురు, ఎంఎస్ అయింది ఆ పెద్ద కూతురు స్వామి అన్నాను. అంటే నీ పెద్ద కూతురు గురించి మీ పెద్ద కూతురిని నేను స్వయంగా చూసుకుంటాను, నేను స్వయంగా చూసుకుంటాను పెద్ద కూతురు గురించి, నువ్వేం సిద్ధపడకు, మ్యారేజ్ అవ్వలేదు, నేను స్వయంగా చూసుకుంటాను, నువ్వేమీ చింతపడకు అని చెప్పారు. అలాగే ఆ మ్యారేజ్ గురించి ఎక్కువ ప్రయత్నాలు ఏం చేయలేదు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఆ సంబంధం రైట్ ప్రస్తుత రాఘభూషణ్ ఉన్నతరం సంబంధం కుదిరింది. మళ్ళీ రెండో కూతురు ఇదవుతుందని చెప్పేసి నా రెండో కూతురు స్వామి అన్నాను. నా రెండో కూతురు స్వామి అని అంటే నీ రెండో కూతురి మీద నా అనుగ్రహం దండిగా ఉంది, నువ్వేం సిద్ధపడు, పెద్ద కూతుర్ని స్వయంగా డిఫరెంట్ స్వయంగా చూసుకుంటాను. రెండో కూతురు స్వామి అన్నాను. ఒక ట్రాన్స్ఫర్ గడిపారు 2 నిమిషాల్లాగా. రెండో కూతుర్ని స్వయంగా చూసుకుంటాను అని లాకెట్ గేట్ చేశారు. సరే ఎందుకు చిన్న కూతురికి అని చెప్పి రాత్రి వేడిగా ఉంది. అది రెండు ఇంటర్వ్యూ. ఇవి అయిపోయిన తర్వాత ఇక స్వామితో నాకు డైరెక్ట్గా లేదు, ఇంకోళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా స్వామితో నా కాంటాక్ట్. ఎలా కాంటాక్ట్ అంటే అది మీకు చెప్తున్నాను, అది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి చెప్తాను. కుటుంబరావు గారు జానకిరామ గారు, జానకిరామ తమ్ముడు, కుటుంబరావు అంటే సెక్రటరీ, వాళ్ళని స్వామి హైదరాబాద్ పంపిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ వస్తే నా రూమ్కి వచ్చి నా దగ్గర కూర్చున్న తర్వాత సెక్రటరీ వచ్చేవారు అనమాట. ఇంకా ఎందుకంటే నీ నటరాజు గారు చాలా క్రూర్ కాబట్టి అది కానీ నా గొప్పదనం కాదు, ఆయన వల్ల అలా వచ్చేవారు. అతనికి ఏం చేస్తారంటే కుటుంబరావు గారు ఒకసారి వచ్చారు. కుటుంబరావు సెక్రటరీ, ఆయన అంత క్రోజ్ స్వామికి ప్రతిదానికి వెళ్ళాలి ఆయన కుటుంబరావు కుటుంబరావు. అతనికి వచ్చారు. వచ్చరికి ఏం చెప్పారంటే నేను తాజ్మహల్ హోటల్లో ఉంటాను రావేరే సారి అన్నారు. అతనికి నేను తాజ్మహల్ హోటల్కి వెళ్ళాను, వెళ్ళి ఆయన తీసుకొని అప్పుడేమన్నారంటే ఆయన సెక్రటరీకి అప్పుడు నటరాజన్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు. వెళ్దాం సార్ అన్నాను. వెళ్దాం సార్, నేను సెక్రటరీ ఉంటాను సార్, మరి నన్ను తీసుకెళ్ళండి, మీరు వచ్చాను సరే అని చెప్పన్నారు. నేను నా సెక్రటరీకి వెళ్ళిపోయాను. సెక్రటరీకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబరావు గారు వచ్చి నన్ను కారు ఎక్కించుకొని తిన్న నటరాజన్ గారి బాగానండి నటరాజన్ గారి దగ్గరికి వెళ్ళాం. నటరాజన్ గారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ల్యాండ్ కమిషనర్, కమిషనర్ అంటే నెక్స్ట్ చీఫ్ అతను చీఫ్ సెక్రటరీ అవుతారు అన్నమాట. ఆయనసరికి ఆ మేడ ఎక్కడ రెండు మేడం మీద ఉంటారు, ఆయన కింద సీతాపతి గారు ఉంటారు, ఆయన కూడా ఏఐఎస్ ఆఫీసర్, ఆయన కూడా కమిషనర్. ఇలా వెళ్తున్న కూడా ఆయన ఎందుకు బయటకు వచ్చి పెట్టి కుటుంబరావు దండం పెట్టారు. దండం పెట్టి నమస్కారం సార్, ఇలా వచ్చాడు, ఇలా పన్ను మీద వచ్చానని అన్నాడు. అయితే మన రూమ్ ఇది కింద మెట్లు, ఆయన రూమ్ దాటి ఎక్కారు. తమరు ఒకసారి వెళ్ళినప్పుడు వస్తారండి రండి, ఏం మాట్లాడలేదు, అలా ఇది మాట్లాడదు కదా, ఏం మాట్లాడదు. రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగారు, మూడోసారి మాట్లాడలేదు. ఇంకా మీదకి వెళ్ళాం, నటరగారితో మాట్లాడడం, మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ డ్రాప్ చేయాలి సెక్రటరేట్లో. నన్ను డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను ఇదంతా మర్చిపోయి మా ఇంటి పిల్లలు మేము రమ్మన్నారండి, పద వెళ్దామని చెప్పారు. అని తిన్నగా ఇంటికి వచ్చారు, మజ్జీ తాగారు, నా వైఫ్ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, దండం పెట్టారు, మళ్ళీ సెక్రటరీకి వెళ్ళిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది ఈయన మూడుసార్లు రమ్మంటే సీతాపతి దగ్గరికి వెళ్ళలేదు ఈయన. ఇప్పుడు క్షమించండి సార్, మీరు అంటే అదేం లేదు, మీరు సరే స్వామితో వ్యవహారం ఉంటుందంటే కత్తిమీ స్వామి బయలుదేరిన దగ్గర నుంచి మనం వచ్చేదాకా పూత కూర్చుని చెప్పాలి, ఈ రూమ్కి వెళ్ళాను, రూమ్ నెంబర్ ఎంత, కార్ తీసుకున్నాను, కార్ ఎక్కడికి వెళ్ళాను, ఇతను ఎక్కించుకున్నాను, అలా అన్నీ చెప్పాలి. అయితే ఇప్పుడు మా ఇంటికి తప్పకుండా చెప్పాలి, చెప్పకపోతే ఆయన అడిగేస్తారు, తప్పకుండా చెప్పాలండి. అంతేగాని ఎక్కడికి స్వామి పెర్మిషన్ లేకుండా మేము ఎక్కడిని కలవు, ఎవరితో మాట్లాడు. నాకు తెలియక నేను ఇంటికి రమ్మని చెప్పాను, వీళ్ళన్నా తీసుకురండి అన్నా అంటే తర అడిగితేనే ఆయన వచ్చేస్తాన్నారు. వచ్చి ఇంట్లో పెద్ద స్వామిని పట్టుకుని మజ్జిగ తాగిన తర్వాత మళ్ళీ సెక్రటరీలో డ్రాప్ చేసి తెలిపారు. అది వీరితో అనుభవం. తర్వాత అలాగే పెద్ద చెప్తున్నాను, శ్రీనివాస గారిని ఆయన వైట్ ఫీల్డ్ ఇన్ఛార్జ్, బెంగళూరు వెళ్తే ఆయన్ని కలవకొట్టి పెద్ద ఆయన వాళ్ళు ఆయనతో మాట్లాడాల్సిందే. ఆయన శ్రీనివాస సాయంకాలం వచ్చేదాకా వైట్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆయన కాసుకొచ్చు భోజనం దగ్గర, ఏమిటో ఎంత మీ గురించి కాసుకొచ్చుకోవాలరా తినకుండా అనే అంటారు, అంత చూడడం అనమాట. నా దృష్టిలో ఏమిటంటే నేను బెంగళూరు వెళ్తే ఆయన ఇంట్లో ఉంటాను. అలా ఎలా అరేంజ్ అయిందంటే నేను 1995 మంత్రిగా చేరాను. మంత్రిగా చేరిన తర్వాత తమ్మినేని సీతారాం అని మంత్రి. ఆ తమ్మినేని సీతారాం మంత్రికి ఏమిటంటే ప్రోమడం వచ్చింది, తన సంస్థ వచ్చింది, వేరే సరే నువ్వు బాబా తీసుకెళ్ళాలి అని చెప్పన్నారు. బాబా తీసుకుంటే బాబా బాబారు బెంగళూరు ఉన్నారు. నాకు పుట్టపత్తులు కుటుంబరావు ఈ వీళ్ళు తెలుసు, అక్కడ బెంగళూరులో శ్రీనివాస గారు తెలియదు మీకు చెప్తున్నాను. ఆయన ధైర్యం చేసి తీసుకుపోయి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి తిన్నగా శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళాను. శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను, నాకు కుటుంబరావు జానకరమ్మ గారు బాగా తెలుసండి, మీతోనే నాకు పరిచయం లేదు, ఇలా ఉన్నాను సార్ అని చెప్పేసి నా విజిటింగ్ అడిచాను ప్రైవేట్ సెక్రటరీ టు. తర్వాత ఏం మాట్లాడలేదు. సరే అతను తీసిరా, నీ వాళ్ళ గదిలో పెట్టి కూర్చోబెట్టు, నేను వస్తాన్నారు. అలాగే కూర్చోబెట్టాను. అంత మెటిక్యులస్గా టైంకి వచ్చారు. టైంకి వచ్చేసి మీరు నన్ను సీతారామ గారిని తీసుకెళ్ళి స్వామి దిగి దర్శనానికి వెళ్తారన్నమాట. ఇద్దరికి ఎదురు ఉంటా నిలిచిపెట్టారు సీతారామని. పాము వచ్చి తిన్నగా వచ్చి సీతారామ రెండు భుజాలు పట్టుకొని పెళ్ళిచ్చారు కళ్ళంతా. ఆయనతో మాట్లాడాడు, మహాసంతోషం అయిపోయాడు ఆయన వచ్చేసారు. ఆయన మహాసంతోషం గురుగారు అంటాడు, పిఎస్ అండ్ ఆయన ఇప్పుడు మొదటి కూడాను. ఆయన సరిగ్గా నేను మొట్ట శ్రీనివాస రెడ్డి నాకు చూసి నీ ఇందరికి తీసుకురావాలంటాను. ఆయన సరికి అయిపోయింది, ఇంటర్ అయిపోయింది వచ్చాం, నా విజిటింగ్ కార్డుకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ రావాల్సి వచ్చి ఇంపార్టెంట్ మీద నేను వస్తున్నానని ఎవడో తెలియకూడదు, సత్యసాయి వాడికి అసలు తెలియకూడదు, నువ్వు ఎలా చూసుకొస్తావో అని అడిగారు. ఎలా ఎవరిని కాంటాక్ట్ చేయడం, ఎవరిని కాంటాక్ట్ చేయడం అంటే వీడు నన్ను కాంటాక్ట్ ఎవరు వచ్చింది తిట్టడానికి, కాంటాక్ట్ వీరాచార్యని వచ్చింది తిట్ట. ఆ కార్డు ఇచ్చాను కదా, కార్డు తెలుసుకి చెప్పారు, వీరాచార్య గుర్తుందా నువ్వు వచ్చా, అది గుర్తున్నప్పుడు పెట్టారు. ఏం లేదు, నేను మార్నింగ్ ఫ్లైట్లో వస్తున్నాను. నేను వస్తున్నట్టు సత్యమూర్తి చాలా క్లోజ్ ఆయనకి, శివం బిల్డింగ్ ఇచ్చినాను. సత్యమూర్తి గారు కూడా తెలియకూడదు, ఎవరు చెప్పకూడదు, స్వామి ఎలా చెప్పారు నాకు. అంతకు నన్ను తిన్నగా ఎయిర్పోర్ట్ రా, ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు కూడా ఉండి వెళ్ళేదాకా అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి. ఒక చిన్న బ్యాగ్తో వచ్చాడు, నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని తిన్నగా తాజీ హోటల్ తిరుపతి అన్ని తాజీ హోటల్ కార్డు కార్డు ఇచ్చి చనిపోవడం తాజీ దిగారు. దిగిన తర్వాత సార్ నేను సీఎంతో మాట్లాడాలి, సీఎం సరే అని చెప్పేసి నేను మిమ్మల్ని తెన్నాను. అంటే నా కారు ఉంటుంది, ఎవరు అడ్డు ఆ కారులో తిన్నా తీసుకెళ్ళిపోయి రూములు పెట్టాను. రూములు పెట్టిన తర్వాత మంత్రి వచ్చాడు, మంత్రి అంత ముందే తీసుకెళ్ళి చేశాడు కదా. చేసిన తర్వాత ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకి. అందరికి ఇలా సీఎంని కలవడానికి వచ్చారు ఈయన, చేతను తీసుకెళ్ళి సీఎం చెప్పండి నేను రెండు సరే. మంత్రి గారు కారులోకి తీసుకుని క్యాబినెట్ మీటింగ్ తీసుకెళ్ళిపోయాడు.
1: అప్పుడు సీఎం ఎవరండి?
2: సీఎం చంద్రబాబు నాయుడు. సరికి చిన్నగా వెళ్ళారు, వెళ్ళి లోపలికి వెళ్ళి సీఎంతో చెప్పారు, ఈయన శ్రీనివాస్ గారు వచ్చారు బాబా గారు చెప్పారంటే మెసేజ్ అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ చేయించాడు హాఫ్ అన్ అవర్, 3:30 జరవచ్చు, 3:30 పెట్టిస్తానని చెప్పి చూట్టాడు. తను వచ్చాడు, వచ్చి మాట్లాడాడు, బాబాగారు ఏదో మాట్లాడుకున్నారు. అతన్ని స్వయంగా టీ కలిపి అప్పుడు సీతారామన్ బయట పంపించాడు, అందరినీ టీ కలిపి ఇచ్చే బిస్కెట్లు కట్టించాడు, అన్నీ తాగారు. దాని తర్వాత స్వామి చెప్పిన పని అని చెప్పారు, అన్నిటికీ చేసుకోవాలి, అప్పటికప్పుడు ఆర్డర్ చేయించాడు స్వామినాయుడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెళ్తా అన్నాడు, సాయంకాలం వెళ్ళిపోతా అన్నాడు. అదే వెళ్ళిపోతా లేదు పని అయిపోయింది నాకు అని ఈవినింగ్ ఫ్లైట్కి తిరిగి.
1: ఏ పనుల మీద వచ్చారండి?
2: చెప్పలేదు. అన్ని మందిరం పనులు
1: స్వామి ప్రశాంత
2: స్వామి కార్యక్రమం ప్రశాంత పని, అది సీఎం టాప్ లెవెల్ జరగాలి, అవి చెప్పాలి. పెద్ద పెద్ద పని పవర్ ఉదయం ఉద్యోగం వచ్చేది సీఎం సేవలు పెట్టిన లెవెల్ కాదు. అన్నిటికీ అది ఆర్డర్ చెప్పకపోతే వేసాడు ఆయన. వేసిన తర్వాత నేను అసలు సీఎంతో మాట్లాడున్నాను, స్వామి మాట్లాడు వచ్చిన సాయంత్రం నైట్గా ఎత్తుకు ఇంటికి పోతాను అని చెప్పన్నారు. సరే సినిమా పని చెప్పి వెళ్తారు.
0: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ వీరాచారి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క 2వ భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4వ తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4వ తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3వ తేదీ సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాలవికాస్ చిన్నారుడు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంత నిలయానికి విచ్చేసి వారి పవిత్ర పత్యాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారి స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరామ్.
3: సాయిరామ్ అంకుల్.
0: నీ పేరు?
3: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేసావు?
3: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
3: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టర్?
3: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
3: గూపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నావు,

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టుబర్త్కి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడే వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009 లో.
0: అప్పుడు నీకు ఎన్నేళ్ళు?
1: నేను 2008 లో పుట్టా.
0: 2000. అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఇయర్ స్వామి రాలేదని ఎంతసేపటికి స్వామి వచ్చిన మరి
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయి స్వామి వచ్చినప్పుడు ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే, సాయిరామ్ మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను, సమత, అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూకా రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని. ఇప్పుడు నాది మెయిన్ రోల్. ఇందులో రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గానీ, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గానీ, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 11 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత.
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను, కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే. ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలోది? పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ గారికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలైకాస్ కెళ్లడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సైరామండి.
2: సైరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సైరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాశ్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీంలో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా, సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాశ్ రావు అంకుల్, ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాశ్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విని కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్క

0: వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే పాప, కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్రోచ్ రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రామ్ వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే ఏమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది, స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడి రాముడి పోర్షన్ అంట చేసినప్పుడు పిలిచి దగ్గరికి, అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండేవాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్త్కి ఫస్ట్ కి వచ్చేసాము, సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దున ఏమైనా తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాశ్రావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్ మాత్రం. ఆ సార్ కి చాలా థ్యాంక్స్. మేము నిజంగా గురువులందరము ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటది. సో ఎంత ఈజీగా నేర్చేసుకుందంటే ఇది మాత్రం స్వామి అనుగ్రహం నిజంగా. ఆ అమ్మాయిని అలా ప్రకాశరావు అంకుల్ రావడం మార్చడం నిజంగా.
1: మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు భర్తీ యాత్ర చేశారు, అది కూడా డ్రామా చేశారు స్వామి ముందర, ఆ ఫీలింగ్ ఎట్లా కనిపించింది మీకు?
0: అది మాటల్లో చెప్పలేమేమో. చాలా చాలా చాలా ఆనందం వేసింది అసలు. నాకు ప్రోగ్రామ్ రాత్రి కులవంతాల్లో జరుగుతున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉంటే అదే భగవంతుడికి అంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అని అంటారు ఆయన శక్తి.
1: సో మీ అనుభవాలు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలండి. సాయిరాం
0: సాయిరాం
1: సాయిరాం. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపీ గ్రామం నుంచి పత్తియాత్రకు విచ్చేసిన నందిని మనతో మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకుంటుంది. సాయిరాం
2: సాయిరాం.
1: మీ పేరండి?
2: నందిని.
1: మీరు ఏం చదువుతున్నారు?
2: 10th క్లాస్.
1: ఏ ఊరు నుంచి?
2: కార్మాన్పల్లి.
1: ప్రకాశం జిల్లా?
2: ప్రకాశం.
1: మరి మీ గురించి మేము చాలా విన్నాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్ గా? ఎస్ఎస్ఎస్ విఐపీ విలేజ్ నుంచేనా? అది ఎట్లా మొదలైంది కొంచెం చెప్తారా?
2: అది ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, ప్రతి సండే వచ్చి కొన్ని సాంగ్స్ ఇది శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు. వాటిలో మేము బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాం. అని అలా నేర్చుకుంటా ఉంటే మేము బాగా చెప్పానని ఎక్కువ అందుకని నన్ను టీచర్ గా చేశారు.
1: సో బాల వికాస్ మీరు పిల్లలందరినీ చేరదీసి అంత చిన్న వయసులోనే మీరు అందరికి పిల్లలకి బాల వికాస్ ఎట్లా నేర్పి, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది?
2: అంటే నాకంటే కొంచెం వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయ్యా కదా, వాళ్ళకి తెలివైన ఏమైనా ఉంటాయేమో అని చెప్పాలని అనిపించి స్వామి గురించి అలా చెప్దామని నేను అనుకున్నా.
1: అసలు మొట్టమొదట మీకు స్వామి గురించి ఎలా తెలిసింది?
2: ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పాను.
1: ఏ సార్ వాళ్ళు?
2: రవి సార్ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రామరెడ్డి సార్ వాళ్ళు.
1: ఏం చెప్పేవారు స్వామి గురించి?
2: ఎంతో మేలు చేశారని, ప్రజలకి వాటర్ లాంటివి అందించారని, ఇంకా పిల్లలకి బాల వికాస్ స్వామి గురించి చెప్పడం, ఆయన పాడిన సాంగ్స్ గురించి, శ్లోకాల గురించి, ఆ సాంగ్స్ అర్థాల గురించి అన్ని బాగా చెప్పడం.
1: మీకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగించాయి. సో మరి ఎట్లాగ మీరు పిల్లలందరినీ చేరదీసి ఏమేమి నేర్పించేవారు?
2: శ్లోకాలు.

0: సాంగ్స్.
1: మీకు బాల వికాస్లో నేర్పించినటువంటి, మీరు నేర్పిస్తున్నటువంటి పాఠాల్లోని మీకు స్వామి చెప్పిన దాంట్లో నచ్చింది ఏముంది?
0: అంటే ఎక్కువగా మాకు ఇంకా తెలియదు ఇంకా, కానీ కొంచెం లైట్ గా తెలిసినంత.
1: మీకు తెలిసిన దాంట్లో ఏది స్వామి చెప్పిన దాంట్లో ఇష్టం?
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: అది మీరు ఎట్లాగా ప్రాక్టీస్ చేస్తున్నారు?
0: ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది ఏదైనా గానీ అనుకుండా చేయడం అని.
1: మరి మీరు బాల వికాస్ మొదలు పెట్టారు, అది చూసి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి?
0: ఆ తర్వాత ఇంకా పిల్లలు పెరగడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కదా నేర్చుకోవాలి అని అలా రావడం. ఈ సార్ వాళ్ళు కూడా ఇలా వస్తే మీరు నేర్చుకుంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తాం మేము బ్యాగ్స్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పిల్లలు కూడా బాగా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు.
1: వెరీ గుడ్. మరి మీరు ఎప్పుడన్నా స్వామిని చూసారా ఫిజికల్ గాని?
0: చూడలేదు.
1: చూడలేదు. మరి స్వామి గురించి చెప్తుంటే మీకు స్వామి ఎట్లా ఉంటారు అని ఏమనిపించింది మీకు మనసులో? అని ఎప్పుడన్నా చూడాలి స్వామిని అని అనిపించిందా?
0: చూసింటే బాండు, నాకు అదృష్టం ఉన్నది చూడడానికి లేదు కదా అని.
1: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు ప్రశాంత లీనం వెళ్తున్నారు అని మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి థాంక్స్.
1: మరి ఇప్పుడు గత 2 రోజులుగా చక్కని ప్రోగ్రామ్స్ అయ్యాయి మందిరంలోని. ఓకే, గురువే దైవం అనే ఒక నాటకం జరిగింది, ఎంతో పెద్దవాళ్లు మాట్లాడారు అక్కడ. ఆ తర్వాత నిన్న కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
0: అంటే గురువుకు మించిన దైవం లేదు, గురువుని మనము ఎంతో ప్రేమగా ప్రేమించాలి, అదే గాని ఎదురు చెప్పకుండా ఏమనకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా కాదనకుండా చేస్తేనే గురువు విలువ మనకు తెలుస్తుంది.
1: ఇప్పుడు మీరు తిరిగి ఈరోజు ప్రయాణం అవుతున్నారు ప్రకాశం జిల్లాకి, మీ బ్యాక్ హోమ్. మరి వెళ్లిన తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు?
0: అదే ఇంకా మనం వెళ్లిన తర్వాత మనం ఇక్కడ చూసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తాం, వాళ్ళు రాలేదు కదా, రాని వాళ్ళకి ఇలా చూసాము, మీరు ఎంతో బాగా నేర్చుకుంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, అప్పుడు మీరు కూడా అక్కడ చెప్పొచ్చు.
1: సో మళ్ళీ మళ్ళీ మీరు స్వామి దగ్గరికి రావాలనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా.
1: మరి మీకు నచ్చిన శ్లోకాల్లో గాని భజనలో గాని ఏదైనా మంచి పాట గాని ఏదైనా ఉంటే పాడండి.

0: ఇప్పుడు ప్రకాశం జిల్లా సాయి సంస్థలలో సేవ చేసే ఆఫీస్ బేరర్స్ వారి అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవల గురించి ఒక చర్చను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
4: సాయిరామ్.
1: ఇవాళ రేడియో సాయికి ఎంతో అదృష్టం రోజుకున్న రోజు. ఈరోజు మా స్టూడియోలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో సత్యసాయి సంస్థలు నెలకొని స్వామివారు చూపిన ప్రేమ సేవ అనే లక్ష్యాలను అనుసరణీయంగా తీసుకుని తమ జీవితాలను ఈ దిశగా ధన్యం చేసుకుంటున్న వీరి నలుగురితోటి మనం సంభాషిద్దాం. వీరిలో మొదట ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు. రెండో వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ పదవిని చక్కగా ఎంతో సమర్థవంతంగా నడిపిన శ్రీ రామ్మూర్తి గారున్నారు. మూడో వ్యక్తి ఉమామహేశ్వరరావు గారు. వీరు సాధన క్యాంప్ కోఆర్డినేటర్గా స్వామి సేవలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఎంతో చక్కగా 10 మందికి బోధపరిచి 10 మందికి స్వామి తత్వాన్ని అందించిన వ్యక్తి. నాలుగో వ్యక్తి రామరెడ్డి గారు. వీరి గొప్పతనం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా సేవాదళ్గా ఎప్పుడు పట్టిసేవ పడ్డ తన ప్రెజెన్స్ని చూపెట్టుకుంటూ స్వామి సేవలో తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. అయితే ఈ నలుగురు ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో సాయి సంస్థలు ఏ విధమైన సేవలు చేస్తున్నాయి, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఈ కార్యక్రమాలు ముందు ముందుకి ఏ విధంగా ఇంకా ప్రజలకి అందుబాటుగా అనువుగా ఉపయోగపడేట్టు చేద్దామన్న విషయాన్ని చర్చిస్తారు. అయితే ఈ చర్చని మొదలుపెట్టమని జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారిని కోరుతున్నాను.
4: సాయిరామ్, ప్రకాశం జిల్లాలో సత్యసాయి సంస్థలు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలని దాదాపు స్వామివారి సేవకే అంకితం చేసుకుంటూ వచ్చారు. ఒకరు మన మంత్రి శ్రీరామ్మూర్తి గారు. వారు చక్కటి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఉమామహేశ్వరరావు గారు చక్కటి కర్మాచరణ, స్వామి చెప్పినట్టు ఆచరించే విధంగా, అలాగే మన రామిరెడ్డి గారు చక్కటి సేవాభావంతో భక్తి సేవలను ఎన్నోళ్ళ నుంచి చేస్తూ వచ్చారు. మొదటగా శ్రీరామ్మూర్తి గారిని, స్వామి ఎలా తెలిసారు మీకు, మీ తల్లిదండ్రులు ఎవరు, స్వామి మీ ఈ మార్గంలోకి రావడానికి ఏమేమి జరిగాయి, మీకు ఎప్పుడు చూశారు, ఈ విషయాలన్నీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
2: సాయిరామ్, మాది ఒంగోలు దగ్గర దేవరంపాడైన కుగ్రామం. మా నాన్నగారి పేరు మంత్రి గోపాలకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు కమలమ్మ. వాళ్ళకి 8 మంది పుత్రులు, 3 కూతుర్లు. అయితే నేను 4వ వాణ్ణి అబ్బాయిల్లో. మా ఊర్లో 5వ తరగతి వరకే చదువు ఉండటం వలన మా పెద్దన్న మంత్రి పానకాలరావు గారు పేరాల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కారణంగా 5వ తరగతి అయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్లి చదువుకోవటం అందరికీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అట్లా చేశాం. ఆయన కూడా మా అందరికీ అట్లా పెంచి పెద్ద చేశారు మా అన్నయ్య గారు. అక్కడ ఉంటున్న టైంలో నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు టైంలో 1962 అట్లా పేరాల హైస్కూల్లో చదువుకుంటున్న టైంలో మా ఇంట్లో టేబుల్ మీద షిరిడీ సాయిబాబా విగ్రహం ఉండేది. మా పెద్ద వదిన కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద తండ్రి ఇచ్చాడని ప్రజెంటేషన్ గా అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఎవరికి అవగాహన లేదు, ఏదో సాయిబులాగా ఓ పకీర్లాగానే ఉండేవాడు. ఎవరు ఒక పుష్పమాల కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదు అవగాహన లేని కారణంగా. ఒక అలంకార ప్రాయంగా టేబుల్ మీద ఉండేది. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక రోజున మా అన్నయ్య గారు మార్కెట్కి వెళ్తే ఆదివారం, ఆయన చిన్నప్పటి స్నేహితుడు మా అన్నయ్యతో పాటు ఇద్దరు పిచ్చాపాటికి మాట్లాడుకుంటూ ఆనందంగా ఆయన ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళు అక్కడ క్రింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటూ వీళ్ళు మాట్లాడు వీళ్ళ మాటలని నేను వింటూ ఉన్నాను. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బాబా గారి యొక్క మహిమలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అద్భుతాలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బాబా అనేటప్పటికీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ షిరిడీ సాయిబాబా బాబా అంటారు కనుక ఆయనే అనే భావంతో నేను వింటున్నాను. బహుశా ఆయన సత్యసాయి అని చెప్పుంటారు, అది నాకు బాగా స్ఫురణకు లేదు. ఈ పదం మాత్రం బాబా అనేది మాత్రం నాకు గుర్తున్నది. ఒక భక్తిభావం కలిగింది ఈ లీలలు వినటం వల్ల. ఆ తర్వాత నేను రోజు బడికెళ్లేటప్పుడు అంతముందు అసలు ఏమీ పట్టించుకుని వాణ్ణి, ఆ షిరిడీ సాయిబాబా విగ్రహానికి ఒక దండం పెట్టుకుని వెళ్లటం మొదలుపెట్టాను. భక్తి కలిగింది కనుక. కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక స్వప్నం, నేను మా సొంత ఊర్లో ఉన్నట్టుగా, మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పురాతనమైన ఇల్లు, ప్రహరిగోడ అవతల నేనున్నాను. మా అక్కయ్య, మా చిన్న అక్కయ్య కూడా అప్పుడు మ్యారేజ్ కలిగి ఉన్నది, విజయలక్ష్మి అని. ఉంటే ఎదురుగ్గా ఒక కానిస్టేబుల్ రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. మా ఊర్లో యాక్చువల్గా రిక్షాలు ఉండవు కానీ కలలో అట్లా జరుగుతున్నాయి. ఆ రిక్షాలో ఒక వ్యక్తి కాషాయ అంగీ వేసుకుని పెద్ద జుట్టు పెట్టుకుని ఎర్రటి పెదాలతో నవ్వుతూ కూర్చొని ఉన్నారు. ఆయన కనబడ్డారు. ఆయన చూస్తే నేను భయం వేసింది నాకు. మా అక్కయ్య నుండి మా చిన్న అక్కయ్యని, నువ్వు లోపలికి వెళ్ళిపో ఎవరో వస్తున్నారని చెప్పేసి ఆయన లోపలికి పంపించాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరే ఆగి మా నాన్నగారు కరణంగా పనిచేస్తుంటారు గ్రామ కరణంగా, ఆయన డెస్క్ పెట్టుకుని రాసుకుంటూ కూర్చొని ఉంటే ఈయన నేరుగా వెళ్లి మా నాన్న ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ కలొచ్చింది. మరుసటి అంతవరకు కలొచ్చేసింది, అయితే మర్చిపోలేకపోయాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, రాత్రి భయంకరంగా కలొచ్చింది, అతను భయంకరంగా కనబడ్డాడు జుట్టు అని చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు. వాస్తవంగా ఆ టైంలో సత్యసాయిబాబా అనే పేరు కూడా ఎక్కడ విన్నట్టు గాని ఫోటో గాని ఎక్కడ కనబడిన దాఖలాలు ఏం లేవు.
4: ఇది ఏ సంవత్సరంలో జరిగిండొచ్చు?
2: 1962లో. ఆ తర్వాత నేనేం చేశాను, నేను మా తమ్ముడు సెలవులకి ఇంటికి వెళ్ళాను. సెలవులకి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్యాగులు పెట్టి చూస్తే గోడ మీద ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఉన్నాయని నా కళ్ళో కనబడ్డారు అని చెప్పేసి, ఆ టైంలో మా నాన్నగారు లేరు, ఊరికెళ్ళి ఉన్నారు, మా అమ్మగారు దొడ్లో పని చేసుకుంటున్నది, గిన్నెలు తోముకోవటం అట్లా ఉంటుంది. ఆ పటం ఊడదీసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చూపించి ఎవరు ఈ ఫోటో అని అడిగాను. అడిగితే మా అమ్మాయి గారు చెప్పారు, మీ నాన్నగారు స్నేహితుడు సీతారామయ్య అని ఆయన లెటర్ రాశారు రాజమండ్రికి రమణమని, ఇట్లా బాబా గారు సత్యసాయి బాబా గారట, ఆయన వస్తున్నారు నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్లారు మీ నాన్న ఆయన చెప్పేసని చెప్పారు. అక్కడ బాబాను చూసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు ఉంటే ఈ ఫోటో కొనుక్కొచ్చారు, ఈయన పేరు సత్యసాయి బాబా అని చెప్పారు. అంటే ఒక ఇంత పెద్ద విశ్వంలో ఒక టౌన్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి నాకు బాబా గారు దర్శనం ఇవ్వటం అంటే అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది అనిపించింది. నాకు ఆ పటం చూసిన ఫోటో చూసిన దగ్గర నుంచి ఇది ఎప్పుడైతే ట్యాలీ అయిందో నాకు ఫోటో కావాలని తపన కూడా బాగా ఏర్పడింది. తిరిగి మరలా సెలవులైపోయిన తర్వాత చీరాలకు వచ్చిన తర్వాత చీరాల పేరాలు రెండు ఇమ్మడంబడి ఎక్కడ ఫోటోలు కనబడితే అక్కడ ఎదగటం మొదలుపెట్టాను స్వామిని గురించి. స్వామి ఫోటో దొరుకుతుందేమోనని ఎక్కడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఒకసారి మా స్కూల్ పిల్లకలందరికీ కన్సెషన్ టికెట్ మీద రుణానుబంధం సినిమా టికెట్లు సగం రేటుకే అంటే ఆ రోజున బేడ పావలైతే బేడ ఆ టికెట్ తీసుకుని వెళ్లేటువంటి అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్టా మీద ఒక పెద్ద ఆయన చిన్న చిన్న ఫోటోలన్నీ పేర్చుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎదిగితే స్వామి యొక్క ఫోటో కనబడింది. దాన్ని చేసి పెద్ద చేసి ఆ ఫ్రేమ్ కట్టించుకొని రోజు ప్రార్థన చేసుకుంటూ అట్లా మా నాన్నగారి ద్వారా ఒక విశేషం ఏంటంటే ఒకటే టైంలో మా నాన్నగారు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. అదే టైంలో నాకు కలలు స్వప్న దర్శనం స్వామి ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి యొక్క డివోషన్.
4: బాగుందండి. తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మీరు మొదట ఎప్పుడు స్వామిని చూశారు, అవన్నీ విషయాలు తెలియపరచండి.
3: ఓం శ్రీ సాయిరాం. అది 1961 డిసెంబర్ నెల. తర్వాత నేను పుస్తకాల నుంచి గ్రహించిన తేదీ ప్రకారం 2వ తేదీ బాబావారు రేపల్లో షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్టకొచ్చారు. అప్పుడు నేను హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాబావారి బహుశా బ్లెస్సింగ్ వలనేమో మా కుటుంబం మొత్తం మేము వెళ్లడం జరిగింది. మా గ్రామం రేపల్లకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేపల్ల పక్క ఉన్న గ్రామంలో మా పెద్దమ్మగారు ఉండేవారు. మా పెద్దమ్మగారింటికి వెళ్లి అక్కడి నుంచి మేము రేపల్ల వెళ్లడం జరిగింది. అయితే నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే అక్కడ బాబావారు ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్న బిల్డింగ్ లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో బాబావారికి ఒక నెమలి సింహాసనం లాంటి సింహాసనం ఏర్పాటు చేశారు. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగింది సమావేశం. నాకు 10 ఏళ్లు నిండలేదు. ఏం చెప్పారో తెలియదు గాని నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆ పట్టణంత జనం వచ్చారు. నేనెక్కడో ఒక మూలన అలా నిలబడి వారెంక చూశాను. అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ఈయన్ని ఫోటో తీస్తే పడడంట ఫోటోలు అని అనుకుంటూ ఉండేవారు. ఆ మాట బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది నాకు. అయితే మా అమ్మగారు ఆ రోజుని బాబావారి ఫోటో ఒకటి కొన్నారు. కొని మా ఇంట్లో మిగతా దేవుళ్ళ ఫోటోలతో పాటు 1961 డిసెంబర్ నుంచి కూడా మేము అందరికీ దేవుళ్ళకి పెట్టినట్టే పూలు పెట్టడం గాని చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత 65లో కూడా ఒకసారి బాబావారు రేపల్లు వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా గుర్తున్న విషయం దేవుడు వచ్చాడు వెళ్లి చూడండి అని స్కూల్కి సెలవిచ్చారు. సో ఈసారి కూడా మేము రేపల్లు వెళ్లాం. బాగా పగలు. అప్పుడు కూడా పాతూరి బ్రహ్మయ్య గారని వారింటికి వచ్చినట్టున్నారు. వారింట్లో బాబావారి విడిది. ముందు చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. నేను నిక్కర్లు వేసుకుంటూ ఉన్నవాడిని కదా, పెద్ద సిగ్గుపడకుండా బాబావారి కోసంగా కట్టిన వేదిక దగ్గరికి కాళ్ళసందుల్లో నుంచి దూరి కూడా వెళ్లాను. నేను దగ్గరగా చూద్దామన్న ఒక తపనతో ఎటు ఇంట్లో స్వామి ఫోటో ఉంది మాకు. అయితే ఎంత భయపడ్డానంటే ఆ కాళ్ల కిందేసి తొక్కేస్తారేమో అని అంత భయపడ్డా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే తెలుగులో ఒక మాట ఉన్నది, ఇసుకేస్తే రాలనంత జనం అనే మాట ఒకటి ఉంది. దాన్ని ప్రత్యక్షంగా చూసినవాణ్ణి నేను. నన్ను ఆ కాళ్ళ కింద తీసి తొక్కేస్తారేమనంత భయం వేసి నేను మళ్లీ అలాగే వెనక్కి వచ్చి సుమారుగా ఒక 300-400 అడుగుల దూరంలో రోడ్డు ఉంటే, బస్సులెళ్లే రోడ్డు ఉంటే రోడ్డు మీద నిలబడ్డా నేను. బాబావారు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రజల్లో ఒక రకమైన అలజడి. అది గమనించి ఏం చేశారంటే తొక్కేసలాట అవుతుందేమోనని మెట్లెక్కి మేడ మీదకి వెళ్లారు స్వామి. సో అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ బాబావారి దర్శనం దొరికింది. ఆ విధంగా నేను 61లో 65లో 2 సార్లు బాబావారి దర్శనానికి నోచుకున్నాం మా కుటుంబం. అయితే ఆ తర్వాత ఇంకంతకంటే బాబావారిని ఎప్పుడూ నేను రావాలని అనుకోలేదు. నాకు 74లో వివాహం అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన బంధువర్గం ద్వారా నేను 74లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వచ్చాను. నేను ఆ బంధువులు చెప్పారు బాబావారికి ఏదైనా వ్రాసుకునిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. ప్రత్యేకించి కోరికలేమీ లేదు, పెళ్లయింది ఇంకా కాపురం పెట్టలేదు, అయినా ఏదో వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలి తెలియదు, ఏదో ఆలోచన. స్వామి ప్రేరణ వల్లనే అనుకుంటాను ఒకే వాక్యం రాశాను, సంసార జీవితం ప్రారంభించే నాకు మీరిచ్చే సలహా ఏమిటని రాశాను. నాకు 22 ఏళ్ల వయసు అది. 74 జూలై నేను ఇక్కడ 5, 6, 7 తేదీల్లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కువ మంది లేరు, ఈష్ ప్రశాంత్ ఉంది, కొద్దిగానే ఉంది, ఈష్ ప్రశాంత్ కూడా మొత్తం లేదు, పూర్ణచంద్ర అప్పుడే వచ్చిందని చెప్పారు. ఈ క్యాంటీన్లు కానీ ఇవన్నీ లేవు, అలాగే మందిరం కూడా ఇలా లేదు ఆ రోజుల్లోనూ. ఇవాళ జెంట్స్ సైడ్ ఒక డెకరేటెడ్ కిట్ విండో ఉంది కదా, ఆ రోజు అది పెడుతున్నారు, నేను ఉన్నాను అక్కడ. అప్పుడు స్వామి పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా నేను పుట్టపర్తి రావటం 74లో జరిగింది. 75లో మాకు మొదటిసారి సంతానం కలిగినప్పుడు బాబావారి పేరు పెట్టుకున్నాం సాయికృష్ణ అని చెప్పేసి.
4: సంతోషం, బాగుంది. అట్లాగే ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు వారి పరిచయం ఎలా అనే విషయాలు తెలియపరుస్తారు.
5: సాయిరామండి, 1985 సంవత్సరం నేను ఒక చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాను పశు వైద్యునిగా. ఆ చేస్తున్న టైంలో అంత రైతులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఈ పశువులను పట్టుకొని వైద్యం కోసం. ఆ సందర్భంలో వాళ్లలో కొంతమంది ఈ పశు వైద్యానికి వస్తూ చాలా టైం అవుతుందని ఒక చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకొని కూర్చుంటుండేవాళ్ళు. ఏదో భక్తి పుస్తకాలు కొందరు, పద్యాలు, డ్రామా అవి అట్లా అవన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నేను వైద్యం చేసుకుంటుండేవాణ్ణి. అది కుగ్రామము, నాకు కూడా టైం ఉండేది. ఒక మహనీయుడు ఆయన ఆవును బాగా వైద్యం చేసినందుకు నాకు గిఫ్ట్గా శ్రీ పరమ రామకృష్ణ పరమహంస బోధామృతము అనే పుస్తకం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తెరవలేదండి చాలా రోజులు. తెరవకుంటే అది అభ్యర్వం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు, భగవంతుని యందు భక్తి ఉన్నది, కానీ ఈ బుక్కులు చదివే టైం ఎందుకో లేదు. ఒకసారి ఏదో ఈ ఎండలకు ఎక్కువగా పశువులకు వైద్యం చేసి ఎండలలో సైకిల్ మీద తిరిగేవాడిని పల్లెలు, జాండీస్ వచ్చాయి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకొని ఆయన మందుల కంటే రెస్ట్ ముఖ్యం అన్నాడు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ పుస్తకం యొక్క అట్ట రెపరెపలాడుతుంది, పల్లెటూరు అది, పేపర్ కూడా రాదు, ఈ దినపత్రికలు కూడా వచ్చే ఊరు కాదు, ఈ రోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే చదువుతాను, అదేదో అట్ట ఇట్లా అంటుంది పొద్దుపోవడం లేదని ఆమె చెప్పా. ఆమె ఆ బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, పొద్దుపోక తీసుకున్న పుస్తకమే. తీసుకుంటే ఆ బుక్ చిన్నగా చదువుతూ 5 రోజులు కాలం గడిపితే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు, భగవత్తత్వం భావన తపన ఎవరికైతే బాగా దాని గురించి పెరుగుతుందో, భగవత్తత్వాన్ని గురించి ఆ ఉనికిని తెలుసుకోవాలనే తపన ఏ వ్యక్తికైతే పెరుగుతుందో, తప్పిపోయిన బాలుడు తన తల్లి కోసం ఎలా తప్పించి ఏడుస్తాడో, ఆ స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు లేదా సద్గురువు రూపంలో నీ దగ్గరికి రావడమా, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడమా, ఇది జరుగుతుంది, మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, సన్మార్గంలో జీవించండి అని ఆయన 2 లైన్లు ఇచ్చాడు. అప్పటి వరకు నేను వాస్తవంగా భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఎలా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకుంటూ ఉండేవాడిని. నాకు 32 సంవత్సరాల వయసులో అవి అప్పుడప్పుడు ఎందుకో వస్తుండేవి. ఎన్నొచ్చినా చిలిపితనము దుడుకుతనము కూడా ఉండేది. భక్తి తత్వము ఎంత ఉందో ఈ తత్వాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండిటకు పొంతన ఉండేది కాదు. భగవంతుని యందు తపన అవి ఉండేవి, ఈ దుడుకుతనం కూడా ఉండేది. సరే ఆ విధంగా కాలం గడుస్తున్నప్పుడు ఒక ఆయన ఏమండి ఈ బుక్ చదవండి అని ఒక ఆయన ఇచ్చాడు. అది సనాతన సారథి. ఆయన పాపము ఇది ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవండి అని 3 సార్లు చెప్పాడు. ఆయన బాధ పడలేక నేను ఆ బుక్ తీసుకొని అది ఆ బ్యూరో మీద వేశా. అది ఒక్కరోజు చదివే. ఆ ఒక్కరోజు చదివేటప్పుడు స్వామి బొమ్మ ఉంది ఫస్ట్ పేజీ తిప్పగానే. నాకెందుకో స్వామి వారంటే ఎందుకో నాకు చిన్న వయసులో ఒక సినిమాలో స్వామిని గురించి సరిగా వేరే విధంగా చూపించారు. అప్పటి నుంచి స్వామి అంటే నాకు ఆ ఫోటో చూస్తే అదే మతికొస్తుంది. చిన్న వయసులో 16 ఏళ్లప్పుడు పడినటువంటి నాకు ఆ బీజము. తర్వాత సరే ఆయన ఫోటోతో మనకేం పని ఏం చెప్పాడో చూద్దామని మొదలుపెట్టా. 16 పేజీలు సనాతన సారథి. మొదలు పెట్టిన పేజీ నుంచి 16వ పేజీ అయిపోయేంత వరకు నాకు మతికి లేదు, చదువుతూనే ఉన్నాను. అంతే అయిపోయింది. ఈ 2 పుస్తకాలు అయిపోయి నా పనిలో నేను ఉన్నాను. 1-2 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయనమ్మ గారు పరమపదించటం, ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, అందరూ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఏదో వస్త్రాలు ఇచ్చి ఎందుకో 2:30 నుంచి మధ్యాహ్నం నూరా నూరా ఇంక లెయ్యి కదులు కదులు అనేది ఎవరో నాకు నన్ను ఎవరో కదిలిస్తున్నట్లుగా లోపల నుంచి వస్తూ ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నా. నేను ఏది నన్ను ఎవరు పిలుస్తున్నారు, చిన్న వయసు ఏం కాదు, నేనేదో వేరే విధంగా ఫీల్ అవుతున్నానంటానికి. అప్పటికి 2 పిల్లలు, నాకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎక్కడ కూర్చున్నా కూర్చోడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా, సంచి తీసుకో బయలుదేరు బయలుదేరని ఎవరో పిలుపు, ఇది ఎక్కడి నుంచి పిలుపు ఏంటిని, అది ఇది ఏంటో లేమని మళ్ళా రామాలయం దగ్గరికి పోయి కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉంటారు ఏదో మాట్లాడుతుంటే తప్ప ఈ ఉదాహరణ ఇది పోతుందని. అక్కడికి పోతే వాళ్ళు అక్కడ నాకు ఎవరితో మాట్లాడబుద్దిగాక సైలెంట్గా ఉంటే ఎందుకు నాయన మీ నాయనమ్మ 80 ఏండ్లు కదా చనిపోయింది ఎందుకురా దిగులు అన్నారు. అది కాదురా నా నాయనమ్మది కాదు, ఏదో నాకు ఏదో లోపల దడదడగా ఉంది అంటే ఇంక వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలే, నేను మాట్లాడి ఇంటికి వచ్చా, ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకున్నా, నాకేదో అర్థం అవుతా ఉంది ఏదో జరుగుతూ ఉంది లోపల అని. ఆ బుక్లో అనంతపురం నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి ఆ రాష్ట్ర రాసి ఉన్నారు ఒకరు ఆ బుక్లో, నేను తీసుకున్న బుక్లో జన్మదినం 23 నవంబర్. నాకు ఇచ్చిన బుక్లో ఇది నేను 2 సార్లు చదువుకున్నా అప్పట్లో 2 ఏళ్ల కిందట. అప్పుడు నాకు వస్తా ఉంది ఓహో పుట్టపర్తి పుట్టపర్తి అంటే అది వస్తా ఉంది ఆరాటం. ఇంకా ఏం మాట్లాడకుండా 2 జతల బట్టలు పెట్టుకుని అప్పుడు 25 రూపాయలు పెద్ద ధోరణాల నుంచి ధర్మవరానికి, ధర్మవరం బస్ శ్రీశైలం నుంచి వేశారు అప్పట్లో. శ్రీశైలం ధోరణాలు మా ఊరి నుంచి రావాలి. బ్యాగ్ పట్టుకొని ఇంట్లో ఆమెకు చెప్పే వెళ్తున్నాను అని. పోకూడదు ఈరోజు మన ఇంట్లో కర్మ, రాత్రిళ్ళు అదేదో అయ్యగారు వచ్చి ఏదో చేస్తారు, అప్పుడు కానీ వెళ్లాలా, పొలిమెర దాటకూడదు అని అన్నదా. ఒరే ఈమెకు చెప్పాను, మళ్ళా బ్యాగ్ పెట్టిన. బ్యాగ్ పెట్టి కూర్చుంటే నా తరం కావడం లేదు, ఇదివరకు కంటే స్పీడ్ పెరిగింది. ఇంకా వీలు లేదని ఆమెకు చెప్పకుండా వెళ్లి ఆ 2 జతల బట్టల బ్యాగ్ తీసుకుని వెనక సందు వాకిట్లో నుంచి వెళ్ళిపోయా. 2:50 నిమిషాలు శ్రీశైలం నుంచి 3 గంటలకు బస్ వస్తుంది నటరాజ్ సెంటర్కు. అనంతపూర్ బస్ అని పెద్ద అక్షరాలతో, అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు, దేవస్థానం బస్. వెంటనే ఎక్కా. అంతే అనంతపూర్ టు అనంతపూర్లో దిగా. ఆడ అనంతపూర్లో భజన జరుగుతుంది రాత్రి 1 గంటకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బర్త్డేకి వెళ్తున్నారు. అప్పుడు నాకు తోడు దొరికింది వీళ్ళు ఉన్నారని. అట్లా స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి దగ్గరికి వెళ్ళగానే శంకర దయాళ శర్మ గారు 6 గంటలకు, అప్పుడు కుల్వంత్ లేదండి, పూర్ణచంద్రలో కార్యక్రమం జరుగుతుంది. ఎస్పి చవాన్ గారు, శంకర దయాళ శర్మ గారు మోకాళ్ళు వంగక స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి రూల్స్ తెలియక సంచి అట్టనే తగిలించుకొని ముందు వరుసలో కూర్చున్నామని తొందర చేస్తున్నా. కార్యకర్తలు వచ్చిన ఆయన, ఇప్పుడే వచ్చావా, అదిగో స్థలం అక్కడ అని వాళ్ళు నన్ను పట్టకపోయి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత భగవంతుని చూశాను. అందరూ నమస్కరించుకున్న తర్వాత స్వామి ఉపన్యాసము మొదలు పెట్టాడు. రామనామమదు మిఠాయిజిగో రండి భక్తులారా అని మొదలైంది. ఆ విధంగా మొదలైంది ఉపన్యాసము. 1 అవర్ లోపల నా యొక్క తత్వమును నేను నా చేతుల్లో లేను. ఆ విధంగా భగవాను యొక్క దర్శనం కావడం 1987 నవంబర్ 23 ఉదయం ఇది జరిగింది. భగవంతుడు తన బిడ్డను తాను ఒళ్ళేకి తీసుకున్నాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలతో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలు చేస్తూ ప్రశాంతి నిలయంలో నేను ప్రతి అనువనువు చూసుకుని ఆనందపడుతూ జీవిస్తున్నాను సార్. సాయిరాం.
4: ప్రకాశం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు ఈ 4-5 ఏళ్లలో చేశారని, అందరూ చక్కగా సేవలు అవుతూ ఉన్నాయని, మీ దాంట్లో మీ భూమిక ఏంటి, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు, దాని గురించి తెలియపరచండి శ్రీరామూర్తి గారు.
2: సాయిరాం. ప్రకాశం జిల్లాలో 81 నుంచి నేను సేవల్లో ఉంటూ ఉన్నాను. రెగ్యులర్గా సేవల్లో ఆర్గనైజేషన్లు కూడా బాధ్యతలు తీసుకుని, ముందు బాల వికాస్గా, తర్వాత సేవాదల కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 2000 నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటూ వస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో స్వామి చెప్పినటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అనే ఒక లక్ష్యంతో మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూర్ రోడ్లో, అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, అక్కడ స్లమ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, శివప్రసాద్ కాలనీ అని, యానాది కాలనీ అని, మిలిటరీ కాలనీ అని, ఇట్లా చాలా మంది ఉన్నాయి. పిల్లకాయలందరూ కూడా ఆ రోడ్ల మీద ఎవరు పట్టించుకోకుండా తిరుగుతుంటారు. ఆ సమయంలో మన సభ్యుడైనటువంటి ధరణికోట గోపాలకృష్ణమూర్తి గారు అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడున్న పిల్లకాయలు బజార్లో కూడా అనవసరం తిరిగి పిల్లకాయలందరినీ చేర్చి వాళ్ళకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏరియాలోనే మనం మందిరం ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ సత్యసాయి బాల వికాస్ స్కూల్ అని ఒక షెడ్ వేసి పిల్లకాయల్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిమంది పిల్లలతో అట్లా స్టార్ట్ చేసుకుంటూ, అప్పటికి మందిరం కూడా కట్టలేదు, చిన్న షెడ్గా ఉండేది. ఆ తర్వాత స్కూల్ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆదూరు శ్రీనివాసరావు గారు 3 జిల్లాలకి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకి కోఆర్డినేటర్గా ఉండేవారు. అంధ విద్యార్థుల ఆత్మీయత దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన బ్లైండ్ పిల్లలకి మన మంచి మాట, మనమిచ్చేటువంటి మంచి రుచికరమైన భోజనం వాళ్ళు అనుభవిస్తారు అని మంచి విషయాలు చెప్పి మంచి భోజనం ఏర్పాటు చేస్తే, అదంతా అయిన తర్వాత పిల్లకాయలు, బ్లైండ్ పిల్లలు వచ్చేసి, మేము ఎక్కడైనా చదువుకుంటూ ఉంటాము బ్లైండ్ పిల్లలుగా, కానీ మాకు ఉండటానికి వసతి లేదు, మీరు వసతి ఏర్పాటు చేస్తే మేము ఉండి చక్కగా చదువుకుంటామని వాళ్ళ జేబులో ఉన్న పైసలు డబ్బులు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టారు డొనేషన్గా. ఇది స్వామి నడిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుని ఆదర్శ శ్రీనివాసర గారు, ఇంకెక్కడో ఎందుకు, మన ప్రాంగణం చాలా ఉంది కదా, ఇక్కడే ఏర్పాటు చేయండి అన్న తర్వాత అంధ పేద విద్యార్థుల, కేవలం అంధ పిల్లలతోనే కాదు వాళ్లకు తోడుగా మామూలు పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అంధ పేద విద్యార్థుల ఒక పాఠశాలని సత్యసాయి, దానికి ఏంటంటే అది నిర్వహణ అనేది మనం సేవా కార్యక్రమం చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ స్కూల్ అన్నప్పుడు దానికి ఒక సిలబస్, ఒక పీరియడ్, టార్గెట్, పరీక్షలు, దానికి ప్రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. అందుకని దీనికి సపరేట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అనే పేరుతో సొసైటీ రిజిస్టర్ చేసి ఊర్లో మనకు బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అందులో కమిటీలో చేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోత్సాహంగా చక్కగా ఆ ప్రాంగణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గది, ఒక్కొక్క గది, నేను ఒక గది ఇస్తాను, నేను ఒక గది ఇస్తాను అనుకుని గదులు కట్టేసి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసుకుని పిల్లకాయలందరినీ చేర్చుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మొత్తం దగ్గర దగ్గర 12 మంది పిల్లకాయలు అంధ పిల్లల్ని తీసుకోవటం, బ్లైండ్ టీచర్ని తీసుకోవటం, ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్తున్నాను. ఇందులో బాబా అనుగ్రహంతో మనం తీసుకున్న 12 మంది పిల్లకాయలకి కూడా ఒక్క పిల్లవాడు మినహాయిస్తే 11 మంది పిల్లలకి కండ్లు వచ్చినాయి. అద్భుతమైన చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒక్క పిల్లవాడిని, చూపు వచ్చిన పిల్లలందరిని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడిని మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకుని పోయి ఈ క్రిస్టియన్స్ నిర్వహించేటువంటి దాంట్లోకి స్కూల్లో చేర్పించడం జరిగింది. సరిగ్గా మన ఈ తదనంతరం మన బీద పిల్లకాయల్ని మనం తీసుకుందామని కూలీనాలు చేసుకునే పిల్లకాయలకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం చదువు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు 2-స్టార్ బిల్డింగ్, 20 మంది స్టాఫ్, 307 మంది పిల్లలు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారు అద్భుతంగా సేవ పాఠశాలలు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లకాయలు 1st క్లాస్ లో పాస్ అవుతున్నారు. ఇది ఒక శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రెండవ శాశ్వత కార్యక్రమం ఏంటంటే దీన జనోద్ధరణ పథకం. స్వామి యొక్క స్ఫూర్తితో దీన జనోద్ధరణ యూత్ కోఆర్డినేటర్గా అప్పుడు రవికుమార్ ఉండేవాడు. జిల్లా మొత్తం పర్యటించేసి మన రామిరెడ్డి వీరందరూ సహకారం తీసుకుని తల్లిదండ్రులు, తల్లి లేక తండ్రి లేనటువంటి మగపిల్లకాయల్ని 11 సంవత్సరాల లోపు పిల్లకాయలందరినీ సెలెక్ట్ చేసుకుని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అట్లా 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 21 మంది పిల్లలతో చాలా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం కూడా శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈరోజు పిల్లకాయలు ప్రతిరోజు నిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనం చేస్తున్నారు, వేదం చెబుతున్నారు, స్కూల్స్ లో కూడా మంచి మంచి ప్రోగ్రెస్ లో ఉంటున్నారు. అదొక చక్కగా జరుగుతున్నది. మరొకటి ఏంటంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. ఆ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, అటెండెన్స్ కి భోజనం ఉండదు. వాళ్ళు సడన్గా అనారోగ్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా సర్దుకొని కూడా రాలేరు. చాలా అవస్థలు పట్టడం గమనించాము. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయకూడదా అని చెప్పి అడిగారు. రిమ్స్ డైరెక్టర్ గారిని మీకు సంప్రదిస్తే ఆమె పూర్తి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మన గైడ్ లైన్స్ గా అప్పట్లో మన రాష్ట్ర సేవదాల కోఆర్డినేటర్ ఆర్ లక్ష్మణరావు గారు బాగా ప్రోత్సహించి గైడ్ చేశారు. ఆ రోజు నుంచి 2015లోనే మనం డిసెంబర్ 27న ప్రారంభిస్తే రోజుకు 300 మంది పైన పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్ కి రోజు ఒక పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ, అన్నంతో అద్భుతంగా జరుగుతున్నది. అనేక లీలలు కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క లీలలు మనం ఎవరికి స్వామి ఫోటో విభూతి ఇవ్వం అక్కడ పెడతాము. ఈ రోజుకి దగ్గర దగ్గర 16,000 ఫోటోలు ఆ విధంగా ఖర్చు అయిన విభూతి ప్యాకెట్స్ అదొకటి జరుగుతున్నది. ఇంకొక కార్యక్రమం, శాశ్వత కార్యక్రమం ఒంగోలు జరుగుతున్నది ఏంటంటే ఆర్టీసీ డిపోలో నిత్యం చలివేంద్రం. ఈ ఎండాకాలంలో అయితే రోజుకి మినరల్ వాటర్ ఇస్తున్నాము, 100 క్యాన్స్ పైన ఖర్చు అవుతున్నది రోజు. అక్కడ కూడా స్వామి ఫోటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఇప్పటికి రోజుకు 10,000 మంది దాకా లబ్ది పొందుతున్నారు. ఇక్కడ హాస్కూల్లో రిమ్స్ హాస్పిటల్ 300 నుంచి 370 వరకు లబ్ది పొందుతున్నారు ప్రతిరోజు. ఆ విధంగా మన డీజీపీ పిల్లలేమో 21 మంది ఈ రోజున వచ్చారు, మన ఫోర్గ్రౌండ్ కూడా వచ్చారు. అంతేకాకుండా మన పూలవారిపాలెం చిన్నగంజ పూలవారిపాలెం రూరల్ కమ్యూనిటీ సెంటర్ ని పెట్టి 14 గ్రామాలకి అక్కడ ప్రతి నెల 2 సార్లు మెడికల్ క్యాంపు జరుపుతూ వాళ్ళకి నెలకి 350 మంది, 2 సార్లు అంటే నెలకి 700 మంది అక్కడ లబ్ది పొందుతున్నారు. అట్లాగే తర్లుపాడు దగ్గర కారుమానుపల్లిని మనం సమగ్ర ఎస్ఎస్ఎస్ విఐపి అంటారు, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద ఆ గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామానికి లేనటువంటి పాఠశాలలో పిల్లలకి అనేక వసతులు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, బాల వికాస నిర్వహించడం, అనేక సేవా కార్యక్రమాలు. ఈ రోజున పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సేవలన్నీ పుట్టపర్తి సేవలకు కూడా ప్రతిసారి కారుమానపల్లి నుంచి సేవాదులు వస్తున్నారు. ఈ విధంగా ఇంతే కాకుండా మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు చెప్పాల్సి ఉన్నది. శాశ్వత కార్యక్రమాల కింద మనకు చాలా రిమోట్ గా ఉన్నటువంటి కొమరవల మండలం గుంతపల్లి అనే గ్రామంలో అక్కడ ఆ లోయలో ఉండేది పెద్ద కొండ దాటితే కానీ ఆ గ్రామం కనబడతావు. అక్కడ అన్ని పురుగొడుసులు ప్రతి ఎండాకాలంలో అగ్ని ప్రమాదం గురవుతుంటారు. అటువంటి గ్రామాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించి 67 పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. మన సేవ చూసి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొండ మీద నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లకాయలు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. దస్తగిరి అనే ఒక అబ్బాయి, ఆ గ్రామానికి సంబంధించిన అబ్బాయి, మన జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ విధంగా అక్కడ జరిగింది సాయిరాం.
0: రవికిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి తమ హస్తం చూపించిన అంశాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనం సేవ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు మనం సేవ చేస్తున్నాము అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి స్వామి తాలూకా ఆ ఉనికిని మనం గుర్తించడం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు స్వామి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామి హస్తం ఉన్న కొన్ని సన్నివేశాలు మాకు చెప్తారా?
4: ప్రతి కార్యక్రమానికి, ప్రతి సేవా కార్యక్రమానికి కూడా అన్ని స్వామే ప్రేరణిస్తున్నారు. కానీ ఆ ప్రేరణతోటి మనకి, మేమంతా ఆర్డినరీ పీపుల్, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేపిస్తూ ఉన్నారు స్వామి. ఎలాగా అంటే ఒక అద్భుతమైన లీలలు చూపిస్తారు. ఓ స్వామి ఉన్నారు, స్వామి చేపిస్తారు అనే భావన మాలో కలిగించి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్క విషయం వచ్చేలేకే మనకి దీనజనార్దన పథకం అనుకున్నప్పుడు ఒక అద్భుతం. చాలామంది కూడా మన సమితిలో వాళ్ళు, ఇవి ఎలాగ మనం వర్కౌట్ చేయలేము, కష్టమవుతుందేమో, మనకేమో బయటకెళ్లి అడిగే ఇది లేదు స్వామి దాంట్లో అని అనుకున్నప్పుడు, కానీ మేము యూత్ తరఫున, అప్పుడు యూత్ కోఆర్డినేటర్ గా ఉండేవాడిని, యూత్ తరఫున జిల్లా అంతా లిస్ట్ వచ్చింది. ఒక 47 మంది లిస్ట్ నా చేతిలో ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలని. వీళ్ళకి సర్వే కూడా చేశాము. దగ్గర నుండి వాళ్ళ ఘోరమైన పరిస్థితులు, వాళ్ళు పడే బాధలు అవన్నీ చూసామన్నమాట దగ్గరగా వెళ్లి. అందుకని నేను స్వామిని ప్రార్థన చేశాను, స్వామి పిల్లల్ని చూపించావు, అలా పిల్లలన్నా చూపించకుండా ఉంటే పర్లేదు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ పిల్లల్ని చూపించావు, కానీ నేనేం డబ్బులు అనేది నాతో అవ్వదు అప్పుడు, ఎలాగా స్వామి అని నేను బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలాగైనా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటూ ఉంటే, సరే నేను రామలింగ స్వామి గారని ఒంగోలులో ఉన్నారు, భూమిశెట్టి రామలింగ స్వామి గారని, నాకేమంటే ఎదురొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్వామి అంటే, స్వామి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే భావన నాకు లోపల
0: కలుగుతుంది,
4: ఫీలింగ్ వస్తుంది. సరే రామలింగ స్వామిని కలిసా మార్చిలో, అంటే 2 సంవత్సరాల క్రితం, మార్చి 2015 మార్చి. రామలింగ స్వామి గారు, మీరు సౌమ్యులు, ప్రేమగా ఉంటారు, మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుని దీని యొక్క నిర్వహణ బాధ్యత అంతా మీరు తీసుకుంటే బాగుంటుందేమోనని నేను అడిగా. ఆయన అడగంగానే నాతో ఒక మంచి విషయాలు చెప్పారు. రవి, కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం ఇట్లానే సీతాలక్ష్మి గారు నన్ను చీరాలు పిలిచి, నువ్వు బాల వికాస్ రన్ చేస్తున్నావయ్యా, నువ్వు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ గా బాధ్యత తీసుకో అని అన్నది. నాకప్పుడు కాలు కొంత ఇనాక్టివ్ గా ఉండి, కొంచెం ఏదో కాలు ప్రాబ్లం గా ఉంది, నేను జిల్లా అంతా తిరగలేను అమ్మా, నేను నాకు కాలు ప్రాబ్లం ఉందని చెప్తే సీతాలక్ష్మి గారు, నీ కాలు నొప్పి తీసేయడానికే స్వామి ఇది ఇస్తున్నారు, నువ్వు స్వామి పనిచేసావంటే ఆ కాలు నొప్పి స్వామి చూసుకోరా అని అడిగారు. కానీ ఈయన ఆ ధైర్యం చేయలేక నేను ఉండలేనని చెప్పారన్నమాట. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు నేను మంచంలోనే ఉన్నాను, ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్లాక్ అయిపోయి నేను మంచంలోనే ఉన్నాను, 1 సంవత్సరం నుంచి మళ్లీ రికవర్ అయ్యి కొంచెం వ్యాపారం చేసుకుంటున్నాను అని అన్నాడు. మళ్లీ నువ్వు ఇన్నాళ్ళకు వచ్చి నువ్వు అడిగావు అంటే నిన్ను స్వామే పంపించారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కాలు ఎలాగున్నా ఈ కార్యక్రమం నేను చేస్తాను అని నాతో అన్నారు. సరే మార్చిలో అయిపోయింది, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్లో ఆరాధనకి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే, అపోలో హాస్పిటల్లో చెన్నైలో చూపించుకుంటే 1.25 లక్షల రూపాయల డబ్బులు మీరు తెచ్చిచ్చినట్లయితే మీ కాలు కట్ చేయకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ ఏం లేదు అని అన్నారు. సరే ఈ విషయాలు దీనజనార్దన పథకం కోఆర్డినేటర్గా తీసుకోవాలి బాధ్యత అని వారు అనుకోవడం, స్వామికి ఆడికి ఆరాధనకి రావడం, స్వామికి ఆడ లెటర్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన, రాయవేలూరు వెళ్లి చూపించుకుందాము అని రాయవేలూరు వెళ్లారు. ఈ కాలంతా పూర్తి నల్లగా ఉంటది. అక్కడ చూపించుకుంటే అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేస్తే మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకు మీరు కలర్ ఎందుకు వచ్చిందో తెలియదు, మీరు బాగా గీక్కొని ఉంటారేమో, మీకైతే కాలు ప్రాబ్లం ఏం లేదన్న. ఈయన ఆశ్చర్యపోయాడు, లేదమ్మా నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను, రిపోర్ట్లు ఎన్ని ఇస్తే, లేదండి ఇప్పుడు మీరు చెప్పించే రిపోర్ట్కి దీనికి సంబంధం లేదన్న. సరే ఈ మెడిసిన్ వాడుతున్నా అందుకోవాలి, సరే ఒక పని చేయండి, మీరు ఒక 10 డేస్ 15 డేస్ మెడిసిన్ ఆపేసి మళ్లీ రండి అన్న. ఈయన అట్లాగే మెడిసిన్ ఆపేసి మళ్లీ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మెడిసిన్ ఆపేశారు, రిపోర్ట్లన్నీ ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఏమి జబ్బు లేదు, వెళ్ళండి అన్నాడు. ఆయన ఆనంద బాష్పాలతో మాకు ఈ విషయాన్ని తెలియపరిచి నేను దీనజోదన కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నాడు. ఈ కార్యక్రమం అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురొస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
0: మరి ఉమామహేశ్వర గారు, ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మీరు కొంచెం చెప్తారా మాకు?
3: మనం సత్యసాయి సేవా సంస్థలు అంటాం. పేరులో సేవ ఉంది కాబట్టి ఇందులో సేవే ఉంది అని అనుకుంటారేమో. ఏ సేవా కార్యక్రమానికైనా ఆధ్యాత్మిక పునాది లేకపోతే అది ఇవ్వవలసిన ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంచేతని సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగం ఉన్నది, బాల వికాస్ విభాగం ఉన్నది, సేవా విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం అసలు అన్నీ కూడా మొట్టమొదట భజన మండళ్లుగా ప్రారంభమైనవి. భజన మండళ్లు అంటే అప్పట్లో గురువారం ఆదివారం ఈ రెండు సాయంత్రం పూట భజన చేయడం, గురువారం నాడు నగర సంకీర్తన చేయటం. అయితే కాలక్రమంలో ప్రకాశం జిల్లాలో అనేక సేవా సంస్థలు వచ్చినాయి. సుమారుగా దగ్గర దగ్గర 100 సమితులు గాని భజన మండళ్లు గాని ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ప్రతి నిత్యం ఉదయం నగర సంకీర్తనం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు చెప్పిన రవికుమార్ గారు చెప్పిన ఈ దీనజనోద్ధరణ పథకం ఉన్నది కదా, ఆ పిల్లలు ప్రతి నిత్యం నగర సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళ ఆ 23 మంది పిల్లలకు తోడుగా మరొక కొంతమంది పెద్దలు కూడా ఉండి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ వేదం చెప్తున్నారు. అలాగే చీరాల్లో దీనజనోద్ధరణ ప్రారంభించినప్పుడు కూడాను ఇలాగే మేము పిల్లలకి భజన చేయించడం, నగరోత్సవాలు చేయించడం అన్ని కూడా నేర్పించాం. కొన్ని చోట్ల నిత్య భజనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బాబావారి ఎన్నో జన్మదినోత్సవం వస్తుందో దాన్ని పురస్కరించుకుని అన్ని రోజులు వరుసగా నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, నామ సంకీర్తనలో భాగంగానే సత్సంగము, సుమారుగా 1.5 గంటల కార్యక్రమం. ఇలా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసందర్భం కాదు అనుకుంటే మరొక మాట కూడా చెప్తాను నేను. చీరాల్లో 2007 మేము దీనజనోద్ధరణ ప్రారంభించాం. దీనజనోద్ధరణ ప్రారంభించినప్పుడు గోలి ఉమాశంకర్ అనే ఒక కుర్రవాడిని మేము తీసుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఆ పిల్లవాడిని 7వ తరగతిలో తీసుకున్నాము. ఆ పిల్లవాడు 7 నుంచి 10 దాకా చదువుకున్నాడు ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత 2013 భగవాన్ బాబా అదృష్టం ఆశీస్సులతో ఆ పిల్లవాడు స్వామి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రిమిసెస్ లో ఆ కుర్రవాడు డిగ్రీ బీఎస్సీ డిగ్రీకి వచ్చాడు. అక్టోబర్లో దసరా అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారు పిల్లవాడికి. పిల్లవాడికి సెలవులు ఇచ్చిన తర్వాత మేము ఆ అబ్బాయిని సమితిలో మాట్లాడమని ఆహ్వానించాం. మాట్లాడమని ఆహ్వానిస్తే అబ్బాయి చెప్పిన ఒక సంఘటన మాకు నిజంగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 7వ తరగతిలో సత్యసాయి దీన జనోద్ధరణలో చేరిన తర్వాత కొన్ని రోజులు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబావారు ఒక యువకుణ్ణి తీసుకుని ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్, వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి చూపెట్టారు. ఆ కళ అక్కడ ఆగిపోయింది. ఆ కుర్రవాడు ఉన్నాడు, యూత్ మంచి కుర్రాడు, 17-18 కుర్రాడు ఉన్నాడు, స్వామి కనపడ్డారు, అంతే. ఆ పిల్లవాడు ఆనాడు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. నేను వైట్ ఫీల్డ్ లో కాలేజీలో చేరిన తర్వాత నేను ఆ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ గ్రౌండే స్వామి చూపెట్టారు ఆ రోజుని. కరెక్ట్ గా ఆ కుర్రవాడు నేనేను, ఇవాళ ఆ యూత్ లాగా నేనున్నాను. నన్నే నాకు స్వామి 6 సంవత్సరాల 7 సంవత్సరాల ముందు నాకు నేను ఎలా ఉంటానో, ఏ గ్రౌండ్ లో ఆడతానో చూపెట్టారు స్వామి అన్నాడు. స్వామి అదృశ్య హస్తం అని మీరు అన్నారు కదా, అమృత హస్తం ఎలా కనిపిస్తుంది అంటే ఈ సంఘటనలో ఆ కుర్రవాడు 7 సంవత్సరాల తర్వాత చెబితేనే గాని మనకు తెలియలే. 7వ తరగతిలో జరిగే కుర్రాడికి కలలు రావచ్చు కానీ అవి గుర్తుపెట్టుకోవటం, మళ్లీ వాటిని ప్రజెంట్ చేయటం అనేది స్వామి లేలే కదా.
0: తప్పకుండా
3: ఇది ఇలాగా సత్యసాయి సంస్థల్లో గురు పూర్ణమికి, స్వామి జన్మదినోత్సవాలకి, ముఖ్యంగా రథోత్సవాలు గాని పల్లకి ఉత్సవాలు గాని కూడా జరుగుతూ ఉంటాయి. సాధనా క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా ఎంచుకునే అంశం కూడాను స్వామి సత్యసాయి సేవా సంస్థలకు ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బులుసు సాంబమూర్తి గారని ఖమ్మంలో ఉన్నారు, మరి దాన్ని బాగా ఎలాబరేట్ చేసి డెలాంగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయించడం అటు కందుకూరులోను అలాగే ఇలా చీరాల్లో కూడా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ 92 ఇప్పుడు ప్రస్తుతానికి 92 భజనలు చీరాల్లో అయితే మొన్న మే 31 పూర్తయిపోయినాయి. మే 1వ తారీఖున స్వామి సన్నిధి క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా

0: మే 31 పూర్తయిపోయినాయి. మేము 1వ తారీఖున స్వామి సన్నిధిలో ఉన్నాము. అలాగే 92 భజనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలతో కార్యక్రమాలు అనేవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సాయిరాం
1: ఉమామేశ్వర్ గారు, మరి మనం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కదా, బయట వాళ్లు ఎవరైతే స్వామి ఆవరణలోకి రాని వాళ్లు ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిని చెంది మన ఆర్గనైజేషన్ వైపు వచ్చి స్వామి గురించి తెలుసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
0: కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు, పాతవాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు. కాలక్రమంలో జరిగేయన్ని జరిగిపోయినా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ రూపేణా కానివ్వండి, అలాగే యువజన విభాగం రూపేణా కానివ్వండి, అధ్యయన మండలి రూపంలో కానివ్వండి, అలాగే మహిళా విభాగ రూపంలో కానివ్వండి, కొత్త వాళ్లు ప్రభావితమై వస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు నిత్యనూతనంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని కుంకుమ పూజలని, కొన్ని తపోవనం పారాయణాలని, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణాలని ఇలా చేయడం వలన అనేక సంస్థలో సభ్యులు కాని వాళ్లు కూడా చాలా మంది పాల్గొని ప్రభావితమై వచ్చారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు జరిగిన పత్రయాత్రలో చీరాల నుంచి పక్కన రామస్తూపంలో ఒక సమాజం ఉంది, వాళ్లు ఈ కార్యక్రమంలో 27 మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో వాళ్లు సంపూర్ణంగా పాల్గొన్నారు. అంటే ఇది అలాంటి దానికి, మీరు అడిగిన దానికి
1: చాలా
0: సరిపోయిన ఉదాహరణ నేను అనుకుంటున్నాను.
1: బాగుంది.
2: రామిరెడ్డి గారు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి పుట్టపర్తి సేవలే ప్రాణంగా బతుకుతున్నారు. మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి సేవలు, ఇక్కడ విషయాలన్నీ మీ జీవితంతో అనుసంధానం చేసి చెప్పండి.
3: మనకు ప్రశాంతి సేవల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎప్పుడు కూడా 365 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. మన ప్రశాంతి సేవలకు ఎప్పుడు కూడా 700 నుంచి 800 మంది పురుషులు సేవాదళం, 700 నుంచి 800 మంది మహిళా సేవాదళం అవసరం ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఒక 100 నుంచి 150 మంది సేవాదళం ఎప్పుడూ అవసరం. తర్వాత మన యొక్క ప్రశాంతి నిలయంలో మొత్తం గణేష్ గేట్ నుంచి కల్వర్ట్ గేట్ వరకు మొత్తం ఉన్న 3 క్యాంటీన్స్కు, జనరల్ హాస్పిటల్కు, ఇలా ప్రతి పాయింట్కు సుమారుగా అవసరం. కనుక మన జిల్లా నుంచి మనకిచ్చినటువంటి కోట ఏప్రిల్ సేవలు, జనవరి సేవలు, పుట్టు పండుగ సేవలు, నవంబర్ సేవలు, దసరాకు ఆరాధన సేవలు, ఈ సేవలన్నిటికీ మన జిల్లాకు ప్రతిసారి 50 మంది మహిళలు, 50 మంది పురుషులు సేవలకు రావాల్సి ఉంటుంది. భగవంతుని దయవలన ఇప్పటి వరకు ఈ సేవలలో మన జిల్లా నలుమూలల నుంచి అన్ని సమితిలు, భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతూ ఉన్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడైనా రామాలయాలు, ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేల మంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమం. మంచినీరు కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికీ, పెద్దలందరికీ ఎందుకో తలంపున్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా, ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో

0: ఉన్నటువంటి భజన మండల్స్ సమితుల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తున్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్, సత్సంగాలు కూడా ఉమామహేశ్వరరావు సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాలు వాళ్లను ఆనందపరుస్తారు.
1: సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళకి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్లకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు? అది కొంచెం చెప్తారా?
0: వాస్తవంగా స్వామివారు సేవాదళ శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదళంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో, సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు, ఈ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది. లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసము శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకొని వచ్చి కాలేజీలకు తీసుకొని వెళ్లి సేవాభావాన్ని గురించి, ఇంకా ఇతరత్ర అన్ని విషయాల గురించి స్వామి ఏం చెప్పారో యువతకు, నా ప్రియమైన విద్యార్థులారా అని స్వామి ఒక 3 సంపుటాలు స్వామివారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్లల్లో చైతన్యాన్ని కలగజేయటం వలన ఈ మధ్య యువత కూడా సేవకు వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
1: చాలా బాగుందండి. ఇప్పుడు రవికుమార్ గారు, ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ సేవా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చేసినటువంటి ఈ పర్తి యాత్ర గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్తారా?
2: మన సంస్థలో జరిగే ప్రతి పని కూడా దైవ నిర్ణయం. ఇప్పుడు స్వామి రచించిన దాంట్లో మనం తెలియకుండా నడుస్తూ ఉంటాం. మేము ఒకసారి శ్రీరామ్మూర్తి గారిని డిస్కషన్ చేసుకుంటూ, మనం కొంతమంది టీచర్లని పుట్టపతి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ సెమినార్స్ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎమ్మడే 2వ రోజు చలంగారు ఫోన్ చేశారు, మీకు ఆగస్టులో పత్తి యాత్ర ఉంది అని అన్నారు. నేను వెంటనే, సార్ నిన్ననే అనుకున్నాము, మీరు ఇవాళ ఫోన్ చేశారు, మాకు దయవుంచి మాకు జూన్లో ఏర్పాటు చేయండి, మేము ఎక్కువ మంది సెలవులుంటాయి టీచర్లకి, ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు వారు ఎమ్మడే సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫస్ట్ సాటర్డే సండే అని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది, అందరికి తెలియపరిచాము. పత్యాత్ర ఇదివరకు 4 జరిగాయి, ఇది 5వది, అందరికీ అవగాహన ఉన్నది. కానీ మనం ఏం చేయాలి? కొత్తగా స్వామి పత్యాత్ర లక్ష్యం ఏంటంటే, మన వాళ్ళు పెద్దవారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొత్త వారిని ఈ పత్యాత్ర ద్వారా తీసుకెళ్లాలి. ఎవరిని తీసుకెళ్దాము? బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్దాము. తర్వాత గ్రామస్తుల్ని, ఎక్కువ మందిని తీసుకెళ్దాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు, స్కూల్స్, వీటి వ్యవహారంలోనే తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 1,000 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము ఏప్రిల్ 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి వెంబడి అక్కడికి వెళ్ళివ్వడం. అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం. వందల మంది ఉంటారు, అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
1: చాలా బాగుంది
2: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు, వీళ్ళందరికి కూడా అకామిడేషన్ ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, రెండో రోజు ఉదయం అంటే సెకండ్ నా జరిగింది, థర్డ్ డే మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్, వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడని, మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి, మన రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే భజనలు పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 1 or 2 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకుముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేశారు. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
3: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు మార్కాపురం కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే కొన్ని వేల మంది టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
1: సో చాలా బాగుందండి, ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున, మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
2: థ్యాంక్ యూ.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా?
1: ఓం శ్రీ సాయినా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయస్సు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళు చెప్పారు ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోను వాళ్లతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరే నేను ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకలకు రావాలి, గుంటకల నుంచి ధర్మవరం దగ్గర ఇందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం ఉదయం ట్రైన్కి ఎక్కాలని రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల్లు పెట్టుకుని నిలూటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు. కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా సరే, ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగానే అని చెప్పేసి ఉదయం లేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయం ఏం చేశారు, అక్కయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతాం అనగానే మంచిది అన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరు.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా.
1: ఆయన తీసుకురాలేదు?
2: ఆయన తీసుకుపోలే.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడ ఉండేవారు?
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయం సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రానియరు, దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు తీర్చుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. ఇంకా తినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు. మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వీవిధి పొట్టలు అందరూ ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైతే నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాంపుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాంపు అవుతుందని నర్స్ చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు. ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడు అంటే నాకు బలి ఇష్టము. ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఇలా సాధు అయింది తెలియదు, దేవుడు అయింది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని. డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టర్ లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజులు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినా మా అమ్మాయి కంపగలే 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీబిలి పొట్లలు ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంపు అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాకనే పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయికి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు.
1: ఆయన కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది. స్వామి భక్తులే వాళ్ళున్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని?
2: ఆయన మూడు రోజులు ఉన్నాడు. మూడు రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుది రవ్వించడం, బ్రషింగ్ గీయడం, అట్లా మూడు రోజులు చేసి మూడు రోజులు చెప్పినాక నీకు బాగవుతుంది, ఏం భయపడగా ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్చికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్చి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులైనాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంతా ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట డాక్టర్లు చెప్పారంట. సరే ఇంకా మూడు రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మాంతులకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీవరి ఇచ్చారు, చెప్పినారు మూడు రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, నాకు మూడు రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఏం తెలియదు ఇంకెవరికి, ఏం తెలియదు. సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువగా ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరూ వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ 12-10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంది చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అనుకుంటూ విచారంగా ఉండి కొద్దిసేపు ఆయన దగ్గర నుండి యూతులకు వచ్చేసిన. యూతుల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలు పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంకే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత దోగో ఏంటి రా అంటే తలుపు అట్లా చేసి వస్తాను. నాకు తలుపు దీని చేతగాదు, నాకు లేడని చేతగవడం లేదు, నాకు రావడం కదలని చేతగవడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే అని మళ్ళీ పక్కన ఓ దారింది మాకు ఆ రూమ్ లేకపోవడానికి. నేను ఆ దారి గుండా పోయినా. దారి గుండా పోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోట మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా. ఆ మనిషి తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కాలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గొడవ చేస్తారు. అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను, నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుకు రమ్మన్నది అని చెప్పు అని చెప్పిన. సరే అక్కడికి పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయిన పల్లె బాబు చెప్పరా అన్న, పల్లెకి పోతే అక్కడ లేడు, వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమో చెప్పొచ్చింది. ఏం చదువుకుంటాడో అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన వీపు తరద్దాం, ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరాం సాయిరాం అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటున్నాడు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరాం సాయిరాం నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరాం చిన్నగా సాయిరాం సాయిరాం అనుకుంటా అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది. కానీ చేతులు కాళ్ళు రావాలి కదా, సాయిరాం అంటుండు సాయిరాం అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది. మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము, కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు, మీరు వెయిట్ చూడండి అని చెప్పిండు. అంతలో వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసరికి ఈయనకేం బాగా ఇంటి కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్ళకు, నేను సాయిరాము అని చెప్తా. వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నాక 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా, ఇంకా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేరు. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళా డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది, ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలో ఇట్లా జరిగిపోయింది, నీకో సర్వంశం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గడబడి చేస్తారు, అందుకని నేను ఎవరు చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది, నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండుసార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను. సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుకొచ్చిన 10 రోజులు ఉన్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను, అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామి ఏం చూసిన ముందు ఆమెను పిలిచిండు. ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు, ఏం తెలియదు ఊరికి ఏంటన్నా. అందరు పక్క వాడు ఉండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు, అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు వాళ్ళు, వచ్చేసినారు మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావడా అని కోరినాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు అసలు, కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే. అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉండదు, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ వేపించున్నాం. కూలి వాళ్ళందరూ గెంచగడ వేపిస్తే నేను చెట్టు కింద కూర్చున్నా. జొన్నలు, కొర్రలు, గెంచగడ్డలు, టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళు అట్లా ఎదురు కూర్చున్నాను. నేను కూర్చున్నా టెంకాయ చెట్టు ఉంది. ఆ టెంకాయ చెట్టు మీద నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది. కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కిపోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు. నేను అసలు అనుకోలే, నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. మరి నా దగ్గర ఉంది నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడ కింద పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్త చూసింది రాత్రి పూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లే అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాముడు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండురంగా ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగం కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగకపోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది. నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకోడు ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను, ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను, మీరు పోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానంక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామితో అభిషేకంగా ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామికి దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10-30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరూ 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్చి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు ఇట్లా రెండు చెప్పి ఇట్లా పెట్టినారు. మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు. దాని మీద తడికేసినారు. ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు. ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. నలుగురు నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే భర్తలేక పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కార్లో పోదాంలే వద్దని అందరూ నన్ను నివారించారు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా. పోతే అక్కడ పుట్టపట్టలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను. మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండి, నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆ ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినాగానే హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లా ఇచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు, ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నిలుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
2: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
2: ఏం చేయరు. 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదన్నా, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు, ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులను తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూళ్ళు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు. మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
2: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అసలు అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి, స్వామి ద్వారా వచ్చిందే కదా. ఆయన అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట, అవి అయిపోయి ఈ 2 మాకు ఇచ్చారు అనమాట. అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అది కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి, ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువుని ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిత్రులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది. ఆయన నాసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను అబద్ధాలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టలే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్లు తీయడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోంచేస్తే మేము చుట్టూరు అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోంచేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు, ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులుంటే 10 రోజులు ఏ లైన్లున్నా కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడుతుంది. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకున్నా అంతే అంత మాల తీసుకుంటా మాలలో అప్పుడు ఏనీయరు స్వామికి అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా పెట్టుకొని ఇట్లా దాచుకుంటా దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చే వాళ్ళకి కూడా కనపడదు తెలియదు స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం నేను స్వామి పాదాల మీద పెట్టడం నన్ను ఇట్లా అనడం నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
2: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
2: ఓపెన్ చేసి ఊరూరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని వాళ్ళకి సామాన్లు కూడా వాళ్ళకు తిండి సామాన్లు పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీకు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి నీ కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి చెప్పి పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
2: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ కూర్చున్నాక స్వామి మకాన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు విన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్నం, ధ్యాయ సర్వ విజ్ఞోపదాంతి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భోచి సదా, ఓంకారం బిందు సంక్తం, నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ, ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
2: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు, అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి ఆయన అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు, తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్నీ మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉన్నాక వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు, నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేసాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాళ్ళు తాగినాడు అని చెప్పిండు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తా ఉండవు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నాన్న, నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్లు పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చిన తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికీ కైవల్ని ఇచ్చిండు అని నేనే రాసిన కాయద ఆ కథ. అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చూపించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు, ఈ కుల సదర్శ అంటే కొంతమంది తగ్గువాడని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండండి దూరంగా ఉండండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సార్ చెప్తే అది స్వామి చెప్పిండు ఆ కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా అబద్ధం చెప్పకండి అని చెప్తారు, మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమంటారు, మాకు అబద్ధం చెప్పకని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇదేంటి అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరైనా నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు ఏమిటిది, నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అనేది వాడు అబద్ధాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
2: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఏమన్నా సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగి లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని ఆగిపోయింది.
1: ఇది ఏ సంవత్సరం జరిగింది, నేను ఐడియా ఉందా,
2: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మామూలు మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు, కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా, వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇయ్యాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లో కూర్చున్నా కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తారు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పట్టు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులు ఎందుకు చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది. స్వామి వస్తారంటే పక్క ఊర్లలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంత 3-4 రోజులు టైం ఉంది,
1: రోజులు అంతే.
2: అప్పుడు మేము ఒక ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరితో చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి ఇస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచించి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడా, ఇంకా సరే ఆ మాట ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టతలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేగాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే, బాల వికాస్ పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చోనండి, ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయినా ఎట్టుకున్నాడో అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చినా పోయిపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా కంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ అనుమానపడిన కదా, బాధపడిన కదా, అందువల్ల అదే ఉద్గ్రహపడ్డా. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గానీ లేదంటే పెళ్లి గాని,
2: స్వామి అన్న ప్రశ్న చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్న అబ్బాయి చేశాడు. ఇప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా కంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ

0: చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్కు అందించి, మా అబ్బాయి పేరు భాస్కర్, ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము, కనిగిరి అక్కడల్లా దృష్టిపోయినాము, నంద్యాల అక్కడల్లా దృష్టిపోయినాము. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకాలు వేపించి, స్వామి నాటకాలు వేపించి, అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి రెండు జిల్లాలో మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరి నేను అందరితో సాధువులు అందరు వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లుంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి, గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేసింది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్దపట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్దపట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్దపట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమె చెప్పినా, ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమీ తెలియదమ్మా, స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చెయ్యండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే, నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటి సార్లు చేయాలా, కోటి సార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లే చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లల్లో మూడి అమ్మ అనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గరికి పోతే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఉండి ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద పట్టమ్మ ఇచ్చినది కోటి సార్లు చేశారా,
0: రోజు అదే అయిపోయిందిగా చేసుకుంటాం, నువ్వు కోటి సార్లు కాదు
1: కోట్లు,
0: కోటి అన్నది కోటి సార్లు అయినా ఎక్కువయో అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు, కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లలు మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు, అది జరిగిపోయిందా. ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా, ఊరికే స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు, నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మని తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి బొడ్డను చేసి ఇద్దరికి చిన్నపించి

0: చూసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది, అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది, అది అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటా. ఏమిటో ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరా వస్తే వచ్చని పోయి ఎట్లా పోయేవాళ్ళమే కదా, ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అనుకుని మనసులో అనుకున్నాను, నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేసినాడు అనమాట, పై పుట్టం కింద. అప్పుడు మధ్యలో చీరినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపిలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి, ఇవి ఉండే మొక్కజొన్న కండెలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా చేసి ఇట్లా చేసి అట్టేసి వేసిండు, మళ్ళీ రెండు ఇట్లా కత్తిచ్చేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు, అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, ఉందేమో నాకు తెలియదు, ఊరికి కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదు నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపు వస్తున్నది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
0: మరి ఇంకా ఏమంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురిపోవడానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్లి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాము అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్ల పడింది, 300 నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా, కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటే అందరు చూశారు, చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పడుచుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు ఏమి లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేస్తున్నామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం, డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్ నన్ను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం, తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టరు, నిజమా ఇది, కాదా అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాము, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం కానీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. ఆ అమ్మాయి పడింది దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడు ఎక్కడ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తుడైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట ఉండి మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు. బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయనే, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయనే. సాయిరాం
1: సాయిరాం
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలు కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రకాశం జిల్లాలోని మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు. స్వామి, తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. 12 మంది పిల్లలతో దినజనోద్ధరణ సేవ, 9 మందితో సంస్కార జ్యోతి, 351 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, 10 మందికి ఉన్నత విద్య, 6 గ్రామాలలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం, పేదలకు 103 శాశ్వత గృహాల నిర్మాణం, 42 కుటుంబాలకు అన్నపూర్ణ అమృత కలశాలు, 3 పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్య బోధించే పాఠశాల, 4 మంచినీటి పథకాలు, ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఈ సేవలో అంతర్భాగంగా ఉన్నాయి. స్వామి, ఈ ప్రకాశం జిల్లాలో త్యాగమూర్తులు, మహాభక్తులైన ఎందరో మహానుభావులు పుట్టారు. ముఖ్యంగా ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిని భక్తితో సేవించి 96 కోట్ల రామతారక మంత్రాన్ని జపించి శ్రీరామ వైభవాన్ని వేలాది మంది కీర్తనలతో రచించి కర్ణాటక సంగీత పితామహునిగా కీర్తి గావించి నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ధనాన్ని తృణీకరించి శ్రీరామానుగ్రహాన్ని పుష్కలంగా పొంది తరించిన శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి పూర్వీకులు ఈశీమవారి. భగవంతుని తల్లిగా భావించి తీయని తెలుగు భాషలోని కేవలం 30 పదాలతో పరమేశ్వరి జగజ్జనని కీర్తన పుష్పాలతో అలంకరించి అతి క్లిష్టమైన రాగ తాళగతులతో కీర్తనలను గానం చేసిన కర్ణాటక సంగీత త్రిగుమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి ఈ జిల్లాలోనే జన్మించారు. పంచమవేదంగా భాసిల్లుతున్న వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడు. నన్నయ తిక్కనలకు దీటైన రీతిలో అరణ్యపర్వాన్ని పూర్తి చేసి తెలుగు సారస్వతానికి ఎనలేని సేవ చేసిన ఎర్రాప్రగడ పుట్టినది ఈ ప్రకాశం సీమలోనే. సాంకేతిక విజ్ఞానంతో భారతదేశంలో ఏ దేశానికి తీసిపోదని రుజువు చేసి తన నిర్మాణ నైపుణ్యంతో కావేరి నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా తీర్చిదిద్ది సస్యశిలామణం చేసి భారతరత్నగా కీర్తిగడించిన సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈశీమవారి. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో అహింసావాదంతో ఉత్తేజితుడై స్వాతంత్ర్య సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీలు గుండె ఎదురొడ్డి ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరిగా బిరుదునందుకుని పదవులు అలంకరించిన, ధనానికి దాసుడు కాకుండా తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారిక్కడి వారి. శ్రీరామ భక్తితో సంకీర్తన చేసుకుంటూ కూడా భరతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి నడుం కట్టి రామదండును ఏర్పాటు చేసి దయాదాక్షిణ్యానికి పెద్దపీట వేసి చీరాలకు ప్రతిగా పేరాల సృష్టించి అహింసామూర్తిగా పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుట్టి తన ఉద్యమాన్ని నడిపించింది ఈ సీమలోనే. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులకు కృతజ్ఞతాపూర్వకంగా విధి వంచితులకు ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని కలిగించేది సాయి ప్రేమ మాత్రమే అని నిరూపించే ప్రేమ సంక్రాంతి సంగీత నృత్య నాటకాన్ని స్వామి పాదార విందాల వద్ద పూజాసుమంగా అర్పిస్తున్నాం. స్వామి, దయతో అందుకోండి, ప్రేమతో ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: రాఘవ,
1: గోపాల్,
0: శ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉంది. యువకులుగా ఉన్నప్పుడే అవతార పురుషుని దివ్యబోధనలు విన్నారు. సాయి బాటలో నడవాలని, సాయి సేవలో తరించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. సేవతోనే వారి సన్నిధిని చేరుకోవాలనే సంకల్పం గుండెల నిండా నింపుకున్నారు. ఎంత అదృష్టవంతులు! ఎన్ని జన్మల పుణ్యఫలము ఈ వజ్ర సంకల్పం సడలనీయకండి. ఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రేమబాటే రాచబాట. మీ గుండెల్లో ప్రేమలతలు చిగురించనివ్వండి, పుష్పించనివ్వండి. ఆ ప్రేమ పెంచండి, పంచండి. స్వామి నాకిచ్చిన బిడ్డలు మీరు. స్వామి, ఈ బిడ్డలను సన్మార్గంలో నడిపించండి. తమ సేవతో ఈ పిల్లలు మీ సుందర వదనారవిందంలో ఒక్క చిరునవ్వు చిగురించగలిస్తే చాలు నాకు.
2: సహాష్, 20 ఏళ్లకే 60 సంవత్సరాల వృద్ధుల్ని చేరుస్తున్నారన్నమాట మా వాళ్లని.
0: యువకుల్ని సన్మార్గంలో నడవమని బోధించడం తప్ప
3: తప్పు కాదంటారా? మీరు తెలివైన వారు, లెక్కలు అద్భుతంగా చెప్పగల ఆచార్యులు. అందుకే మా పిల్లలకి చదువు చెప్పడానికి మిమ్మల్ని నియమించుకున్నాం.
0: మీ అంచనా మేరకు వారిని నా సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించగల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాను.
4: థ్యాంక్స్. అక్కడితో మీరు ఆగిపోయి ఉంటే బాగుండేది.
2: మా వాళ్లు మంచి మార్కులు సాధించుకునేవారు, మంచి కోర్సుల్లో సీట్లు సంపాదించుకునేవారు.
0: మంచి కోర్సుల్లో సీట్లు వాళ్లకు తప్పక లభిస్తాయి.
3: కానీ మీ పరిధి దాటి అడుగు ముందుకు వేశారు.
0: అంటే?
4: అర్థం కాలేదా? ప్రేమ, సేవ, మానవతా విలువలంటూ వారి గమ్యాన్ని మరోవైపుకు మళ్లించారు.
0: అందరినీ ప్రేమించమని చెప్పడం తప్ప సాటి వారిని సేవించమని చెప్పడం నేరమా?
2: నేరమే. చదివిన చదువంతా వృధా చేసుకుని సంఘసేవ, సర్వేశ్వరుడి సేవ అని తిరుగుతూ ఉంటే వారు కోటీశ్వరులు కావాలనే మా కలలు ఏం కావాలి?
3: సమాజంలో అత్యుత్తమ స్థానాలను అలంకరించాలనే మా కోరిక ఎలా తీరాలి?
4: మా పిల్లలు సమాజంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే మా ఆశలు ఎలా నెరవేరాలి చెప్పండి.
5: ఇవన్న మాట మీ అనుమానాలు. ఒక్కమారు ఈ ఒంగోలు సీమ చరిత్ర గుర్తుకు తెచ్చుకోండి. శ్రీరామ భక్తుడై నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని భావించి ధనాన్ని తృణీకరించి రామానుగ్రహాన్ని పొందిన త్యాగరాజస్వామి పూర్వీకులు ఈ సీమవారే. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి, పంచమవేదమైన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ, కావేరీ నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా మార్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించినది ఈ సీమలోనే. బ్రిటిష్ వారి తుపాకుల గుండె ఎదురొడ్డి తన సర్వస్వాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశంపంతులు గారు ఇక్కడే పుట్టారు. ఆంధ్రకేసరిగా కీర్తి గడించారు. దీనజనుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సీమవారే. ఆ మహనీయులందించిన స్ఫూర్తితో బాబా బోధనలు పాటిస్తే సంపదలు, పదవులు, ప్రతిష్ట కాకుండా లక్షలాది మంది హృదయాల్లో మీ పిల్లలు జ్యోతుల్లా వెలిగిపోతారు.
2: దానివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?
0: ఈనాడు లక్షలాది ఇళ్లలో కరువు అవుతున్న ప్రేమను వాళ్లు మీకు అందించగలుగుతారు.
3: ఆహా, ఇంకా మానవుడు దేవుడని కూడా చెప్తున్నారంట? ఇది విడ్డూరం కాదా?
0: కాదు. మానవునిలో ఉన్న దివ్యత్వాన్ని అతనికి గుర్తు చేసి దానవత్వాన్ని పెంచుకోకుండా సంస్కరించడానికే భగవంతుడు అవతరిస్తాడు. మానవుణ్ణి సంస్కరించాలంటే అతనికి అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చేయి పట్టుకు నడిపించాలి. అందుకే దేవుడు మానవుడిగా అవతరిస్తాడు. మన నిత్యం దైవాలుగా ఆరాధిస్తున్న రాముడు మానవుడు కాడా? కృష్ణ పరమాత్మ మానవుడు కాడా? బుద్ధుడు మానవుడు కాడా? జీసస్ మానవుడు కాడా? షిరిడీ సాయినాథుడు మానవుడు కాడా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా అందుకే మానవునిగా అవతరించాడు. ఆ ప్రేమావతారమూర్తి తన ప్రతి ప్రవచనాన్ని ఆచరించి చూపిస్తున్నారు.

0: భగవంతుడంటే ఎన్నో దివ్యశక్తులుండాలి కదా.
1: నిజమే, భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఆయనకు సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ జగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, కలలో సాక్షాత్కరించడం, సృష్టికి ప్రతిసృష్టి చేయటం, మానవాతీతమైన అద్భుతాలు సాధించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం అనే లక్షణాలుంటాయి. ఒక్కొక్క లక్షణానికి బాబా జీవితంలో అసంఖ్యాకమైన సంఘటనలు ఉన్నాయి. ఏ దేవుణ్ణైనా ఒక మతం వాళ్ళు ఆరాధిస్తారు, కాని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, విశ్వవ్యాప్తంగా అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ఆయన సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ఆరాధిస్తున్నారు. ఉద్రేకపడక ఆలోచించండి. మీ బిడ్డలు గొప్పవారు కావాలనుకోకండి, మంచివారు కావాలనుకోండి. మీరు చెట్టుని, పుట్టని, శిలా విగ్రహాల్ని, ఫోటోల్ని దేవుడిని నమ్ముతారు, ఆరాధిస్తారు, అది తప్పనను. మీ విశ్వాసమే వాటిని భగవంతుడిగా మారుస్తుంది. అవే దైవమైతే సర్వమానవాళికి ప్రేమ పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు కాడా? నారాయణ గారు, ఒక్క సంవత్సరం పాటు మీ పిల్లల ప్రవర్తనను గమనించండి. వారి మహోన్నత వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకట్టుకోకపోతే మీ ఇష్టం వచ్చిన రీతిలో వారి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. నాకే అభ్యంతరం లేదు.
2: నారాయణ బాబు, నారాయణ బాబు.
1: ఉండు శంకరయ్య, విషయం నేను చెప్పాను.
3: ఏమైంది మాస్టరు, ఏమైంది?
1: గుండె దిటో తీసుకోండి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇటీవల మీ పెద్దబ్బాయి ఆనంద్కి 100,000 రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ కొనిచ్చాడు. వాడికది అవసరమా అని ఆలోచించలేదు. మీ హోదా చాటుకోవడానికే కొన్నారు, కానీ అదే వాడి పాలిటి శాపం అయింది.
3: ఏం జరిగింది మాస్టారు?
1: ముగ్గురు స్నేహితుల్ని ఎక్కించుకుని వాయువేగంతో మీ వాడు మోటార్ సైకిల్ నడిపాడు. యాక్సిడెంట్ అయింది.
3: యాక్సిడెంటా? మా వాడికి ఏం కాలేదు కదా.
1: 2 కాళ్లకి ప్రమాదకరమైన ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆసుపత్రిలో చేర్చాం, ఇప్పుడు బాగానే ఉన్నాడు.
3: ఏ ఆసుపత్రిలో చెప్పండి, వెంటనే వెళ్తాను, నా బిడ్డని చూసుకుంటాను.
1: తొందరపడకండి, ఇది జరిగి 4 రోజులైంది.
3: మరి మాకు చెప్పలేదే?
1: మీ సంగతి, మీ పుత్ర వ్యామోహం సంగతి మీ వాడికి తెలుసు. అందుకే ఆనంద్ నాకు కబురు పంపించాడు. నేను మా సాయి సోదరులు ఆసుపత్రికి వెళ్ళాం. నారాయణ గారు, మీరు ఈ విషయం వింటే తట్టుకోలేరని మీ వాడు చెప్పాడు. అందుకే మీకు చెప్పలేదు, మిమ్మల్ని పిలవలేదు. వెంటనే ఆసుపత్రికి అయ్యే ఖర్చు మేమే భరించి ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పుడు కాస్త లేవగలుగుతున్నాడు. 4 రోజులు వాడి చెంతనే ఉండి ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని పెంచుకోమని, అదే తనను కాపాడుతుందని చెప్పాను. సాయి యువకులంతా ఎంతో సేవ చేశారు. ఆనంద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు మీ వాణ్ణి సాయి సోదరులే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఆనంద్ అధైర్యపడతాడు. వాణ్ణి మళ్లీ మనిషిని చేసే బాధ్యత మాకు వదిలిపెట్టండి.
3: ఆనంద్, ఏమిటైనా ఇది ఎంత ఘోరం జరిగిందిరా! భగవంతుడు ఎంత చిన్న చూపు చూశాడు! కనీసం కబురైనా పంపించవరా! తల్లిదండ్రులు అంత కానివాళ్ళమయ్యావరా!
4: బాధపడకు నాన్న, ఇది నా తప్పు. నేను చేసిన తప్పుకు దైవాన్ని నిందించకు. నాకొక్కటే చింత, మళ్లీ అందరిలా నడవగలనా, పెద్ద డాక్టర్ను కాగలనా, నా కలలు పండుతాయో లేదో అని చాలా దిగులుగా ఉంది నాన్న.
3: ఆనంద్, నన్ను క్షమించు నాన్న. నీకీ దుస్థితి కలిగించింది నేనే. అవసరం కాకపోయినా నీకు మోటార్ సైకిల్ కొని ఈ ఘోరానికి కారణమయ్యానరా, నన్ను క్షమించు.
1: నారాయణ గారు, జరిగిన దానికి విచారించకండి. ఆనంద్, అధైర్యపడకు. జరగబోయే దాని గురించి ఆలోచించండి. ఆనంద్ని నా దగ్గరే వదిలిపెట్టండి. వాడి వయస్సు పిల్లలతో సరదాగా కొన్నాళ్లు గడిపితే వాడి బాధ, దుఃఖం మరిచిపోతాడు.
5: ఆనంద్ని మా అన్నలా చూసుకుంటాం అంకుల్,
4: మా ప్రేమను పంచి ఇస్తాం.
6: ఆనంద్ ముఖంలో మేం చిరునవ్వులు పూయిస్తాం.
1: చూశారా నారాయణ గారు, భగవంతుడు ఆనంద్ చుట్టూ ఎంత అద్భుతమైన ప్రేమ వెల్లిని సృష్టించాడు! ఏ బంధువులు ఇంత ఆత్మీయతను చూపిస్తా చెప్పండి. ధైర్యంగా ఉండండి. గొప్ప ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు త్వరలోనే ఇక్కడికి వచ్చి ఆనంద్ను పరీక్షిస్తామని చెప్పారు. బాబా మీద నమ్మకం ఉంచండి, మీరు ఆనందంగా వెళ్ళండి.
3: మాస్టారు, మా వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక వాడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీదే.

0: ఎలా ఉంది ఆనంద్?
1: మాస్టారు, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. రాఘవ, గోపాల్, శ్యామ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇంత ప్రేమగా చూసుకుంటారని అనుకోను. వీరు నా అన్నదమ్ములు కాదు సార్, నా పంచ ప్రాణాలు. మీరు చేసిన ఈ ఉపకారానికి నేను ఏమివ్వగలను మాస్టారు?
0: కన్నీళ్లు పెట్టుకోక ఆనంద్. ప్రేమ ఇవ్వగల ఆనందాన్ని నువ్వు చూశావు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నువ్వు అనుభవిస్తున్న ప్రేమను అందరికీ పంచు. అలా పంచాలంటే ప్రేమ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. మన పిల్లలు చిరునవ్వులు ఒలికిస్తూ పాడే పాటలు, వారి ఆనంద తాండవం చూసి

0: ఆనంద్, కంగ్రాచులేషన్స్. డాక్టర్ గారు వచ్చేశారు. హీఈస్ డాక్టర్ శ్రీరామ్. నిన్ను మద్రాసు తీసుకురావద్దని, తానే వస్తానని నీ మీద ఎంతో ప్రేమతో వచ్చారు.
1: నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారాలొద్దు, సాయిరామను చాలు, అదే మన మంత్రం. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ?
1: మాస్టారు, సాయి సోదరులందరూ నా బాధను మరిచిపోయేటట్టు చేశారు డాక్టర్. నాకు అందరిలా నడవాలని ఉంది, తిరగాలని ఉంది, అన్నిటికీ మించి నాకు డాక్టర్ కావాలని ఉంది డాక్టర్. అది సాధ్యమవుతుందంటారా?
2: ఆనంద్, హ్యావ్ ఫెయిత్. మనిషిని కాపాడగలిగేవి రెండే, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. అవి పెంచుకోండి, మీ నమ్మకాన్ని సడలనేయకండి, మీ జయాన్ని మీరే సాధించగలుగుతారు. నా మాట నమ్మండి.

ఆనంద్, నువ్వు తప్పకుండా నడవగలవు. ఇప్పుడే నీకు సపోర్ట్స్ పెడతాను. విపరీతమైన నొప్పి కలుగుతుంది, భరించు. ప్రసవ వేదన తర్వాతే ఏ తల్లికైనా బిడ్డను చూసే ఆనందం కలుగుతుంది. అర్థమైందా?

0: అమ్మో డాక్టర్, ఈ నొప్పి నేను భరించలేను, నేను నడవలేను, నాకు ఈ సపోర్ట్స్ తీసేయండి డాక్టర్, తీసేయండి.
1: నువ్వు నడవగలవు, యూ కెన్ వాక్, ప్రయత్నించు, రిలాక్స్, పర్వాలేదు, ప్రారంభంలో ఇలాగే ఉంటుంది.
0: నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఇలాగే అన్నారు, ఆపరేషన్ కాగానే నడవగలవు అని. మీరు కూడా వాళ్ళలా నన్ను మభ్యపెట్టడం లేదు కదా?
1: నో నో నో నో, నాట్ ఎట్ ఆల్.
0: అమ్మో, ఈ బాధ నేను భరించలేను.
1: పర్వాలేదు పర్వాలేదు ఆనంద్, ట్రై వన్స్ అగైన్, ట్రై అగైన్.
0: డాక్టర్ గారు, మీరు ట్రై ట్రై అంటారు, భరించలేనంత బాధగా ఉంది, నడు నడు అంటారు, ప్రాణాలు పోతున్నాయి. అనుభవిస్తే తప్ప ఈ నరక బాధ మీకెలా తెలుస్తుంది?
1: నీ బాధ నాకు తెలియదని నీ ఊహ, కానీ నాకు తెలుసు ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎలా అంటావా? ఇటు చూడు
0: డాక్టర్.

0: ఆనంద్, నాకు నీలాగే రెండు కాళ్లు యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాయి. జీవితంలో నడవలేనని అనుకున్నాను. నిరాశ నిస్పృహలు నా మనస్సులో కమ్ముకున్నాయి. ఇక నా బతుకు చీకటేననిపించింది. ఆ అంధకారంలో దూరంగా ఒక ఆశాజ్యోతి కనిపించింది. ఆ జ్యోతి పేరే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కొండంత ఆశతో ప్రశాంతిలనియం వెళ్ళాను. వారి దివ్యసుందర రూపాన్ని సందర్శించాను. వారి మృదుమధుర భాషను విన్నాను. ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం పెంచుకోవాలని వారు చెప్పారు. ఈ రెండు ఉంటే అసాధ్యం లేదని సెలవిచ్చారు. ఆనాడు నీవే నా దైవం బాబా అని మొక్కుకున్నాను. పరమం పవిత్రం బాబా విభూతిం అని విభూతి మంత్రాన్ని స్మరిస్తూ సాయి విభూతిని సేవించాను. అంతే, కొండంత ధైర్యం వచ్చింది. ఏకలవ్యుళ్లా స్వామి ఫోటో పెట్టుకుని సాధన చేశాను. బాబా అనుక్షణం నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించింది. సంవత్సరం సాధనతో నడవగలిగాను, చదవగలిగాను, డాక్టర్ని కాగలిగాను. బాబా రుణం ఎలా తీర్చుకోగలనని ఆలోచించాను. ఉచితంగా నీలాంటి బాధాతప్తులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. సాయి ప్రేమసాగరంలో నేనొక బిందువును మాత్రమే. నాలాంటి వారు లక్షలాది మంది సాయి సేవలో తరిస్తున్న వారు ఎందరూ.
1: మన్నించండి డాక్టర్, బాధ భరించలేక మిమ్మల్ని నొప్పించాను. మీలానే నేను ప్రయత్నిస్తాను డాక్టర్.
0: ఆనంద్, నువ్వు నడిచే వరకు వారం రోజులు నేను ఇక్కడే ఉంటాను.
1: డాక్టర్, నేను నడవగలుగుతున్నాను. మాస్టారు, నేను నడవగలుగుతున్నాను.
2: మాస్టారు, చూశారా మా వాడు నడుస్తున్నాడు.
3: చూశారా నారాయణ గారు, ఆనందులో మార్పు. ఆనంద్, నీ కలలు తప్పక ఫలిస్తాయి. నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు.
4: మాస్టారు, ప్రేమ అన్ని బాధల్ని మరిపించగలదని, అనిర్వచనీయ ఆనందాన్ని పంచగలదని నా కళ్ళు తెరిపించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను.
1: ఈ అనుభవాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. నాన్న, మాస్టారు, ఈ సాయి ప్రేమరథంలో మాకు చోటివ్వండి.
3: నారాయణ గారు, సాయి ప్రేమసాగరం అనంతం. సాయిరథం పుష్పక విమానం. విశాల విశ్వంలో ప్రజలంతా ఎక్కినా ఇంకా చోటుంటుంది. దానికి హద్దులు లేవు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, రండి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి మీరు విన్నారు.

సాయిమాత దివ్య పాదారవిందాలకు శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ పరమ పవిత్రమైన ఈ సంక్రాంతి పర్వదినాన శ్రీ సత్యసాయి విద్యావిధానం గూర్చి చర్చించడానికి ఇక్కడ సమావేశమైనటువంటి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులకు రేడియో సాయి తెలుగు ప్రసారాల తరఫున సాయిరాం. మనం చర్చను మొదలుపెట్టే ముందర మా శ్రోతలందరికీ మిమ్మల్ని

0: మిమ్మల్ని పరిచయం చేస్తాము. మొదటగా అయ్యప్ప గారు, సాయి పృథ్వీ గారు, సుధీర్ గారు, ఏవిఆర్ మూర్తి గారు, భరద్వాజ్ గారు మరియు రాజసింహం గారు ఈరోజు ఈ చర్చలో పాల్గొంటారు. మనం మొట్టమొదటిగా ఎవరితో ప్రారంభిద్దాం? మీరే చెప్పండి. రాజసింహ గారు, శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి ఇవాళ మనం చర్చించాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా మీ అభిప్రాయాలను, మీ మనోభావాలను, శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి, ఈ విద్యా విధానంలో చదువుకుంటూ మీరు అనుభవించిన దాన్ని బట్టి మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తారా?
1: తప్పకుండా. నేను ఒక చిన్న స్టోరీతో, నా ఫ్రెండ్ యొక్క స్టోరీతో దీన్ని మొదలు పెడతాను. అతని పేరు విష్ణు కుమార్ జోషి. అతడి ఇక్కడికి రాకముందు నేపాల్లో ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి ధ్యానం చేయాలన్నా, తపస్సు చేయాలన్నా ఎక్కువ కోరిక ఉండేది. అలా 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు కాలేజీలో. జాయిన్ అయిన తర్వాత ఆ కోరిక ఎక్కువైపోయి, ఆ తపస్సు చేయాలి, హిమాలయాలకు వెళ్లాలనే కోరిక ఎక్కువైపోయి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఇంట్లో చెప్పలేదు, చదువు మధ్యలోనే ఆపేస్తాడు, హిమాలయాలకు వెళ్లిపోయాడు. వెళ్లిన తర్వాత అలా ఒక 15-20 రోజులు హిమాలయాలను తిరుగుతూ ఉన్నాడు. చాలా మంది సాధువులను కలిశాడు, వారి దగ్గర నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నాడు ధ్యానంలో. అలా ఒక 4 రోజులు గడిచిన తర్వాత దారి మధ్యలో ఒక సాధువు కనిపించాడంట ఆ విద్యార్థికి. అడిగాడంట, ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ వయసులోని? ఇతను చెప్పాడు, నేను ధ్యానం చేయాలని, తపస్సు చేయాలని వచ్చాను అని. అప్పుడు వెంటనే ఆ సాధువు ఒక చిన్న నవ్వు నవ్వి, ఒరే పిచ్చోడా, దేవుడు నీ వయసు వారందరూ హిమాలయాలకు వచ్చి తపస్సు చేయాలని భావిస్తే పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాన్ని ఎందుకు స్థాపిస్తారు అని చెప్పాడంట. అప్పుడు ఈ పిల్లవానికి ఏదో ఆ సాధు దగ్గర నుంచి ఇంకా కొద్ది వివరాలు కనుక్కొని పుట్టపర్తికి బయలుదేరొచ్చాడు. పుట్టపర్తికి బయలుదేరొచ్చి స్వామిని చూసి, నిజంగా స్వామిని భగవంతుడిగా నమ్మి ఈ విద్యాలయంలో చేరాలని పట్టుబట్టి మరి చదవడం ప్రారంభించాడు. అప్పటికే ఆయన ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ వేస్ట్ అయింది. మరి అక్కడ మళ్ళీ నేపాల్కి వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్, మరి ఒక సంవత్సరం వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ లోపలికి ఎగ్జామ్ వచ్చి ఎంట్రీ అవ్వడానికి, ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా చూస్తే నాకు ఏమీ లేకుండా ఎంతో మంది ఈ విశ్వవిద్యాలయంలో రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎంతో సులువుగా మనం విశ్వవిద్యాలయంలోకి వచ్చిన మనము ఎంత అదృష్టవంతులమో అని చెప్పడానికి నాకు ఇంకా మాటలు చాలటం లేదు. నేను ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ తలుచుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
0: మీరు చెప్పిన సంఘటన చాలా బాగుంది. అయితే మీరు చివరిలో మనం ఇంత సులువుగా ఈ విశ్వవిద్యాలయంలో చేరగలిగాము అన్నారు. అయితే దీని గురించి నాకు ఒక చిన్న అభిప్రాయం ఉంది. మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, దాంట్లో మనం ఏదో మనకు వచ్చిన ఆన్సర్సే ఉండొచ్చు, మనకు వచ్చిన క్వశ్చన్సే ఉండొచ్చు, వాటికి మనం ఆన్సర్స్ రాసేసాం అనుకోవచ్చు. కానీ స్వామి చెప్పారు, ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి నా సంకల్పం ఉంటే మాత్రమే ప్రవేశిస్తారు. మనకది సులువు అనిపించవచ్చు, కానీ అది భగవంతుడి కృప వల్ల మనకు సులువు అయిందని నా అభిప్రాయం. ఇప్పుడు మీలో ఎవరైనా ఇంకా కొన్ని అనుభవాలను, ఇప్పుడు రాజసింహ చెప్పాడు, ఎంతో మంది ఆ తపస్సును ఆచరించి త్రేతాయుగంలో కానివ్వండి, ద్వాపర యుగంలో కానివ్వండి, భగవంతుడికి చేరువు కావాలి అన్నప్పుడు వాళ్ళు తపస్సులను ఆచరించారు, ఎన్నో ఘోర తపాలను ఆచరించి ఆ తర్వాత భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందారు. అయితే మనందరి అదృష్టం ఏమిటంటే ప్రతి దినము స్వామిని చూసే మహద్భాగ్యాన్ని మనకు కలిగించారు. ఆయన స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకునే మరింత భాగ్యాన్ని మనందరికీ కలిగించారు. ఇప్పుడు సాయి పృథ్వీ గారు, మీరు శ్రీ సత్యసాయి విధానంలో ఎప్పుడు చేరారు, ఇక్కడికి ఎలా వచ్చారు, మీ అనుభవం ఏంటి ఇక్కడ?
2: సార్, నేనైతే 10th తరగతి తర్వాత 11th తరగతిలో సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో చేరాను. అంటే ముఖ్యంగా నా ప్రకారం ఇక్కడ చేరినాకే అసలు నాకు తెలిసింది, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కానీ ఈ ఇంటర్వ్యూలు కానీ మన ఇక్కడ చదవడానికి ఏమాత్రం కావు, అంటే ఏమాత్రం తోడ్పడవు. కేవలం స్వామి యొక్క కృప, స్వామి యొక్క సంకల్పమే మనకు తోడొస్తాయని. అక్కడ చేరేంత వరకు నేనేమనుకునేవాన్నంటే అసలు ఎంత మాత్రం నా ఒక ప్రయత్నం ఫలించలేదు, కానీ మా అమ్మగారు

0: ప్రార్థనలే ఫలించిందని. ఇలాగే ఒకనొక సంభాషణ జరిగేటప్పుడు ఒక విద్యార్థి చెప్పాడు, స్వామి ఏమన్నారంటే, మీరు అనుకోవచ్చు మీరు చేసిన ఎన్నో జన్మల పుణ్యఫలం, మీ యొక్క మంచి కర్మల ఫలమే నా దగ్గర ఉంటున్నారు, కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఉన్న అన్ని విద్యార్థులు నా ముందర ఉండడానికి కేవలం ఒక్క క్షణానికి కూడా అనుభవం అంత ఫలం పొందలేదు. ఇది కేవలం నా యొక్క కృప ఒక్కటే, కాబట్టి మీరందరికీ ఇన్నేళ్లు నా దగ్గర ఉండే అనుభవాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ అంటారు. మరి మనకు నిజమైన విద్య ఇవ్వడాని కొరకే స్వామి ఇలా కొందరిని ఎన్నుకున్నారు. అందులో మేం భాగంగా అవ్వడం నిజంగా మా భాగ్యం అని తెలుస్తున్నా.
1: చాలా బాగా చెప్పారు పృథ్వీ గారు. సుధీర్, మీరు ఏ సంవత్సరంలో శ్రీ సత్యసాయి విద్యా విధానంలో అడుగు పెట్టారు? ఇంతకు ముందర ఎక్కడ చదివారు? ఈ విద్యా విధానానికి, బయట ఉన్న విద్యా విధానానికి ఏమన్నా వ్యత్యాసం మీలో కనపడిందా? ఇక్కడున్న విద్యార్థులకి, బయట విద్యార్థులకి ఏమన్నా వ్యత్యాసం మీరు గమనించారా? ఇక్కడున్న ఫ్రెండ్స్ కి, బయట ఉన్న ఫ్రెండ్స్ కి ఏమన్నా తేడా కనిపించిందా? ఈ విషయాలపై మీరేమన్నా చెప్పగలరా సుధీర్ గారు?
2: అది 12వ తరగతి అయిపోయిన తర్వాత ఇక్కడ బీఎస్సీ ఎంట్రన్స్ కి వచ్చాం సార్. వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్లో ప్రవేశించాను. ప్రవేశించిన వెంటనే మొత్తం టెన్షన్ గా ఉంది నాకు, అంటే అంత కరెక్ట్ గా ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు నాకు అక్కడ వాల్ మీద స్వామి మై ఫియర్ వన్ ఐఎమ్ హియర్ అనే ఒక ఇది కనబడింది. దాంతో కొంచెం నమ్మకం వచ్చి వచ్చిందంతా రాశాను సార్. బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నారు ఎలా రాశాను అనేది. వాళ్ళు చెప్పారు నాకు, నేను అంత బాగానే రాశాను, నేను సెలెక్ట్ అవుతాను. నేను కెమిస్ట్రీలో బాగా చేయలేదు కాబట్టి అప్పటి నుంచి స్వామికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. స్వామి, నేను కెమిస్ట్రీ బాగా రాయలేదు, మీరే చూసుకోవాలి, నాకు ఎలాగైనా సీట్ ఇప్పించండి. నేను చేసిన ప్రేయర్స్ నిజమయ్యాయి. స్వామి నాకు ఇక్కడ సీట్ ఇప్పించాడు. నేను అనుకున్నది ఏంటంటే నేను చేసిన అంటే ప్రేయర్స్ వల్లే నాకు ఇక్కడ వచ్చిందని, కానీ అదొకటే కాదు సార్. మా డాడీ చాలా అంటే నేను 10th నుంచి మేము స్వామికి డివోటీస్ అయ్యాం. అప్పటి నుంచి మా డాడీ నాకు ఇక్కడ సీట్ రావాలి, స్వామి దగ్గర నుంచి చదువుకోవాలి, గుడ్ క్యారెక్టర్తో ఉండాలి అని ఇంతలా ప్రేయర్ చేశారు కాబట్టి నాకు ఇలాగొచ్చిందని నాకు అప్పుడు అనిపించింది సార్. మొన్న వింటర్ వెకేషన్కి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే అప్పటిదాకా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సత్సాయి విద్యా విధానాల్లో ఉండిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కలిసాను. కలిసిన తర్వాత వెళ్ళిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సినిమాలు చూసాను. సినిమాలు నేనేమి చూడలేదని చెప్పాను. ఎందుకు చూడలేదు అంటే మీ విద్యా విధానంలో ఏమీ లేవంటే అసలు సినిమాలు చూస్తే ఏమొచ్చింది, చూడకపోతే ఏమొచ్చింది అని అడిగాను. ఒకవేళ చూస్తే మనకి రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పారు. మాకు అక్కడ చాలా స్వామి దగ్గర ఉండడమే నాకు రిలాక్సేషన్, ఇంకా అంతకుమించి ఏమీ లేదని చెప్పారు. నువ్వు చాలా మారిపోయావని చెప్పారు.
1: వాళ్ళు నువ్వు చాలా మారిపోయావని చెప్పారు, కరెక్టే. అయితే నీకు ఇక్కడికి వచ్చాక సినిమాలు లేవు, ఎందుకంటే మనం 12th క్లాస్ ఉన్నంత వరకు బయట ఉన్నంత వరకు అదొక దినచర్య, అంటే వీక్లీ ఒకసారి ఒక వచ్చింది ఏదో ఒక సినిమా చూడాలి, అదొక దినచర్యలాగా. ఇంకా అది మనం ఎంత ఇక్కడ సుప్రభాతం నగర సంకీర్తన ఎంత దినచర్యగా పాటిస్తామో అక్కడ కూడా అది అదొక వే ఆఫ్ లివింగ్ అక్కడ బయట. సో నీకేమనిపించింది సినిమాలు చూడకపోవడం, మొదట్లో నీకేమన్నా ఇబ్బందిగా అనిపించిందా, లేకపోతే ఇది నీకు నీ మనోవికాసానికి ఏమైనా తోడ్పడుతోంది అనిపించిందా, లేకపోతే నీకు ఈ సినిమాలు చూడపడం వల్ల నీకేం లాభం అనిపించింది?
2: ఇది ఎలాగంటే సినిమాలు చూడడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్ మన మీద. ఇప్పుడు హీరో బైక్ స్టంట్ చేశారు అనుకోండి, ఇది మన బాగా ఫ్యాన్ అయ్యామనుకోండి, ఆ స్టంట్ మనం చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ అందులో ఉన్న ఇది మనం ఎంత హాని జరుగుతుందో మనకు తెలియదు సార్. ఇక్కడ అలా కాదు సార్, స్వామి మనకి అంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఏమేమి చూడాలో చెప్తారు. అవి చూసి మనం నేర్చుకోవడం వల్ల మనకేమీ హాని ఉండదు, అదే సినిమాలు చూసి నేర్చుకోవడం వల్ల ఇలా చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం సార్, మైండ్ కూడా కొంచెం అదర్ వేస్ లోకి వెళ్తూ ఉంటుంది.
1: అయితే నేను అడుగుతుంది ఏంటంటే, ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడైతే నువ్వు హాస్టల్లోకి ప్రవేశించాక సినిమాలు చూడద్దు ఉండవు అని చెప్పారు, అప్పుడు నీకేమైనా బాధ అనిపించిందా, కష్టం అనిపించిందా?
2: ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చిన వాడినే సినిమాలు అంటే బయట అంత బాగా సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన వాడినే సినిమాలు లేకుండా ఉండడం అంటే అడ్జస్ట్ అవ్వడం సార్. కానీ స్వామి టీచింగ్స్ తోటి, స్వామి యొక్క లెసన్స్ తోటి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సినిమాలు దేనికి సార్ మాకు?
1: చాలా బాగా చెప్పా. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సుధీర్?
2: ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ బీఎస్సీ.
1: ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నావు. అయితే నువ్వు ఈ ఇయరే స్వామి విద్యావిధానంలో అడుగు పెట్టావు కాబట్టి నాకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు స్వామి భౌతిక దేహంతో ఉన్నంత కాలం ఎంతో మంది విద్యార్థులు స్వామి దగ్గర ఛాన్సులు రావడం, స్వామితో తిరగాలని ఆశించడం, స్వామితో ఉండాలని కోరుకోవడం ఇలా అంతా ఉంటుంది. అయితే స్వామి భౌతిక దేహంతో లేకపోయినా ఆయన నడుపుతున్న విద్యా విధానంలో చదవాలనే కోరిక, ఆకాంక్ష నీలో ఉంది అంటే అది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది అంటారు స్వామి ఇప్పుడు లేరు అక్కడేముంది అని, కానీ ఇక్కడ ఏదో ఉంది, అందుకనే నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయంలో నీకు ఎలా అనిపించింది స్వామి మహానిష్క్రమణం తర్వాత? నీకు కూడా అనిపించి ఉంటుంది కదా, అరే స్వామి లేరు అని అనిపించి ఉంటుంది. భౌతిక దేహంతో మనందరిలో ఉన్నారు, మనందరితోటి స్వామి ఎప్పుడూ ఉంటారు, కానీ భౌతిక దేహంతో ఉంటే బాగుండేది అనిపించవచ్చు. నీ అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి ఇక్కడ జాయిన్ అవ్వడానికి? నీకేమన్నా ఆలోచన జరిగిందా అంటే ఇప్పుడు స్వామి లేరు కాబట్టి ఎందుకులే అప్లై చేయడం, అలా ఏమైనా మీకు అనిపించిందా?
2: ఫస్ట్ ఏం జరిగిందంటే నేను అప్లై చేసిన తర్వాత స్వామి తన భౌతిక దేహాన్ని విడిచేసి ఇక్కడికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రావక ముందు స్వామి ఇలాగా తన భౌతిక పార్థివ దేహాన్ని విడిచేయాలని తెలిసింది. విడిచిన తర్వాత ఏంటంటే నేను అనుకున్నది ఏమిటంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళి స్వామి లేనప్పుడు నేనేం చేయాలనుకున్నాను. కానీ అక్కడ మళ్ళీ అప్పుడు నాకు 12th ఎగ్జామ్స్ అయిపోయి సెలవుల్లో ఉన్నాను అన్నమాట. రోజు సమితికి వెళ్ళడం వల్ల వాళ్ళు చెప్పేవారు స్వామి అక్కడే ఉన్నారు, ఇప్పుడు ఇంకా తను విశ్వవ్యాప్తి అయ్యారు, మీరు లేననుకోవడం మహా తప్పను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సార్, మా ఫాదర్ అన్నారు నువ్వు అలా తప్పు చేస్తున్నావు, స్వామి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, స్వామి అక్కడ ఉన్నారు ఎందుకు లేరు అనుకుంటున్నావు అని చెప్పారు. దాంతో నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్వామి నాకు చాలా సార్లు బ్లెస్ చేయడం ఇదంతా.
1: సో నీకు ఇంకా మీకు అనిపిస్తుంది స్వామి ఉన్నారు మనతోటని, అది మీ అభిప్రాయం? ఇది మీ ఒక్కరిదే కాదు ఎంతో మంది అభిప్రాయం అనిపిస్తుంది. ఎందుకంటే అణువునా కూడా స్వామి తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత ఇంకా ఎంతో మందికి ఎన్నో చోట్ల ప్రతి చోట అంటే ఇక్కడ అణువునా కూడా కనిపిస్తున్నారని ఎంతో మంది చెప్తున్నారు. మీరు ఇంత ఎంకరేజింగ్ గా ఉండడం అనేది మాకందరికి కూడా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మూర్తి గారు, మీరు శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి కానీ లేకపోతే అందులో ఉన్న ఆ విద్యా విధానం పాటించే రూల్స్ కానివ్వండి, ఆ విద్యా విధానంలో ఉన్న రెగ్యులేషన్స్ కానివ్వండి, ఎందుకంటే మనందరం కూడా ఒక రెసిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ లో, మనందరం కూడా హాస్టల్లో ఉంటున్నాము కాబట్టి ఆ హాస్టల్లో ఉన్నప్పుడు స్వామి కొన్ని నియమాలను కొన్ని పద్ధతులను మన కోసం నియమించారు, అది మన మంచి గురించే అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఒక్కొక్కసారి మన మందబుద్ధి ఏం చేస్తుందంటే ఎందుకు ఇది వద్దు, ఎందుకు ఇది లేదు, ఎందుకు అది ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే శ్రీ సత్యసాయి విద్యా విధానంలో స్వామి నియమించిన పద్ధతులు కానివ్వండి, ఆయన నేర్పించిన పాఠాలు కానివ్వండి మీకు దోహదపడుతున్నాయా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఇవి చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకు ఇవి పెట్టారు అలా అని అనిపించిందా?
0: స్వామి స్థాపించిన విద్యా సంస్థల్లో, స్వామి ఏర్పాటు చేసిన ఆ హాస్టల్ ప్రణాళికలైనా, అవన్నీ స్వామి మనకి ఏది శ్రేయస్కరమో అంటే ఏది మనకు మంచిదో అదే రూపొందించారు, మనకి ఏది ప్రియమైనదో కాదు. అందుకే అంటారు స్వామి మనకిచ్చింది మంచిది కానీ మనకి ప్రియమైనది కాదు. ప్రియమైనది అవ్వచ్చు, అలా మనం అలవాటు పడితే దానికి ప్రియం అవుతాం. మళ్ళీ మనకు స్వామి ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో ఆ హాస్టల్ లైఫ్ లో అయినా మనతో పాటు ఉపాధ్యాయులు కూడా మనతో పాటు జీవిస్తూ ఉంటారు. అయితే మనతో పాటు వాళ్ళు కూడా అంత పెద్దవారు, అంత అనుభవం కలిగిన వారు అయినప్పటికీ వాళ్ళు మనతో జీవిస్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అని స్వామి మనతో పాటు వాళ్ళని పెట్టడం జరిగింది. అంటే స్వామి విద్యా విధానంలో ఎందుకు అలా పెట్టారంటే ఏదైనా ఆచరించి చూపిస్తేనే ఎదుటివారికి అర్థమవుతుంది, ఏదైనా ప్రచారం చేస్తే కాదు. అంటే ఆచారం ముఖ్యం కానీ ప్రచారం కాదు. అందుకే స్వామి చెప్తారు చెప్పుడు సులభంబు చేయుట కష్టంబు, దాతకైనా వాని తాతకైనా చెప్పుటి కంటే చేయుటే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట. కనుక ఆ గురువులు ఆచరించి మనందరికీ ఒక మార్గాన్ని చూపిస్తారు. స్వామి వాళ్ళందరికీ విశ్వగురువు, స్వామి నేర్పించింది వాళ్ళు నేర్చుకుని మనకు కూడా అదే విధంగా మనం కూడా అదే మంచి మార్గంలో నడవాలని వాళ్ళు మనకు చాలా విధంగా నేర్పుతూ ఉంటారు. ఒకవేళ మన హాస్టల్ లైఫ్ లో ఏదో మనం చాలా మిస్ అవుతున్నామని మనం అభిప్రాయపడచ్చు,
3: మొదట్లో మనకు అదే విధంగా ఉండొచ్చు, కానీ అలా మన స్వామి చెప్పింది ఫాలో అవుతూ ఉంటే మనం ఏది మిస్ అయ్యాం? అసలు మన మానవ జీవిత లక్ష్యం ఏంటి? జంతునా నరజన్మ దుర్లభం. అంటే ఈ మానవ జన్మ చాలా ముఖ్యమైనది, ఎన్నో ఒక్క జన్మల ప్రతిఫలం మనకి మానవ జన్మ. కానీ మన మానవ జన్మలో ఏది చేయాలో, అంటే మనకు ముఖ్య లక్ష్యం ఏంటో మనకు స్వామి తెలియజేశారు. అలాగే స్వామి విద్యావిధానం కూడా ఆ మనకు కావలసినవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ టెలిఫోన్లు, సెల్ ఫోన్లు ఇలాంటివి మన విద్యా సంస్థలు లేకపోవచ్చు, అవి మనకి అలౌడ్ కాకపోయినా అవి చాలా అవసరం కాదు. సెల్ ఫోన్ అనేది అవసరం కాదు, అంటే సెల్ ఫోన్కి బదులు టెలిఫోన్ మనకు హాస్టల్ లైఫ్ లో ఉండడం జరుగుతుంది. మనకి ఎవరికైనా ఇంటికి మన యొక్క బంధువులకైనా మన యొక్క తల్లిదండ్రులకైనా కాల్ చేయాలంటే మనకు టెలిఫోన్లు ఉన్నాయి. కానీ బయటన అంటే బయట విద్యా సంస్థలైనా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అయినా చాలా మంది సెల్ ఫోన్ల ద్వారా ఇంకా వివిధ పరికరాల ద్వారా యంత్రాల ద్వారా చాలా చెడిపోవడం జరుగుతుంది. కానీ మనకు ఆ విధంగా దోహదం కాకుండా మన ఆ తప్పు మార్గంలో పడకుండా మనకు స్వామి ఈ విధంగా మనకి కావలసినవన్నీ మన హాస్టల్ లైఫ్ లో పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి రూపొందించిన ప్రణాళికలోనైనా స్వామి ఏర్పాటు చేసిన విద్యా విధానంలో అయినా ప్రతి విద్యార్థి అంటే ఒక దేశ క్షేమం ఒక విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశాన్నైనా విద్యార్థులు చక్కగా ఉంటే ఆ విద్య యొక్క అభివృద్ధి ఆ దేశం యొక్క అభివృద్ధి చాలా బాగుపడుతుంది. కనుక స్వామి మనందరూ అంటే మనందరం విద్యార్థులుగా ఉన్నప్పుడు స్వామి యొక్క అంశాలని స్వామి యొక్క ప్రబోధనలు మనం పాటించి స్వామి పాటిగా మనం పాటించలేకపోవచ్చు, కానీ స్వామి మనకు చెప్పిన కొద్దివాటిలోనైనా మనం పాటించి మన దేశానికి మనక ఉన్నతంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని నేను చాలా అభిప్రాయపడుతున్నాను.
1: చాలా బాగా చెప్పావు మూర్తి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక చిన్న అంశం, మీరు ఇప్పుడు అన్నారు మనకి హాస్టల్లో సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బయట ఏ విద్యార్థిని, మీ వయసులో ఉన్న ఏ విద్యార్థిని చూసినా కూడా ఫేస్బుక్, ఆర్కుట్ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏవైతే ఉన్నావో అవి చాలా ప్రచారంలో ఉన్నాయి. నువ్వు ఏ విద్యార్థి బయట మనం ఏ విద్యార్థి కంప్యూటర్ చూసినా కూడా 24 గంటల సమయంలో కనీసం 12 గంటలు, కనీసం 8 గంటలు వాళ్ళు ఆ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో తమ కాలాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు అలాంటివి లేవు, మీకు హాస్టల్లో ఇలాంటి సౌకర్యాలు లేవు, సెల్ ఫోన్స్ లేవు. దాని వలన మీకేమన్నా అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉందా, అలా ఏమైనా అనిపించిందా మీకు?
3: నేను చెప్పినట్లుగా సెల్ ఫోన్ లేకపోవచ్చు, కానీ మనకి పక్క ప్రపంచంతో బయట ప్రపంచం మనకు కనెక్ట్ అవ్వడానికి టెలిఫోన్లు ఉన్నాయి. ఇంటర్నెట్ లేకపోవచ్చు, కానీ కొద్దిపాటిగా అంటే ల్యాబ్ లో కూడా మాకు ఇంటర్నెట్ ఉంది, కానీ మాకు అనవసరమైనవి అక్కడ మాకు ఏవి ఉండటం జరగడం లేదు. కానీ అవసరమైనవి మాత్రం మాకు ఉన్నాయి, అంటే మా విద్యా సంస్థ విద్యా విధానానికి మా విద్యలకు కావలసిన మెటీరియల్ అవన్నీ అందులో సేకరించబడి ఉన్నాయి. అయితే బయటను చూసుకుంటే ఇంటర్నెట్ ఉంది, ఆ ఇంటర్నెట్ వాళ్ళకి ఎంత విధంగా ఉపయోగపడుతుందో అంతకన్నా ఎక్కువగా వాళ్ళని చెడిపేస్తుంది. కానీ మాకిక్కడ ఉపయోగపడుతుంది కానీ చెడిపోయడం లేదు. స్వామి అంటారు ఇంటర్నెట్ కాదు కావాల్సింది ఇంటర్నెట్, అంటే మన యొక్క లోపల మన లోపల తెలుసుకోవాలి ఫస్ట్. బయట ప్రపంచం ఏ విధంగానే మనం తెలుసుకోవచ్చు, కానీ మన లోపల తెలుసుకోవాలంటే ఈ విధంగా స్వామి రూపొందించిన భజనలు, నగర సంకీర్తనలు ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి. కానీ మేమెప్పుడు అలా సెల్ ఫోన్లు మిస్ అయ్యామని ఇంటర్నెట్ మిస్ అయ్యామని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ కార్యక్రమాలకి రిప్లేస్మెంట్ గా మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. స్వామి రూపొందించిన సంస్థల్లో ఎన్నో కార్యక్రమాలు అలా ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ గా భజనలు, నగర సంకీర్తనలు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరినైనా అడిగినా భజనలు, నగర సంకీర్తనలు చేయడం వల్ల వాళ్ళకి నష్టం అనేది లేదు, ఎంత మాత్రమైనా ఉన్నది లాభమే. భజనలు, నగర సంకీర్తనలు చేయడం వల్ల మానవ వికాసం అంటే మనసు యొక్క వికసన, మనస్సు కూడా మనకు హాయిగా ఉంటుంది. మనకు కావాల్సింది ఎంతైనా ఏదైనా మెటీరియల్ గా మనం డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ ఆ మనసు యొక్క వికాసం అంటే మనస్సు బాగుండాలంటే ఒక్క ఆధ్యాత్మికత మాత్రమే. అందుకే స్వామి ఈ లౌకికమైన విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా మాకు ఈ హాస్టల్ లైఫ్ లో విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
1: చాలా బాగా చెప్పావు మూర్తి. ఇప్పుడు అయ్యప్ప గారు, మీ అభిప్రాయాలు కానీ ఈ విద్యా విధానంలో మీరు పొందుతున్నటువంటి అనుభూతిని గురించి మా అందరితోటి పంచుకుంటారా?
4: నేను యాక్చువల్లీ 10వ తరగతి వరకు సత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నంలో చదివాను. అప్పటి వరకు నిత్యం సర్వీస్కి వెళ్ళడం, బాల్యకాస్ వెళ్ళడం అంతా చేశాను. ఎప్పుడైతే 11వ తరగతిలో వచ్చానో అప్పటి నుండి గ్రాడ్యువల్ గా స్వామి నుండి దూరంగా అయిపోతున్నట్టు అనిపించేది. అక్కడ మాది ఇంటర్మీడియట్ అని అంటారు 11-12 తరగతి. అక్కడ ఎప్పుడైతే ఆ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యానో క్రమంగా స్వామి నుంచి దూరంగా అయిపోయాను. ఉదయాన్నే 7 గంటలకి మా చదువు స్టార్ట్ అవుతుంది, నైట్ 8:30కి ఎండ్ అవుతుంది. ఈ విధంగా అసలు మా రోజంతా చదువు చదువు చదువుతోనే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఒక దేవుడు ఉండదు, ఒక గుడి ఉండదు, ఏమి ఉండేది కాదు. నేను అప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరగడం మొదలెట్టేవాడిని. ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి 9:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడిని. అసలు మా తల్లిదండ్రులతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని కాదు. అప్పుడు నాకు ఇలా అనిపించలేదు, ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించడం అవే అనిపించేవారు కాదు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేవాడిని కాదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు, ఇంకేం కావాలి నాకు అని అనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ బీఎస్సీ లో జాయిన్ అయిన తర్వాత స్వామిలోకి వచ్చినప్పుడు మళ్ళీ నేను బాల్యకాసులో ఏం నేర్చుకున్నానో అన్ని క్రమంగా నాకు గుర్తుకొచ్చాయి. స్వామి ఎప్పుడు ఆయన స్పీచ్ లో చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులను గౌరవించాలి, అది ప్రతి స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను అలా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా ఉదయం మా ఫ్రెండ్ నేను ఎప్పుడైతే ఇలా ట్రైన్ దిగుతానో విశాఖపట్నంలో మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు. అలా రోజులో ఒక 18 గంటలలో నా ఫ్రెండ్స్ తోనే గడిపితే ఇంటికి కేవలం పడుకోవడానికి వచ్చేటట్టు అని మా తల్లిదండ్రులు బాధపడేవారు. ఎప్పుడు ఈ విధంగా ఇలా బాధపడుతుంటే నేను ఒక్కరోజు ఎందుకో మళ్ళీ స్వామి ఒక డిస్కోర్స్ చదువుతుంటే స్వామి అన్నారు, మళ్ళీ తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళ వల్లే మీరు ఈ స్టేజ్ లోకి వెళ్ళి స్టూడెంట్ గా వచ్చే, మీరు వాళ్ళని గౌరవించకపోతే మీకు గౌరవం ఉండదు. మళ్ళీ ఈ కథ కొన్ని ఒకసారి విన్నాను నేను, చిన్న కథ స్వామి చెప్పారు. ఒక ఆయన తల్లిదండ్రుల్ని గౌరవించగా ఇంట్లో మూలన తల్లిదండ్రులు పడేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కూడి అన్నం పెట్టేశారు. తల్లిదండ్రులు తను ఎంత బాగా చూసినా కూడా తను మట్టుకు వాళ్ళ అమ్మ నాన్న అస్సలు గౌరవించేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ కొడుకు హాస్టల్ ఉండు ఇంటికి తిరిగి చూడగా వాళ్ళ తాత మామూలు వాళ్ళ నాన్న ఈ విధంగా చూస్తున్నాడు గమనించి వాళ్ళ తాత మామూలకు పెట్టే ప్లేట్లని దాచేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, మా అమ్మ నాన్నకి పెట్టే ప్లేట్లు ఎవరు దొంగలించారు అని అందరినీ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న ఈ ప్లేట్లు నేనే దాచుకున్నాను అనండి. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎందుకు నాన్న దాచో ఈ ప్లేట్ నీకెందుకు, నీకు కావాలంటే సిల్వర్ ప్లేట్లు తీసుకుని వస్తాను, నీకు నీకేం కర్మ చెత్తదంతా పట్టుకోనని. మరి రేపు పొద్దున్న మీరు ఒక ముసలితనంలో అయినప్పుడు నేను ఆ ప్లేట్లు ఉపయోగించాలి కదా అని అంట. ఈ విధంగా అప్పుడు నేను అనుకున్నా, ఇప్పుడు మనం మన పేరెంట్స్ ని గౌరవిస్తే మన పిల్లలు మనల్ని కొన్నా అదే విధంగా గౌరవిస్తారు. అలా ఎన్నో మానవతా విలువలు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. స్వామిలోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. మొదటిగా వినయం. మనం చూస్తుంటాం స్వామి ఎప్పుడైతే యూనివర్సిటీ స్థాపించారో అప్పుడు అన్నారు, యూనివర్సిటీ యొక్క ముఖ్య అంశం ఏంటంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నారు. ఎంతసేపు మన ఆలోచన చాలా పెద్దగా ఉండాలి కానీ మనం జీవించే శైలి మట్టుకు ఎప్పుడు వినయంగా ఉండాలి. మేము చూస్తుంటాం మా హాస్టల్లో మా టీచర్లు ఎంతో ఎన్నో పిహెచ్డీలు చేస్తున్నారు, చాలా మంది గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మాతో పాటే కింద కూర్చుంటారు, వాళ్ళ ప్లేట్ వాళ్లే కడుక్కుంటారు. అంతేగాని వాళ్ళు టీచర్స్ స్థానంలో ఉన్నా కూడా ఎప్పుడు అలాంటి భేదాలు చూపించరు. మాకెప్పుడు ఏ డౌట్లు కావాలన్నా వెంటనే మా పక్కనే ఉంటారు, ఎప్పుడు ఏ సమయంలో కావాలన్నా ఆ సమయం రమ్మంటారు. అదే నేను చదివిన 11-12 తరగతిలో అయితే టీచర్ కావాలంటే గంట ముందు వెళ్ళి లేకపోతే ముందు రోజు టీచర్ అడగా, టీచర్ రేపు పొద్దున్న ఇలా డౌట్కి వస్తున్నాను నాకు చెప్పండి అని. అది కన్నా వాళ్ళు నచ్చితే వచ్చారు కానీ నచ్చపోతే వచ్చారు కాదు. అలా ఇంజనీరింగ్ కాలేజ్లో కన్నా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ కొత్త నెలగా ఉంది, టీచర్ అసలు స్టాఫ్ రూమ్ టీచర్ కన్నా టేబుల్ కుర్చీలు ఎక్కువ. నేను దాన్ని బట్టి నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా స్వామి దగ్గర.
1: చాలా బాగా చెప్పావు భరద్వాజ్, చాలా బాగా చెప్పావు అయ్యప్ప. నువ్వు చెప్పిన స్టోరీ ఉంది కదా ఆ తల్లిదండ్రులకి స్వామి చాలా సార్లు చెప్పేవాళ్ళు, ఇది మనం ఈ స్టోరీ బట్టే కాదు స్వామిని చూసి కూడా నేర్చుకోవచ్చు. స్వామి కూడా ఎంత చక్కగా తమ పేరెంట్స్ ని గౌరవించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఈశ్వరమ్మ వర్ధంతిని స్వామి ఎంత, అదొక బాల వికాస్ పిల్లలందరికీ ఒక పరమ పవిత్రమైన దినంగా స్వామి నిర్వహించారు. ఆశతో వచ్చారు ఎన్నో సంవత్సరాల నుండి. ఎప్పుడు కూడా తన తల్లికి తండ్రికి స్వామి ఆ గురు స్థానాన్ని, స్వామి చెప్తుంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని స్వామి ఆచరించి చూపించారు. ప్రతి అడుగు అడుగున ఆయన చెప్పిందే చేశారు, అందుకనే ఆయన భగవంతుడయ్యాడు. నువ్వు ఈ హాస్టల్లో ఉపాధ్యాయుల గురించి కూడా, అదొక చాలా వినూత్నమైనది, ఓన్లీ మన విద్యా సంస్థల్లోనే అది కనిపిస్తుంది. మిగతా చోట్ల హాస్టల్ ఉంటాయి, వార్డెన్ ఉంటారు, పోస్ట్ కు మాత్రమే వార్డెన్ కనిపించరు, హాస్టల్లో మనకి ఉపాధ్యాయులు ఉండరు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా మనతో పాటు కలిసి తింటారు, మనతో పాటు కలిసి ఉంటారు, మనం కావాల్సినప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా మనతో పాటు దాన్ని తీర్చడానికి, మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికే స్వామి వాళ్ళని పెట్టారు. వాళ్లే కనుక బయటకు వెళ్తే, వాళ్లే కనుక బయట ఉండుంటే లక్షల లక్షలు సంపాదించవచ్చు. వాళ్లకున్న జ్ఞానానికి నువ్వు చెప్పినట్టు పీహెచ్డీలు చేసిన వాళ్ళు, డబుల్ పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా స్వామి విద్యార్థులను చూసుకుంటేనే మాకు మోక్షం అనే ఒక దానితో ఇక్కడ ఉండిపోయారు. నువ్వు చాలా బాగా చెప్పావు అయ్యప్ప. అయితే ఇప్పుడు రాజసింహ గారు, మీకు ఈ విద్యా విధానం పైన, ఇప్పుడు అయ్యప్ప చెప్పిన దానిపైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా?
5: ఇందాక అయ్యప్ప చెప్పినంత నేను తప్పకుండా ఏకీభవిస్తాను సార్. ఇందాక చెప్పాడు బయట ఇంటర్మీడియట్ టీచర్స్ ఎలా ఉంటారు అని, నా ఓన్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నేను 10th క్లాస్ దాకా చిన్న పల్లెటూరులో చదివాను. ఇంటర్మీడియట్ కి మీడియం చేంజ్ అనమాట, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. పొద్దునే 5 గంటలకి బెల్ కొడతారు, నువ్వు లేచావా లేవా అని చూడడు. చూడటం చేతిలో కట్టి పెట్టుకుని లేపడానికి కట్టెతో లేపుకుంటూ వస్తాడు. పొద్దున్నే లేచి రామా శివ కాదు, నీకు దెబ్బలు పడతాయా లేస్తే దెబ్బలు పడుతున్నా అనే రకంగా చూస్తుంటాడు. నువ్వు బ్రష్ చేసావా పట్టించుకోడు, నువ్వు ఫస్ట్ షెడీ అవర్స్ పరిగెత్తాలి. వెళ్ళావా అక్కడ ఆల్రెడీ టీచర్ రెడీగా ఉంటాడు. నువ్వు నిద్రపోతున్నావు లేదా చూడు, నీ చదువుతున్నావు లేదా చూడు. ఆయనంతగా ఆయన వస్తాడు చూస్తాడు. ఓ నిద్రపోతా అంటే అది పక్కన చెప్తే సార్ వీడు నిద్రపోతున్నాడు సార్ అంటే మనకు దెబ్బ కొట్టి చదువురా అంటాడు. అలా పొద్దున 5 నుంచి 6:30 వరకు షెడీ అవర్ అంటాడు. తర్వాత ఏదో ఇంకా స్నానము మిగతా మర్చిపోవాల్సిండేది. ఇంకా వెళ్ళిన తర్వాత వాడు ఇంకా త్వరగా బ్రష్ చేసి పొద్దున్నే కాలేజీకి వచ్చే ముందు బ్రష్ చేయడు, కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత బ్రష్ చేస్తాడు. చేసి అప్పుడు మరీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఇంకా వాళ్ళు తింటుంటారు, వెంటనే బెల్లు కొడతారు. అక్కడ నుంచి పరిగెత్తుకుని రావాలి. పొద్దున 8 గంటలకు మరీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు ఉంటాయి. 12:30 క్లాసులు వదిలితే 12:30 నుంచి 2 గంటల వరకు మధ్యలో కాస్త గ్యాప్ ఉంటుంది. దాంట్లో 1/2 అవర్ భోజనానికి వెళ్తుంది. కాలేజీకి సమయం 1/2 అవర్ పడుకోవడానికి అది టైం ఉండదు. వెంటనే బెల్లు కొడతారు, మరి మళ్ళీ పరిగెత్తాలి. మరి సాయంకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మరి స్టడీ అవర్స్, సేమ్ మళ్ళీ క్లాసెస్. మళ్ళీ 6 గంటలకు బెల్లు కొడితే 6:30కే మరి భోజనం. 6:30కి అయితే మళ్ళీ 7 గంటలకు మరి స్టడీ అవర్స్. 7 నుంచి రాత్రి 10:30 వరకు స్టడీ అవర్స్. ఈ మొత్తం పొద్దున 5 నుంచి రాత్రి 10:30 వరకు మొత్తం టీచర్స్ తోనే గడుపుతాం. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న ఏ ఒక్క టీచర్ కూడా మా పేరు తెలియదు. ప్రతిసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, సార్ నా పేరు ఇది, నేను ఈ సెక్షన్ లో ఉంటాను. ఓహో, ఆయన ఇంకోటి, వీడికి అర్థమైందా, వీడు నిజంగా వస్తున్నాడో తెలీదు. సెక్షన్ చూస్తారనమాట. అక్కడ బయట సెక్షన్స్ ఇలా ఉంటాయి. 10th క్లాస్ లో 550 నుంచి 600 మధ్యలో వచ్చింటే వాడు ఈ సెక్షన్, అలా నీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆ సెక్షన్ డివైడ్ చేస్తారనమాట. వాడు పోతారు ఫస్ట్, నీ డౌట్ ఏమైనా అడుగు టీచర్, నువ్వు ఏ సెక్షన్ అడుగుతాడు. నీ సెక్షన్ చెప్పిన తర్వాత నీకు అవసరం లేదు, నువ్వు ఈ క్వశ్చన్ చదువుకో అంటాడు. వెళ్ళిన తర్వాత ముందుగానే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యాను, ఏమి అర్థమయ్యేది కాదు, పిచ్చెక్కిపోయేది, అసలు ఏం చదువుతున్నాను ఏమి, నా మొత్తం కాన్ఫిడెన్స్ అంతా వెళ్లిపోయింది. నేను చదువుతున్నానా లేదంటే ఏం చేస్తున్నా ఇక్కడ హాస్టల్కి వచ్చి అని. ఇంటర్మీడియట్ లో అసలు అప్పుడు డిసైడ్ అయిపోయాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి జీవితంలో హాస్టల్లో జాయిన్ అవ్వకూడదు అని మా పేరెంట్స్ అడిగారనమాట, నువ్వు హాస్టల్లో జాయిన్ అవుతావా అని ఇష్టం. నేను చెప్పాను నాకు ఇక్కడికి రాకమునుపు స్వామి గురించి కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏమీ తెలియదు. నేను మా పేరెంట్స్తో చెప్పాను, నేను ఒకవేళ హాస్టల్లో జాయిన్ కావాలి అంటే ఏంటి, ఉదయాన్నే సుప్రభాతం ఉండాలి, పొద్దునే గేమ్స్ ఉండాలి, యోగా ఉండాలి, క్లాసెస్ ఓన్లీ 5 to 6 అవర్స్ మాత్రమే ఉండాలి, తర్వాత ఆడుకోవడానికి వదలాలి, అక్కడ మ్యూజిక్ సంగీతం నేర్పియాలి, ఇంకా ఎక్కువ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే డ్రామాలు అలాంటివన్నీ పార్టిసిపేట్ చేపియాలి. నాకున్నంత నాలెడ్జ్ లో అలాంటి హాస్టల్ ఎగ్జిస్ట్ కాదు అని నేను అనుకున్నాను. బిరాక్లో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక మా బంధువు ఒక అప్లికేషన్ ఇచ్చారు స్వామి ఇన్స్టిట్యూట్ కి అప్లై చేయమని. అనంతపురం జిల్లాలో ఉంటూ ఫస్ట్ టైం పుట్టపడతకు వచ్చాను. వచ్చిన తర్వాత అప్లై చేశాను, ఏ ఎగ్జామ్ ఏం రాసానో తెలియదు, స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. ఫస్ట్ రోజు హాస్టల్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితేనే ఇంతకుముందు ఒక చిన్న సంఘటన చెప్తాను. బృందానికి బయలుదేరాను అనమాట ఊరి నుండి. అప్పుడు మా పిన్ని గారు చెప్తున్నారు, ఒరే సీనియర్స్ ఉంటారు వాళ్ళు ఏమన్నా ర్యాక్ చేస్తే కనుక ఏం పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమని చెప్పినా చేసేయి అన్నారు అనమాట. సరేలే వెళ్తున్నాను, వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఒకరు వచ్చారు, ఎవరో తెలియదు, నా లగేజ్ పట్టుకున్నారు అనమాట. పట్టుకుని వార్డెన్ సార్ రూమ్ దగ్గర తీసుకెళ్లారు. ఫస్ట్ వార్డెన్ సార్ని కలిసి వచ్చామన్నమాట, సార్ ఈ రూమ్ లో వెళ్ళండి అని చెప్పాను. మరి నా లగేజ్ నాకడే, నా లగేజ్ ముందెళ్ళిపోతుంది, నాకేం అర్థం కాలేదు, ఎవరు వీళ్ళు నా లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని. తీసుకెళ్లి రూమ్ లో పెట్టారు లగేజ్. అయిన తర్వాత లోపలికి వెళ్ళాను, అడిగాను మీరెవరు అంటే నీ సీనియర్స్ అని చెప్పారనమాట. అక్కడ పెద్ద షాక్ నాకు, అసలు ఏంటి అసలు సీనియర్స్ ఏంటి, ఇది కూడా ర్యాగింగ్ గా ఫస్ట్ ఏమన్నా తెలియదు కదా ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషన్ గురించి, ఇదైనా ర్యాగింగ్ గా అనుకున్నాను. లేదు, వెళ్ళిపోయారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యానమాట. ఇలా చూస్తే అసలు ఏంటి అసలు అర్థం కావట్లేదు, ఏం జరుగుతోంది అసలు. తర్వాత హాస్టల్ నుంచి బయటకు వచ్చానమాట. ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఒకటి ఉందన్నమాట, స్వామి చెప్పారు ఇది, ఏ హోమ్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ అదర్ అండ్ ఆల్ లివ్స్ ఫర్ గాడ్. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నిజంగా ఇక్కడ జరుగుతోంది అని. చాలా ఆనందం వేసింది నిజంగా. నాకు ఇటువంటి హాస్టల్లో మళ్ళీ నాకు జీవితం దొరికినందుకు, హాస్టల్ లైఫ్ వద్దనుకున్న నాకు ఉంటే ఇలాంటి హాస్టల్లో ఉండాలని నిర్ణయించుకునేటప్పటికీ నేను నిజంగా ఎన్నో జన్మల అదృష్టం చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను.
1: చాలా చాలా బాగా చెప్పారు రాజసింహ. మనలో ప్రతి ఒక్కరికి కూడా, నేను కూడా 11వ తరగతిలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఇక్కడ సతీష్ బాబు సార్ అని ఒక లెక్చరర్ ఉన్నారు బయోసైన్స్ లో, ఆయన చూడడానికి ఒక విద్యార్థిలానే కనిపిస్తాడు అనమాట. అప్పుడు నేను 1999లో ఉన్నప్పుడు నాకంటే చిన్నగా కనిపించేవాడు ఆయన. ఆయన టేబుల్ మీద కూర్చొని నా పేర్లను తీసుకుని, నేను బ్రదర్ బ్రదర్ అన్నాను, ఆయన మీలాగా మీకు ఎవరు సీనియర్, ఆయనే నా లగేజ్ తీసుకెళ్లి పెట్టారు. ఆ తర్వాత అంతా అయిపోయి మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఆయన లెక్చరర్. నాకు అనిపించింది స్వామి ఇక్కడ లెక్చరర్స్ ఇంత వినయంగా ఉంటే మనం ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది వినయం అని ఆ విధంగా తెలుసుకున్నాను. అయితే ఇప్పటి వరకు మన చర్చలో పాల్గొనన వారు భరద్వాజ్, అయితే పాల్గొనలేదంటే మనం అడగలేదు. భరద్వాజ్ గారు, ఇప్పుడు మీరు, ఇప్పుడు మీ స్నేహితులందరూ, మన విద్యా విధానంలో చదువుతున్న స్నేహితులందరూ కూడా వారి వారి అనుభవాలను, వారు బయట ఉన్నప్పుడు ఎలాగుంది, వాళ్ళు ఈ విద్యా విధానంలో ప్రవేశించాక వాళ్ళు పొందిన అనుభూతి ఏంటి అని మనతో పంచుకున్నారు. మరి మీ అనుభూతి గురించి కూడా కొంచెం మాతో పంచుకుంటారా?
6: ఫస్ట్ నేను ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఎంటర్ అయ్యాను దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ చదవాలని ఉండేది చాలా, కానీ నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ నుదిర ఉండలేక ఎంట్రన్స్ అది రాయలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఇక్కడ యూనివర్సిటీకి అప్లై చేశాను, హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామినేషన్ అంతా రాశాను. ఫిజిక్స్ ఒకటే నేను బాగా రాశాను అనమాట, అంతా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సమంగా రాయలేదు. నెక్స్ట్ ప్రే చేశాను స్వామికి, రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళా, నరసింహమూర్తి సార్, వైస్ ఛాన్సలర్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏమీ అడగలేదు, కానీ స్వామి బుక్స్ ఏమైనా చదివామని అడిగారు అనమాట. నేను ముందు స్వామి బుక్స్ ఏమీ చదవలేదు, కానీ లక్కీగా ఏంటంటే నేను ఉపనిషత్ వాహిని అనే ఒక బుక్ పేరు చెప్పాను. నెక్స్ట్ కొన్ని వాహిని పేర్లే చెప్పాను. తర్వాత ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, ఆ రోజు సాయంత్రం నేను క్యాంటీన్ భోజనం చేయడానికి వస్తుంటే నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళందరూ బుక్ స్టాల్కి వెళ్ళి బుక్లు చూస్తున్నారనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ హాల్లోని స్వామి బుక్స్ ఏమైనా చదివామంటే ఆధర్ పేరేంటని అడుగుతున్నారు. అందరు ఆ పేరు చూడడానికి బుక్ స్టాల్కి వెళ్తున్నారు. లక్కీగా నేను స్వామి రాసిన బుక్ పేరే చెప్పాను అనమాట. సో అలా సర్వైవ్ అయ్యి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ తిని చెప్పినట్టే నాకు కూడా ఫస్ట్ ర్యాగింగ్ ఉంటుంది అని కొంచెం భయం వేసింది, కానీ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత సీనియర్సే రూమ్లో లగేజ్ అది పెట్టడం చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ ఈ హాస్టల్ సిస్టమ్ అంతా కూడా మనకి పురాణాల్లోని వీటిలోని చెప్పినట్టు ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ అనమాట. అది మనకి తెలియకుండా మోడర్న్గా ఉంటూ గురుకుల సిస్టమ్ని, మన భారతీయ పద్ధతుల్ని, వీటిని పాటించే విధానం ఇది. నాకు ఎప్పుడు ఎలాంటి విధానంలో చదవాలని ఉండేది. సో ఇందులోని జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. టీచర్స్ని కూడా చూసి మా ఫ్రెండ్స్ అందరిలాగే నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. వాళ్ళు కూడా మనతోనే పడుకుంటారు, మనతోనే తినడం, మనలాగే ఓన్లీ స్టూడెంట్ లాగే ఉండడం. టీచర్స్ అని వాళ్ళ పొజిషన్ని చూపెట్టకుండా స్టూడెంట్స్ లాగే కలిసిమెలిసి స్టూడెంట్స్ లాగా ఉంటూ వాళ్ళ నాలెడ్జ్ని మనతో పంచుకుంటూ ప్రతి యాక్టివిటీలోని మనతో పంచుకుంటూ ఉంటారు.
1: ఇప్పుడు మీరు చెప్పింది, మీరు చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకోవాలనుకున్నారు, మీకు స్వామిదయ వల్ల సీట్ వచ్చింది, ఈ హాస్టల్లో జాయిన్ అయ్యారు, అయితే మీకు ఈ హాస్టల్ విధానంలో చాలా నచ్చింది ఏంటి? ఒకటి ఏదైనా మిమ్మల్ని ఎవరన్నా మీరు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు సత్యసాయి హాస్టల్లో చదువుతున్నావు అక్కడ నీకు నచ్చిన విషయం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు?
6: నాకు నచ్చిన విషయం ఏంటంటే హాస్టల్లో సుప్రభాతం. ఎందుకంటే నాకు మనకి అందరూ డాక్టర్స్ అందరూ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి కొన్ని యోగాసనాస్ అలాంటివి చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అని. నిన్న మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినట్టు ఈ సుప్రభాతం ఇవన్నీ కూడా మనకి ఒక దైవ ప్రార్థనగా కాకుండా అవి వాటితో స్టార్ట్ చేస్తే మనకి రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా వెళ్లకుండా సరే మామూలుగా చూసుకున్నట్టు అయితే కూడా ఈ హాస్టల్ షెడ్యూల్ అంతా మనకి చాలా ఉపయోగపడుతుంది. మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి, వ్యక్తిత్వ వికాసం పొందడానికి కూడా అంత ఇది ఉపయోగపడుతుంది. నాకు నచ్చిన వాటి అయితే ఖచ్చితంగా చెప్తాను.
1: ఇప్పుడు మీలో ఎవరైనా ఒకళ్ళు మన శ్రీ సత్యసాయి విద్యా విధానంలో ఉన్న హాస్టల్ కాలేజ్ షెడ్యూల్ గురించి ఒకసారి ఎవరైనా చెప్పగలరా?
0: పొద్దున్నే 5 గంటలకు ఫస్ట్ బెల్ కొడతారు. సో మనము ఏవైతే పొద్దున్న చేయాల్సిన కాలకృత్యాలు ఫినిష్ చేసుకునేస్తే 5:30కు సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సుప్రభాతం అయ్యాక 21 సార్లు ఓంకారంతో మొదలుపెట్టి స్వామివారి సుప్రభాతం, దాని తర్వాత గాయత్రి జపం ఉంటుంది, గాయత్రి ఉచ్చారణ. అదైనాక ఒక్కొక్క రోజు ఎట్లంటే అట్లా ఏదైనా స్తోత్రం గాని ఏవైనా దండకం గాని ఏవైనా ఉంటుంది. అదైన వెంటనే పొద్దున్నే మేము యోగాస్ కానీ గేమ్స్ కానీ వెళ్లే ముందు బాగా పుష్టిగా వెళ్లాలని ప్రతిరోజు పొద్దున రాగి ఇస్తారు. సో వేడి వేడిగా అది తాగడంతో ఆ నిద్ర మత్తు పోతుంది, ఇంకా బలం కూడా ఉంటుంది వెళ్లడానికి. ఇదైన వెంటనే 6:30కి గ్రౌండ్ కి అందరు వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిన వెంటనే ఇంకో మంచి విషయం ఏమంటే ఈ జాగింగ్ లో ఫస్ట్ సర్ అయితే అందరినీ పిలిచి 300 మంది క్యాంపస్ లో ఉన్న అందరూ ఒకటిగా అక్కడ ఉంటారు. ఎవరిదైతే పుట్టినరోజు ఉంటే సార్ అతన్ని ముందుకు పిలిచి అందరూ 300 మంది నీకు ఒకేసారి నీ పుట్టినరోజున పొద్దున 6 గంటలకు విష్ చేస్తారంటే ఎంత సంతోషకరమైన విషయం అది. మనం ఫ్రెండ్స్ ని తల్లిదండ్రుల్ని మిస్ అవుతున్నామనే భావనే ఉండదు, అంత ప్రేమ చూపిస్తారు. సో జాగింగ్ ఇంకా ఏమైనా సార్ ఏమైనా చెప్పేవి అనౌన్స్మెంట్స్ గానీ స్పోర్ట్స్ గురించి ఏమైనా విషయాలు గానీ ఉంటే చెప్పి దాని తర్వాత క్లాస్ వారీగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకిష్టం వచ్చిన గేమ్స్ అన్నిటికీ అవసరాలు కల్పించున్నారు. బాస్కెట్ బాల్ కానివ్వండి, వాలీబాల్, టెన్నిస్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, అన్ని గేమ్స్ ఫెసిలిటీ, ఫుట్బాల్ అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో 7:30కి ఇవి ముగించుకుంటే 8 గంటలకు పొద్దున బ్రేక్ఫాస్ట్. సో ఈ మధ్యన 45 నిమిషాల్లో మనం రెస్ట్ తీసుకుని స్నానం అన్ని ముగించుకొని 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ రావడం అవుతుంది. తర్వాత 8:30, 8:30, 8:40 వరకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఓపెన్ అయి ఉంటుంది. దీని తర్వాత మళ్లీ ఇంకొద్దిగా టైం ఉంటుంది. ఈ టైం 9:30కు కాలేజ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, కానీ 9:30కే కాలేజ్ నుంచి వెళ్ళాలి. ఈ సమయంలో ఏమంటే మనము ఏమైతే ఆ రోజుకి చేసుకోవాలో, ఏమేం సర్దుకోవాలో అన్ని ఒకసారి చూసుకోవచ్చు. మళ్లీ 9:30కు మళ్లీ కాలేజ్ లో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది 9:50 వరకు. 9:50 నుండి 12 వరకు పొద్దున కాలేజ్ సెషన్ 3 గంటల సేపు. 12:30 వరకు మళ్ళీ 12:30 నుండి 2 వరకు 1.5 గంటల సేపు విరామం లంచ్ కోసం. మళ్లీ ఇక్కడ 12:30 నుండి 1 వరకు ఫ్రీ ఉంటుంది. 1 గంటకు హాస్టల్లో లంచ్ బెల్. ఇంతవరకు ఏదైనా క్లాస్ లో ఏదైనా డౌట్స్ సపోజ్ పొద్దున్నది ఏదైనా ఉండా క్లారిఫై చేసుకోవాలి అంటే ఆ టైంలో వెళ్లి టీచర్స్ ని కలవచ్చు. మనం వచ్చే లోపల లంచ్ బెల్ టైం అయి ఉంటుంది. 1 నుండి 1:30 వరకు లంచ్ అయిపోతే మళ్ళీ తిన్న వెంటనే ఒక కొద్దిసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు గాని పడుకుని మళ్ళీ మధ్యాహ్నం క్లాస్ కి తయారైపోవచ్చు. 2:00 నుండి 3:50 వరకు మధ్యాహ్నం సెషన్. అదయ్యాక ఏదైనా టీచర్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాసులు గాని తీసుకోవాలంటే లేదా ల్యాబ్ గాని ఇంకొద్దిగా సేపు పొడిగించాలంటే ఆ సమయంలో ఉంటుంది. అది అయిపోయిన వెంటనే యథావిధిగా గేమ్స్ కి వెళ్లడం. గేమ్స్ కెళ్లి ఆరు లోపల అందరూ గేమ్స్ నుంచి తిరిగి రావాలి. దాని తర్వాత మళ్ళీ స్నానం చేయడం గానీ, ఆ టైంలో స్టోర్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు స్టోర్స్ కెళ్లడం గానీ, ఏమైనా తినడం గానీ అన్ని జరుగుతుంది. అదైనాక 6:30 భజన స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 7 వరకు భజన. వారంలో 2 రోజులు ఎవరిదైనా స్పీచ్ ఉంటుంది, అది స్టూడెంట్స్ డే. ఎగ్జామ్స్ అప్పుడు టీచర్స్ ఎవరైనా టాక్స్ ఇస్తారు. అంతా అయ్యాక ఇప్పుడు మళ్ళీ 7:30కి భోజనం ఉంటుంది. దీనికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, త్రయీ బృందావన్, బృందావన్లో స్వామి ఉండే చోటు, స్వామి యొక్క నిలయం. బృందావన్ స్టూడెంట్స్ కి ఇదొక మంచి భాగ్యం. ప్రతిరోజు భజన అయ్యాక అదే ఆలోచనలతో, స్వామి యొక్క ఆలోచనలతో, అదే మనశ్శాంతితో వాళ్ళు త్రయీ బృందావన్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ కొద్దిసేపు ధ్యానం చేయడం గాని, అక్కడ కొద్దిసేపు కూర్చొని స్వామి గురించి ఆలోచించడం గాని చేస్తారు. దీనివలన ఎంత మన ప్రణాళికలో స్వామి గురించి, స్వామి యొక్క ప్రార్థనలు, దైవ ప్రార్థనలు వాటి గురించి ఉన్నా, ప్రతి ఒక్కరూ వారంతట వారే ఒక 10 నిమిషాలైనా స్వామి కొరకు కేటాయించడం అయినట్లుంటుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ త్రయీ బృందావన్ యొక్క ప్రశాంతత అంత బాగుంటుంది. అక్కడ కూర్చుంటేనే మనసు శాంతిగా ఉండి స్వామి గురించి ఆలోచించడం అవుతుంది. దీని తర్వాత 7:30 నుండి 7:30 వరకు డిన్నర్, మళ్ళీ 8:00కి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గాయత్రి జపంతో ఒక 5 నిమిషాలు స్వామి ఒక సొంత వాయిస్ లోనే పిఏ సిస్టమ్ మీద గాయత్రి ప్లే చేస్తారు. సో మళ్ళీ స్వామి గురించి ఆలోచించుకొని గాయత్రి ఉచ్చారణ చేయడం అంటే అన్నిటికీ, లౌకికంగా గాని, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు ఆరంభించే ముందు గాయత్రి జపం చేసి ఆరంభిస్తాం. దాని తర్వాత 9:30కి స్టడీ అవర్స్ అయిపోతుంది. 9:30కు మళ్ళీ న్యూస్, పాలు అవన్నీ ఉంటాయి. న్యూస్ చూసే వాళ్ళు న్యూస్ చూస్తారు. కొందరు హనుమాన్ చాలీస జపం చేసేవాళ్ళు అప్పుడెళ్లి రాత్రి హనుమాన్ చాలీస చేస్తారు. 9:50కి అన్ని అయిపోతాయి. ఒక బెల్ ఉంటుంది, వెంటనే అందరూ వాళ్ళ రూమ్ కు వచ్చేస్తారు. 10:00కు ప్రేయర్, నైట్ ప్రేయర్, కరచరణ కృతం వాతో ఆ రోజు చేసిన అన్నిటినీ స్వామి దగ్గరే అర్పిస్తూ ఆ రోజుని సమాప్తి చేస్తాం. దాని తర్వాత ఇంకా ఏమైనా పనులున్నాయంటే ఒక 10 నిమిషాల వరకు లైట్స్ ఆన్ అయి ఉంటాయి. వెళ్లి అన్ని ఫినిష్ చేసుకుని వచ్చి 10:00 లోపల అన్ని పడుకోవడం జరుగుతుంది.
1: ఇది వింటూ ఉంటే ఇప్పటికి నేను హాస్టల్ నుండి బయటకు వచ్చి ఒక 2006 అంటే ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోతున్నాడు. మళ్లీ ఒకసారి హాస్టల్లో జాయిన్ అవ్వాలని ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత సమయం, ప్రతి దాంట్లో కూడా మీకు కొంచెం సమయం ఉంది. పొద్దున్న లేచాక కొంచెం సమయం ఉంది, మధ్యాహ్నం మీరు ఇందాక మన రాజసీమ చెప్పినట్టు పొద్దున్న 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు చదువు చదువు చదువు అని కాకుండా భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ 3 రంగాల్లో కూడా వ్యక్తిత్వ వికాసానికి ఈ సత్యసాయి విద్యా విధానం ఎంతగానో తోడ్పడుతోందని మీరు చెప్పిన స్కెడ్యూల్ బట్టి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. పోనీ మనకి ఇది అవసరమా లేదా అని ఆలోచించుకోండి. ఈ స్కెడ్యూల్ ని ఇలా ఫాలో అవుతే కూడా మీ యొక్క మనస్సు, బుద్ధి, ఆధ్యాత్మికం అంతా డెవలప్ అవుతుందని అనిపిస్తోంది. ఇప్పుడు సుధీర్, పృథ్వీ ఈ స్కెడ్యూల్ చెప్పాడు కదా, ఈ స్కెడ్యూల్ మొత్తంలో నీకు నచ్చిన టైమింగ్ ఏంటి?
2: స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీకు ఏ బాధలు ఉన్నా భజన్స్ కొచ్చి అటెండ్ అవ్వండి, మీ బాధలన్నీ నేను తీసుకుని మీ మైండ్ నేను పీస్ గా చేస్తాను. నాకు నచ్చింది బృందావనంలో అయితే భజన్స్ బాగా పాడుతారు, స్వామి అక్కడే ఉంటారు. మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే ముందు దాకా బిజీ షెడ్యూల్, దీనివల్ల మైండ్ అసలు డైవర్ట్ అవ్వదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మేము భజన్స్ లో క్లియర్ చేసుకుంటాం. అందువల్ల నాకు ఈ భజన్స్ బాగా నచ్చుతాయి, ఎందుకంటే అది నాకు చాలా కాన్సన్ట్రేటెడ్ మైండ్ పీస్ ఇస్తాయి. భజన్స్ అయిన వెంటనే మళ్ళీ మాకు స్టడీ అవర్స్, ఈ భజన్స్ లో మొత్తం మాకున్న అంటే పొద్దున్న నుంచి మేము బర్డెన్ స్టడీస్ ఇవేమన్నా ఉన్నా మాకు అక్కడ పోతాయి. మొత్తం వెంటనే స్టడీ అవర్స్ స్టార్ట్ అవడం వల్ల మాకు బాగా పీస్గా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ మైండ్ వస్తుంది. దానివల్ల మేము చాలా బాగా చదువుకోగలుగుతాం. మాకు ఉన్న స్టడీ అవర్ షెడ్యూల్ 1 గంట, ఆ గంటలో మాకు ఈ కాన్సన్ట్రేషన్ వల్ల చాలా ఉపయోగపడుతుంది.
1: చాలా బాగా చెప్పొస్తుంది. ఇప్పుడు ఇందాక మన రాజసింహ ఇంకొక పాయింట్ చెప్పాడు, తనకి ఎలాంటి హాస్టల్ కావాలంటే అక్కడ మ్యూజిక్ నేర్పించాలి, అక్కడ గేమ్స్ నేర్పించాలి, అక్కడ మంచి ఫుడ్ పెట్టాలి, మీకు మిగతా వాటి అన్నిటికీ టైం ఉండాలి, అన్నిటికీ టైం ఉంటూ చదువుకోవాలి. అలాంటి హాస్టల్ కావాలి. అతను ఈ హాస్టల్లోకి అడుగు పెట్టినప్పుడు అనిపించింది అతనికి ఇది హాస్టల్ కాదు, హోమ్ అనిపించింది అతనికి. అతను ఎంతో స్వామి ఎంతో బాగా చెప్పారు, హోమ్ ఇస్ ఎ ప్లేస్ వెర్ ఈచ్ లివ్స్ ఫర్ అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్ అని. సో అలాంటి హోమ్ లో ఉంటూ మీలో చాలా మందికి చాలా నేర్చుకునే ఆసక్తి ఉంటుంది. అయితే మీలో ఎవరన్నా ఇక్కడ మీరు ఇంతకు ముందర మీలో లేని విద్య ఇక్కడికి వచ్చాక నేర్చుకుంది ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. ఫస్ట్ అయ్యప్ప గారు.
4: నేను ఇక్కడ రాకముందు రోజులు అసలు నాకు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. ఇక్కడ ఎప్పుడైతే నా ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. నా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాను, ఇక్కడ నాకెవరూ తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాత అందరు పరిచయం. సో ఈ ఎప్పుడైతే ఈ దూరం వచ్చిందో నేను అప్పుడు అనుకున్నా మా తల్లిదండ్రులు లేరనే భావన తొలగించడానికి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకున్నాను. అప్పటి నుండి నేను పోయిటరీ గాని స్వామి మీద ఏమైనా కవితలు గాని రాయడం మొదలెట్టాను. అది నాకు రాయడం వచ్చని నాకు అప్పటికే తెలియదు, తప్పులు రాయొచ్చు కానీ నా తప్పులతో నేను తెలుసుకునేవాడిని. అదే ఇక్కడ రాకముందు ఎప్పుడు నేను కవిత్వం గానీ పోయిటరీ గాని స్వామి గురించి ఎప్పుడు రాసేవాడిని కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పోయిటరీ అది ఎప్పుడైతే రాయడం మొదలెట్టానో అప్పటి నుంచి నాలోకొని ఒక టాలెంట్ ఉంది అని అనిపించింది.
1: అయ్యప్ప గారు, ఇప్పుడు మరి మీరు పద్యాలు రాస్తున్నారంటే మా శ్రోతలందరితో కూడా ఒక మంచి పద్యం పంచుకుంటారా?
4: అంటే తెలుగులో అయితే ఇంకా ట్రై చేయలేదు.
1: పోనీ ఇంగ్లీష్ లో, మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా పర్లేదు. నెక్స్ట్ సుధీర్ గారు, మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నటువంటి ఏదైనా విద్య కానీ ఏదైనా టాలెంట్ కానీ ఇంతకు ముందర మీరు అభ్యసించలేనటువంటిది ఇక్కడ స్వామి కాలేజీలో హాస్టల్ విధానం వల్ల అభ్యసించగలిగినటువంటి ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా?
2: సార్, నేను ఇక్కడికి రాకముందు ఇంగ్లీష్ నాకు అసలు ఏమీ రానట్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెంటనే కాలేజీలో ఉన్న బ్రదర్స్ అందరూ స్పీచెస్ ఇచ్చేవారు, టీచర్స్ స్పీచ్. ఇదంతా బాగా ఇన్స్పిరేషన్ అయింది నాకు. నేను కూడా ఏదో నేర్చుకోవాలి, నేను కూడా వాళ్ళగా మాట్లాడాలి అంటుంది. అప్పటిలాగా నాలో టెన్షన్ కొంచెం ఉండేది, నేను ఎక్కడ తప్పు మాట్లాడితే ఏం చేస్తారని. కానీ టీచర్స్ని వెళ్ళి కలవడం, సార్ నేను మాట్లాడితే ఏమవుతుందంటే నువ్వు మాట్లాడిన తప్పు లేదు, నువ్వు మాట్లాడడం వల్ల నీకు ఇంకా తెలుస్తుంది ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నా, ఎలా ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు నేను మొదలుపెట్టాను సార్ ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టాను. దానివల్ల నాకు అది చాలా ఉపయోగపడి నేను ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం స్టాండర్డ్స్కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం,
1: వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. ఇక్కడ ఆంగ్లంలో అంటే నేను కూడా మొదట్లో వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఫస్ట్ నుండి టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకి అసలు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు ఇంగ్లీష్, కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అంటే నాకు భయం. టీచర్స్ వరకు కాదు, వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు భయం వేసేది, బాబో ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు ఏమన్నా తప్పులు చూపెడతారా అని. కానీ నువ్వు చెప్పినట్టుగా టీచర్స్ వాళ్ళు మన స్నేహితులు కూడా చాలా ప్రోత్సహించి వాళ్ళ ఉత్సాహం వల్లే మన అందరం ఇవాళ వాళ్ళలా ఉత్సాహంగా ప్రోత్సహించారు అంటే స్వామి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల, స్వామి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ తీసుకుని అలా నేర్పించడం వల్ల వాళ్ళు అలా ఉండగలిగారు. వాళ్ళు అలా ఉండడం బట్టి మనందరికీ అది ఉపయోగపడి ఇలా ఎన్నో మంచి మంచి విషయాలను నేర్చుకోగలుగుతున్నాం. ఇంకెవరైనా ఇలాంటివి? పృథ్వీ చెప్పండి.
0: సార్, నేను ఇక్కడ చేరినాక మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో చేరాను. మీకు తెలిసింటుంది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో అయితే ఏదన్నా రూమ్ లో ఏదైనా ట్యూబ్లైట్ రిపేర్ అయి ఉన్నా, ఏదన్నా ఫ్యాన్ రిపేర్ ఏమైనా అయినా, లేదా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏమైనా అయినా, అంతేకాకుండా మనకు పొద్దున్నుండి రాత్రి జరిగే మన ప్రోగ్రామ్స్ లో కానీ ఆడియో సిస్టమ్ కానివ్వండి వేరేదైనా కానివ్వండి ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని. ఈ డిపార్ట్మెంట్ లో చేరాక అసలు తెలుసు మనము ఎంతసేపు ఇంట్లో ఉంటే ఏ పని చెయ్యం, ఏమి ఏ ప్రాబ్లం వచ్చినా మన తల్లిదండ్రులే చూసుకుంటారు. ఇక్కడ వచ్చాక హాస్టల్లో ఏమైనా స్టూడెంట్సే చేయాలనేది చూసి చాలా బాగా నచ్చింది. ఈ డిపార్ట్మెంట్ లో చేరాక ఏమైందంటే ఏదైనా రూమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేమే పోయి రిపేర్ చేసేవాళ్ళం. ఇందాక అసలు అది ఎలా ఉంటది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మేము ఏం ప్రాబ్లం తెలిసి మేమే దాన్ని సరిదిద్దేంత స్థితికి వచ్చాం. ఇలాగే అది కూడా ఎవరో బయట నుంచి వచ్చి ఎవరో పెద్దవాళ్ళు చెప్పడం కాదు, సీనియర్సే నేర్పిస్తారు ఇంకా జూనియర్స్ కి. ఇలా అయ్యాక ఒకనొకసారి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పగా వాళ్ళు గొప్ప వాళ్ళు మనం ఏ చిన్న విషయం చేసినా చాలా గొప్పగా అనుకుంటారు. ఇదే విధంగా మా బంధువులకి చాలా గొప్పగా చెప్పారు. మా కొడుకు ఇలా ఫ్యాన్ రిపేర్ చేస్తాడు, హాస్టల్లో ఏం ప్రాబ్లం ఉన్నా వాడే చేస్తాడు. నాకు ఈ విషయం తెలీదు మా తల్లిదండ్రులు ఇలా చెప్పారని. ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది, మా పిన్ని గారు ఏమన్నారు, చూడు ఒక ఫ్యాన్ రిపేర్ అయింది మా ఇంట్లో, నేను మీ అమ్మ ఇలా చెప్పారని నేను దాన్ని పక్కకు పెట్టాను, నువ్వే చేయాలని. నేను ఎందుకు ఇలా చెప్పారా, ఇది ఒక పెద్ద విషయమే కాదు, ఇంకా ఎన్నో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఏదేదో వాళ్ళంతటి వాళ్లే చేయగలిగిన. సరే చెప్పారు కదా అని నేనేదో నేనే ప్రయత్నించి దాన్ని ఫిక్స్ చేసిన వెంటనే అది పనిచేయడం స్టార్ట్ అయింది. వెంటనే వారు, ఓహో వీళ్ళు చదువు ఇదే కాకుండా ఇలా కూడా నేర్చుకుంటారా, దీని పేరే స్వామి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అన్నారు. మన వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనంతట మనమే చేయగలగాలి.
1: ఇది ఇంకోటి సత్యసాయి విద్యా విధానంలో పృథ్వీ చెప్పినట్టు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేవి చాలా ఒక వినూత్నమైన డిపార్ట్మెంట్స్. ఇవి మనం ఏ మన మొత్తం హాస్టల్ ఆ హాస్టల్లో ఉన్న వాళ్లతోనే రన్ అవుతుంది. స్పెషల్ గా ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రీషియన్ ని పెట్టుకోవాలనుకున్నా, ఒక ప్లంబర్ ని పెట్టుకోవాలనుకున్నా చాలా ఖర్చుతో కూడిన పని. అందుకనే స్వామి ఉన్నారంటే మనలో మనం చేసుకుంటే ఇప్పుడు సత్యసాయి విద్యా విధానం అంతా కూడా స్వామి మన నుండి ఒక్క పైసా తీసుకోకుండా ఇస్తున్నటువంటి ఉచితమైన విద్య. అందులో ఇవన్నీ మనకి నేర్పించి రేపు పొద్దున్న మనకి ఏదన్నా కూడా ఒక ఇప్పుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా లౌకికంగా కూడా మనల్ని ఒక కంప్లీట్ పర్సన్ గా, నీకేదైనా రేపు పొద్దున్న వస్తే ఇప్పుడు పృథ్వీ ఏదన్నా రిపేర్ చేస్తుంటే మనం చూసినా కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది, వాడు అక్కడ ఏదో వైర్ తీసి పెట్టాడు పెడితే వస్తుందేమో అని ట్రై చేయడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా మంచిది. దీనిపైన మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి రాజసింహ గారు?
5: ఇందాక పృథ్వీ చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మొన్న హాలిడేస్ లో ఊరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు తెలిసిన ఆయన ఒక ఆయన ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేశారు. సడన్ గా రోజు వాళ్ళ ఇంట్లో కరెంటు ఫ్యూజ్ పోయింది, బర్న్ అయింది. ఆయన ఏమో ఎలక్ట్రీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అడిగాను, అన్య మీరు ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేశారు కదా, మీరు ఫ్యూజ్ వేయచ్చు కదా అని. నాకు తెలియదు అన్నాడు. పెద్ద షాక్, మొత్తానికి పెద్ద షాక్ అసలు నాకు. ఏంటి ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేసి ఫ్యూజ్ వేయడం రాకుండా ఇంకా చదివి వేస్ట్ కదా. స్వామి అందుకే ఎప్పుడు చెప్తుంటారు కేవలం బుకిష్ నాలెడ్జ్ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని. నిజంగా హాస్టల్లో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి మాకు చాలా బాగా నేర్పిస్తారు ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా. హాస్టల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఉదాహరణకు డయాటిక్స్ డిపార్ట్మెంట్ అయినా, తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్ అయినా, తర్వాత రీడింగ్ రూమ్, హాస్టల్ లైబ్రరీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంతా మొత్తం విద్యార్థులే చూసుకుంటారు. దీని ద్వారా ఏమైతుందంటే విద్యార్థుల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సమాజం పట్ల నీ యొక్క
1: బాధ్యత
5: ఏంటి అనేది అర్థమవుతుంది. నీ ఒకవేళ నీకు ఏదైనా వచ్చి నీ వేరే వాళ్ళు వచ్చి ఇట్లా మా రూమ్ లో ఈ ప్రాబ్లం ఉంది, ఓకే మనం వచ్చి వెళ్ళి రిపేర్, ఇందాక పృథ్వీ చెప్పినట్టు మనం వెళ్ళి రిపేర్ చేయొచ్చు. అంతేకాదు ఇంట్లో ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఇంట్లో అమ్మ అరే నీకు జ్వరం వచ్చిందా, సరే నువ్వు అన్నం తినొద్దురా, నీకు గంజి చేసి పెడతాను, నువ్వు గంజి తిను, గంజి తాగు, లేదంటే నీ బ్రెడ్ తిను అంటారు. బయట హాస్టల్లో వేరే దగ్గర ఎక్కడా అనిపించదు, కానీ మన హాస్టల్లో ముఖ్యంగా ఏంటంటే నీకు ఒకవేళ జ్వరం వస్తే జ్వరం వచ్చిన వారి భోజనం కోసం విద్యార్థులే ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని వారికి భోజనం కూడా తయారు చేస్తారు. తయారు చేసి వాళ్ళ రూమ్ తీసుకొచ్చి ఇచ్చి నీకు భోజనం సరిపోయిందా, ఇంకా నచ్చిందా లేదా, ఫస్ట్ వాళ్ళు చేయడమే గొప్ప, వచ్చి నీకు నచ్చిందా లేదా, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వు తినగలుగుతున్నావా లేదా అని. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలు దీని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు.
1: మళ్ళీ జ్వరం వస్తే
5: ఎందుకంటే అది వాళ్ళు అంత రుచికరంగా వండుతారు కూడా. తర్వాత బయటకు వెళ్తే ఇలా అర్థమవుతుంది సమాజంలో నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. రీడింగ్ రూమ్కి వెళ్ళా అనుకోండి, అక్కడ స్టూడెంట్స్ ఏ ఉంటారు, మనకి ఏ బుక్స్ కావాలో వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇక్కడనే తీసుకోండి ఇక్కడ తీసుకోండి. ఆ విధంగా ప్రతి ఒక్క చోట్ల ఈ విధంగా చేయడం వల్ల మనకి తెలుస్తుంది, ఓహో మనం ఈ విధంగా ఇక్కడ ఉండాలి, అంటే మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా మనం మేనేజ్ చేయగలము అనే ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అనమాట.
1: ఒక టీమ్ వర్క్ అనే
5: టీమ్ వర్క్ అనేది మనకు తెలుస్తుంది
1: ఇక్కడ బాగా లభిస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఎవరైనా ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ గురించి కానీ టీమ్ వర్క్ గురించి కానీ ఏదన్నా మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: అయితే సెల్ఫ్ రిలయన్స్ కాకుండా ఈ స్వామి విద్యా సంస్థలో చేరిన తర్వాత నాకు వచ్చిన అనుభవం, అంటే నేను కొద్దిగానా ఏ దేంట్లోనైనా అభివృద్ధి చెందానా అని నాకు అనిపించడం ఈ విషయం ద్వారా, అంటే ఒరేటింగ్ స్కిల్స్. ఓకే ఇప్పుడు మాకు హాస్టల్లోనైనా కాలేజ్లోనైనా చాలా కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి కాంపిటీషన్లో కూడా మాకు ఓకే ఏదైనా పోటీలు లాంటి అంటే ఆ కాంపిటీషన్ కూడా హెల్దీగా ఉంటుంది, అందరికీ హెల్ప్ చేసుకోవడం ఆ కాంపిటీషన్ లో పాల్గొనడం అలా జరుగుతుంది. అయితే నేను ఇక్కడ చదివిన తర్వాత మధ్యలో సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సమితిలో కూడా ఒక స్వామి విద్యార్థి వచ్చాడు, ఏదైనా మాకు కొద్దిగా చెప్పండి అంటే అప్పుడు లేచి అక్కడ ఏదైనా మనకు తెలిసింది కొద్దిగా స్వామి చెప్పింది కొద్దిగా వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అయితే దీనికి రాకముందు నాకు ఒక 10 మంది ముందు మాట్లాడడానికే చాలా సిగ్గుగా ఉండేది, అంటే నేను ఏదైనా తప్పు చేస్తానేమో, తప్పు చేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారో, నా మీద ఏ విధమైన అభిప్రాయం ఉంటుందని నేను చాలా ఫియర్ తో ఉండేవాడిని. కానీ తర్వాత అలా ఇక్కడ చదివిన తర్వాత అలా సమితులకు వెళ్లి ఏదో కొద్ది స్వామి చెప్పింది మాట్లాడుతుంటే నా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఇలా బాగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత చాలా మంది వచ్చి నువ్వు చాలా బాగా మాట్లాడావు, అంటే స్వామి విద్యార్థి అంటే ఈ విధంగా ఉండాలి, మేము కూడా మా కుమారుని కుమార్తెలను కూడా స్వామి విద్యా సంస్థలో చేరుస్తామని వాళ్ళు నాకు వచ్చి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా గేమ్స్లోనైనా అంటే నేను ఎప్పుడు ఇక్కడ రాకముందు చదువు చాలా మంది చెప్పినట్టుగా బయట అంతా చదువే, ఎవరైనా ఆడుకుంటారని నేను ఎప్పుడు చూడడం లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా హాస్టల్ షెడ్యూల్లో ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కూడా ముందు ఆడేవాని కాదు, తర్వాత అలాగలా చాలా ఆడి ఏదో ఒక మనకి నచ్చిన ఆటలో నైపుణ్యం చెందొచ్చు. కనుక మనం ఒక్క చదువులోనే కాదు పక్క వాటిలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు డ్రామాటిక్స్ యాక్టింగ్ ఇలాంటివి కూడా మనం అభివృద్ధి చెందొచ్చు. అందుకే స్వామి అంటే స్వామి రూపొందించిన హాస్టల్ లైఫ్ లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.
1: చాలా బాగా చెప్పావు మూర్తి. అయితే సుధీర్ నీకు ఈ యాక్టివిటీస్ లో ఈ సెల్ఫ్ రిలయన్స్ లో కానీ లేకపోతే మిగతా యాక్టివిటీస్ లో నీకేమైనా అభిప్రాయాలు కానీ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నావు?
2: నేను గేమ్స్ గురించి చెప్దాం అనుకున్నా. నాకు క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది స్వామి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకముందు, కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఇంటర్నేషనల్ U19 U18 ఇలా ఆడి వచ్చేవారు, నాకు అంతగా క్రికెట్ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట మ్యాచెస్ అయ్యేటప్పుడు బెట్స్ ఆడుకునేవారు, అప్పుడు నిర్ణయం చేసేవారు అంటే నీకు బాగా రాదని పక్కన ఉండిపోమనేవారు. దానివల్ల నాకేమీ అభివృద్ధి కలగలేదు, అంటే నాకు ఛాన్స్ రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవేం లేవు సార్, బ్రదర్ నువ్వు ఆడుకోవాలా, దాన్ని నేను నీకు నేర్పిస్తానంటారు. అంటే ఇంతలాగా ఇంప్రూవ్ అవుతున్నాను సార్.
1: అంటే బయట ఆ టీమ్ వర్క్ అనేది కలుపుకోవడం, నలుగురు మనల్ని కలుపుకొని బ్రదర్స్ గా ఉండడం, హెల్దీ కాంపిటీషన్. ఇందాక మూర్తి చెప్పినట్టు ఇక్కడ ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒకరికొకరు నేర్పించుకోవడం. ఇప్పుడు నేను సాంగ్ కాంపిటీషన్ లో ఉన్నాను కదా అని పక్కవాడి సాంగ్ ఏంటో చెప్పకపోవడం, వాడు ఏది పాడుతున్నాడో తెలుసుకోవడం, మనం ఇంకా బాగా పాడాలనుకోవడం, మనం బాగా పాడాలనుకోవడం, మనం బాగా అభివృద్ధి అవ్వాలనుకోవడం ఒకటి, మనతో పాటు పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనుకోవడం ఈ విద్యా విధానం నేర్పిస్తుందని మీరు చెప్పబట్టి తెలిసింది. అయ్యప్ప గారు మీరేమన్నా?
4: ఈ స్వామి ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నాకు టీచర్ గా చెప్పారు ఈ సెల్ఫ్ రిలయన్స్ అన్ని మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని తెలుసుకోవడానికి. అసలు స్వామి కాదంటే ఈ పనులన్నిటికీ వర్కర్లు అందరినీ పెట్టేయచ్చు జీతానికి, కానీ స్వామి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకి బయట వర్కర్లు ఎంత బాధను అనుభవిస్తారు ఈ పనులు చేసేటప్పుడు మనకి తెలుస్తుంది ఎంత కష్టపడతారో. మా కాలేజీని మేమే శుభ్రం చేసుకుంటూ ఉంటాం, అది ఎందుకు మేము చేసామని
1: ఆ సెన్సిటివిటీ ఉంటుంది, ఇంకోటి చేస్తున్నప్పుడు అది ఎంత కష్టమో నాకు తెలుస్తుంది.
4: మాకు తెలియదు అంతని ఏది, మాకేం కష్టమైన పనులే అప్ చెప్పరు, జస్ట్ ఇక్కడ తీసి అక్కడ పట్టాడు అన్ని సున్నితం, మాకు తలక నుంచి పనులు ఏం చెప్పు ఇక్కడ ఏం చెప్పరు, బయట వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ పనులకి అని స్వామి మాకు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: ఇందాక మీరు పోయిట్రీ రాయడం నేర్చుకున్నారని చెప్పారు, అయితే మాతో ఒక పోయం పంచుకుంటా అని కూడా చెప్పారు, ఇప్పుడు పంచుకుంటారా?
4: నాకు తెలిసింది ఏదో కొంచెం. సత్యసాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ, సత్యసాయి కరుణ ప్రేమమయం, సత్యసాయి పలుకులు సత్యోపనిషత్, సత్యసాయి జీవితం చిరస్మరణీయం.
1: చాలా బాగుంది. ఇలా ఇక్కడ ఒక 6 యువకులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కంప్లీట్ పర్సన్ లాగా, ఒక అయ్యప్ప గారు గాని, ఒక పృథ్వీ గాని, ఒక సుధీర్ గాని, ఏదో ఒక దాంట్లోనే, ఏదో క్రికెట్ లోనే, లేకపోతే ఏదో ఒక పోయమ్స్ లోనే, అలా కాకుండా మనకి విద్యలో కూడా మనమేం వెనుకపడలేదనే అనుకుంటున్నాను. ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు మీ ఎడ్యుకేషన్ లో ఏమన్నా వెనకబడ్డం అలాంటి జరుగుతుందా? ఎవరైనా పంచుకోండి దీనిపైన. మీకు ఈ యాక్టివిటీస్ చేస్తూ ఎడ్యుకేషన్ లో ఎలా మీరు ముందరగలుగుతున్నారు, ఎలా మీకు దాంట్లో కూడా మంచిగా రాణించగలుగుతున్నారు? పృథ్వీ
0: సార్, నేనైతే 11th లో జాయిన్ అయ్యాను ఇక్కడ. నేను స్టేట్ బోర్డు నుంచి వచ్చాను. ఇక్కడ సెంట్రల్ బోర్డు ఇంకా బాగా చెప్పేవారు ఉండేవారు. ఇంగ్లీష్ అంత జ్ఞానం లేనన్న 11th 12th కానీ అంత సరిగ్గా చదవలేదు. సరిగ్గా అంటే స్వామి ఏ లెవెల్ కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత సరిగ్గా చదవలేదు, అంత బాగాలేదు. కానీ యూనివర్సిటీకి జాయిన్ తర్వాత అసలు ఏ మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడికంటే స్కూల్లో ఉండేటప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని, ఇంకా ఎక్కువ కాంపిటీషన్స్ లో అయితే పాల్గొనేవాడిని. ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో చేరి ఇంకా ఎక్కువ పని కూడా చేసేవాడిని.
1: పృథ్వీ
0: సార్, నేనైతే 11th జాయిన్ అయ్యాను ఇక్కడ. నేను స్టేట్ బోర్డు నుంచి వచ్చాను. ఇక్కడ సెంట్రల్ బోర్డు ఇంకా బాగా

0: చేరి ఇంకా ఎక్కువ పని కూడా చేసేవాడిని. అయినప్పటికీ నా చదువుల్లో మాత్రం ఏం తక్కువ లేదు. ఆ స్కూల్లో ఎలా ఉన్నానంటే దానికంటే ఇంకా కొన్ని రెట్లు బాగానే చదివేవాడిని. అది ఎలా నాకు ఇప్పటికీ తెలియదు గాని స్వామి దయ.
1: మీలో ఎవరైనా అది ఎలా అని చెప్పగలరా? సుధీర్.
2: నేను 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కని వైజాగ్ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ మాకు షెడ్యూల్ ఎలాగంటే మార్నింగ్ 4 లేపుతారు, 4 to 10 ఫుల్ స్టడీ అవర్స్. ఇది ఎలాగున్నదంటే మొత్తం సైకో, చదువు చదువు చదువు చదువు అంటే ఏం చదువుతాం సార్. అలా ఉండకూడదు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం చదువు ఇలాగ ఉంటే మాకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుందంటే మొత్తం కాన్సన్ట్రేషన్ వచ్చింది చదువు మీద, బయట ఆ సైకో పోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ భజన్స్ అయిన తర్వాత స్టడీ అవర్స్ పెట్టడం, 1 గంట చదువుతాం, ఆ గంటలో ఎంత కాన్సన్ట్రేషన్ గా చదువుతాం, ఆ కాన్సన్ట్రేషన్ వల్ల మేము ఎంత అభివృద్ధి చెందుతున్నాం. బయట ఎంత ఇన్ని హవర్స్ చదివినా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకు చదువుతున్నాం రా బాబు, ఎందుకు ఈ తలనొప్పి అంటే వచ్చి కొడుతూ ఉంటారు, చదవండి చదవండి చదవండి.
1: క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీద మీరు. అదే స్వామి అన్ని కూడా స్పేస్ చేశారు. ఇప్పుడు ఇందాక ముందర పృథ్వీ చెప్పిన స్కెడ్యూల్ బట్టి చూస్తే మనకి పొద్దున్న లేచినప్పటి నుండి మీకు ఎవరు చదవడం చదవడం చెప్పట్లేదు. పొద్దున్న లేచినప్పటి నుండి 9:30 వరకు మీకు స్పేస్డ్ అవుట్, మీరేం చేయాలనుకుంటున్నారో గేమ్స్ కానివ్వండి, ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేయొచ్చు, మంచిగా మీకు వాటన్నిటికీ టైం ఇచ్చారు. 9:30 నుండి కేవలం 3 గంటలే పొద్దున్న, రాజసీమకు కావాల్సిన 6 గంటలు మొత్తం, అందులో ఓన్లీ 5 గంటలే పెడుతున్నారు కాలేజ్ మనకి ఇంకా. అయితే ఆ తర్వాత మళ్ళీ లంచ్ కి ఎనఫ్ బ్రేక్ ఇస్తున్నారు. మీకు రాగానే తినేసి గబగబా గాబరా పడుతూ స్వామి ఇప్పుడు చెప్తారు స్లీప్ అవైల్ ఆఫ్టర్ లంచ్ అనడానికి ఒక మీకు 20 మినిట్స్ పవర్ నాప్ కూడా మీకు ఇచ్చి మళ్లీ కాన్సన్ట్రేషన్. ఎందుకు మనకి ఇప్పుడు నేను అనుకోవడం, మీరు చెప్పిన స్కెడ్యూల్ బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకోవడం ఏంటంటే మీరు ఈ గ్యాప్స్ ఇవ్వడం వల్ల సరిగ్గా మీకు కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతోంది, క్లాస్ లో చెప్పింది సరిగ్గా వినగలుగుతున్నారు. ఎందుకంటే మన టీచర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ స్వామి పెట్టడం అనేది మన అందరి అదృష్టం. అలా వినడం వల్ల మనకి ఆల్రెడీ మనం క్లాస్ లోనే చాలా నేర్చుకుంటున్నాం. ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఉండేటట్లుగా ఉండబట్టి రోజు ఇలా అన్నిటికీ భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని యాక్టివిటీస్ స్పేస్డ్ గా ఉండడం బట్టి అన్ని బ్యాలెన్స్ లో ఉండడం బట్టి మన ఎడ్యుకేషన్ లో కూడా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగి ముందరికెళ్ళగలుగుతున్నాం అనేది నాకు అర్థమైంది. అంతే కదా? అయితే ఎడ్యుకేషన్ లో మనం ముందర ఉండగలుగుతున్నాము. ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే అవసరమో సుప్రభాతం, భజన్స్, స్వామి స్పీచెస్ వినడం, మనకి పెద్దలు మనతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో మనకి పనిచేసే అవకాశం కల్పించడం, అంతమంది వంట వండడానికి వర్కర్స్ ఉన్నా సర్వింగ్ లో మనం ఉండడం, కాలేజీలో ఊడవడానికి పరిశుభ్రం చేయడానికి మనుషులున్నా కూడా సండే సండే మన క్లాస్ రూమ్స్, మన ల్యాబ్స్ మనం క్లీన్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలియపరచడానికి ఎదుటి వారి పట్ల వాళ్లేదో పని వాళ్లగా అట్లా చూడకుండా ఆ పనిలో ఉన్న డిగ్నిటీ ఏంటి, ఆ పనిలో ఉన్న ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అనే సెన్సిటివిటీ మనలో స్వామి క్రియేట్ చేస్తూ ఉండడం అదొకటి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనకి ఎంతో చక్కగా తర్ఫీదునిచ్చి ఒక టీం వర్క్ ని మనలో కల్టివేట్ చేస్తూ మనలో ఆ నలుగురితో కలిసి ఆడుకోవడం, నలుగురితో కలిసి చదువుకోవడం, నలుగురితో కలిసి పాడుకోవడం ఇవన్నీ కూడా నేర్పిస్తూ మనలో మనం నలుగురితో కలిసి ఉంటేనే సమాజం అనే ఒక అభిప్రాయాన్ని అట్లా అటువంటి ఒక మంచి నడవడికను మనలో తెప్పిస్తున్నారు స్వామి. అయితే శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు వార్షికంగా ఈ సత్యసాయి విద్యాసంస్థలు నిర్వహించేటువంటి ఈ చుట్టుపక్కల పల్లెల్లో నిర్వహించేటువంటి గ్రామ సేవ అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా కూడా మాకు స్వామి చీరనిచ్చారండి. ఎవరూ గుర్తుపెట్టుకోలేదు మమ్మల్ని, కానీ ఒక స్వామి మాత్రం ఏటా ఏటా గుర్తుపెట్టుకుని మాకు పంపిస్తున్నారు అని చెప్తారు. ఈ గ్రామ సేవ గురించి కొంచెం మా శ్రోతలతోటి, మీరు ఈ గ్రామ సేవలో ఎలా చేస్తారు, ఈ గ్రామ సేవ మీలో కలిగిస్తున్న మార్పు ఎటువంటిది, ఈ గ్రామ సేవ మీకు దోహద పడుతోందా అనే విషయాన్ని గురించి కూడా మాతో పంచుకుంటే బాగుంటుంది.
3: ఈ గ్రామ సేవ సమయంలో మా 300 మంది విద్యార్థులు, కొంతమంది టీచర్ల కింద ఒక్కొక్క టీచర్ కి 20-30 మంది స్టూడెంట్లు ఇస్తుంటారు. ఇలా ప్రతిరోజు ఒక గ్రామంకి వెళ్లి.
1: ఈ గ్రామ సేవ ఏ టైంలో నిర్వహిస్తారు వార్షికంగా
3: స్వామి? అక్టోబర్ దసరా అప్పుడు, దసరా ఎగ్జామ్ సమయంలో.

0: ఈ గ్రామసేవని వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్లి అక్కడ ఇలా పులిహోర పొట్లం, లడ్డు ప్యాకెట్, చీర, పంచే ఇస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చానో అసలు ముందు చాలా మంది చెప్తుంటారు పల్లెటూరులే ఒక ఇండియాకి మూలం,
1: పట్టుకొమ్మలు,
0: పట్టుకొమ్మ, పల్లెటూరు వల్లే ఇండియా పుట్టింది అలా. సో అప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు పల్లెటూరుని చూడలేదు, ఎప్పుడైనా చూద్దాం అని అనిపించింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత స్వామి ఎప్పుడైతే ఇలా గ్రామ సేవని నిర్వహిస్తున్నారో, స్వామి యూనివర్సిటీలో చేరడం వల్ల నాకు ఒక మంచి వర్క్ వచ్చింది, అంటే వర్క్ అంటే నాకు సర్వ్ చేసే ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి అలా సర్వ్ చేస్తుంటానో, మేము ఇంటింటికి వెళ్లి అమ్మా సాయిరం స్వామి ప్రసాదం పంపించారంటే వాళ్ళెంతో చిరునవ్వుతో ఆనందంతో మమ్మల్ని ఆహ్వానించి ప్రసాదం తీసుకుని మిమ్మల్ని ఆ దేవుడు చాలా చల్లగా కాపాడాలి అని ప్రార్థించేటప్పుడు ఆ బ్లెస్సింగ్స్ వల్ల మాకు చాలా ఎంతో మనశ్శాంతి, ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. అదే బయట యూనివర్సిటీ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదని నేను భావిస్తాను. మేము ఈ సత్యసాయి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామ సేవ. దీనివల్ల విద్యార్థులందరికీ సేవాభావం కలుగుతుందని నా అభిప్రాయం.
1: ఇంకెవరైనా ఈ గ్రామ సేవ గురించి పంచుకోవాలనుకుంటున్నారా? పృథ్వీ,
2: స్వామి ఏమన్నారంటే మీరేమైనా కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను కాపాడాలంటే, ఇప్పుడు ఎలా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఆ డబ్బు అవసరం వస్తుందో, అలా మీరేమైనా కష్టాలు ఉన్నప్పుడు ఫస్ట్ నేను చూసేది మీ పుణ్యఫలం ఎంత ఉందో. స్వామి ఏమన్నారంటే ఈ గ్రామ సేవ నేను ముఖ్యంగా మీకు కల్పించింది ఇదొక అవకాశానికి. ఇక్కడ చెప్పాలంటే మనం చేసేది ఏం లేదు, మొత్తం స్వామి చేస్తున్నారు. మేము చేసేది కేవలం వాళ్ళ ఇంటి దాకా వెళ్లి స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని ఇచ్చి రావడం. ఇలా సేవ చేయడం వల్ల అది ఒక మన పుణ్యం చేరుతుంది. ఇంకా ఇంకోటి ఏమంటే, చాలా మంది అయ్యప్ప చెప్పినట్లు పట్టణాల నుండి వచ్చింటారు, వాళ్ళకి అసలు పల్లెలంటే ఎలా ఉంటుంది, ఆ కష్టాలేమో, ఆ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అనేది తెలియదు. ఇంకోటి స్వామి చెప్పేవారు పల్లెల్లోనే ఇంకా మన సంస్కృతి ఇంకా జీవిస్తుందని. ఈ పల్లెలకు వెళ్లే వల్ల ఒకటి మన సంస్కృతి ఎలా అని తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మేము ఎవరమో తెలియదు, కానీ మేము వెళ్లి ఇలా సేవ చేస్తున్నామని వాళ్ళు ఇంటి ముందర ముగ్గులేయడం, అందరినీ ఆహ్వానించడం, వెళ్ళిన వెంటనే మేమేదో వాళ్ళకి పెద్ద సహాయం చేసినట్లు, వాళ్ళు ఇక్కడ కూర్చోండి మీరు ఇంత కష్టపడుతున్నారు, మజ్జిగ తీసుకుంటారా, నీళ్లు తీసుకుంటారా అనడం. పట్టణాల్లో అయితే పక్కనున్న ఇంట్లో, పక్కన అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడైతే వాళ్ళు ఒక సమూహంగా ఉండి అంత ఇది చేయడం ద్వారా ఒక సంస్కృతి అనేది, వేరే వాళ్ళని ఎలా గౌరవించాలనేది తెలుస్తుంది. రెండవది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చూడగా, ఇప్పుడు ఎందరో మంది ఇక్కడ మన దేశంలో చదివి పరదేశాలకు వెళ్లి వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళ దేశాలను అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి అనడం చూశాక అందరికి కాకపోయినా కొందరికైనా మనసులో ఒక మార్పు వస్తుంది, నా దేశం ఇలా కష్టపడుతున్నారు నా దేశ ప్రజలు, కాబట్టి నేను వాళ్ళకి ఏదో సహాయం చేయాలన్న దానికోసం మన దేశంలోనే ఉండి వాళ్ళని అభివృద్ధి చేయడానికి తోడ్పడతారు.
1: చాలా చక్కగా చెప్పావు పృథ్వీ. స్వామి కూడా గ్రామ సేవలు మొదలు పెట్టినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మీరు వెళ్లి ఒకరోజు వాళ్లకు పులిహార పొట్లం, చీర, లడ్డు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆకలి తీరిపోవట్లేదు. మనం స్వామి అందించిన ఒక చీరనే కట్టుకుని వాళ్ళు సంవత్సరం మొత్తం ఉండట్లేదు. అయితే స్వామి ఏం చెప్పారంటే, పల్లెలకు వెళ్లడం వల్ల పిల్లలకి మీరు చెప్పినట్లుగా వాళ్ళ మన సమాజం యొక్క పరిస్థితి ఏంటి, మన పల్లెల యొక్క పరిస్థితి ఏంటి, మన దేశం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక సెన్సిటివిటీ వచ్చి, మనం రేపు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో, మనం రేపు ఏ పని చేసినా కూడా ఈ గ్రామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఈ ఇంతటి మనకి అందించిన ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనం కూడా మనకి తోచిన రీతిలో వాళ్లకు సహాయం చేయగలమనే సదుద్దేశంతో ఆ పుణ్యఫలాన్ని కూడా మనకే ఇస్తూ ఇంత మంచి పని స్వామి మనతో చేయిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఇవాళ జనవరి 14వ తారీఖు, 11వ తారీఖున మీరందరూ కూడా ఎంతో చక్కటి విన్యాసాలను అక్కడ హిల్వ్యూ స్టేడియం నందు ప్రదర్శించారు. ఎంతో చక్కగా ఎన్నెన్నో విన్యాసాలు అక్కడ కూర్చొని చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అటువంటి మంచి మంచి విన్యాసాలు అన్ని కూడా అన్ని క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించారు. అయితే దీనికి ఎన్నో రోజులు మీరు కష్టపడి ప్రాక్టీస్ అంతా చేసుంటారు. ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక చాలా ప్రత్యేకమైన ఈవెంట్, ఒక ప్రత్యేకమైన రోజు, ప్రతి జనవరి 11 జరుపుకునేది. దాని గురించి స్పోర్ట్స్ మీట్, శ్రీ సత్యసాయి విద్యా విధానంలో స్పోర్ట్స్ మీట్ గురించి ఒకసారి ఎవరన్నా పంచుకుంటారా? రాజసీమ గారు.
3: ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. నేను స్వామి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా అన్నారంట. అంటే కొంతమంది అన్నారంట, ఏంటి పిల్లలకి ఈ వయసులో భజన్స్, దేవుడు ఇవాళ ఈ వయసులో యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండాలి, వాళ్ళు ఏమైనా చేయగలగాలి. దాన్ని నిరూపించడానికే నా పిల్లలు కేవలం భజన్స్ ధ్యానాలే కాదు, వాళ్ళు ఏమైనా చేయగలరు అని చూపించడానికే స్వామి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారని ఒకసారి ట్రై బృందావంలో చెప్పారని విన్నాను. అది నిజంగా ఎంత నిజమంటే, ఆ స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్ అనేది సమ్ 20 రోజుల ముందు నుంచి లేదా 25 రోజుల ముందు నుంచి ప్రారంభమవుతుంది. అంతవరకు మేము ఏం చేస్తామో, ఏం చేయబోతామో ఏమీ మాకు తెలియదు. ఒకవేళ దాంట్లో చాలా చాలా రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు, వరల్డ్ డాన్సెస్ కానీ లేదంటే మార్షల్ ఆర్ట్స్ కానీ బైక్ స్టంట్స్ కానీ చాలా చేస్తుంటారు. అంతవరకు మాకు ఏమీ తెలియదు మేము ఏం చేస్తామనేది. కానీ ఆ 20 నుంచి 25 రోజుల్లో ఎంత బాగా దాన్ని పికప్ చేసుకోగలుగుతామంటే అది నిజంగా అది స్వామి దయవల్లే జరుగుతుంది. ఎందరూ ఇలా వర్క్ చేస్తారంటే స్వామి పెదవుల మీద ఆ చిరునవ్వు చూడాలి, దానికోసమే అందరూ ఆ ఎంత కష్టమైనా సరే అది కష్టం అనిపించింది నిజంగా చెప్పాలంటే అందరూ కలిసి ఆ టీం వర్క్ తో కలిసి దాన్ని సక్సెస్ చేస్తారనమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న నిన్న జనవరి 11 బృందావన్ క్యాంపస్ టార్చ్ డిస్ప్లే ప్రదర్శించింది. దాన్ని నేర్పించడానికి ఇద్దరు కోచెస్, పోలీస్ కోచెస్ వచ్చారనమాట. పోలీస్ వాళ్ళు మేము ఇక్కడికి రాకమునుపు బృందావన్లో ఒక ప్రదర్శన ఇస్తాం, మా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి బృందావన్లో ఒక ప్రదర్శన ఇస్తామన్నమాట. అక్కడ మేము అక్కడ చీఫ్ గెస్ట్ గా పోలీస్ సూపరింటెండెంట్ వచ్చారు, కర్ణాటక పోలీస్ సూపరింటెండెంట్. ఆ కోచెస్ వచ్చిన కోచెస్ వాళ్ళతో ఆ సూపరింటెండెంట్ గారితో చెప్తున్నారు, వాళ్ళు మాకు నేర్పించిన డ్రిల్ మేము 15 రోజుల్లో నేర్చుకున్నాం. సీఎం డ్రిల్ బయట పోలీస్ వాళ్ళు 6 నెలలు తీసుకున్నారంట నేర్చుకోవడానికి. వాళ్ళు ఆయనతో చెప్తుంటే మాకు చాలా ఆనందం వేసింది. వీళ్ళు 15 రోజులు ఎలా నేర్చుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదంట. అప్పుడు మా వార్డెన్ సార్ చెప్తున్నారు, దీనికి అదంతా రీజన్ ఏంటంటే ఆ పిల్లల హృదయాల్లో స్వామి ముఖం పైన ఒక చిరునవ్వు చూడాలి, ప్లస్ స్వామి మాకు హాస్టల్ నేర్పిన డిసిప్లిన్, ఈ రెండు మనల్ని ఎక్కడికైనా తీసుకోపోగలవని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను.
1: చాలా బాగా చెప్పారు రాజనరసింహ. అయితే ఇప్పుడు మనము సర్వీస్ అంటే గ్రామ సేవలో మన నడుము వంచి పనిచేసి మన దేశం గురించి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతోంది. స్పోర్ట్స్ మీట్ ద్వారా మన టీం వర్క్ గురించి కానివ్వండి, లేకపోతే మనం భౌతికంగా డెవలప్ అవడానికి స్వామి ఎంతో దోహదపడుతున్నారు. అయితే ఇంకొక వినూత్నమైన అంశం, శ్రీ సత్యసాయి విద్యా విధానంలో కాదు, శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ లో, స్వామి స్థాపించిన ఆర్గనైజేషన్ లో ఒకటి ఏంటంటే టాలరెన్స్. అన్ని రిలీజియన్స్ కి, అన్ని మతాలను కూడా మనం గౌరవిస్తాం. ఇప్పుడు మనం సర్వధర్మ భజన్స్ పాడుతుంటాం, అల్లా సాయి యేసు నానక్ అని మనం అన్ని రిలీజియన్స్ గురించి పాడుతుంటాం. ఈ టాలరెన్స్ అనేది మీలో ఏమైనా మార్పు, ఎందుకంటే బయట ఉన్నప్పుడు క్యాస్ట్ అని కానీ అదని కానీ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఇదొక ఈ ప్రదేశంలో ఈ అన్ని మతాలు కూడా కలిసి ఒకే మతం, అదే మానవత్వం అని స్వామి చెప్తూ ఉంటారు. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని స్వామి చెప్తుంటారు. అయితే యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అనేది మీలో ఎటువంటి మార్పును తెచ్చింది మూర్తి గారు?
4: స్వామి అన్ని మతాలకు ఒకే విధమైన రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. అదే స్వామి విశ్వవిద్యాలయంలో కూడా ఆ ఎంబ్లంలో కూడా సర్వధర్మ స్తూపాన్ని చిహ్నంగా చేసి విశ్వవిద్యాలయం కూడా స్థాపించారు. కనుక అన్ని మతాలకు ఒకే విధమైన గౌరవం మనందరం ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనం సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన పరిసరాల్లో, మన ఇంటి పరిసరాల్లో చాలా పండుగలు జరుగుతాయి. క్రైస్తవులు క్రిస్మస్ అయినా, ముస్లింల రంజాన్ అయినా, ఏ విధమైన పండుగలైనా జరగవచ్చు. కనుక మనం స్వామి యొక్క విద్యా సంస్థలో సర్వమత సమానత్వం అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అందుకే స్వామి యొక్క భజనలో కూడా అన్ని దేవుళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్. మళ్ళీ మన ప్రశాంతంలో కూడా ప్రతి పండుగను కూడా స్వామి ఎంతో వైభవంగా జరుపుతారు. మనది హిందూ మతం, మనది క్రైస్తవ మతం, మనది ముస్లిం, అలా కాకుండా అన్ని మతాలకు ఒకే విధంగా గౌరవించి ప్రతి పండుగని ప్రశాంత నెలలో చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. అదే మన ఇంటికెళ్ళి కూడా ఒకవేళ మన ఏదైనా ఎవరిదైనా, మనం ఒకవేళ మన కాస్ట్ రీత్యా మన మతం రీత్యా మన హిందువులు అయినప్పటికీ స్వామి విద్యార్థులుగా మనం అన్ని మతాల్లో పాడుకోనవచ్చు. మా ఇంటి పక్కన ఒక చర్చ్ ఉంది, అక్కడ క్రిస్మస్ చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాల్గొంటా. నా పక్క స్నేహితులందరూ, నువ్వు హిందువు కదరా, సంక్రాంతి అలాంటివన్నీ వైభవంగా చేసుకోవాలి, కానీ నువ్వు క్రిస్మస్ లో పాల్గొంటున్నావు ఏంటి అని అంటే, నేను అప్పుడు చెప్తాను, స్వామి ఒక్క మతానికి మాత్రమే చెందినవాడు కాదు. అందుకే స్వామి యొక్క రూపం కూడా మనం హిందూ మతానికి చెందింది, క్రైస్తవ మతానికి చెందినది, అలాగే అదేవిధంగా ముస్లిం మతానికి చెందింది అని చెప్పలేం. అందుకే స్వామి ఆ సర్వధర్మ సంస్థాపన కొరకు వచ్చిన ఒక దైవ రూపం. అందుకే నేను అదే చెప్తాను వాళ్ళందరికీ, నేను హిందూ మతం జరిపించుకోవడం అయినా క్రైస్తవ మతం జరిపించుకోవడం కాదు, స్వామి చెప్పిన ప్రతి మతానికి ఒక విధమైన గౌరవం ఇవ్వాలి. అందుకే నేను ఇలా క్రిస్మస్లైనా దేంట్లోనైనా పాల్గొంటాను. కనుక మనకు స్వామి నుంచి నేర్చుకోవాల్సింది అదొకటి, ప్రతి మతానికి ఒకే విధమైన గౌరవం ఇవ్వాలి, సర్వమత సమానత్వం.
1: చాలా బాగా చెప్పా మూర్తి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు గారు చెప్పారు. అయితే మనం ఇక్కడ ప్రశాంతి నిలయంలో కూడా పెట్రియటిజం, దేశభక్తి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఆగస్టు 15 కానివ్వండి, ఇండిపెండెన్స్ డే రోజు కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, మరి ఏ ఇతర విషయంలో కానీ స్వామి కూడా దేశభక్తి గురించి మనకి ఎన్నోసార్లు ఎన్నో డిస్కోర్సెస్ లో ఎన్నో ప్రవచనాల్లో మనందరితో చెప్పారు. అయితే ఇక్కడ దేశభక్తి అనేటువంటిది ఎలా పెంపొందిస్తారు ఈ విద్యా విధానంలో, మీలో ఈ దేశభక్తి అనేది ఎలా పెంపొందిస్తారనే విషయంపై ఎవరైనా పంచుకోగలుగుతారా?
3: దేశభక్తి అనేది ఈ పేట్రియాటిజం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ సేవలో బాగా దేశభక్తి మాకు అంటే ఏంటో తెలుసు, పల్లెల్లోనే మొత్తం అభివృద్ధి ఉందని తెలుస్తుంది, వాళ్ళు అంటే సర్వీస్ అంటే ఏంటి ఇదంతా తెలుస్తుంది. మాకు యూనివర్సిటీలో డ్రామాస్ ఉంటాయి, అంటే కల్చరల్ యాక్టివిటీస్ కింద డ్రామాస్ ఉంటాయి, దీంట్లో దేశం గురించి పేట్రియాటిజం గురించి స్కిట్స్ వేస్తుంటారు. ఈ స్కిట్స్ ద్వారా మాకు చాలా అంటే హార్ట్ టచింగ్ ఉంటాయి, దీనివల్ల మాకు దేశం మీద ప్రేమ, దేశానికి ఏదో ఒక సేవ చేయాలని ఆ తత్పరత వస్తుంది.
1: చాలా బాగా చెప్పారు సుధీర్. పృథ్వీ
2: సార్, అందరికంటే మంచి ఉదాహరణ మనం స్వామినే తీసుకోవచ్చు. ముందు చెప్పినట్లు అందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలన్నా ఏమైనా చదువులు చేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు, కానీ స్వామి కేవలం వాళ్ళ అమ్మగారు చెప్పారని ఎంత ఇదైనా ఆయన దైవ స్వరూపమైనా ఎక్కడికో వెళ్లకుండా స్వగ్రామంలోనే ఉంటూ, అది ఏదో పట్టణాలకెళ్లి అప్పట్లో బెంగళూరు నుండి చెన్నై నుండి భక్తులు వచ్చి స్వామి మీరు మా వెంట రండి, మీకు అన్ని వసతులు కల్పిస్తాము, మీరు అక్కడే ఉండండి, మాకు మంచి భాగ్యము, మేము ఇక్కడికి రావాలంటే ఇంత కష్టముందన్నా, నేను పుట్టిన ప్రదేశంలోనే నేనున్న దేశంలోనే నేను ఉండాలని స్వామి ఎప్పుడు పుట్టపర్తిలోనే ఉండి ఈ చిన్న గ్రామాన్ని ఇంత బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఎంత ఏం కాకపోయినా ఫస్ట్ స్వామి ఉదాహరణతోనే మేము ఆ ఉత్సాహం వస్తుంది, ఆ దేశభక్తి అనేది. స్వామి ఎన్నెన్నో పద్యాలు చెప్పారు, ఎన్నెన్నో మంచి పద్యాలు, ఆ స్వామి పద్యాలు అంత సులువుగా ఉండి అంత మంచి సందేశాన్ని ఇస్తాయి. స్వామి జీవితం, స్వామి చెప్పిన సందేశాలే చాలా తోడ్పడతాయి దేశభక్తిని పెంపొందించుకోవడానికి.
1: సరిగ్గా చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మనందరం కూడా స్వామి చెప్పినటువంటి ఒక మంచి పద్యం అన్నట్టుగా ఖండ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన అని స్వామి గళంలోనే విందాము. ఇప్పుడు మిగతా చోట్ల అనను, ఎక్కడైనా కూడా మనకి ఆధ్యాత్మిక వికాసత్వానికి ప్రత్యేకంగా క్లాసులు ఉండడం కానివ్వండి, ప్రత్యేకంగా దాని గురించి సమయం కేటాయించడం అనేది చాలా తక్కువ. అయితే మన సత్యసాయి విద్యా విధానంలో ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఏ విధంగా ఈ ఆధ్యాత్మికత కానివ్వండి, ఈ మానసిక వికాసానికి ఏమైనా ప్రత్యేకమైన తరగతులు ఇలాంటివి ఏమైనా నిర్వహిస్తారా?
3: ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక మనం చర్చించాం అన్ని మతాలు సమానమే అని. ఇది ఈ భావన రావడానికైనా, మనిషిలో ఆధ్యాత్మిక పరివర్తన రావడానికైనా ముఖ్యమైన పాత్ర పోషించేది ఏది అంటే మా హాస్టల్ జీవితము, తర్వాత కాలేజీలో ఉండే క్లాసెస్. మనం ఆల్రెడీ హాస్టల్ జీవితం గురించి తెలుసుకున్నాం, కాలేజీలో ఉండే ఈ వీటిని అవేర్నెస్ క్లాసెస్ అంటారన్నమాట. ఈ అవేర్నెస్ క్లాసెస్ లో ప్రస్తుతం ఈ డిగ్రీలో 3 సంవత్సరాలు ఇది ఈ కోర్స్ కంపల్సరీగా ఉంటుంది, అవేర్నెస్ కోర్స్ అని. ప్రతి ఒక్క సెమిస్టర్లోనూ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్ లో అయితే స్వామి యొక్క బయోగ్రఫీ గురించి సత్యం శివం సుందరం, సెకండ్ సెమిస్టర్ లో అయితే యూనిటీ ఆఫ్ రిలీజియన్స్, థర్డ్ సెమిస్టర్ లో అయితే ధర్మవాహిని, ఫోర్త్ సెమిస్టర్ లో అయితే భాగవత వాహిని, దాంతోపాటు ఇంకా క్యారెక్టర్ బిల్డింగ్, ఫిఫ్త్ సెమిస్టర్ లో అయితే రామకథ రసవాహిని, తర్వాత సిక్స్త్ సెమిస్టర్ లో అయితే ద లైఫ్ అండ్ క్వెస్ట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ క్లాసెస్ లో ఏమైతుందంటే మనిషికి ఆ గుణాలు రావడానికి కావలసిన ఈ క్లాసెస్ అన్ని రకాలుగా తోడ్పడతాయన్నమాట. మా డైరెక్టర్ గారు అట్లా డైరెక్టర్ గారు కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ కానీ ఆ క్లాసెస్ మనకి తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ తీసుకుంటే మాకు సెకండ్ సెమిస్టర్ లో యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అని కోర్స్ ఉందన్నమాట. దాంట్లో మొత్తం ఆ సెమిస్టర్ అంతా అన్ని మతాల గురించి చర్చిస్తాం. అన్ని మతాలు మనం ఎక్కడికి స్వామి వివేకానంద చెప్పినట్టుగా అన్ని మతాలు నదులు లాంటివైతే దేవుడు సముద్రం లాంటి వాడు, అన్ని మతాలు చివరకు దేవుణ్ణి చేరడానికి తోడ్పడతాయి అన్నట్టుగా ఆ విధమైన ఫీలింగ్ ని మాలో తీసుకురావడానికి ఈ క్లాసెస్ మాకు బాగా తోడ్పడతాయి. ఈ యూనిటీ ఆఫ్ రిలీజియన్ చెప్పేటప్పుడు బయట నుంచి కొంతమంది ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు బయట నుంచి ఒక ఫాదర్ని పిలిపిస్తారు వాళ్ళ గురించి, ఇంకా మాకు వాళ్ళకి తెలియని డౌట్స్ ఉంటే మేము వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడానికి. తర్వాత జోరాస్ట్రిజం ప్రస్తుతం ఇండియాలో అంతగా లేకపోయినా కూడా ఫ్రెంచ్ నుంచి ఒక ఆయన వచ్చి ప్రొఫెసర్ వచ్చి మాట్లాడారు దాని గురించి. తర్వాత హిందూ ఆల్మోస్ట్ మన అందరూ హిందూలే కాబట్టి ఇంకా మనమే డీల్ చేసుకోవచ్చు. ఒక ముస్లిం నుంచి ఒక ముస్లిం వక్త ఆయన మసీద్ పెద్ద ఆయన వచ్చి ఆయన మాట్లాడారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ మొత్తం చూసిన తర్వాత వాళ్ళ నుంచి టాక్స్ విన్న తర్వాత అప్పుడు మాకు నిజంగా అర్థమవుతుంది, ఓ ఈ రిలీజన్ ఇది చెప్తుంది, ఈ రిలీజన్ ఇది చెప్తుంది, ఈ రిలీజన్ ఇది చెప్తుంది. చివరికి ఏంటి, అందరూ చెప్పేది ఒకటే, నువ్వు మంచిగా ఉండు, నలుగురికి మంచి చేయి, చివరికి అందరితో దేవుడు చేరు. నీ మనిషి యొక్క జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నీ వచ్చిన దానికి చేరడం,
1: భగవంతుడి నుండి వచ్చావు భగవంతుడికి చేరడం అనేది జీవిత పరమావధి. చాలా బాగా చెప్పావు రాజనరసింహ. అయితే ఇవాళ మనం ఈ చర్చా గోష్ఠిలో ఈ ప్యానల్ డిస్కషన్ లో ఎంతో చక్కగా ఎన్నో అంశాలను మనం చర్చించడం అయింది. ఈరోజు మన దేశానికి కావాల్సింది ఇటువంటి యువత, ఎందుకంటే స్వామి చెప్పారు నేటి యువతే రేపు ఈ భారతదేశాన్ని ముందరకు నడిపించేది. మీ అందరిలో కూడా ఒక రామకృష్ణ పరమహంసకి ఒక వివేకానందుడే శిష్యుడిగా తయారయ్యాడు. అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రతి ఒక్క విద్యార్థిని తమ విద్యా సంస్థలో చేరి విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క విద్యార్థి ఒక వివేకానందుడు కావాలనే ఆశతోటి ఈ ఉద్యమాన్ని స్థాపించారు. వారు భౌతికంగా లేకపోయినా కూడా ఈ విద్యా సంస్థలు ఆగలేదు, అదే వారు స్థాపించిన మహోన్నతమైన లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. అలా నిలుస్తూ మనందరినీ కూడా వివేకానందులుగా తీర్చిదిద్ది రేపటి రోజున మనందరం కూడా ఇక్కడ నేర్చుకున్నది, ఇక్కడ మన ఉపాధ్యాయులు స్వామి మనకు నేర్పించినటువంటి విద్యను మన మనస్సులో మన హృదయంలో చేర్చుకుని దేశానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలనే ఆకాంక్షతో, అలా తయారు చేయాలని స్వామిని ప్రార్థిస్తూ, ఇంకా మున్ముందు మీరందరూ కూడా ఇంకా మరెందరో విద్యార్థులతో కలిసి రేడియో సాయికి మరిన్ని కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో కొత్త కొత్త చర్చలతో హృదయానికి హత్తుకునేలాగా యువతను ముందుకు నడిపించే విధంగా ఉండాలని ఆశిస్తూ స్వామిని మనకి శక్తిని యుక్తిని ప్రేమను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ చర్చాగోష్ఠిని ఇంతటితో ముగిస్తున్నాము. ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మన లెక్చరర్ అయినటువంటి నందగోపాల్ సార్కి కూడా రేడియో సాయి తరఫున ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంతటితో ఇది ముగిస్తూ మళ్లీ మీరందరూ వస్తారని ఆశిస్తూ సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. మనమందరం నిత్యం అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాం. నామం భగవంతునికి భక్తునికి మధ్య బ్రిడ్జి వంటిదని స్వామి ఎప్పుడూ చెబుతారు. కాని మనని భగవంతునితో అనుసంధించే పవిత్ర నామాల వెనుక దాగియున్న భక్తిభావాన్ని, ఆర్ధతను, నిజతత్వాన్ని అర్థం చేసుకున్నామా? డాక్టర్ భానోజీరావు గారు గత 40 ఏళ్లగా స్వామి భక్తులుగా ఉంటూ స్వామిని సేవిస్తున్నారు. భానోజీరావు గారు తన్మయత్వంతో కూడిన భక్తితత్వంతో ఆయన అనుభవాలను, ఇతర భక్తుల అనుభవాలను రంగరించి ఈ అష్టోత్తర శతనామాల వెనక దాగియున్న భావాన్ని వెలికితీసే ప్రయత్నాన్ని ఎంతో ఆహ్లాదంగా చేశారు. భానోజీరావు గారు తమ హృదయాంతరాళాలలోంచి ఎంతో ప్రేమపూర్వకమైన భక్తితో అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా విని ఆనంద భక్తి డోలికల్లో విహరిస్తారని భావిస్తున్నాం. భానోజీరావు గారు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని వరుస క్రమంలో భాగాలుగా పొందుపరిచి మీకందిస్తున్నాం. ఈరోజు మొదటి భాగాన్ని మీకందిస్తున్నాం, విని ఆనందించండి.
2: పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారి దివ్య పాదపద్మాలకి ప్రణామములు సమర్పించుకుని వారి అంశ కలిగిన రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కరించి సాయిరాములు చెప్పుకుంటున్న భానోజీరావు. ప్రతి వాళ్ళు ప్రతి సంస్కృతిలోనూ, ముఖ్యంగా భారతదేశ సంస్కృతిలో, ఉదయం పూజ అలవాటున్నవాళ్లు ఏదో ఒక అష్టోత్తర శతనామావళి జపించడం అన్నది అనాది నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎంతమంది దేవతలున్నారో అంతమందికి అష్టోత్తర శతనామాలు ఉండడం మన తాలూకా అదృష్టం. అది మన దేశం తాలూకా ఒక విశిష్టత. అయితే మన కంటికి కనిపిస్తూ మన మధ్య తిరుగుతూ నేను దైవాన్ని అని గట్టిగా మనకు అర్థం కాదేమోనని చెప్పిన ఆ మహాప్రభు ఉన్నడే ఆ బంగారు తండ్రి. వారి కృప వలన ఒక మహనీయుడు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి ఎన్నో రోజుల కిందట, ఎన్నో సంవత్సరాల కిందట రచించడం, ప్రతి భక్తుడికి ఈ అష్టోత్తరం చదువుకోవడం ఒక అలవాటుగా మారడం, అది మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. స్వామి బాగా చిన్నప్పుడు సుబ్బమ్మ గారికి చెప్పేవారట, నేను ఎవరో తెలుసా, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేవారట. ఎందుకంటే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు మనం చూడని వాళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటాం, కాని మన మధ్యలో పరిపూర్ణ అవతారమైన స్వామి మామూలుగా మానవుడిలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే మనం గమనించలేకపోతున్నాం. మిగిలిన అష్టోత్తర శతనామావళి గురించి నాకు తెలియదు, గాని శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సత్యము దాగి ఉన్నది. అదేంటంటే, ఏ భక్తుడైనా ఒక 2-3 సంవత్సరాలు శ్రీవారితో సంబంధం ఉన్న భక్తుడైనా పర్వాలేదు, ఏదో గడగడగడ పూజ చేయాలి గదా, ఈ టైం వేగంగా అయిపోవాలి అనుకుంటే చెప్పలేను, గాని అతి జాగ్రత్తగా ఈ 108 నామాలు పరిశీలనా దృష్టితో జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుంటే అందులో ఒక బ్రహ్మాండమైన సత్యం అర్థమవుతుంది. భక్తుడికి ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి అందులో. ప్రపంచమంతటికీ తెలిసిన అనుభవాలున్నాయి అందులో. ఎప్పుడూ కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు మన అనుభవాన్ని మనం మాట్లాడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాన్ని ఎవరు తర్కించడానికి లేదు, విమర్శించడానికి లేదు, ప్రత్యక్షమైన అనుభవం, దాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ 108 నామాల్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు శ్రీవారి తాలూకా కృపని ఆస్వాదించిన వాళ్లందరికీ ఈ 108 నామాలు వారి వారి అనుభవాల్లో సత్యమని అర్థమవుతుంది. అది మహత్తరమైనటువంటి గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణ అష్టోత్తరం, రామ అష్టోత్తరం అవి చదువుకున్నాం అనుకోండి, మనం రాముడితోటి మనకున్న బంధాన్ని 108 నామాల్లో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి ఇవ్వచ్చు అయినా ఇవ్వకపోవచ్చు. మన మధ్యలో ఉన్న స్వామి తాలూకా గొప్పతనం ఏంటంటే ఈ 108 నామాలు ఊరికే చదువుకుంది కాదు నాయన, వీటి తాలూకా అనుభవం నేను ప్రతివాళ్లకి ఇవ్వగలను అని నా స్వామి ఆ బంగారు తండ్రి రుజువు చేస్తున్నారు. ఇప్పుడు నేను భక్తులకి చేసుకునేటటువంటి విన్నపం ఏంటంటే, పూజ అలవాటు లేదు అన్నవాళ్లు ఏం బాధపడక్కర్లేదు, సాయిరాం అనుకున్నా చాలు, కలికాలంలో నామస్మరణ చాలు అన్నారు స్వామి, అంచేత చాలు. పూజ అంటూ ఉంటే మనందరికీ ఒక అలవాటు ఉంది, ఈ ఉదయం పూజ చేసుకునే వాళ్లకి సాయంత్రం పూజ చేసుకునే వాళ్లకి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే మందిరంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమంలాగే ఆఖరిన సత్యసాయి అష్టోత్తరం చదువుకుంటాం. అదేమిటి, నిన్న ఉదయం సాయి అష్టోత్తరంతో నా పూజ జరిగింది, 24 గంటలు గడిచాయి స్వామి, 24 గంటలు నాతో ఉన్నావు, ఈ వచ్చే 24 గంటలు నేను నన్ను మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటారు స్వామి, నేను మానవ మాత్రుణ్ణి కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఈ 108 పేర్లు నాకొక రక్ష. భక్తులందరికీ శ్రోతలందరికీ మనవి చేసుకున్నట్టుగా ఈ రోజు నుంచి, ఈ ఉపన్యాసం నుంచి జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ 108 నామాలలో శ్రీవారు భక్తులకిచ్చిన అనుభవాలు ఎలా ఉన్నాయి, ఈ ఉపన్యాసాలకి శ్రీవారి కృప వలన పెట్టుకున్న పేరేంటంటే శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు. ఈ అనుభవాలు శ్రోతలు నన్ను మన్నించి నా అనుభవాలు చెప్తే ఆ ఏదో ఈయనకి జరిగింది చెప్తున్నాడు అని అపార్థం చేసుకోకుండా, వారి కరుణ లేకుండా ఏ అనుభవం రాదని గ్రహించి నన్ను మన్నించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నా అనుభవాలు కాకపోతే ప్రపంచమందరికీ తెలిసిన అనుభవం దాని గురించి మాట్లాడతాను. మనం అందరికీ స్వామి చెప్పింది దాని గురించి ఏ విధమైనటువంటి కొరత ఉండదు, అదేవిధంగా ఎవరి అనుభవానికైనా కొరత ఉండదు. ఈ రెండింటినీ మిళితం చేసి మన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు అని రాబోయే కొన్నాళ్లు ఇవాళ నుంచి ఆ మాటలు 4 అనుకుని మనందరికీ కావలసింది, మనందరం కోరుకునేది శ్రీవారి కృప మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, చిన్నపిల్లలకు కూడా ఏమి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు తండ్రి, ఈ సత్యసాయి అష్టోత్తర శతనామం మాత్రం నేర్చుకున్నానా, ఇది ప్రత్యక్షానుభవంతో భగవంతుడు మనకిచ్చిన వరం అని అందరూ చెప్పుకుంటారని ఆశిస్తూ ఇవాళ మొట్టమొదటి 9 నామాలని ఒకమారు రుచి చూసుకుందాం. ఓం శ్రీ సత్యసాయి బాబాయ నమః అని కొన్నాళ్ళంటారు. కొందరు ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు రాను రాను ఓం శ్రీ సాయి అని మిగిలిన నామాలు చదివేస్తున్నారు. మా చిన్నప్పుడు 1975 ఆ ప్రాంతంలో అన్ని నామాలకి ముందున ఓం శ్రీ భగవాన్ ఓం శ్రీ భగవాన్ ఓం శ్రీ భగవాన్ అనుకునేవాళ్ళని. తర్వాత ఎక్కడ చూసినా ఏ దేశంలో ఏ సత్యసాయి సంస్థ చూసినా వాళ్ళందరూ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి అని చదువుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చింది స్వామి, ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః ఓం శ్రీ భగవాన్ సత్యస్వరూపాయ నమః ఓం శ్రీ భగవాన్ అట్లా అనుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఇప్పుడు అందరం కూడా ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి అనిస్తున్నాం ఎంచేత అంటే ఒక ఆలోచన వచ్చింది. సాయి సా ఆయి అమ్మతో కూడిన ఆ స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను అని అర్థం కదా. ఇప్పుడు ఓం శ్రీ భగవాన్ అంటే కొంచెం దూరము, అమ్మ బాగా దగ్గర అనుకున్నాను స్వామి. రోజులు గడుస్తున్న కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ కలి ప్రభావం ఎక్కువ అవుతోంది కాబోలు. మనిషికి సంఘానికి ప్రజలకి భక్తులకి అందరికీ చికాకులు ఎక్కువవుతున్నట్టున్నాయి, అంచేత అమ్మా అమ్మా అమ్మా అని పిలుచుకుంటున్నారేమో అందుకని ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి అమ్మతో కూడిన ఆ పరమాత్మకి నమస్కారాలు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. మనం ఆ ప్రకారంగానే మొట్టమొదటి నామము ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. ఈ మొదటి నామం ఏ పరిపూర్ణ శుద్ధతత్వమైతే సృష్టి స్థితి లయలకు కారణమో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు సత్యసాయిబాబాగా వచ్చారు, ఆయనకి నమస్కారం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, భగవంతుడంటే ఎవరు, భగవత్తత్వం ఏమిటసలు? భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, సర్వసృష్టికి వారే కారణమని, సర్వసృష్టిలోనూ వారే ఉంటారని అనుకుంటాం కదా. ఆ పరిపూర్ణ శుద్ధతత్వము ఫలానా శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారనే నామంతో మన మధ్యన వెలిసి ఉన్నారు, వచ్చి ఉన్నారు. ఈ మొదటిది మొదటి నామం నిజంగా చెప్పాలంటే అది ఒక ఉపోద్ఘాత నామం. నేను 108 సార్లు దండం పెట్టుకుంటాను, నేను 108 సార్లు నమస్కారం పెట్టుకుంటాను స్వామి. అయితే మొట్టమొదటి నామంలో మిమ్మల్ని మీరు ఎవరో మాకు చెప్పారు కదా, అది తలుచుకుంటాను స్వామి. మాకేం తెలుస్తుంది స్వామి మీరు చెప్పకపోతే? మా మధ్యలో రేపు రాముడు వచ్చినా మేం గ్రహించలేము స్వామి. ఓరి అమాయకుల్లారా, నేను శ్రీరాముణ్ణిరా అంటేగాని మాకు తెలీదు. అలాంటి కలికాలంలో మా ముందుకొచ్చి శ్రీవారు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పేరు మేము పట్టుకుని నమస్కారం పెట్టుకుంటున్నాం స్వామి. ఈ మొదటి నామము వారంతట వారే భక్తుల మీదున్న ప్రేమతో అభిమానంతో అందరికీ చెప్పారు నేనెవరనుకుంటున్నారు, నేనే సాయిబాబాని. వారు చెప్పిందే మొట్టమొదటి నామం. ప్రపంచమందరికీ స్వామివారి పేరు విన్న ప్రతి వ్యక్తికి ఉన్న అనుభవం ఈ మొదటి నామం ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. రెండో చూడండి, ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఆ బంగారు తండ్రి ఏ స్వరూపం? ఏ శక్తి స్వరూపం? ఏ శక్తులన్నిటికీ కారణమో సత్యమో ఆ సత్యం తాలూకా స్వరూపం. మన అదృష్టం కొద్దీ మనం చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి అదృష్టం ఏంటంటే, శ్రీవారు సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బంగారు తల్లి ఈశ్వరాంబకి జననం అయినందువలన ఆవిడ ముద్దుగా సత్యా అని పేరు పెట్టుకున్నారని మనం సత్యం శివం సుందరంలో చదువుకుంటాం. అయితే వారి తాలూకా సంకల్పం ప్రకారమే వారు జన్మని తీసుకున్నారు కనుక ఆ పేరు కూడా ముందుగానే నిశ్చయం చేసుకున్నారు. వారెవరు? సత్యానికి స్వరూపం. రెండో నామంలో, స్వామి మీరు సత్యానికి స్వరూపం, మీకు నమస్కారం చేసుకుంటున్నాను. సత్యానికి స్వరూపం అంటే అర్థమేమిటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడూ ఉండేది సత్యం. 15,000 సంవత్సరాల కిందట, 30,000 సంవత్సరాల కిందట, రాబోయే 30,000 సంవత్సరాల తరువాత ఉండేది సత్యం. సత్యము నిత్యము. మరి సత్యానికి శ్రీవారు స్వరూపుడైతే ఆ శుద్ధ సత్యమే, ఆ సత్యమే అన్ని రకాల అవతారాలకి మూల కారణమైతే స్వామి సత్యస్వరూపుడనడానికి ఎలాంటి ఆధారం దొరుకుతుంది? సత్యమంటే ఏమి? ఇదివరకు ఉండి, ఇవాళ ఉండి, రేపు ఉండేది సత్యం. ఆ సత్యానికి స్వరూపమైన మహనీయునికి 30 సంవత్సరాల కిందట, 3,000 సంవత్సరాల కిందట, 10,000 సంవత్సరాల కిందట ఎప్పుడు ఏ అవతార రూపంలో ఉండి ఏం జరిగినా ఏం చేసినా వారు చెప్పేది వారికి తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గీతని నిజంగా ఎలా చెప్పాడన్నది మన స్వామికి తెలుసు. రాముడు తాలూకా అంతరాంతరాల్లో జరిగేవి మన స్వామికే తెలుసు. ఎంచేత? సత్యస్వరూపుడు కనుక. అయితే ఇంకేదన్నా చిన్న ఉదాహరణ ఉందా? మనం మామూలుగా మాట్లాడుకునే వ్యవహార రీత్యా చూస్తే సత్యస్వరూపుడు అనడానికి ఏదన్నా అనుభవం ఉందా అంటే, శ్రోతలందరూ నన్ను మన్నిస్తారని ధైర్యం చేసుకుని మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. మా అమ్మగారికి ఎన్నో సంవత్సరాలు సంతానం లేదు. సరే, సంతానం కలిగింది. మా ఆఖరి చెల్లెలు పుట్టే టైంలో 1950లో ప్రసవం తర్వాత ఒళ్ళు తెలియకుండా పడిపోయింది మా అమ్మ. మా తాతగారు సింహాచలంలో వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేద పండితుడిగా పనిచేసేవారు. సో మా అమ్మ 1950లో ఇలా పడిపోగానే, ఒళ్ళు తెలియకుండా పడిపోగానే మా నాయనమ్మ గారు, అప్పన్నా సింహాద్రప్పన్న వరహా నరసింహ నా భర్త నీకు సేవ చేశాడు, నా కోడల్ని అన్యాయం చేయకు, చిన్న పిల్లల్ని తల్లి లేనిదానిగా చేయకు, వాళ్ళని రక్షించు, నా కోడల్ని కాపాడు అని మా నాయనమ్మ గారు గట్టిగా కేకవేయడం నాకు బాగా జ్ఞాపకం. అది 1950లో జరిగింది. 1972 సంవత్సరం నుంచి అమ్మ 1978లో పోయే వరకు ఆరోగ్యం పరిస్థితి బాగుండేది కాదు. భగవంతుడు నా బంగారు తండ్రి నా స్వామి నాకిచ్చిన అవకాశం 1977లో ఓసారి నాతో మాట్లాడినప్పుడు, స్వామి ఎల్సి కోవన్ గారి భర్త మిస్టర్ కోవన్ గారిని బతికించారట, ఇప్పుడిప్పుడే మాకు స్వామి కొంచెం సంపదని కొంచెం తరహాన్ని చూపెడుతున్నారు, ఈ టైంలో మా అమ్మ అలా ఉండడం బావులేదు స్వామి, మా అమ్మని ఒక్కరన్ని రోజులు సరిగా ఉండేటట్టు చూడకూడదా స్వామి అని చెప్తే స్వామి దగ్గర తీసుకుని, అలా అడగకూడదు బంగారు, నేను చూసుకుంటున్నాను కనుకే ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది. నాకు వెంటనే అర్థమైంది, స్వామి వరహానృసింహస్వామిగా అమ్మని కాపాడిన మీరు ఈరోజు నా స్వామిగా అది చెప్తున్నారా స్వామి? అది అడగకూడదన్నారు నా స్వామి. ఇంకలా అడగకూడదు, ఇంక అడక్కు, లేకపోతే అమ్మ ఎప్పుడో పోయేది, నేను చూసుకున్నాను కనుక అమ్మ మనకు కనిపిస్తోంది అన్నారు స్వామి. స్వామి, సత్యస్వరూపుడివి కనుక, నిత్యమైనటువంటి సత్యానివి కనుక, ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా ఎవరూ నీ దగ్గర నుంచి దాచలేరు, నిన్ను మించిన దైవం ఇంకెవరూ లేరు, అన్ని దేవుళ్ళు. అందుకే చాలా మంది చెప్తుంటారు సర్వదేవతాతీత స్వరూపుడు సత్యసాయి అని. సర్వదేవతలకు అతీతుడు, ఆ దేవతల రూపాలన్నీ తీసుకునేదే మన స్వామి అన్నదానికి చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించారు స్వామి. మూడో నామం ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. సత్య ధర్మ పరాయణాయ నమః. సత్యమే వారి స్వరూపం, దాని గురించి మళ్లీ మనం వెళ్ళక్కి వెళ్ళక్కర్లేదు. ధర్మ పరాయణుడు, దీనికి నాకు జరిగింది నేను చెప్పను. ప్రపంచమందరికీ తెలిసినటువంటి ఒక మహాసత్యం ఉంది. 1968లో శ్రీవారి ఉపన్యాసంలో చెప్పారు, నేను వచ్చింది నిజంగా చెప్తున్నాను ధర్మ సంస్థాపన కోసం అన్నారు. ధర్మ సంస్థాపన కోసం వచ్చారన్నారు. ఉన్నమాట చెప్తున్నాను, అవి వినేస్తాం, వాటి అర్థం మనకు తెలియదు. గత 6-7 సంవత్సరాలుగా అర్థమవుతోంది, మనందరికీ అర్థమవుతోంది. ఏమిటది, ధర్మానికి మూలమైన వేదాన్ని ఉద్ధరించడమే ధర్మ సంస్థాపకుడుగా ధర్మపరాయణుడుగా స్వామివారు చేసేటటువంటి మహత్కార్యమని తెలుస్తోంది. అనవసరంగా 10 మంది దగ్గర మనం అనుకోకూడదు, గాని వేదాన్ని అందరికీ దూరం చేసేశారు స్వలాభంతో ఉండే కొంతమంది. ఏ న్యూస్ పేపర్లోనూ వేయకుండా, ఏ ప్రెస్కి కాన్ఫరెన్స్లు ఇవ్వకుండా ఆ బంగారు తండ్రి అతి సున్నితంగా అందరి చేత వేదం చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నారు, ఇక్కడ వేదం చదువుతున్నారు కనుక వచ్చిన భక్తులందరూ అయ్యో నేను కూడా చదువుకుంటే బావుండు కదా అని చదువుకుంటున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, కులభేదం లేదు, మతభేదం లేదు, వర్గభేదం లేదు, ఏ భేదం లేకుండా ఎవరితోటి గట్టిగా చెప్పకుండా నేను చేస్తున్నాను అనకుండా ఆ బంగారు తండ్రి అందరిలోకి కొంచెం కొంచెం వేదాన్ని లోపటికి ఎక్కేటట్టుగా చిన్న చిన్న ఇంజెక్షన్లా ఇచ్చేస్తున్నారు నా బంగారు తండ్రి. ఎక్కడికి వెళ్ళండి, ఏ భజన మందిరానికి వెళ్ళండి, ఆంధ్రదేశంలోనే కాదు హిందూ దేశంలోనే కాదు ఏ దేశమైనా వెళ్ళండి, వాళ్ళందరూ అవును మరి మనం కూడా వేదం క్లాస్ లేకపోతే ఎలాగా, మనం కూడా వేదం చెప్పకపోతే ఎలాగా. వేదాన్ని పోషిస్తే ధర్మం దానంతట అదే పోషింపబడుతుంది. ఆ ధర్మపరాయణ తత్వం స్వామివారిది, మనందరికీ ఇచ్చిన మహా అనుభవం. అతిరుద్ర మహాయాగం చేశారు. అతిరుద్ర మహాయాగం చేసినప్పుడు చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ అనేవారు, సార్ రాత్రి పడుకున్నా ఓం నమో భగవతే రుద్రాయ అని వినపడుతోంది సార్, సార్ మధ్యాహ్నం వినపడుతోంది సార్, సాయంత్రం వినపడుతోంది సార్, ఇదేమిటి సార్? అది నా బంగారు తండ్రి తాలూకా మహాసంకల్పం. ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం అందరం. ఆ రుద్రం మన చెవుల్లోకి రంగరించి పోసేశారు కదా. వేదమాత సంతోషిస్తోంది సత్యధర్మ పరాయణుడని. ఆ సత్యధర్మ పరాయణుడికి నమస్కారం పెట్టుకుంటున్నాం మూడో నామంలో. 4వది ఓం శ్రీ సాయి వరదాయ నమః. దీని గురించి ప్రతి భక్తుడికి అనుభవం ఉంటుంది. వరదహస్తం ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు మూడు రకాలుంటారట పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేవాళ్లు. నా స్వామి దగ్గరికి వచ్చేవాళ్లలో నేననుకోవడం, క్షమించండి మీరందరూ, చాలా మట్టుకు ఆర్తులు అర్ధార్థులే. జిజ్ఞాస ఎక్కడ ఈ రోజుల్లో? జిజ్ఞాసకి టైం లేదు కదా. అందరికీ ఉద్యోగాలు కావాలి, భవనాలు కావాలి, భవంతులు కావాలి, నాణాలు కావాలి, బ్రహ్మాండమైనటువంటి వస్తువాహనాలు కావాలి. లేకపోతే ఒండ్లు బావులేదు, ఒళ్ళు బాగుండాలి, ఇవళ్ళు బావులేదు, బాగుండాలి, ఆ జబ్బు వచ్చింది అది నయం అవ్వాలి. ఆర్తులు అర్ధార్థులు ఎక్కువ. నా స్వామి ఆర్తిగా రా, అర్ధార్థిగా రా, ఆ రెండు చూస్తాను ముందు, జిజ్ఞాస దానంతలో దొస్తుంది. ఎంత చక్కటి తండ్రి, ఎప్పుడో విన్న జ్ఞాపకం. చూడు, ఖాళీ కడుపు మీద గీతలును అవి బోధించకు. వాళ్ళకి అన్నం పెట్టు ముందు. అన్నం కావాలని వచ్చిన వాడికి భగవద్గీత బోధిస్తే లాభం లేదు, వాడికి అన్నం పెట్టు అన్నారు స్వామి. నేను కూడా నా స్వామి దగ్గరికి ఆర్తిగాను అర్ధార్థిగానే వచ్చాను. ఇప్పటికీ ఇంకా ఆర్తిగా అర్ధార్థిగానే ఉన్నానేమో అని కూడా అనుకుంటాను. వరదాయ నమః. ఇందులో ఒక్క మాట చెప్తాను, ఇది ప్రత్యక్షానుభవం. సింగపూర్ విశ్వవిద్యాలయంలో పాఠం చెప్తూ డాక్టరేట్ లేని ఒకే ఒక్క ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, మొట్టమొదటి 1970 స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు నాతో మాట్లాడితే చాలు, స్వామీ నా డాక్టరేట్ అని చెప్దాం అనుకున్నాను. శ్రీవారు పిలిచారు, దగ్గర తీసుకున్నారు. స్వామి, పిహెచ్డీకి రిజిస్టర్ చేయడం లేదు స్వామి, వాళ్ళు రిజిస్ట్రేషన్ అవడం లేదు స్వామి. రిజిస్ట్రేషన్ అవ్వంది పిహెచ్డీకి డాక్టరేట్ చేయడానికి ఒప్పుకోరు. రిజిస్ట్రేషన్ మొట్టమొదట జరగాల్సినటువంటి వ్యవహారం. యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకి, కాలేజీల్లో ఉద్యోగం చేసేవాళ్ళకి నేను చెప్పింది సులువుగా అర్థమవుతుంది. 1970 జనవరిలో జరిగింది ఇది. స్వామి నా డాక్టరేట్ సంగతి చూసుకోరా, స్వామి రిజిస్ట్రేషన్ చేయించరా. చూడు, నేనన్నీ చూసుకుంటాను, అవన్నీ మర్చిపో, నేనన్నీ చూసుకుంటాను కదా, అంటే కొత్త కదా, ఈ దేవుడే పూర్తిగా నాకు అర్థం కాదు కదా. ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఏంటి చూసుకుంటానంటారు, రిజిస్ట్రేషనే అవడం లేదంటే ఏమిటో స్వామికి అర్థం ఏందో లేదో నే చెప్పిన మాట అనుకున్నాను. 2 రోజుల తర్వాత మా సొంత ఊరైన విజయనగరం వెళ్లాం. అప్పుడు శివరాత్రి నాడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఉత్తరం. రెట్రోయాక్టివ్గా 1969 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉత్తరం వచ్చింది. రెట్రోయాక్టివ్గా రిజిస్ట్రేషన్లు ఎవరు చేయరు. పిహెచ్డీకి రిజిస్ట్రేషన్ ఏ రోజు అప్లై చేస్తారో ఆ రోజు ఇస్తారు. ఇది నాకు అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఇచ్చాడు నా బంగారు తండ్రి. ఎందుకంటే వరదాయ నమః, చాలా ఉదాత్తమైన మహానుభావులందరూ భక్తుల్లో ఉన్నారు. వాళ్ళు నేను చెప్పింది మన్నించి అపార్థించకుండా నన్ను క్షమించండి, ఒక్క మాట మనవి చేసుకుంటాను, వారి దగ్గర కావలసింది అడగండి. అడగడంలో తప్పు లేదు, అది దాచుకోకండి. జిజ్ఞాసువుల్లా నటించొద్దు. ఆర్తిలా వచ్చినప్పుడు ఆర్తి సంగతి చెప్పండి, అర్ధార్థిగా వచ్చినప్పుడు నాకు ఇది చేయండి స్వామి అని చెప్పండి. అది దాచేసుకుని ఏమిటో వేదాంతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బంగారు తండ్రి మనకి మంచిదైతే తనిస్తారు, మనకి మంచిది కాకపోతే ఇవ్వరు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను సత్యస్వరూపాయ నమః అన్నప్పుడు చెప్పాను కదా, అమ్మని నేను చూసుకున్నాను కనుక ఉందన్నారు. మరింకేం చేయలేదు అంటే ఏంటి, నేను అడిగినంత మాత్రాన తను ఇచ్చేస్తారని కాదు, కానీ ఆ తండ్రిని మీ పూజ గదిలోనైనా సరే, ఆ స్వామి తాలూక ఛాయాచిత్రానికైనా సరే మాట్లాడి అడగండి, తప్పు లేదు. కానీ వారిచ్చారా ఇవ్వరా అన్నది మాత్రం మనకు అనవసరం. అది వారి తాలూకా ఇచ్ఛ మీద మనకి ఏది మంచిదో అది చెయ్యడమే ఆ బంగారు తండ్రి తాలూకా ఉద్దేశం కనుక వారికి అది వదిలేయండి. 5వ నామం ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఇవి కొన్ని అష్టోత్తరం పుస్తకాల్లో సాధు పురుషాయ నమః అనుంటుంది, కొన్నిట్లో సత్పురుషాయ నమః అనుంటుంది. ఎట్లా ఉన్నా పర్వాలేదు, అసలు విషయం ఏంటంటే స్వామి, ఈ ప్రతి పురుషుడిలోనూ, పురంలో నివసించేది పురుషుడంటారు, పురం అంటే శరీరం, ఆహా సత్పురుషాయ నమః, ప్రతి వారిలోనూ అంతర్గతంగా ఉన్న బంగారానివి నువ్వేనమాట స్వామి, అందరిలోనూ ఉన్న శ్రీ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి లవాల్ సర్వాల్ అన్నారు గాని సర్వాల్ లవాల్ అనలేదు. ఎందుకలా అన్నారు, నన్ను ప్రేమిస్తున్నావా బంగారు, నన్ను ప్రేమిస్తే ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగే, అప్పుడే నన్ను ప్రేమించినట్లెక్క. అందుకే స్వామి ఏం చెప్పారు, లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమిస్తేనే ఆ ప్రేమ తనకు అందుతుంది. స్వామీ నువ్వంటే నాకు మహాప్రేమ, ఈ భక్తులంటే మాత్రం బాగాలే చికాక్గా ఉందన్నారనుకోండి, ఆయనకి ఆ ప్రేమ అందదు. మనము స్వామిని ప్రేమిస్తే ఆ ప్రేమ అందరి మీద ప్రవహించిన నాడు స్వామిని ప్రేమించినట్టు లెక్క. ఇప్పుడు పాపం మనందరం సరిగా ఉండలేదని కాబోలు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. ఏం చెప్తున్నారో తెలుసా, నా ప్రేమని నీ ద్వారా అందరికీ అందించు అని చెప్తున్నారు. ఎందుకంత చెప్తున్నారు, ముందు చెప్పారు లవాల్ లవాల్ లవాల్ అని చెప్పారు, వింటారా, వినరు కదా, స్వామి సర్వాల్ చేసేస్తాను, ఎలాగో అలాగా ఆ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేస్తాను, ఎలాగో అలాగా ఆ వాటర్ ఇచ్చేస్తాను, ప్రేమ ద్వారా చూసుకుంటాను. అది కుదరదు బంగారు తండ్రి, నువ్వేం చేయాలంటే ముందు ప్రేమించడం నేర్చుకో, అప్పుడు నువ్వు ఫుడ్ ఇస్తే అది అమృతం అవుతుంది. ఇంకా వినలేదని పాపం ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా నా బంగారు తండ్రి, ఏం చెప్తున్నారంటే నీ ద్వారా నా ప్రేమను అందించు. అమ్మో ఎంత ఘనతరమైన బాధ్యత ఇచ్చారు మనకి, నీ ద్వారా నా ప్రేమను అందించన్నారు. అప్పుడైనా సరే ఇది భగవంతుడి ప్రేమ కదా, భగవంతుడు చెప్పిన మాట కదా అని మనం వింటామని. ఈ సత్పురుషాయ నమః అన్నదానికి అర్థము లవాల్కి ఒకటే అర్థం, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనం నమస్కారం పెడుతున్నాము అని ఈ నామం తాలూకా అర్థం. ఈ అనుభవం అందరికీ ఒక్కసారిగా ఇచ్చేశారు స్వామి. ఎందుకు ఎలా ఇచ్చారు, లవాల్ సర్వాల్. ఇంకా ఎలా ఇచ్చారు, నీ ప్రేమని నా ప్రేమగా అందించు, నీ ద్వారా నా ప్రేమ అందరికీ కనిపించేటట్టు చూడు అని చెప్పారు శ్రీవారు.
0: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.
3: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
4: సాధనకు కావలసింది దృఢ సంకల్పం, ఏకాగ్రచిత్తం, అంతేకాని ఏకాంత ప్రదేశం కాదు. ఈ సత్యాన్ని తెలియజేసే ఒక కథ ఇప్పుడు విందాం. శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఒక సాధకుడు తనకు గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలని సంకల్పించి తెల్లవారుజామునే లేచి తన ఇంట్లో ఒక మూల కూర్చుని జపం ప్రారంభించాడు. అంతలో అతని ఇల్లాలు, ఇల్లాలితో పాటు పిల్లలూ లేచారు. ఇంకేముంది, వారి మాటలు, అల్లరి చేష్టలు, వీటి వలన ఏకాగ్రత కుదరలేదు. తనకు ఇంట్లో శాంతి ఉండదని గ్రహించి ఇల్లు వదిలి ఒక అడవిలో ప్రవేశించాడు. ఒక చెట్టు నీడలో కూర్చుని, ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, నేను ఎటువంటి అంతరాయం లేకుండా జపం చేసుకోవచ్చు అనుకున్నాడు. దీక్షతో జపాన్ని ప్రారంభించాడు. కొంతసేపటికి కొన్ని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద చేరి గోలగా అరవడం ప్రారంభించాయి. అంతేకాదు అతని మీద రెట్టలు కూడా వేశాయి. సాధకుని ధ్యానానికి భంగం కలిగింది. చీచి, ఇంట్లో పిల్లల గోల, అడవిలో పిట్టల గోల, నాకీ జన్మలో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే యోగం లేదు. మరో జన్మలోనైనా అలాంటి ఏకాగ్రత కుదరలేదు. తనకు ఇంట్లో శాంతి ఉండదని గ్రహించి ఇల్లు వదిలి ఒక అడవిలో ప్రవేశించాడు. ఒక చెట్టు నీడలో కూర్చుని, ఆహా ఎంత ప్రశాంత

ఇచ్చమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. వెంటనే కొన్ని కట్టెపుల్లలు తెచ్చి ఒక చితిగా పేర్చాడు. నిప్పంటించాడు. మంటలోకి దూకడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఆగు ఆగు అన్న అరుపు వినబడింది. అతను అటూ ఇటూ చూస్తుండగా ఒక ముసలివాడు వచ్చి, అయ్యా, నీవు మంటలోకి దూకి నీ ప్రాణత్యాగం చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కాని ఇప్పుడు గాలి మేవు నివసించే గుడిసెల వైపు వీస్తూ ఉంది. మనిషి కాలుతూంటే వచ్చే కమురు కంపును మేము సహించలేము. కాబట్టి నీవు గాలి మరొక వైపుకు మరలేంత వరకు వేచి ఉండు, లేదా మరో చోటికి వెళ్ళు అన్నాడు. ఈ మాటలను విన్న సాధకుడు, మనిషి చనిపోవడానికి కూడా స్వాతంత్ర్యం లేదు, అంతరాయాలు ఆటంకాలు అంతటా వస్తాయి, నేను నా ఇంటికే వెళ్లి వీలు చూసుకుని మనసు నిలకడ చేసుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను అని అనుకుని ఇంటిదారి పట్టాడు. సాధనకు కావలసింది దృఢచిత్తం అంతేగాని ఏకాంత ప్రదేశం కాదు.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి

0: ప్రేమస్వరూపులారా. ఈనాటి ప్రపంచమనందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు. శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు, చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు, అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు. కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది. ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి. మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూసి ఉంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: ద డిజైర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ టుడే టు ద మోడర్న్ మ్యాన్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. కనుక మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి. ఈనాటి ప్రపంచమునందు దూషణ భూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి. కానీ ఈ దూషణ భూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు. ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత, పెట్టుకోవటం సాధ్యం కాదు. అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు. వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు. కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు చెప్పాడు, వ్యాస దూషణకు కృంగిపోకూడదు, భూషణకు పొంగిపోకూడదు, తన భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు? దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దేనిని దూషిస్తున్నాడు మానవుడు? దేహాన్ని దూషిస్తున్నాడా? మంచిది, మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము. మన మూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పాంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకమై పడినట్టు అవుతుంది. పోని లేక ఆత్మ దూషిస్తున్నాడా? దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ. కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు. కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహములకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది. నన్ను కాదు అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకేమాత్రమో బాధ కలగదు. నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు వ్రాశాడు, కాని ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు. ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్. కానీ నీవు అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటరు రీడైరెక్ట్ రాసిన వాడికి పోయి చేరుతుంది. కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్. దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది. దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది. కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు. కేవలము వారి యొక్క భావం పురస్కరించుకునియే, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకునియే, వారి అహంకార మమకారములు పురస్కరించుకునియే దూషణ భూషణకు దిగుతున్నారు. దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని, వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి. ఒకనొక సమయంలో కృష్ణుడు దుర్యోధనని పిలిచి, దుర్యోధన నీవు కొంచెం సహాయం చేయాలి అన్నాడు. కృష్ణ నీకు నేను సహాయం చేయటమా? నాకెంతో గర్వంగా ఉంటుండాలి, చేస్తానన్నాడు. అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారు ఉన్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు. విచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు. కృష్ణ
1: కృష్ణ,
0: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు. అంతయో శ్రమపడి విచారణ సలిపాను, కానీ మంచివాడు నాకు చిక్కలేదు. అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును. తనం తాను వర్ణించుకున్నాడు. సరే, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ధర్మజుని పిలిచాడు. ధర్మజ, నీ ఒక సహాయం చేయాలి అన్నాడు. స్వామి
1: స్వామి,
0: నీకేమిటి, నేను సహాయం చేయటమేమిటి? సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమి చేయటం? కానీ నా కోరిక నీవు నెరవేర్చమని చెప్పాడు. తప్పక చేయగలను స్వామి. ఈ రాజ్యములో ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు. ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు. శ్రీ కృష్ణ, ఎక్కడే గాని దుర్మార్గం నాకు కనిపించలేదు. దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో, కాని ఎవ్వరు దోషులు కారు అన్నాడు. ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము, ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి,
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: The outlooks of Duryodhana are wicked and bad.
0: Vari vari reaction kanuka dharmajudu chedda vaadu kaadu kevalam drishti attido srushti atti kanuka creation anetundi drishti anetundi pratyekanga ledu drishtini puraskarinchukune ee srushti roopandutu untadi alanti rangu addalu dharinchinatundi variki srushti alanti ranguga kanipistundi kanukane evarevaru drishti ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు. కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కచేసుకోవాలి. దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం. మన దృష్టిలో దోషం నుంచుకొని కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు? కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి. గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు. ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు, ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది. ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది. అని ఆ పండితునికి కోపం వచ్చింది. అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను. ఆ సరైన కాలమునికే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను. నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు. ఆ గొల్ల పడుతూ చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు. ఆ పడవ నుంచి నేను రావాలి. ఎవరైనా శ్రీమంతులు, ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీటిస్తారు. రెండవ పర్యాయమే మాబోటి వారికి ఇస్తుంటారు. కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నానని ఆ పండితుడి కోపం వచ్చింది. చిన్న నదిని దాటానికి పడవను నీవు ఆశ్రయించాలా? ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారిని ఇస్తుంది అన్నాడు. ఈ అష్టాక్షర నామం చేత నీవు నదిని కూడా సులభంగా దాటి రాగలవు, కాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సలుపుకోగలను. అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ సులభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము. పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు. రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది. పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది. కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది. ఆనాటి నుండి సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది. ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు. మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలమును నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది. కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు. ఆ పండితులకు అనుమానం కలిగింది. తక్షణమే ఆ వెంట వచ్చాడు. వస్తాను నీ వెంట, ఎట్లా దాడుతావో చూస్తామన్నాడు. ఆమె నది దగ్గరకు వచ్చింది, పైన బుట్ట పెట్టుకుంది, కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరి అనుమానము లేదు ఆమెకు. కానీ ఈ పండితుడు నది దగ్గరకు వచ్చేటప్పటికీ ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని ఓం నమో నారాయణ దిగాడు. పోయాడు, కొట్టుకుని పోయాడు. చూచారా, కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు. కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు. ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి, పుట సులభము చేయుట కష్టము. దాతకైనా వాని తాతకైనా ఎవరికైనా సరియే పిల్లలు చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు. ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది. కానీ విద్యార్థులు ఎందుకని, విద్యార్థులు ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది. కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు. కనుక నీ సంశయాత్మ వినశ్యతి, మనకు అవకాశం ఇవ్వకుండా ఒక విధమైనటువంటి మాటపైన నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని దానిని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు. తాను వేసిన డ్రామాలో కూడాను బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు కూడా అదే ప్రశ్నించాడు. ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకున్నదా, నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా, ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను, ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను, నమ్మకం ఉంది అన్నాడు. ఇచ్చాడు, నేను చూసుకుంటానన్నాడు. ఈనాడు
2: నమ్మకమను రెండు నయనంబు లేని అంధులైరి జగతి అందు ఇప్పుడు
0: నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు. లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనము? నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే. భగవంతుని పైన విశ్వాసం ఉంది కానీ మాట పైన నమ్మకం లేదు. కనుకనే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను క్షణక్షణాలతో తీరిపోతూ వచ్చింది. భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని, ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు, క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు. అయితే పరిత్రాణాయ సాధువునాం, సాధువును రక్షించే కోసమని. కాని సాధువులు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు. మేమందుకును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది. కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు. మాటలకును చేసేటి చేతలకు సంయమున్నడి వాడు సాధువు. కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం. అది ఏ నిజమైన ధర్మం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి? థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఈ హెచ్వి కాదు, 3 HV. చ హార్ట్, హెచ్ హెడ్, హ్యాండ్. కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్ కైండ్. ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం. కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు. మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంతటి శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు. పాజిటివ్ మంచి పవర్ఫుల్ గానే ఉంటుండాలి. కానీ నెగిటివ్ సరిగా లేనప్పుడు ఈ పాజిటివ్ ఉండి ప్రయోజనం లేదు. కనుక నెగిటివ్ మంచిగా ఉంటుండి, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ కూడా పనిచేయలేదు. కనుక రెండింటి ఎందుకు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి. బాడీ నెగిటివ్, ఆత్మ పాజిటివ్. కనుక నే దేహో దేవాలయ ప్రతో జీవో దేవ సనాతన. ఈ టెంపుల్ బాగుండాలి, లోపల దైవము సరి అయిన స్థితిలో ఉంటుండాలి. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటుంది, ఆ టెంపుల్కి ఎవరు కూడా వెళ్లరు. కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు, కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు. టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు, స్టాచ్యూ ఉండదు. ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది. శాంతి అనేటువంటిది కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని, వ్యక్తులతో కాని, విషయంతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు. ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు, దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు, ఇప్పుడు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు. కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుంది. కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము? ఏమందే ఉంది కానీ బయట తట్టు లేదు. అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి. నీ లోపల ఉన్నది కానీ బయట లేదు. అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్. ఇష్టమైనటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది. చూడు, ఇదంతా వైర్ వేశారు, వైర్ లోపల కరెంటు ఉంది. ఇచ్చింది ఉదాహరణము, నా ముందు నీవు నిల్చుకో. నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి. కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది. నీ స్వరూపం ఎక్కడ ఉంది? నాలో ఉంది. స్వరూపం ఎక్కడుంది? నీలో ఉంది. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే. కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి. నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. అట్టు లేకుండా దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది? కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి. దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతనే ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది. కేవలము మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం ఏ విధంగానూ ప్రత్యక్షం చేసుకోలేము. పర్సనల్ అనగా ప్రాక్టికల్ అనేటువంటి దాంట్లో కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క అనుభూతిలో మనం అనుభవించాలి. కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దైవం చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో. ఏమైనా చేయగలడు, కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి. ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి. కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది? దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును, సత్యభావము చేత సజ్జనుండు, సర్వ సంకల్పరహితుడే శాంతి పొందు ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎందుకంటే దుర్గుణాలు లోపల ఉంచుకొని దుష్టభావముల చేత దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది? దుష్ట సంకల్పం ఉన్నప్పటికీ దుష్ట సంకల్పములే ప్రత్యక్షమవుతుంటాయి. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి. తన యందున్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాయి. కానీ తన యందున్నటువంటి ఒక ఇది చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది. కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటినీ మార్చి ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు, పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు. కనుక మానవునకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు, లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు, గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు, తన ఎందే ఉంటున్నది. తన ఎందున్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి. అనగా మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి. అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు ఆసక్తి క్రమక్రమేణా సన్నగిల్లుతుంది. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి. పిల్లవారులేస్తేనే కాఫీ టీ కావాలి, మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి, ఇంకా కొంత అయిపోయేటప్పటికే ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు, లేకపోతే ఏ టీవీనో వేసుకుని కూర్చుంటావు. అయినటువంటివి నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు తగ్గించుకో. అంటే మీరు ప్రయత్నం చేయండి, టీ కాఫీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకుని చూడండి. రెండు దినములలో చూడండి మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది. కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది. ఈ మితిమీరినటువంటి కోరికల చేత వాంఛల చేత మన మతి గతి తప్పుతుండాలి. మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము. నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము. మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన అజ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం. భగవంతుడు ప్రతి మానవులకు మతి స్థితి గతి సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు. కానీ దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి. మిగిలినటువంటి యొక్క వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము. వాంఛలు అన్నీ కూడా కేవలము ఒక అనిమల్ వాంఛలు, మృగవాంఛలు. మృగవాంఛలను ఏమాత్రమో మనం ప్రవేశపెట్టకూడదు. మానవతా విలువను మనం పెంచుకుంటూ రావాలి. సత్య ధర్మ శాంతి ప్రేమ హ్యూమన్ వాల్యూ పోవడం చేతనే అనిమల్ వాల్యూ పెరిగిపోతున్నాయి. ఈ అనిమల్ వాల్యూని పెంచుకుని కేవలం సుఖశాంతులు మనకు లభించాలంటే ఏ విధంగా లభిస్తాయి? దుష్టభావాన్ని మనం పెంచుకుంటున్నాము, దీన్ని మనం పెంచుకుంటున్నాము, దుష్ట పనులు చేస్తున్నాము, మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది? కనుకనే వ్యాసుల వారు కూడాను ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుడిని ప్రశ్నించినప్పుడు, వ్యాస నీవు ఎన్నో పురాణములు రాశావు, పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైన దైవత్వం నీకు సాక్షాత్కరించదు, నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు. భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి. సీక్రెట్ ట్రస్ట్ అంటారు, ట్రస్ట్. కానీ ఇది సీక్రెట్ కాదు, చాలా పవిత్రమైనటువంటిది. భాగవతము ఐదక్షరములు, ఈ ఐదక్షరములే మన పంచ ప్రాణములు, మన పంచభూతములు, మన పంచకోశములు, ఏ పంచ స్వరూపములు, స్థానములు కూడాను. స్థానములు ఏమిటి? స్థానము భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, తత్వము. ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు. ఏది మొట్టమొదటిది? భక్తి. భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది? ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది, శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది, రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది. మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి. భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికీ జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది మనకు? దేవత కైవల్యం. ఈ జ్ఞానం అనేటువంటిది రెండవ అక్షరము.
3: వకారం వైరాగ్యం రావాలి.
0: కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది. కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి. భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము. వైరాగ్యం ద్వారా ఏం కలుత్వం అసి అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది. ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది. కనుకనే బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు. దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది. ప్రహ్లాదం కూడా అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు. భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి. కనుకనే ది ప్లెజర్ ఈజ్ అ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ఈ భక్తి అనేటువంటి మనలో అభివృద్ధి కావాలనుకుంటే అనేక విధమైనటువంటి ఇక్కట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఈ ప్రహ్లాదునికి బాధలు పెట్టలేదు, కన్న తండ్రియే బాధలు పెడుతూ. కారణమేమిటి? తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు. భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం. కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి. రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు. రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు. ఎవరి సొత్తు? రాముని సొత్తు. రాముని దూరం చేసి రాముని సొత్తు అయినటువంటి సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది? కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు. భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితం ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు. కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు. కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధలోభ మన మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చెండా అమార్కునికి బోధించారు. ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు. ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు. ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి.
2: దైత్య కుమారుడు ఓ పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న కించిక తా కన్నుల నీరు తేడు, భయక సమేతుడు కాడు ఓ భూవర. ఏమిటి ఈ ఆశ్చర్యం? ఏ విధంగా హింసించినప్పటికీ ఏమాత్రము తన బాధపడ్డు. భయప్రాంతులు లేవు. హరినామం తప్ప మరొక నామమే లేదు. ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి ఐశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి. కనుక జ్ఞానము ఒక వెళ్తే, మనకు సౌఖ్యము ఒక వెళ్తే, హెల్త్ కూడా హెల్తే, అన్ని కూడా సంపదలే. సంపద ఆరోగ్య సంపద, ఆనంద సంపద, శాంతి సంపద సంపదల కిందనే చేరుతుంటాయి. కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు. కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏమాత్రం కూడా ఫలింపదు. పూర్ణ విశ్వాసంతో మనము ఆ దాన్ని నమ్మాలి. ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు. నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటిది మందు అని పేరు చెప్పాను. ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి. అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి? ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి? కొంతమంది డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది, ఈ ఔషధం పైన నమ్మకం ఉంటుంది. ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు. కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము. కనుక నమ్మకం రెండు నయనమ్ములేని అంధులైరి నేడు అవని అందు. దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది. కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి. భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని. కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చును, కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చును. మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది. కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి. దైవం మానుష రూపేణ ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉంటానికి వీలవుతుంది. ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారి సమీపాన్ని చేర్చుకోదు. సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది, సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది. కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది. అనేక పాపం చేసి ఉంటాం. మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైనటువంటి స్థితిని మనం పొందాలి. దైవ ప్రీతి, ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది. దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం. పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం. కనుకనే ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం. ఈ విధమైనటువంటి స్థితిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము మూడు జీవితం కూడా సార్థకమై ఉంటుంది. ఇండివిజువల్ ఫ్యామిలీ ఇదంతా కూడా సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి. సొసైటీ బాగుండినప్పుడే మన కుటుంబం బాగుంటుంది, బాగున్నప్పుడే ఇండివిజువల్ బాగుంటుంటాడు. కనుక ఈ పవిత్రమైన భారతదేశం నందు ప్రాచీన కాలం నుండి ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మన సంస్కృతిని పోషించుకుంటూ అనాది కాలం నుండి అనేక మంది మహర్షులు, మహనీయులు, స్వాములు అంతా అభివృద్ధి అవుతూ వచ్చారు. ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ యుగములు జరిగినప్పటికీ యుగములు కదిలినప్పటికీ మన సంస్కృతి ఏమాత్రం కూడా మార్పు కాలేదు. ఇది సుశాశ్వతమైనటువంటిది, ఇది చాలా ఉన్నతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, ఆదర్శవంతమైన అత్యద్భుతమైనటువంటి అమరత్వం పొందినటువంటి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం. కేవలము పాశ్చాత్య నాగరికత మనం బానిసలైపోయి తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాశ్చాత్యులందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు. లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా? ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు. కానీ సర్వమును త్యాగం చేసి ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతుంది ఆనందము. ఎక్కడి నుంచి రాగలరు? కేవలం వారి విశ్వాసంతోనే, వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి. ఈ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఏమిటి ఈ కల్చర్? ఏమిటి ఈ కాస్ట్? కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటికి కూడా ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇది మన కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. నేను అందరూ కూడా ఒకటే, కల్చర్ అనగా లవ్. ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు. కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి. గోవు బిడ్డ పుట్టిన తక్షణమే మాయతో కప్పబడినటువంటి యొక్క దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది. కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది. అంతవరకు అది లేదు. పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము. కనుకనే క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్. ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి. కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది? యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది. యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది. ప్యూరిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది. మానవత్వమే లేదు. పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండాలి. ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండాలి. ఆ కాలం మానవాత కాని చర్యలంతా కూడా దానవ చర్యలు. కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి. మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి. ఇది సత్య మార్గం అవుతుంది. దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చెర. ఏమి శ్రమించవలసినవి కాదు. ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం, సత్యం చెప్పడం చాలా సులభం. అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి, చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది. శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు సత్యాన్ని చెప్పు? ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును, కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది. కనుక సత్య మార్గంలో ప్రవేశించు. సత్యమును ఆధారం చేసుకున్నటువంటిదే ధర్మము. సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిదే ఈ ధర్మం అనే గోడ. ఇకపోతే వాలే ఉండదు. కనుక సత్య ధర్మం శాంతి యొక్క దత్వాన్ని మనం అభివృద్ధి పరచుకో. శాంతి సులభంగా మనకు అర్థమవుతుంది. ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి. ప్రేమ ప్రేమ ప్రేమ.

ఇంతవరకు మీరు 1998వ సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవేడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి సత్యధర్మాలనే ఆశ్రయించి ఉన్నది. సమస్త వేద శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు బోధించేవి ఈ రెండే: సత్యం వద, ధర్మం చర. సత్య ధర్మములను పోషించుకునే నిమిత్తం జన్మించిన మానవుడు ఇంద్రియాలకు బానిసయై అనేక కష్టనష్టములకు గురి అయి సత్యధర్మాలను విస్మరిస్తున్నాడు. మానవత్వాన్ని ధరించియు మానవతా విలువలను పోషించుకునలేకపోతున్నాడు. పుట్టటం, పెరగటం, సుఖాలను అనుభవించటం, మరణించటం, ఇంతేనా మానవ జీవిత లక్ష్యం? ఈ నాలుగు విధములైన స్థితులను పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తూనే ఉన్నాయి. మానవుడు జన్మించినది వీటికోసం కాదు. తాను ప్రత్యేకమైన ఆదర్శాన్ని నిరూపించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మోద్ధరణ కోసమే మానవత్వం ప్రాప్తించిందిగాని కేవలం పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తం కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి, అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీ రాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవిందహరి. ఏడుగొండలవాడ వెంక

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుతొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడా పర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఇచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి తిట్టి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదర అమరులు బెదర.

ధరణి అడుగులు కదరా అమరులు బెదరా దిక్కులను గెలిచి వచ్చదది వనలిడు అమ్మాయని నాకు మ్రొక్కి స్వర్ణ

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచానికి గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాహుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి తిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

జీవనులచే నాగన బస్చరులచే నిరతము స్థల జర జలజ మిగిల జీవ కోటి చేత నిరతము స్థల జర జలజ మిగిల జీవ కోటి చేత.

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గ పట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురుపడలేదో శిక్షించలేదో అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిధులను ఒకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహ

మానవ దేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశిపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా 1000 నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసుర కులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు. పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన్నయందు

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస్య లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదుని చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

ప్రహ్లాద చదివని వాడు అజ్ఞుండు. మూఢుడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలని ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిని గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కొయ్యిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వేయినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. నాయన ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునైనా అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న కన్నతండ్రి ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా. నేను ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు, నాన్న.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ తొమ్మిది భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

తిరుమలడి తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాదా,

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ ఆ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసురకులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడా అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూలాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడుటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరుకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశ్యపుడికి అప్పచెప్పి, ప్రభు, మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశ్యపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో స్వామి

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాఘతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేసి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహస్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

పాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో భాగంగా మీకు విశాఖపట్నం వాస్తవ్యులు స్వామి చిరకాల భక్తులు శ్రీ వీరాచారి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీ ద్వారం స్వామి.
1: సాయిరాం, ఈరోజు మన రేడియో సాయి బృందం స్వామివారితో ఎంతో అనుబంధం ఉండి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి దివ్య ఆశయాల మేరకు ఇతోతికంగా సేవలు చేసిన ఎన్సీవి వీరాచారి గారింటికి ఈరోజు రేడియో సాయి బృందం వచ్చి ఉంది. వారితో మాట్లాడి వారి దివ్య అనుభవాలు, భగవాన్ వారికిచ్చిన సందేశం, వారికిచ్చిన ప్రత్యేకమైన అసైన్మెంట్స్, కార్యక్రమాలు, అవన్నీ వారు ఏ విధంగా చేపట్టారు అన్న అంశాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం.
2: సాయిరాం
1: సార్,
2: నాకు 1973 వరకు బాబా గారి నుంచి అంత ఏమి తెలియదు. 1966 నా వివాహం జరిగింది. 1960 జరిగినప్పుడు నా తల్లి భార్య తల్లి అక్కయ్య గారు వరలక్ష్మి గారిని ఉరిస్తే తాళ్తేరులు ఉండేవారు. ఆవిడ బాల వికాస్ చేతులు సత్యసాయి భక్తులు. ఆవిడ ద్వారా నా వైఫ్ చెప్తుండేది, మా అక్కయ్య ఉంది, వాళ్ళ బాబా గారు భక్తులు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, భజన చేస్తారు, వాడు బాల వికాస్ చెప్తుంటే అనేవాడిని. అన్న తర్వాత 1973 పరిచయం తర్వాత నేను తిరుపతి ప్రమోషన్ మీద తయారు వెళ్ళాను. వెళ్ళి ఉన్నప్పుడు మా వదిన గారు నా కూతురు నచ్చారు, ఆవిడ కొంత కొడుకు రాయినప్పుడు నాకు ఇంటి కుటుంబ విషయాలు ఉండవద్దని చెప్తూ ఎలా చేయాలో బాబా రక్షించాలని అంటే ఉత్తరం రాస్తారు. ఉత్తరం ఓపెన్ చేసేసరికి ఆ ఉత్తరం ఫోన్ లో విభూతుంది. ఇదేమిటిది, ఇప్పుడు మంత్రి పంపించింది ఇలాగా అని చెప్పేసి ఆయన విభూతుంది కదా అని బొట్టు పెట్టుకున్నాను. పెట్టుకుంటే తర్వాత అడిగాను ఆయన్ని, ఎందుకు వదిలినారు విభూతి పంపించండి? నేను విభూతి పంపించినట్టండి, నేను విభూతి పంపించలేదు, విభూతి ఏం పెట్టలేదు ఉత్తరంలో అని చెప్పన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు కాస్త ఏమిటి సత్యజాబా ఏంటి విభూతి రావడం ఏంటి అని చెప్పేసి కాస్త ఇంక్రేషన్ బాబా అంటే ఏమిటి తెలుసుకుందామని నా వైఫ్ ద్వారా ఆవిడ ద్వారా సంగతి తెలుసుకుంటున్నాడు. ఇలా జరుగుతుంటే 1973 నుంచి 85 నేను నటరాజన్ గారు, కేవీ నటరాజన్ గారు, ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆ చీఫ్ సెక్రటరీ విజయన్ సోమశేఖర్ చేశారు. నేను ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసేవాడిని సెక్రటరీలో. ఆవిడ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వారు ఏమన్నారంటే నేను సెక్రటరీలోకి నేను తీసుకుంటాను, వచ్చేస్తావా అని అడిగారు. అప్పుడు

0: ఇక్కడ పనిచేస్తున్న వాడిని అంత తప్పకుండా వచ్చేస్తాను సార్, ప్రైవేట్ సెక్రటరీ వదిలేస్తావని వదిలేస్తాను సార్, ఇదేముంది సెక్రటరీ వచ్చేస్తాను. అప్పుడు ఆయన పోర్టు క్రియేట్ చేయించి నన్ను సెక్రటరియేట్లో ఆయన డిపార్ట్మెంట్ వేయించుకున్నాను. అప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉండేవారు, వెళ్ళాను. అది నాకు పెద్ద మలుపు జీవితంలో. నటరాజ్ గారు గొప్ప భక్తులు, ప్రతిసారి రెగ్యులర్గా వెళ్తుంటారు, ఫోటోలు వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ బాబా గారు ఫోటో ఇచ్చారు.
1: మొట్టమొదటిసారిగా
0: బాబా గారు
1: ఏ సంవత్సరంలో వెళ్ళారు?
0: 1985. 1985లో నటరాజ్ గారు చేరాను సెక్రటరియేట్లో. చేరిన తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్, ఎనర్జీ ఎన్విరాన్మెంట్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆయన దగ్గర డిప్యూటీ డైరెక్టర్గా చేరాను.
1: అంటే బాబా గారి దగ్గరికి మీకు మీ అంతటి మీకు వెళ్ళాలని అనిపించిందా, లేదా కాకతాళీయంగా ఎవరితో?
0: నా అంతటి నేను అనడం కాదు, నాకు బాబా గారు ఉంటే తెలియదు. మా ఉదయం గారి వల్ల, నా వైఫ్ వల్ల తెలిసింది బాబా గారు అంటే ఏమిటని. నటరాజందరికి వెళ్ళింది లేదా బాబా గారు ఫోటో ఇచ్చి బాబా గారు ఏమిటో అప్పుడు తెలిసింది. అక్కడి నుంచి నాకు మరుపు తిరిగింది జీవితంలో. అతను గొప్ప భక్తుడు కాబట్టి ప్రతిసారి కూడా పుట్టపడి వెళ్తుండేవారు, వెళ్తున్నప్పుడు అన్న తీసుకెళ్ళేవారు. ఆయన చాలా భక్తు, గొప్ప భక్తులే కాకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ గవర్నమెంట్ లో పెద్ద వ్యక్తి కాబట్టి ఈ కుటుంబరావు గారు, ఈ జానకిరణ్ గారు, పెద్దవాళ్ళందరూ ఆయన దగ్గర వచ్చి నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళు నాకు నటరాజు గారు వాళ్ళు పరిచయం అయ్యారు.
1: మీరు మొట్టమొదటిసారిగా పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండేది, మీకు కలిగిన భావన ఏమిటి?
0: నాకు వాతావరణం అంటే నిజంగా అది ఒక అద్భుతమైన వాతావరణం. ఎంతమంది భక్తుల్లో, ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది విద్వాంస అంతకు ఉన్నారు, ఎంత గొప్ప అనుభూతి పొందాను నటరాజు గారితో వెళ్ళడం. అందరూ నటరాజు గారితో వెళ్ళడం అన్నది నాకు గొప్ప అనుభూతి. అంటే ఆయన పెద్ద సెక్రటరీ, గొప్ప డివోటీ. అప్పుడే కుటుంబం వారి పరిచయం, అప్పుడే జానకిరామయ్య, ఇప్పుడు జానకిరామయ్య తమ్ముడు, అప్పుడే పరిచయం, అప్పుడే కుటుంబం పరిచయం, పెద్దవాళ్ళతో అప్పుడే పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అందరూ వెళ్తున్నాడు. అప్పుడే జానకి గారిని ఇంకో అయ్యే స్థాపిస్తారు, ఆవిడ కూడా పరిచయం అయ్యారు. అది 85లో. 2 ఏళ్ళు రెగ్యులర్గా పుట్టపడి వెళ్తుండేవాడు. వెళ్తుంటే అప్పుడు ఇంకొక మలుపు తిరిగింది జీవితంలో. 87లో ఈ జానకి గారు, వీరాచారి నువ్వు నిన్న స్వామి ఒక్కడిని రావదన్నారు, ఇంకొకరైనా తోడు తీసుకురామన్నారు, అందుకు మీ ఆవిడని నాకు కూడా పంపించారు పట్టుపడితే అడిగారు. ఆవిడ అంతకుముందు అంటే జానకి రాగా అంటే స్వామి వస్తున్నప్పుడు ఆ గేటు పక్క చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర కూర్చునేవారు. పాతి రోడ్డు అందరూ తెలుసు జానకి గారు అంటే. స్వామి రావడం, ఆవిడ పిలవడం, ఇంటర్ ఇవ్వడం, వెళ్ళడం, అంత పెద్ద ఫేమస్ ఆవిడ. పట్టుంటే ఆవిడతో నటరాజుని బాబా గారు ఏం చెప్పారట, నువ్వు ఒక్కటి రావద్దు, ఇంకెవరినైనా లేడీని పట్టుకురా అని చెప్పారట. అది మలుపు మా దుట్టు. ఆవిడ నన్ను అడిగారు, వీరచరిని వాడిని పంపిస్తావా, నేను తీసుకు దగ్గరుడు ఖర్చులు తీసుకెళ్ళి తీసుకుని తీసుకొచ్చేస్తాను అన్నారు. నేను మా నటరాజు గారి దగ్గర పడింప వాడు పరిచయం అయ్యారు అంతే నటరాజు గారిని అడిగాను. తప్పకుండా పంపించు, అలా అంటే స్వామి దగ్గర ఎందుకు కబురు వచ్చినట్టే లెక్క, తప్పకుండా పంపించు అవన్నీ పంపిస్తున్నామా అని చెప్పాను. నేను వచ్చి పికప్ చేసుకుని బస్ స్టాండ్కి వెళ్తాం, రెడీ ఉన్నామని చెప్పని చెప్పారు. అప్పుడు నా సన్న అనంత్ 8 క్లాస్ చదువుతున్నాడు. నాన్న నేను కూడా వెళ్తాను పుట్టపోతే అమ్మతో పాటు అన్నాడు. సరే వెళ్ళాను నాన్న. అంతటికి నేను ఇద్దరు వెళ్తాను, నేను ఉండిపోవడం నేను కూడా అని చెప్పేసి ముగ్గురు మీద జరిపాం. అయితే ఆవిడ చెప్పారు, మీ ఆవిడకే టికెట్ కొంటాను, మీ ఇద్దరు మీ టికెట్ తీసుకోవాలి, మీకు అకామిడేషన్ అంతా నేను అరేంజ్ చేస్తాను. సరే అని చెప్పేసి ముగ్గురు బయలుదేరిపోయాం బస్సులో. ఆ బయలుదేరినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, నన్ను స్వామి పిలుస్తారు ఇంటికి, మీరు కూడా వచ్చేస్తాను, వచ్చకూడదు, మీ మట్టుకు మీరు ఉండాలి, వచ్చేస్తాం, మీ కూడా స్వామితో వచ్చి మాట్లాడేస్తాము, స్వామి తింటుతా అన్నకూడదు, అలాగేనమ్మా మా దర్శనం చేసుకుంటే అదే చాలు మీకు రావని చెప్పాను. అంటే వచ్చేస్తా, ఆవిడ కారు వచ్చింది స్టేషన్కి, స్టేషన్ పెట్టాం. చిరంజీవి రావు గారు ఉండేవారు, 2 రూములు పెట్టారు, ఆవిడ రూమ్, మాక రూము, ఆ రూమ్ దిగుము. మార్నింగ్ ఏమో అంతా దర్శనాలు చెప్పడం తయారైపోయారు. ఆ మా ఆవిడని తీసుకుని ఆవిడ వెళ్ళారు. మీ ఇద్దరు జెంట్స్ సైడ్ మేము ఇచ్చాం, నేను కొడుకును అనంతను. వచ్చరికి ఆవిడ ఏం చేశారు, జానకి గారు ఆవిడ రెగ్యులర్గా కూర్చున్న చోట కూర్చున్నారు. కూర్చుని మా ఆవిడనేమో మేము కూర్చోమని చెప్పి పంపించారు. ఈవిడ వెతుక్కుంటే 4వ వరుసలో దొరికింది ఈవిడ సార్. ఆ లేడీస్ దాంట్లో 4వ వరుసలో కూర్చున్నారు. నేను అనంతను మా సన్నను ఆ లేడీ జెంట్స్ దాంట్లో ఎక్కడో దూరంగా ఉన్నాం. స్వామి వచ్చారు. ఒక మహామహర్డు మహాసౌందర్యుడు వచ్చాను. తిన్నగా వస్తూనే వాడు ఇంటిని తీసుకెళ్ళడం స్వామికి అలవాటు. ప్రతి అక్కడ ఓల్డ్ డ్యూటీ అందరికీ తెలుసు. అతనికి జానకి నువ్వు తీసుకొచ్చావు నీతో వచ్చిందే ఆవిడ ఎక్కడ అడిగారు. షాక్ అయిపోయింది ఇవిడ. వస్తే నువ్వు తీసుకొచ్చావే అనేది ఎక్కడ పంపించింది ఇవిడ ఎక్కడ నాలుగు రోజులకు వచ్చింది నిలబడి ఇటువంటి చూసే నా గమనించి ఆవిడ నిలిచింది పిలిచారు. వెళ్ళింది వెళ్ళేసరికి కొంచెం బోల్డ్గా మాట్లాడిస్తుంది. స్వామి మా ఆయన కొడుకున్నాను వాళ్ళు కూడా పిలువ అన్నారు. నువ్వు ఎక్కడ జెంట్స్ ఉన్నావు నిలబడి చూస్తుంది చోటు అమ్మ సన్న అన్నం చూసి అమ్మ చూస్తుంది అన్న అంటే మేము లేచాం. స్వామి తీసుకెళ్ళిపోయారు రూమ్కి. రూమ్కి ఎవరికి వెళ్ళిపోయారు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు స్వామి. మేమంతా ఈ క్వాలిటీ పట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళేసరికి ఏం చూసి కనిపించడం లేదా వెళ్ళొస్తుంటే అన్నారు నాతో. ఏం మాట్లాడలేదు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి చాలామంది ఉన్నారు. ఆ ఫ్రంట్ రూమ్ లో అందరితో మాట్లాడిన తర్వాత ఇన్సైడ్ పిలుస్తారు ఇన్నర్ రూమ్కి. ఇన్నర్ రూమ్కి వెళ్ళిన తర్వాత అన్ని వాళ్ళతో మాట్లాడారు. అదే తెలియదు ఇంటర్వ్యూ సమావేశం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత జానకి గారి గురించి అంతా నాతో మాట్లాడారు స్వామి. చిన్న సంగతాన్ని ఈవిడ భయపడి వేయ తర్వాత చెప్పారు. నా సంగతి మాట్లాడి ఎవరితో అనుకో నేను తింటానమ్మా ఎవరితో అంత అయిపోయింది మాట్లాడతారు. అనంత అప్పుడు అర్థమైంది స్వామి తగ్గే అనంతరం ముడుకొని ఏమవుతాం అనుకున్నారు. వాడు ఇంజనీరింగ్ అన్నాడు. నువ్వు ఇంజనీరింగ్ అని చెప్పించారు. చెప్పించిన తర్వాత ఇలా ఉన్నారు స్వామి అని ఇలాకున్నాడు. ఇలా గట్టిగా పట్టించారు. గుండెకి పట్టుకుని అదివించారు వాడిని. అదిన తర్వాత రెండు బుగ్గలు పట్టుకుని ఇలాగా ట్విట్ చేశారు. ట్విట్ చేసిన తర్వాత నెత్తి మీద కొట్టారు. ఇంత స్వచ్ఛ జరిగింది వాడికి. అప్పుడు ఇంపార్టెంట్ తెలియదు స్వామి స్వచ్ఛ ఇంట్రెస్ట్. ఇలా హక్ చేయడం, గుండెలు కదుకోవడం, ఇలా ట్విట్ చేయడం, నెత్తి మీద కొట్టడం ఇదంతా జరిగిన తర్వాత అయిపోయింది. అది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూలో స్వామి పాద నమస్కారాలు ఇవ్వడం, మాట్లాడడం గట్టం చేయాలి. ఇది 1987. తర్వాత మళ్ళీ ఏళ్ళు వేసుకున్న చేయడం జరిగింది. 90 శివరాత్రి నాడు నేను హరిణ వేమూరు హరిణాన శర్మ గారని ఆయన స్టూడెంట్ తర్వాత కొలీగు ఇద్దరు కలిసి హరి వస్తావంటే వస్తానన్నాడు. పుట్టుపోతిండు శివరాత్రికి. శివరాత్రికి వెళ్తే ఎంత రష్షో చెప్పలేము. విపరీతం రష్షు. చివరిని మాకు దొరికింది. చివరిని దొరికితే వెళ్ళి నేను అతను కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి దర్శనం ఇలాగా వచ్చేలాగుంటూ వచ్చి నీ జంట్ షెడ్ కార్ షెడ్ ఉంటుంది అవుట్ షెడ్ వీపీ ఆ చివరి చివరి ఉన్నాం. వచ్చి నా ఎదురుగుంటా నిలుచున్నారు. నిలిచి ఇలా అంటారు ఆ జనం ఇలా అంటే వేరేవాడు. అలా ఒక 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు నిలుచున్నారు స్వామి. అప్పుడు నేను బ్యాగ్ తీసుకున్నాను సాయిరాం బ్యాగ్. అప్పుడు ఇలాగ అన్నారు. చూపించారు బ్యాగ్ ఇలా. చూపించిన తర్వాత నిన్నే పిలుస్తున్నారా అని చెప్పన్నారు. అప్పుడు లేచాను. అప్పుడు లేచిన తర్వాత రా అన్నారు. నేను నాతో పాటు ఆయన ఇద్దరు కలిసి వెళ్ళాం రూమ్లోకి. ఎవరు లేరు శివరాత్రి నాడు. రమణరావు గారు పక్కన ఉన్నారు. రమణరావు గారు బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటారు అన్నారు. శివరాత్రి నాడు వెళ్ళి లోపలికి కూర్చొని కూర్చున్నాను. కూర్చున్న తరగతి నడగదే తెలియదు. ఆ పాదాలు నా ఒళ్ళో పెట్టించారు. 1990 శివరాత్రి నాడు ఒళ్ళో పెడితే అదృష్టం అని చెప్పేసి మెల్లిగా 20 నిమిషాలు వాళ్ళలా మెల్లి పిచ్చుకాను. పిచ్చుకున్న తర్వాత చెప్పన్నారు ఏమి లేదు స్వామి ఇలాగా నా సన్ను ఇక్కడే చదువుతున్నాడు సార్ గారు చదువుతున్నాను ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ చదివాడు. నా పెద్ద కూతురు శ్రీదేవి బాల వికాస్ టీచరు రెండో కూతురు కూడా మార్గకర్తీచరు. నా వైఫ్ సావోదరి మెంబర్ స్వామి బంగారు. నాకంతా తెలుసు. ఈ కుటుంబం అంతా సాయ సేవలో ఉంది. నీ మీద అందరికీ తెలిసి ఆయన ఏమి కాదే నేను అని తల మీద 3 సార్లు చేపెట్టారు. శివరాత్రి నాడు రావణరావు గారు తర్వాత అన్నారు సత్యమూర్తి గారితో ఇవాళ శివరాత్రి నాడు వేరే దాన్ని పిలిచి స్వామి మాట్లాడి ఉంటూ చేసిన తెలియదు అన్నారట. మళ్ళీ సత్యపూర్తి సార్ వచ్చారు. అది సెకండ్ ఇంటర్వ్యూ సార్. అది వండర్ మెమొరబుల్ ఇంటర్వ్యూ ఉన్నాడు అది. అలా ఇద్దరే ఉన్నాం మాట్లాడారు. ఇంత మాట్లాడండి అయిన తర్వాత ఇలాగ చెప్పేసి పెద్ద పెద్ద శ్రీదేవి అండి పెద్ద కూతురు ఎంఎస్ అయింది ఆ పెద్ద కూతురు స్వామి అన్నాను. అంటే నీ పెద్ద కూతురు గురించి మీ పెద్ద కూతురుని నేను స్వయంగా చూసుకుంటాను, నేను స్వయంగా చూసుకుంటాను పెద్ద కూతురు గురించి, నువ్వేం సిద్ధపడకు, మ్యారేజ్ అవ్వలేదు, నీ స్వయంగా చూసుకుంటాను నువ్వేమి చింతపడకు అని చెప్పారు. అలాగే ఆ మ్యారేజ్ గురించి ఎక్కువ ప్రయత్నాలు ఏమి చేయలేదు, వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఆ సంబంధం రైట్ ప్రస్తుత రాఘవోషణ సంబంధం కుదిరింది. మళ్ళీ రెండో కూతురు ఇదవుతుందని చెప్పేసి నా రెండో కూతురు స్వామి అన్నాను. నా రెండో కూతురు స్వామి అని అంటే నీ రెండో కూతురు మీద నా అనుగ్రహం దండిగా ఉంది, నువ్వేం సిద్ధపడు, పెద్ద కూతుర్ని స్వయంగా డిఫరెన్స్ స్వయంగా చూసుకుంటాను. రెండో కూతురు స్వామి అన్నాను. ఒక ట్రాన్స్ఫర్ గడిపా రెండు నిమిషాల్లాగా రెండో కూతుర్ని స్వయంగా చూసుకుంటాను అని లాకెట్ క్రియేట్ చేశారు. ఎందుకు చిన్న కూతురికి అని చెప్పి రాత్రి వేడిగా ఉంది. అది రెండు ఇంటర్వ్యూ ఇవి అయిపోయిన తర్వాత ఇక స్వామితో నాకు డైరెక్ట్గా లేదు, ఇంకోళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా స్వామితో నా కాంటాక్ట్. ఎలా కాంటాక్ట్ అంటే అది మీకు చెప్తున్నాను, అది ఇంపార్టెంట్. ఫస్ట్ కుటుంబరావు చెప్తాను. కుటుంబరావు గారు జానకిరామ గారు, జానకిరామ తమ్ముడు, కుటుంబరావు అంటే సెక్రటరీ, వాళ్ళని స్వామి హైదరాబాద్ పంపిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ వస్తే నా రూమ్కి వచ్చి నా దగ్గర కూర్చున్న తర్వాత సెక్రటరీ వెళ్ళేవారు అనమాట. ఇంకా ఎందుకంటే నీ నటరాజ గారు చాలా క్రూర్ కాబట్టి అది కాదు, నా గొప్పతనం కాదు, ఆయన వల్ల అలా వచ్చేవారు. అతనికి ఏం చేస్తారంటే కుటుంబరావు గారు ఒకసారి వచ్చారు. కుటుంబరావు సెక్రటరీ, ఆయన అంత క్రూర్ స్వామికి ప్రతిదానికి వెళ్ళాలి ఆయన కుటుంబరావు. కుటుంబరావు అతనికి వచ్చారు. వచ్చరికి ఏం చెప్పారంటే నేను తాజ్మహల్ హోటల్లో ఉంటాను రావేరే సారి అన్నారు. అతనికి నేను తాజ్మహల్ హోటల్కి వెళ్ళాను, వెళ్ళి ఆయన తీసుకొని అప్పుడే ఉన్నారంటే ఆయన సెక్రటరీకి అప్పుడు నటరాజన్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు. వెళ్దాం సార్ అన్నాను. వెళ్దాం సార్, నేను సెక్రటరీ ఉంటాను సార్, మరి నన్ను తీసుకెళ్ళండి, మీరు వచ్చాను సరే అని చెప్పన్నారు. నేను నా సెక్రటరీకి వెళ్ళిపోయాను. సెక్రటరీకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబరావు గారు వచ్చి నన్ను కారు ఎక్కించుకొని తిన్న నటరాజన్ గారి బాగానండి నటరాజన్ గారికి వెళ్ళాం. నటరాజన్ గారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ల్యాండ్ కమిషనర్, కమిషనర్ అంటే నెక్స్ట్ చీఫ్ అతను చీఫ్ సెక్రటరీ అవుతారన్నమాట. ఆయనసరికి ఆ మేడ ఎక్కారు, రెండు మేడ మీద ఉంటారు ఆయన, కింద సీతాపతి గారు ఉంటారు, ఆయన కూడా ఏఐఎస్ ఆఫీసర్, ఆయన కూడా కమిషనరు. ఇలా వెళ్తున్న మూడు ఆయన ఎందుకు బయటకు వచ్చి పెట్టి కుటుంబంలో దండం పెట్టారు. దండం పెట్టి నమస్కారం సార్, ఇలా వచ్చాడు, ఇలా పన్నెండు మీద వచ్చానని అన్నాడు. అయితే మన రూమ్ ఇది చెప్తూ మెట్లు ఆయన రూమ్ దాటి ఎక్కారు. తమరు ఒకసారి వెళ్ళినప్పుడు వస్తారండి రండి అన్న, ఏం మాట్లాడలేదు, అలా అంటే ఇదే మాట్లాడలేదు కదా, ఏం మాట్లాడలేదు. రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగారు, మూడోసారి మాట్లాడలేదు. ఇంకా మీదకి వెళ్ళాం, నటరగారితో మాట్లాడడం, మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ డ్రాప్ చేయాలి సెక్రటరేట్లో. నన్ను డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను ఇదంతా మర్చిపోయి మా ఇంటి పిల్లలు మేము రమ్మన్నారండి, పద వెళ్దామని చెప్పారు అని తిన్నగా ఇంటికి వచ్చారు. మజ్జి తాగారు, నా వైఫ్ ఇద్దరు కూతురు ఉన్నారు, దండం పెట్టారు, మళ్ళీ సెక్రటరేట్కి వెళ్ళిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది, ఈయన మూడు సార్లు రమ్మంటే సీతాపతి దగ్గరికి వెళ్ళలేదు ఈయన. ఇప్పుడు క్షమించండి సార్, మీరు అంటే అదేం లేదు, మీరు సరే స్వామితో వ్యవహారం ఉంటుందంటే కత్తిమీ స్వామి బయలుదేరిన దగ్గర నుంచి మనం వచ్చేదాకా పూత కూర్చుని చెప్పాలి, ఈ రూమ్కి వెళ్ళాను, రూమ్ నెంబర్ ఎంత, కార్ తీసుకున్నాను, కార్ ఎక్కడికి వెళ్ళాను, ఎత్తున ఎక్కించుకున్నాను, అలా అన్నీ చెప్పాలి. అయితే ఇప్పుడు మా ఇంటికి వచ్చి తప్పకుండా చెప్పాలి, చెప్పకపోతే ఆయన అడిగేస్తారు, తప్పకుండా చెప్పాలండి. అంతేగాని ఎక్కడికి స్వామి పర్మిషన్ లేకుండా మేము ఎక్కడిని కలవు, ఎవరితో మాట్లాడు, నాకు తెలియక నేను ఇంటికి రమ్మని చెప్పాను, వీళ్ళన్నా తీసుకురండి అన్నా అంటే చాలా అడిగితేనే వచ్చేస్తాన్నారు. వచ్చి ఇంట్లో స్వామిని పట్టుకుని మజ్జిగా తాగిన తర్వాత మళ్ళీ సెక్రటరీలో డ్రాప్ చేసి తెలిపారు. అది వీరి అనుభవం. తర్వాత అలాగే పెద్దవాళ్ళు చెప్తున్నాను, శ్రీనివాస్ గారిని ఆయన వైట్ ఫీల్డ్ ఇన్ఛార్జ్ బెంగళూరు వస్తే ఆయన్ని కలవకొట్టి పెద్ద ఆయన వాళ్ళు ఆయనతో మాట్లాడాల్సిందే. ఆయన శ్రీనివాస సాయంకాలం వచ్చేదాకా వైట్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆయన కాసుకొచ్చుంటారు భోజనం చేయరా, ఏమిటారు ఎంత నీ గురించి కాసుకొచ్చుకోవాలరా తినకుండా అనే అంటారు. అంత చూడం అనమాట నా దృష్టిలో ఏమిటంటే నేను బెంగళూరు వెళ్తే ఆయన ఇంట్లో ఉంటాను. అలా ఎలా అరేంజ్ అయిందంటే నేను 1995 మంత్రిగా చేరాను. మంత్రిగా చేరిన తర్వాత తమ్మినేని సీతారాం అని మంత్రి. ఆ తమ్మినేని సీతారాం మంత్రికి ఏమిటంటే ప్రాబ్లం వచ్చింది, తన సమస్య వచ్చింది, వెళ్తారే నువ్వు బాబా తీసుకెళ్ళాలి అని చెప్పన్నారు. బాబా తీసుకుంటే బాబా బాబారు బెంగళూరు ఉన్నారు, నాకు పుట్టపొత్తుడు కుటుంబరారు ఇవి తెలుసు, అక్కడ బెంగళూరులో శ్రీనివాస్ గారు తెలియదు మీకు చెప్తున్నాను. ఆయనతో ధైర్యం చేసి తీసుకుపోయి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి తిన్నగా శ్రీనివాస గారి దగ్గర వెళ్ళాను. శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను, నాకు కుటుంబరారు జానకరమ్మ గారు బాగా తెలుసండి, మీతోనే నాకు పరిచయం లేదు, ఇలా ఉన్నాను సార్ అని చెప్పేసి నా విజిటింగ్ అడిచాను ప్రైవేట్ సెక్రటరీ టు. తర్వాత ఏ మాట్లాడలేదు, సరే అతన్ని తీసిరా నీ వాళ్ళ గదిలో పెట్టి కూర్చోబెట్టు నేను వస్తా అన్నారు. అలాగే కూర్చోబెట్టాను. అంత మెడిక్యులర్స్గా టైంకి వచ్చారు. టైంకి వచ్చేసి మీరు నన్ను అచ్చేతారావు గారు తీసుకెళ్ళి స్వామి దిగి దర్శనానికి వెళ్తారన్నమాట. ఇద్దరికి ఎదురు ఉంటా నిలిచిపెట్టారు సీతారాం అని. స్వామి వచ్చి తిన్నగా వచ్చి సీతారాం రెండు భుజాలు పట్టుకొని ఏదో లాగారు కాలం. ఆయనతో మాట్లాడాడు, మహాసంతోషం అయిపోయాడు. ఆయన వచ్చేసాడు, ఆయన మహాసంతోషం గురుగారు అంటాడు పిఎస్ అండి. ఆయన ఇప్పుడు మొదటి కూడాను ఆయన తిరిగి నేను మొట్టమొదటి శ్రీనివాస తెలుసుకున్నామని నాకు చూసి నీ ఇందరికి తీసుకున్నామంటాను. ఆయన తిరిగి అయిపోయింది, ఇంటర్ అయిపోయింది వచ్చాం. నా విజిటింగ్ కార్డుకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ రావాల్సి వచ్చి ఇంపార్టెంట్ ఉన్న మీద నేను వస్తున్నానని ఎవరికి తెలియకూడదు, సత్యసాయి వాళ్ళకి అసలు తెలియకూడదు, నువ్వు ఎలా చూసుకొస్తావో అని అడిగారు. ఎలా ఎవరు కాంటాక్ట్ చేయడం, ఎవరిని కాంటాక్ట్ చేయడం అంటే వీడిని నన్ను కాంటాక్ట్ చేయడం వచ్చింది ఇటానికి కాంటాక్ట్ వీరాచారని వచ్చింది ఇట. ఆ కార్డు ఇచ్చాను కదా, కార్డు తెలిసి చెప్పారు ఆ వీరాచార్య గుర్తుందా నువ్వు వచ్చావు, అది గుర్తున్నప్పుడు ఇస్తారు. ఏం లేదు, నేను మార్నింగ్ ఫ్లైట్లో వస్తున్నాను. నేను వస్తున్నట్టు సత్యమూర్తి చాలా క్లోజ్ దానికి శివం బిల్డింగ్ ఇచ్చినాను. సత్యమూర్తి గారు కూడా తెలియకూడదు, ఎవరు చెప్పకూడదు, స్వామి ఎలా చెప్పారు నాకు. అంతకు నన్ను తిన్నగా ఎయిర్పోర్ట్ రా, ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు కూడా ఉండి వెళ్ళేదాకా అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి ఒక చిన్న బ్యాగ్తో వచ్చాడు. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని తిన్నగా తాజా హోటల్ పెద్దవాళ్ళు అన్ని తాజా హోటల్ కార్డు కార్డు ఇచ్చి చనిపోవడం దిగారు. దిగిన తర్వాత సార్ నేను సీఎంతో మాట్లాడాలి, సీఎం సరే అని చెప్పేసి నేను మీ ముందే చెప్పినాను. అంటే నా కారు ఉంటుంది, ఎవరు అంటారు ఆ కారులో తిన్న తీసుకెళ్ళిపోయి రూములు పెట్టాను. రూములు పెట్టిన తర్వాత మంత్రి వచ్చాడు. మంత్రి అందుకు ముందే తీసుకెళ్ళే చేశాడు కదా. చేసిన తర్వాత ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకి. అందరికి ఇలా సీఎంని కలవడానికి వచ్చారు ఈయన, చేతను తీసుకెళ్ళి సీఎం చెప్పండి అన్నాను. రెండు సరే మంత్రి గారు కార్లోకి తీసుకుని క్యాబినెట్ మీటింగ్ తీసుకెళ్ళిపోయాడు.
1: అప్పుడు సీఎం ఎవరండి?
0: సీఎం చంద్రబాబు నాయుడు. సరికి చిన్నగా వెళ్ళారు. వెళ్ళి లోపలికి వెళ్ళి సీఎంతో చెప్పారు ఈయన, శ్రీనివాస్ గారు వచ్చారు బాబా గారు చెప్పారని మెసేజ్ అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ చేయించాడు హాఫ్ అన్ అవర్, 3:30 పెట్టిస్తానని చెప్పేసి చూడాడు. తనే వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. బాబాగారు ఏదో మాట్లాడుకున్నారు. అతన్ని స్వయంగా టీ కలిపి అప్పుడు సీతారామన్ బయట పంపించాడు. అందరినీ టీ కలిపి ఇచ్చే బిస్కెట్ కట్టించాడు, అన్నీ తాగారు. దాని తర్వాత స్వామి చెప్పిన పని అని చెప్పారు, అన్నిటికీ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఆర్డర్ చేయించాడు స్వామినాయుడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెళ్తాన్నాడు, సాయంకాలం వెళ్ళిపోతాన్నాడు. అదే వెళ్ళిపోతాడు లేదు పని అయితే నాకు ఈవినింగ్ ఫ్లైట్ కి తిరిగి.
1: ఏ పనుల మీద వచ్చారండి?
0: చెప్పలేదు, అన్ని మందిరం పనులు. స్వామి కార్యక్రమం ప్రశాంతి లేదు పని. అది సేమ్ టాప్ లెవెల్ జరగాలి, అవి చెప్పాలి. పెద్ద పెద్ద పని ఉదయం ఉద్యోగం వచ్చేది సీఎం లెవెల్ పెట్టిన చిన్న లెవెల్ కాదు. అన్నిటికీ అది ఆర్డర్ సపరేట్ వేసాడు ఆయన. వేసిన తర్వాత నేను అట్లా సీఎంతో మాట్లాడున్నాను స్వామి మాట్లాడు వచ్చినగల సాయంత్రం నైట్గా ఎత్తుకుంటు పొట్టుకుని పోతాను అని చెప్పన్నారు. సరే సినిమా అని చెప్పి వెళ్తారు.
2: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ వీరాచారి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3 తేదీ సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాల వికాస్ చిన్నారుడు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంతిలయానికి విచ్చేసి వారి పవిత్ర పర్తియాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారు స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు. వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు, యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని, ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం అంకుల్.
0: నీ పేరు?
1: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేసావు?
1: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
1: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టర్?
1: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
1: గూపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నా.

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టపర్తికి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడే వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009 లో.
0: అప్పుడు నీకు ఎన్నేళ్ళు?
1: నేను 2008 లో పుట్టా.
0: 2000. అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఇయర్ స్వామి రాలేదని ఎంతసేపటికి స్వామి వచ్చిన
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయి స్వామి వచ్చినప్పుడు? ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే, సాయిరామ్ మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను, సమత, అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూక రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని, ఇప్పుడు నాది మెయిన్ రోల్. ఇందులో రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గాని, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గాని, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 2011 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత.
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే. ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలో? అది పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ గారికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలయికాస్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సాయిరామండి.
2: సాయిరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సాయిరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాశరావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో ఆ దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీంలో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాశరావు అంకుల్ మేము రిహార్సల్స్ చేస్తున్న దగ్గరకు వచ్చారు. వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే ఆ పాప. కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్పుడు వచ్చి రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రాం వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే అమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది. స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడిదే రాముడి పోర్షన్ అంట చేసినప్పుడు పిలిచి దగ్గరికి. అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండే వాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్తికి ఫస్ట్ కి వచ్చేసాము. సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దున ఏమైనా తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాశరావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్. మాత్రం సార్ కి చాలా థ్యాంక్స్. మేము నిజంగా గురువులందరము ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటది. సో ఎంత ఈజీగా నేర్చేసుకుందంటే ఇది మాత్రం స్వామి అనుగ్రహం నిజంగా. ఆ అమ్మాయిని అలా ప్రకాశరావు అంకుల్ రావడం మార్చడం నిజంగా.
0: మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు భర్తీ యాత్ర చేశారు, అది కూడా డ్రామా చేశారు స్వామి ముందర, ఆ ఫీలింగ్ ఎట్లా కనిపించింది మీకు?
2: అది మాటల్లో చెప్పలేమేమో. చాలా చాలా చాలా ఆనందం వేసింది. అసలు నాకు ప్రోగ్రామ్ రాత్రి కులవంతాల్లో జరుగుతున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉంటే అదే భగవంతుడికి అంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అని అంటారు ఆయన శక్తి.
0: సో మీ అనుభవాలు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలండి. సాయిరామ్.
2: సాయిరామ్.
0: సాయిరామ్. ఇప్పుడు SSS VIP గ్రామం నుంచి పత్తియాత్రకు విచ్చేసిన నందిని మనతో మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకుంటుంది. సాయిరాం.
3: సాయిరాం.
0: మీ పేరండి?
3: నందిని.
0: మీరు ఏం చదువుతున్నారు?
3: 10th class.
0: ఏ ఊరు నుంచి?
3: కార్మాన్పల్లి.
0: ప్రకాశం జిల్లా?
3: ప్రకాశం.
0: మరి మీ గురించి మేము చాలా విన్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్గా? ఎస్ఎస్ఎస్ విఐపి విలేజ్ నుంచేనా? అది ఎట్లా మొదలైందో కొంచెం చెప్తారా?
3: అది ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, ప్రతి సండే వచ్చి కొన్ని సాంగ్స్ ఇది శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు. వాటిలో మేము బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాం. అన్ని అలా నేర్చుకుంటా ఉంటే మేము బాగా చెప్పానని ఎక్కువ, అందుకని నన్ను టీచర్ గా చేశారు.
0: సో బాల వికాస్ మీరు పిల్లలందరినీ చేరదీసి అంత చిన్న వయసులోనే మీరు అందరికీ పిల్లలకి బాల వికాస్ ఎట్లా నేర్పి, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది?
3: అంటే నాకంటే కొంచెం వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయ్యా కదా, వాళ్ళకి తెలివైన ఏమైనా ఉంటాయేమో అని చెప్పాలని అనిపించి స్వామి గురించి అలా చెప్దామని నేను అనుకున్నా.
0: అసలు మొట్టమొదట మీకు స్వామి గురించి ఎలా తెలిసింది?
3: ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పాను.
0: ఏ సార్ వాళ్ళు?
3: రవి సార్ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రామరెడ్డి సార్ వాళ్ళు.
0: ఏం చెప్పేవారు స్వామి గురించి?
3: ఎంతో మేలు చేశారని, ప్రజలకి వాటర్ లాంటివి అందించారని, ఇంకా పిల్లలకి బాల వికాస్ స్వామి గురించి చెప్పడం, ఆయన పాడిన సాంగ్స్ గురించి, శ్లోకాల గురించి, ఆ సాంగ్స్ అర్థాల గురించి అన్ని బాగా చెప్పడం.
0: మీకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగించాయి. సో మరి ఎట్లాగ మీరు పిల్లలందరినీ చేరదీసి ఏమేమి నేర్పించేవారు?
3: శ్లోకాలు, సాంగ్స్.
0: మీకు బాల వికాస్ లో నేర్పించినటువంటి, మీరు నేర్పిస్తున్నటువంటి పాఠాల్లోని మీకు స్వామి చెప్పిన దాంట్లో నచ్చింది ఏముంది?
3: అంటే ఎక్కువగా మాకు ఇంకా తెలియదు ఇంకా, కానీ కొంచెం లైట్ గా తెలిసినంత.
0: మీకు తెలిసిన దాంట్లో ఏది స్వామి చెప్పిన దాంట్లో ఇష్టం?
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: అది మీరు ఎట్లాగ ప్రాక్టీస్ చేస్తున్నారు?
3: ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది ఏదైనా గానీ అనుకుండా చేయడం అని.
0: మరి మీరు బాల వికాస్ మొదలు పెట్టారు, అది చూసి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి?
3: ఆ తర్వాత ఇంకా పిల్లలు పెరగడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కదా నేర్చుకోవాలి అని అలా రావడం. ఈ సార్ వాళ్ళు కూడా ఇలా వస్తే మీరు నేర్చుకుంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తాం మేము బ్యాగ్స్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పిల్లలు కూడా బాగా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు.
0: వెరీ గుడ్. మరి మీరు ఎప్పుడన్నా స్వామిని చూసారా ఫిజికల్ గాని?
3: చూడలేదు.
0: చూడలేదు. మరి స్వామి గురించి చెప్తుంటే మీకు స్వామి ఎట్లా ఉంటారు అని ఏమనిపించింది మీకు మనసులో? అని ఎప్పుడన్నా చూడాలి స్వామిని అని అనిపించిందా?
3: చూసింటే బాగుండు, నాకు అదృష్టం ఉన్నది చూడడానికి లేదు కదా అని.
0: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు ప్రశాంత లీనం వెళ్తున్నారు అని మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
3: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి థ్యాంక్స్.
0: మరి ఇప్పుడు గత 2 రోజులుగా చక్కని ప్రోగ్రామ్స్ అయ్యాయి మందిరంలోని. ఓకే, గురువే దైవం అని ఒక నాటకం జరిగింది, ఎంతో పెద్దవాళ్లు మాట్లాడారు అక్కడ. ఆ తర్వాత నిన్న కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
3: అంటే గురువుకు మించిన దైవం లేదు, గురువుని మనము ఎంతో ప్రేమగా ప్రేమించాలి, అదే గాని ఎదురు చెప్పకుండా ఏమనకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా కాదనకుండా చేస్తేనే గురువు విలువ మనకు తెలుస్తుంది.
0: ఇప్పుడు మీరు తిరిగి ఈరోజు ప్రయాణం అవుతున్నారు ప్రకాశం జిల్లాకి, మీ బ్యాక్ హోమ్. మరి వెళ్లిన తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు?
3: అదే ఇంకా మనం వెళ్లిన తర్వాత మనం ఇక్కడ చూసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తాం, వాళ్ళు రాలేదు కదా, రాని వాళ్ళకి ఇలా చూసాము, మీరు ఎంతో బాగా నేర్చుకుంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, అప్పుడు మీరు కూడా అక్కడ చెప్పొచ్చు.
0: సో మళ్ళీ మళ్ళీ మీరు స్వామి దగ్గరికి రావాలనుకుంటున్నారు?
3: ఖచ్చితంగా.
0: మరి మీకు నచ్చిన శ్లోకాల్లో గాని భజనలో గాని ఏదైనా మంచి పాట గాని ఏదైనా ఉంటే పాడండి.

0: ఇప్పుడు ప్రకాశం జిల్లా సాయి సంస్థలలో సేవ చేసే ఆఫీస్ బేరర్స్ వారి అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవల గురించి ఒక చర్చను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
1: ఇవాళ రేడియో సాయికి ఎంతో అదృష్టం రోజుకున్న రోజు. ఈరోజు మా స్టూడియోలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో సత్యసాయి సంస్థలు నెలకొని స్వామివారు చూపిన ప్రేమ సేవ అనే లక్ష్యాలను అనుసరణీయంగా తీసుకుని తమ జీవితాలను ఈ దిశగా ధన్యం చేసుకుంటున్న వీరి నలుగురితోటి మనం సంభాషిద్దాం. వీరిలో మొదట ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు. రెండో వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ పదవిని చక్కగా ఎంతో సమర్థవంతంగా నడిపిన శ్రీ రామ్మూర్తి గారున్నారు. మూడో వ్యక్తి ఉమామహేశ్వరరావు గారు. వీరు సాధనా క్యాంప్ కోఆర్డినేటర్గా స్వామి సేవలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఎంతో చక్కగా 10 మందికి బోధపరిచి 10 మందికి స్వామి తత్వాన్ని అందించిన వ్యక్తి. నాలుగో వ్యక్తి రామరెడ్డి గారు. వీరి గొప్పతనం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా సేవాదళ్గా ఎప్పుడు పట్టిసేవ పడ్డ తన ప్రెజెన్స్ని చూపెట్టుకుంటూ స్వామి సేవలో తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. అయితే ఈ నలుగురు ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో సాయి సంస్థలు ఏ విధమైన సేవలు చేస్తున్నాయి, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఈ కార్యక్రమాలు ముందు ముందుకి ఏ విధంగా ఇంకా ప్రజలకి అందుబాటుగా అనువుగా ఉపయోగపడేట్టు చేద్దామన్న విషయాన్ని చర్చిస్తారు. అయితే ఈ చర్చని మొదలుపెట్టమని జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారిని కోరుతున్నాను.
3: సాయిరామ్, ప్రకాశం జిల్లాలో సత్యసాయి సంస్థలు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలని దాదాపు స్వామివారి సేవకే అంకితం చేసుకుంటూ వచ్చారు. ఒకరు మన మంత్రి శ్రీరామ్మూర్తి గారు. వారు చక్కటి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఉమామహేశ్వరరావు గారు చక్కటి కర్మాచరణ, స్వామి చెప్పినట్టు ఆచరించే విధంగా, అలాగే మన రామిరెడ్డి గారు చక్కటి సేవాభావంతో పత్తి సేవలను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వచ్చారు. మొదటిగా శ్రీరామ్మూర్తి గారిని, స్వామి ఎలా తెలిసారు మీకు, మీ తల్లిదండ్రులు ఎవరు, స్వామి మీ ఈ మార్గంలోకి రావడానికి ఏమేమి జరిగాయి, మీకు ఎప్పుడు చూశారు, ఈ విషయాలన్నీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
2: సాయిరామ్, మాది ఒంగోలు దగ్గర దేవరంపాడైన కుగ్రామం. మా నాన్నగారి పేరు మంత్రి గోపాలకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు కమలమ్మ. వాళ్ళకి 8 మంది పుత్రులు, 3 కూతుర్లు. అయితే నేను 4వ వాణ్ణి అబ్బాయిల్లో. మా ఊర్లో 5వ తరగతి వరకే చదువు ఉండటం వలన మా పెద్దన్న మంత్రి పానకలరావు గారు పేరాల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కారణంగా 5వ తరగతి అయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్లి చదువుకోవటం అందరికీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అట్లా చేశాం. ఆయన కూడా మా అందరికీ అట్లా పెంచి పెద్ద చేశారు మా అన్నయ్య గారు. అక్కడ ఉంటున్న టైంలో నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు టైంలో 1962 అట్లా పేరాల హైస్కూల్లో చదువుకుంటున్న టైంలో మా ఇంట్లో టేబుల్ మీద షిర్డీ సాయిబాబా విగ్రహం ఉండేది. మా పెద్ద వదిన కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద తండ్రి ఇచ్చాడని ప్రజెంటేషన్గా అది తీసుకొచ్చే టేబుల్ మీద పెట్టారు. ఎవరికి అవగాహన లేదు. ఏదో సాయిబులాగా ఓ పకీర్లాగానే ఉండేవాడు. ఎవరు ఒక పుష్పమాల కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదు అవగాహన లేని కారణంగా. ఒక అలంకార ప్రాయంగా టేబుల్ మీద ఉండేది. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక రోజున మా అన్నయ్య గారు మార్కెట్కి వెళ్తే ఆదివారం, ఆయన చిన్నప్పటి స్నేహితుడు మా అన్నయ్యతో పాటు ఇద్దరు పిచ్చాపాటికి మాట్లాడుకుంటూ ఆనందంగా ఆయన ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళు అక్కడ క్రింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటూ వీళ్ళు మాట్లాడరు వీళ్ళ మాటలని నేను వింటూ ఉన్నాను. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బాబా గారి యొక్క మహిమలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అద్భుతాలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బాబా అనేటప్పటికీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ షిర్డీ సాయిబాబా బాబా అంటారు కనుక ఆయనే అనే భావంతో నేను వింటున్నాను. బహుశా ఆయన సత్యసాయి అని చెప్పుంటారు, అది నాకు బాగా స్ఫురణకు లేదు. ఈ పదం మాత్రం బాబా అనేది మాత్రం నాకు గుర్తున్నది. ఒక భక్తిభావం కలిగింది ఈ లీలలు వినటం వల్ల. ఆ తర్వాత నేను రోజు బడికి వెళ్లేటప్పుడు అంతకుముందు అసలు ఏమీ పట్టించుకుని వాణ్ణి, ఆ షిర్డీ సాయిబాబా విగ్రహానికి ఒక దండం పెట్టుకుని వెళ్లటం మొదలుపెట్టాను. భక్తి కలిగింది కనుక. కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక స్వప్నం, నేను మా సొంత ఊర్లో ఉన్నట్టుగా, మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పురాతనమైన ఇల్లు, ప్రహరీ గోడ అవతల నేనున్నాను. మా అక్కయ్య, మా చిన్న అక్కయ్య కూడా అప్పుడు మ్యారేజ్ కలిగి ఉన్నది, విజయలక్ష్మి అని ఉంటే, ఎదురుగ్గా ఒక కానిస్టేబుల్ రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. మా ఊర్లో యాక్చువల్గా రిక్షాలు ఉండవు కానీ కళలో అట్లా జరుగుతున్నాయి. ఆ రిక్షాలో ఒక వ్యక్తి కాషాయ అంగీ వేసుకుని పెద్ద జుట్టు పెట్టుకుని ఎర్రటి పెదాలతో నవ్వుతూ కూర్చొని ఉన్నారు. ఆయన కనబడ్డారు. ఆయన చూస్తే నేను భయం వేసింది. నాకు మా అక్కయ్య నుండి మా చిన్న అక్కయ్యని, నువ్వు లోపలికి వెళ్ళిపో ఎవరో వస్తున్నారని చెప్పేసి ఆయన లోపలికి పంపించాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరే ఆగి, మా నాన్నగారు కరణంగా పనిచేస్తుంటారు గ్రామ కరణంగా, ఆయన డెస్క్ పెట్టుకుని రాసుకుంటూ కూర్చొని ఉంటే ఈయన నేరుగా వెళ్లి మా నాన్న ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ కలొచ్చింది. మరుసటి అంతవరకు కలొచ్చేసింది, అయితే మర్చిపోలేకపోయాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, రాత్రి భయంకరంగా కలొచ్చింది, అతను భయంకరంగా కనబడ్డాడేటో జుట్టు అని చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు. వాస్తవంగా ఆ టైంలో సత్యసాయిబాబా అనే పేరు కూడా ఎక్కడ విన్నట్టు కాని ఫోటో గాని ఎక్కడ కనబడిన దాఖలాలు ఏం లేవు.
3: ఇది ఏ సంవత్సరంలో జరిగిండొచ్చు?
2: 1962లో. ఆ తర్వాత నేనేం చేశాను, నేను మా తమ్ముడు సెలవులకి ఇంటికి వెళ్ళాను. సెలవులకి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్యాగులు పెట్టి చూస్తే గోడ మీద ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఉన్నాయని నా కళ్ళో కనబడ్డారు అని చెప్పి, ఆ టైంలో మా నాన్నగారు లేరు, ఊరికెళ్ళి ఉన్నారు, మా అమ్మగారు దొడ్లో పనిచేసుకుంటున్నది, గిన్నెలు తోముకోవటం అట్లా ఉంటుంది. ఆ పటం ఊడదీసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చూపించి ఎవరు ఈ ఫోటో అని అడిగాను. అడిగితే మా అమ్మాయి గారు చెప్పారు, మీ నాన్నగారు స్నేహితుడు సీతారామయ్య అని ఆయన లెటర్ రాశారు రాజమండ్రికి రమణమని, ఇట్లా బాబా గారు సత్యసాయి బాబా గారట, ఆయన వస్తున్నారు, నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు, నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్ళారు మీ నాన్న ఆయన చెప్పేసి అని చెప్పారు. అక్కడ బాబాను చూసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు ఉంటే ఈ ఫోటో కొనుక్కొచ్చారు, ఈయన పేరు సత్యసాయి బాబా అని చెప్పారు. అంటే ఒక ఇంత పెద్ద విశ్వంలో ఒక టౌన్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి నాకు బాబా గారు దర్శనం ఇవ్వటం అంటే అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది. ఆయన వస్తున్నారు, నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్లారు మీ నాన్న.

0: నాకు ఆ పటం చూసిన ఫోటో చూసిన దగ్గర నుంచి ఇది ఎప్పుడైతే ట్యాలీ అయిందో నాకు ఫోటో కావాలని తపన కూడా బాగా ఏర్పడింది. తిరిగి మళ్ళీ సెలవులైపోయిన తర్వాత చీరాలకు వచ్చిన తర్వాత చీరాల పేరాల రెండు ఇమ్మడమిడి ఎక్కడ ఫోటోలు కనబడితే అక్కడ ఎదగటం మొదలుపెట్టాను స్వామిని గురించి. స్వామి ఫోటో దొరుకుతుందేమోనని ఎక్కడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఒకసారి మా స్కూల్ పిల్లకలందరికీ కన్సెషన్ టికెట్ మీద రుణానుబంధం సినిమా టికెట్లు సగం రేటుకే అంటే ఆ రోజున బేడ పావలైతే బేడ ఆ టికెట్ తీసుకుని వెళ్లేటువంటి అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్టా మీద ఒక పెద్ద ఆయన చిన్న చిన్న ఫోటోలన్నీ పేర్చుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎదిగితే స్వామి యొక్క ఫోటో కనబడింది. దాన్ని చేసి పెద్ద చేసి ఆ ఫ్రేమ్ కట్టించుకొని రోజు ప్రార్థన చేసుకుంటూ అట్లా మా నాన్నగారి ద్వారా ఒక విశేషం ఏంటంటే ఒకటే టైంలో మా నాన్నగారు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. అదే టైంలో నాకు కలలో స్వప్న దర్శనం స్వామి ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి యొక్క డివోషన్.
1: బాగుందండి. తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మీరు మొదట ఎప్పుడు స్వామి చూశారు, అవన్నీ విషయాలు తెలియపరచండి.
2: ఓం శ్రీ సాయిరాం. అది 1961 డిసెంబర్ నెల. తర్వాత నేను పుస్తకాల నుంచి గ్రహించిన తేదీ ప్రకారం 2వ తేదీ. బాబావారు రేపల్లో షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్టకు వచ్చారు. అప్పుడు నేను హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాబావారి బహుశా బ్లెస్సింగ్ వలనేమో మా కుటుంబం మొత్తం మేము వెళ్లడం జరిగింది. మా గ్రామం రేపల్లకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేపల్ల పక్క ఉన్న గ్రామంలో మా పెద్దమ్మ గారు ఉండేవారు. మా పెద్దమ్మ గారింటికి వెళ్లి అక్కడి నుంచి మేము రేపల్ల వెళ్లడం జరిగింది. అయితే నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే అక్కడ బాబావారు ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్న బిల్డింగ్ లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో బాబావారికి ఒక నెమలి సింహాసనం లాంటి సింహాసనం ఏర్పాటు చేశారు. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగింది సమావేశం. నాకు 10 ఏళ్లు నిండలేదు. ఏం చెప్పారో తెలియదు కానీ నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆ పట్టణంత జనం వచ్చారు. నేనెక్కడో ఒక మూలన అలా నిలబడి వారెంక చూశాను. అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ఈయన్ని ఫోటో తీస్తే పడడంట ఫోటోలు అని అనుకుంటూ ఉండేవారు. ఆ మాట బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది నాకు. అయితే మా అమ్మగారు ఆ రోజుని బాబావారి ఫోటో ఒకటి కొన్నారు. కొని మా ఇంట్లో మిగతా దేవుళ్ళ ఫోటోలతో పాటు 1961 డిసెంబర్ నుంచి కూడా మేము అందరికీ దేవుళ్ళకి పెట్టినట్టే పూలు పెట్టడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత 65లో కూడా ఒకసారి బాబావారు రేపల్లో వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా గుర్తున్న విషయం దేవుడు వచ్చాడు వెళ్లి చూడండి అని స్కూల్కి సెలవిచ్చారు. సో ఈసారి కూడా మేము రేపల్లో వెళ్లాం. బాగా పగలు. అప్పుడు కూడా పాతూరి బ్రహ్మయ్య గారని వారింటికి వచ్చినట్టున్నారు. వారింట్లో బాబావారి విడిది. ముందు చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. నేను నిక్కర్లు వేసుకుంటూ ఉన్నవాడిని కదా, పెద్ద సిగ్గుపడకుండా బాబావారి కోసంగా కట్టిన వేదిక దగ్గరికి కాళ్ళసందుల్లో నుంచి దూరి కూడా వెళ్లాను. నేను దగ్గరగా చూద్దామన్న ఒక తపనతో ఎటు ఇంట్లో స్వామి ఫోటో ఉంది మాకు. అయితే ఎంత భయపడ్డానంటే ఆ కాళ్ల కిందేసి తొక్కేస్తారేమో అని అంత భయపడ్డా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే తెలుగులో ఒక మాట ఉన్నది, ఇసుకేస్తే రాలనంత జనం అనే మాట ఒకటి ఉంది. దాన్ని ప్రత్యక్షంగా చూసినవాణ్ణి నేను. నన్ను ఆ కాళ్ళ కింద తీసి తొక్కేస్తారేమనంత భయం వేసి నేను మళ్లీ అలాగే వెనక్కి వచ్చి సుమారుగా ఒక 300-400 అడుగుల దూరంలో రోడ్డుంటే, బస్సులెళ్లే రోడ్డుంటే రోడ్డు మీద నిలబడ్డా నేను. బాబావారు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రజల్లో ఒక రకమైన అలజడి. అది గమనించి ఏం చేశారంటే తొక్కేసలాట అవుతుందేమోనని మెట్లెక్కి మేడ మీదకి వెళ్లారు స్వామి. సో అక్కడి నుంచి అక్కడ

0: చుట్టుపక్కల ఉన్న అందరికీ బాబావారి దర్శనం దొరికింది. ఆ విధంగా నేను 61లో 65లో 2 సార్లు బాబావారి దర్శనానికి నోచుకున్నాం మా కుటుంబం. అయితే ఆ తర్వాత ఇంకంతకంటే బాబావారిని ఎప్పుడూ నేను రావాలని అనుకోలేదు. నాకు 74లో వివాహం అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన బంధువర్గం ద్వారా నేను 74లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వచ్చాను. నేను ఆ బంధువులు చెప్పారు బాబావారికి ఏదైనా వ్రాసుకునిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. ప్రత్యేకించి కోరికలేమీ లేదు, పెళ్లయింది ఇంకా కాపురం పెట్టలేదు, అయినా ఏదో వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలి తెలియదు, ఏదో ఆలోచన. స్వామి ప్రేరణ వల్లనే అనుకుంటాను ఒకే వాక్యం రాశాను, సంసార జీవితం ప్రారంభించే నాకు మీరిచ్చే సలహా ఏమిటని రాశాను. నాకు 22 ఏళ్ల వయసు అది. 74 జూలై నేను ఇక్కడ 5, 6, 7 తేదీల్లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కువ మంది లేరు, ఈస్ట్ ప్రశాంత్ ఉంది, కొద్దిగానే ఉంది, ఈస్ట్ ప్రశాంత్ కూడా మొత్తం లేదు. పూర్ణచంద్ర అప్పుడే వచ్చిందని చెప్పారు. ఈ క్యాంటీన్లు కానీ ఇవన్నీ లేవు, అలాగే మందిరం కూడా ఇలా లేదు ఆ రోజుల్లోనూ. ఇవాళ జెంట్స్ సైడ్ ఒక డెకరేటెడ్ కిట్ విండో ఉంది కదా, ఆ రోజు అది పెడుతున్నారు. నేను ఉన్నాను అక్కడ. అప్పుడు స్వామి పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా నేను పుట్టపర్తి రావటం 74లో జరిగింది. 75లో మాకు మొదటిసారి సంతానం కలిగినప్పుడు బాబావారి పేరు పెట్టుకున్నాం, సాయి కృష్ణ అని చెప్పేసి.
1: సంతోషం, బాగుంది. అట్లాగే ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు వారి పరిచయం ఎలా అనే విషయాలు తెలియపరుస్తారు.
2: సాయిరామ్ అండి, 1985 సంవత్సరం నేను ఒక చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాను పశు వైద్యునిగా. ఆ చేస్తున్న టైంలో అంత రైతులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఈ పశువులను పట్టుకొని వైద్యం కోసం. ఆ సందర్భంలో వాళ్లలో కొంతమంది ఈ పశు వైద్యానికి వస్తూ చాలా టైం అవుతుందని ఒక చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకొని కూర్చుంటుండేవాళ్ళు. ఏయో భక్తి పుస్తకాలు కొందరు, పద్యాలు, డ్రామా అవి అట్లా, అవన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నేను వైద్యం చేసుకుంటూ ఉండేవాడిని. అది కుగ్రామము, నాకు కూడా టైం ఉండేది. ఒక మహనీయుడు, ఆయన ఆవును బాగా వైద్యం చేసినందుకు నాకు గిఫ్ట్గా శ్రీ పరమ రామకృష్ణ పరమహంస బోధామృతము అనే పుస్తకం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తెరవలేదండి చాలా రోజులు. తెరవకుంటే అది అభ్యర్వం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు, భగవంతుని యందు భక్తి ఉన్నది, కానీ ఈ బుక్కులు చదివే టైం ఎందుకో లేదు. ఒకసారి ఏదో ఈ ఎండలకు ఎక్కువగా పశువులకు వైద్యం చేసి ఎండలలో సైకిల్ మీద తిరిగేవాడిని పల్లెలు, జాండీస్ వచ్చాయి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకొని, ఆయన మందుల కంటే రెస్ట్ ముఖ్యం అన్నాడు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ పుస్తకం యొక్క అట్ట రెపరెపలాడుతుంది. పల్లెటూరు అది, ఆ పేపర్ కూడా రాదు, ఈ దినపత్రికలు కూడా వచ్చే ఊరు కాదు. ఈ రోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే చదువుతాను, అదేదో అట్ట ఇట్లా అంటుంది పొద్దు పోవడం లేదని ఆమె చెప్పా. ఆమె ఆ బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పొద్దుపోక తీసుకున్న పుస్తకమే. తీసుకుంటే ఆ బుక్కు చిన్నగా చదువుతూ ఆ 5 రోజులు కాలం గడిపితే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు. భగవత్తత్వం భావన తపన ఎవరికైతే బాగా దాని గురించి పెరుగుతుందో, భగవత్తత్వాన్ని గురించి ఆ ఉనికిని తెలుసుకోవాలనే తపన ఏ వ్యక్తికైతే పెరుగుతుందో, తప్పిపోయిన బాలుడు తన తల్లి కోసం ఎలా తప్పించి ఏడుస్తాడో, ఆ స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు లేదా సద్గురువు రూపంలో నీ దగ్గరికి రావడమా, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడమా, ఇది జరుగుతుంది, మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, సన్మార్గంలో జీవించండి అని ఆయన రెండు లైన్లు ఇచ్చాడు. అప్పటి వరకు నేను వాస్తవంగా భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఎలా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకుంటూ ఉండేవాడిని. నాకు 33 సంవత్సరాల వయసులో అవి అప్పుడప్పుడు ఎందుకో వస్తుండేవి. ఎన్నొచ్చినా చిలిపితనము దుడుకుతనము కూడా ఉండేది. భక్తి తత్వము ఎంత ఉందో ఈ తత్వాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండిటకు పొంతన ఉండేది కాదు. భగవంతుని ఎందు తపన అవి ఉండేవి, ఈ దుడుకుతనం కూడా ఉండేది. సరే ఆ విధంగా కాలం గడుస్తున్నప్పుడు ఒక ఆయన ఏమండి ఈ బుక్ చదవండి అని ఒక ఆయన ఇచ్చాడు. అది సనాతన సారథి. ఆయన పాపము ఇది ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవండి అని 3 సార్లు చెప్పాడు. ఆయన బాధ పడలేక నేను ఆ బుక్ తీసుకుని అది ఆ బ్యూరో మీద వేశా. అది ఒక్కరోజు చదివే. ఆ ఒక్కరోజు చదివేటప్పుడు స్వామి బొమ్మ ఉంది ఫస్ట్ పేజీ తిప్పగానే. నాకెందుకో స్వామి వారంటే ఎందుకో నాకు చిన్న వయసులో ఒక సినిమాలో స్వామిని గురించి సరిగా వేరే విధంగా చూపించారు. అప్పటి నుంచి స్వామి అంటే నాకు ఆ ఫోటో చూస్తే అదే మతికొస్తుంది. చిన్న వయసులో 16 ఏళ్లప్పుడు పడినటువంటి నాకు ఆ బీజము. తర్వాత సరే ఆయన ఫోటోతో మనకేం పని ఏం చెప్పాడో చూద్దామని మొదలు పెట్టా. 16 పేజీలు సనాతన సారథి మొదలు పెట్టిన పేజీ నుంచి 16వ పేజీ అయిపోయేంత వరకు నాకు మతికిలేదు. చదువుతూనే ఉన్నాను. అంతే అయిపోయింది. ఈ 2 పుస్తకాలు అయిపోయి నా పనిలో నేను ఉన్నాను. 1-2 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయనమ్మ గారు పరమపదించటం, ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అందరూ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఆ ఏదో వస్త్రాలు ఇచ్చి ఎందుకో 2:30 నుంచి మధ్యాహ్నం నూరా నూరా ఇంక లెయ్యి కదులు కదులు అనేది ఎవరో నాకు నన్ను ఎవరో కదిలిస్తున్నట్లుగా లోపల నుంచి వస్తా ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నా. నేను ఏది నన్ను ఎవరు పిలుస్తున్నారు, చిన్న వయసు ఏం కాదు, నేనేదో వేరే విధంగా ఫీల్ అవుతున్నానంటానికి. అప్పటికి 2 పిల్లలు, నాకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎక్కడ కూర్చున్నా కూర్చోడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. సంచి తీసుకో బయలుదేరు బయలుదేరని ఎవరో పిలుపు. ఇది ఎక్కడి నుంచి పిలుపు ఏంటిని, అది ఇది ఏంటో లేమని మళ్ళా రామాలయం దగ్గరికి పోయి కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉంటారు ఏదో మాట్లాడుతుంటే తప్ప ఈ ఉదాహరణ ఇది పోతుందని. అక్కడికి పోతే వాళ్ళు అక్కడ నాకు ఎవరితో మాట్లాడబుద్దిగాక సైలెంట్గా ఉంటే ఎందుకు నాయన మీ నాయనమ్మ 80 ఏళ్లు కదా చనిపోయింది ఎందుకురా దిగులు అన్నారు. అది కాదురా నా నాయనమ్మది కాదు, ఏదో నాకు ఏదో లోపల దడదడగా ఉంది అంటే ఇంక వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలే. నేను మాట్లాడి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకున్నా. నాకేదో అర్థమవుతా ఉంది ఏదో జరుగుతూ ఉంది లోపల అని. ఆ బుక్లో అనంతపురం నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి ఆ రాస్తా రాసి ఉన్నారు ఒకరు. ఆ బుక్లో నేను తీసుకున్న బుక్లో జన్మదినం 23 నవంబర్ నాకు ఇచ్చిన బుక్లో ఇది నేను 2 సార్లు చదువుకున్నా అప్పట్లో 2 ఏళ్ల కిందట. అప్పుడు నాకు వస్తా ఉంది ఓహో పుట్టపర్తి పుట్టపర్తి అంటే అది వస్తా ఉంది ఆరాటం. ఇంకా ఏం మాట్లాడకుండా 2 జతలు బట్టలు పెట్టుకుని అప్పుడు 25 రూపాయలు పెద్ద ధోరణాల నుంచి ధర్మవరానికి, ధర్మవరం బస్ శ్రీశైలం నుంచి వేశారు అప్పట్లో. శ్రీశైలం ధోరణాలు మా ఊరి నుంచి రావాలి. బ్యాగ్ పట్టుకొని ఇంట్లో ఆమెకు చెప్పే వెళ్తున్నాను అని. పోకూడదు ఈరోజు మన ఇంట్లో కర్మ, రాత్రిళ్ళు అదేదో అయ్యగారు వచ్చి ఏదో చేస్తారు, అప్పుడు కానీ వెళ్లాలా, పొలిమెర దాటకూడదు అని అన్నదా. ఒరే ఒరే ఒరే ఈమెకు చెప్పాను. మళ్ళా బ్యాగ్ పెట్టిన. బ్యాగ్ పెట్టి కూర్చుంటే నా తరం కావడం లేదు, ఇదివరకటి కంటే స్పీడ్ పెరిగింది. ఇంకా వీలు లేదని ఆమెకు చెప్పకుండా వెళ్లి ఆ 2 జతల బట్టల బ్యాగ్ తీసుకుని వెనక సందు వాకిట్లో నుంచి వెళ్ళిపోయి 2:50 నిమిషాలు శ్రీశైలం నుంచి 3 గంటలకు బస్సు వస్తుంది నటరాజ్ సెంటర్కు. అనంతపూర్ బస్ అని పెద్ద అక్షరాలతో, అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు, దేవస్థానం బస్సు. వెంటనే ఎక్కా. అంతే అనంతపూర్ టు అనంతపూర్లో దిగా. ఆడ అనంతపూర్లో భజన జరుగుతుంది రాత్రి 1 గంటకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బర్త్డేకి వెళ్తున్నారు. అప్పుడు నాకు తోడు దొరికింది వీళ్ళున్నారని. అట్లా స్వామి దగ్గరికి వెళ్లాను. స్వామి దగ్గరికి వెళ్లగానే శంకర దయాళ శర్మ గారు ఉదయం 6 గంటలకు, అప్పుడు కుల్వంత్ లేదండి, పూర్ణచంద్రలో కార్యక్రమం జరుగుతుంది. ఎస్పి చవాన్ గారు, శంకర దయాళ శర్మ గారు మోకాళ్ళు వంగక స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి రూల్స్ తెలియక సంచి అట్టనే తగిలించుకొని ముందు వరుసలో కూర్చున్నామని తొందర చేస్తున్నా. కార్యకర్తలు వచ్చిన ఆయన, ఇప్పుడే వచ్చావా, అదిగో స్థలం అక్కడ అని వాళ్ళు నన్ను పట్టకపోయి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత భగవంతుణ్ణి చూశాను. అందరూ నమస్కరించుకున్న తర్వాత స్వామి ఉపన్యాసము మొదలు పెట్టాడు. రామనామ మధు మిఠాయిజిగో రండి భక్తులారా అని మొదలైంది. ఆ విధంగా మొదలైంది ఉపన్యాసం. 1 అవర్ లోపల నా యొక్క తత్వమును నేను నా చేతుల్లో లేను. ఆ విధంగా భగవాను యొక్క దర్శనం కావడం 1987 నవంబర్ 23 ఉదయం ఇది జరిగింది. భగవంతుడు తన బిడ్డను తాను ఒళ్ళేకి తీసుకున్నాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలతో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలు చేస్తూ ప్రశాంతి నిలయంలో నేను ప్రతి అనువనువు చూసుకుని ఆనందపడుతూ జీవిస్తున్నాను సార్. సాయిరాం.
1: ప్రకాశం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు ఈ 4-5 ఏళ్లలో చేశారని, అందరూ చక్కగా సేవలు అవుతూ ఉన్నాయని, మీ దాంట్లో మీ భూమికి ఏంటి, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు, దాని గురించి తెలియపరచండి శ్రీరామూర్తి గారు.
3: సాయిరాం. ప్రకాశం జిల్లాలో 81 నుంచి నేను సేవల్లో ఉంటూ ఉన్నాను. రెగ్యులర్గా సేవల్లో ఆర్గనైజేషన్లు కూడా బాధ్యతలు తీసుకుని, ముందు బాల వికాస్గా, తర్వాత సేవాదల కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 2000 నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటూ వస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో స్వామి చెప్పినటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అనే ఒక లక్ష్యంతో మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూరు రోడ్లో అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, అక్కడ స్లమ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది. శివప్రసాద్ కాలనీ అని, యానాది కాలనీ అని, మిలిటరీ కాలనీ అని, ఇట్లా చాలా మంది ఉన్నాయి. పిల్లకాయలందరూ కూడా ఆ రోడ్ల మీద ఎవరు పట్టించుకోకుండా తిరుగుతుంటారు. ఆ సమయంలో మన ఒంగోలు మన సభ్యుడైనటువంటి ధరణికోట గోపాలకృష్ణమూర్తి గారు అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడున్న పిల్లకాయలు బజార్లో కూడా అనవసరం తిరిగే పిల్లకాయలందరినీ చేర్చి వాళ్ళకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏరియాలోనే మనం మందిరం ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ సత్యసాయి బాల వికాస్ స్కూల్ అని ఒక షెడ్ వేసి పిల్లకాయల్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిమంది పిల్లలతో అట్లా స్టార్ట్ చేసుకుంటూ అప్పటికి మందిరం కూడా కట్టలేదు, చిన్న షెడ్గా ఉండేది. ఆ తర్వాత స్కూల్ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆదూరు శ్రీనివాసరావు గారు 3 జిల్లాలకి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకి కోఆర్డినేటర్గా ఉండేవారు. అంధ విద్యార్థుల ఆత్మీయత దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన బ్లైండ్ పిల్లలకి మన మంచి మాట, మనమిచ్చేటువంటి మంచి రుచికరమైన భోజనం వాళ్ళు అనుభవిస్తారు అని మంచి విషయాలు చెప్పి మంచి భోజనం ఏర్పాటు చేస్తే, అదంతా అయిన తర్వాత పిల్లకాయలు బ్లైండ్ పిల్లలు వచ్చేసి మేము ఎక్కడైనా చదువుకుంటూ ఉంటాము బ్లైండ్ పిల్లలుగా, కానీ మాకు ఉండటానికి వసతి లేదు, మీరు వసతి ఏర్పాటు చేస్తే మేము ఉండి చక్కగా చదువుకుంటామని వాళ్ళ జేబులో ఉన్న పైసలు డబ్బులు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టారు డొనేషన్గా. ఇది స్వామి నడిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుని ఆదూరు శ్రీనివాసరావు గారు ఇంకెక్కడో ఎందుకు, మన ప్రాంగణం చాలా ఉంది కదా, ఇక్కడే ఏర్పాటు చేయండి అన్న తర్వాత అంధ పేద విద్యార్థుల, కేవలం అంధ పిల్లలతోనే కాదు వాళ్ళకు తోడుగా మామూలు పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అంధ పేద విద్యార్థుల ఒక పాఠశాలని సత్యసాయి, దానికి ఏంటంటే అది నిర్వహణ అనేది మనం సేవా కార్యక్రమం చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ స్కూల్ అన్నప్పుడు దానికి ఒక సిలబస్, ఒక పీరియడ్, టార్గెట్, పరీక్షలు, దానికి ప్రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. అందుకని దీనికి సపరేట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అనే పేరుతో సొసైటీ రిజిస్టర్ చేసి ఊర్లో మనకు బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అందులో కమిటీలో చేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోత్సాహంగా చక్కగా ఆ ప్రాంగణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గది నేను ఒక గది ఇస్తాను, నేను ఒక గది ఇస్తాను అనుకుని గదులు కట్టేసి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసుకుని పిల్లకాయలందరినీ చేర్చుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మొత్తం దగ్గర దగ్గర 12 మంది పిల్లకాయలు అంధపిల్లని తీసుకోవటం, బ్లైండ్ టీచర్ని తీసుకోవటం, ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమైన విషయం చెప్పాలి కనుక చెప్తున్నాను. ఇందులో బాబా అనుగ్రహంతో మనం తీసుకున్న 12 మంది పిల్లకాయలకి కూడా ఒక్క పిల్లవాడు మినహాయిస్తే 11 మంది పిల్లలకి కండ్లు వచ్చినాయి. అద్భుతమే, చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒక్కొక్క పిల్లవాడిని, చూపు వచ్చిన పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడిని మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకుని పోయి ఈ క్రిస్టియన్స్ నిర్వహించేటువంటి దాంట్లోకి స్కూల్లో చేర్పించడం జరిగింది. సరిగ్గా మన ఈ తదనంతరం మన బీద పిల్లకాయల్ని మనం తీసుకుందామని కూలినాలు చేసుకునే పిల్లకాయలకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం చదువు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు 2-స్టేర్ బిల్డింగ్, 20 మంది స్టాఫ్, 307 మంది పిల్లలు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారు అద్భుతంగా పాఠశాలలు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లకాయలు 1st క్లాస్ లో పాస్ అవుతున్నారు. ఇది ఒక శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రెండవ శాశ్వత కార్యక్రమం ఏంటంటే దీన జనోద్ధరణ పథకం. స్వామి యొక్క స్ఫూర్తితో దీన జనోద్ధరణ యూత్ కోఆర్డినేటర్ గా అప్పుడు రవికుమార్ ఉండేవాడు. జిల్లా మొత్తం పర్యటించేసి మన రామిరెడ్డి వీళ్ళందరూ సహకారం తీసుకుని తల్లిదండ్రులు, తల్లి లేక తండ్రి లేనటువంటి మగపిల్లకాయల్ని 11 సంవత్సరాల లోపు పిల్లకాయలందరినీ సెలెక్ట్ చేసుకుని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అట్లా 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 21 మంది పిల్లలతో చాలా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం కూడా శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈరోజు పిల్లకాయలు ప్రతిరోజు నిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనం చేస్తున్నారు, వేదం చెబుతున్నారు. స్కూల్స్ లో కూడా మంచి మంచి ప్రోగ్రెస్ లో ఉంటున్నారు. అదొక చక్కగా జరుగుతున్నది. మరొకటి ఏంటంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. ఆ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, అటెండెన్స్ కి భోజనం ఉండదు. వాళ్ళు సడన్గా అనారోగ్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా సర్దుకొని కూడా రాలేరు. చాలా అవస్థలు పట్టడం గమనించాము. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయకూడదా అని చెప్పి అడిగారు. రిమ్స్ డైరెక్టర్ గారిని మీకు సంప్రదిస్తే ఆమె పూర్తి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మన గైడ్ లైన్స్ గా అప్పట్లో మన రాష్ట సేవదళ కోఆర్డినేటర్ ఆర్ లక్ష్మణరావు గారు బాగా ప్రోత్సహించి గైడ్ చేశారు. ఆ రోజు నుంచి 2015లోనే మనం డిసెంబర్ 27న ప్రారంభిస్తే రోజుకు 300 మంది పైన పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్ కి రోజు ఒక పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ అన్నంతో అద్భుతంగా జరుగుతున్నది. అనేక లీలలు కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క లీలలు మనం ఎవరికి స్వామి ఫోటో విభూతి ఇవ్వం అక్కడ పెడతాము. ఈ రోజుకి దగ్గర దగ్గర 16,000 ఫోటోలు ఆ విధంగా ఖర్చు అయిన విభూతి ప్యాకెట్స్ అదొకటి జరుగుతున్నది. ఇంకొక కార్యక్రమం, శాశ్వత కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్నది ఏంటంటే ఆర్టీసీ డిపోలో నిత్యం చలివేంద్రం. ఈ ఎండాకాలంలో అయితే రోజుకి మినరల్ వాటర్ ఇస్తున్నాము, 100 క్యాన్స్ పైన ఖర్చు అవుతున్నది రోజు. అక్కడ కూడా స్వామి ఫోటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఇప్పటికీ రోజుకు 10,000 మంది దాకా లబ్ది పొందుతున్నారు. ఇక్కడ హాస్కూల్లో రిమ్స్ హాస్పిటల్ 370 వరకు లబ్ది పొందుతున్నారు ప్రతిరోజు. ఆ విధంగా మన డీజేపీ పిల్లలేమో 21 మంది ఈ రోజున వచ్చారు, మన ఫోర్గ్రౌండ్ కూడా వచ్చారు. అంతేకాకుండా మన పూలవారిపాలెం చిన్నగంజకరమ్మ పూలవారిపాలెం రూరల్ కమ్యూనిటీ సెంటర్ ని పెట్టి 14 గ్రామాలకి అక్కడ ప్రతి నెల 2 సార్లు మెడికల్ క్యాంపు జరుపుతూ వాళ్ళకి నెలకి 350 మంది, 2 సార్లు అంటే నెలకి 700 మంది అక్కడ లబ్ది పొందుతున్నారు. అట్లాగే తర్లుపాడు దగ్గర కారుమానుపల్లిని మనం సమగ్ర ఎస్ఎస్ఎస్ విఐపి అంటారు, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద ఆ గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామానికి లేనటువంటి పాఠశాలలో పిల్లలకి అనేక వసతులు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, బాల వికాస నిర్వహించడం, అనేక సేవా కార్యక్రమాలు. ఈ రోజున పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సేవలన్నీ పుటప్రతి సేవలకు కూడా ప్రతిసారి కారుమానపల్లి నుంచి సేవాదలు వస్తున్నారు. ఈ విధంగా ఇంతే కాకుండా మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు చెప్పాల్సి ఉన్నది. శాశ్వత కార్యక్రమాల కింద మనకు చాలా రిమోట్ గా ఉన్నటువంటి కొమరోలు మండలం గుంతపల్లి అనే గ్రామంలో అక్కడ ఆ లోయలో ఉండేది పెద్ద కొండ దాటితే కానీ ఆ గ్రామం కనబడతావు. అక్కడ అన్ని పురుగొడుసులు ప్రతి ఎండాకాలంలో అగ్నిప్రమాదం గురవుతుంటారు. అటువంటి గ్రామాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించి 67 పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. మన సేవ చూసి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొండ మీద నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లకాయలు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. దస్తగిరి అనే ఒక అబ్బాయి, ఆ గ్రామానికి సంబంధించిన అబ్బాయి, మన జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ విధంగా అక్కడ జరిగింది సాయిరం.
4: రవికిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి తమ హస్తం చూపించిన అంశాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనం సేవ చేస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు మనం సేవ చేస్తున్నాము అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి స్వామి తాలూకా ఆ ఉనికిని మనం గుర్తించడం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు స్వామి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామి హస్తం ఉన్న కొన్ని సన్నివేశాలు మాకు చెప్తారా?
1: ప్రతి కార్యక్రమానికి, ప్రతి సేవా కార్యక్రమానికి కూడా అన్ని స్వామే ప్రేరణిస్తున్నారు. కానీ ఆ ప్రేరణతోటి మనకి, మేమంతా ఆర్డినరీ పీపుల్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేపిస్తున్నారు స్వామి. ఎలాగా అంటే ఒక అద్భుతమైన లీలలు చూపిస్తారు. ఓ స్వామి ఉన్నారు, స్వామి చేపిస్తారు అనే భావన మాలో కలిగించి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్క విషయం వచ్చేలేకే మనకి దీనజనార్దన పథకం అనుకున్నప్పుడు ఒక అద్భుతం. చాలామంది కూడా మన సమితిలో వాళ్ళు ఇవి ఎలాగ మనం వర్కౌట్ చేయలేము, కష్టమవుతుందేమో, మనకేమో బయటకెళ్లి అడిగే ఇది లేదు స్వామి దాంట్లో అని అనుకున్నప్పుడు, కానీ మేము యూత్ తరఫున, అప్పుడు యూత్ కోఆర్డినేటర్ గా ఉండేవాడిని, యూత్ తరఫున జిల్లా అంతా లిస్ట్ వచ్చింది. ఒక 47 మంది లిస్టు నా చేతిలో ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలని. వీళ్ళకి సర్వే కూడా చేశాము. దగ్గర నుండి వాళ్ళ ఘోరమైన పరిస్థితులు, వాళ్ళు పడే బాధలు అవన్నీ చూసామన్నమాట దగ్గరగా వెళ్లి. అందుకని నేను స్వామిని ప్రార్థన చేశాను, స్వామి పిల్లల్ని చూపించావు, అలా పిల్లలన్నా చూపించకుండా ఉంటే పర్లేదు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ పిల్లల్ని చూపించావు, కానీ నేనేం డబ్బులు అనేది నాతో అవ్వదు అప్పుడు, ఎలాగా స్వామి అని నేను బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలాగైనా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటూ ఉంటే, సరే నేను రామలింగ స్వామి గారని ఒంగోలులో ఉన్నారు, భూమిశెట్టి రామలింగ స్వామి గారని, నాకేమంటే ఎదురొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్వామి అంటే, స్వామి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే భావన నాకు లోపల
4: కలుగుతుంది,
1: ఫీలింగ్ వస్తుంది. సరే రామలింగ స్వామిని కలిసా మార్చిలో, అంటే 2 సంవత్సరాల క్రితం, మార్చి 2015 మార్చి. రామలింగ స్వామి గారు, మీరు సౌమ్యులు, ప్రేమగా ఉంటారు, మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుని దీని యొక్క నిర్వహణ బాధ్యత అంతా మీరు తీసుకుంటే బాగుంటుందేమోనని నేను అడిగా. ఆయన అడగంగానే నాతో ఒక మంచి విషయాలు చెప్పారు. రవి, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఇట్లానే సీతాలక్ష్మి గారు నన్ను చీరాలు పిలిచి, నువ్వు బాల వికాస్ రన్ చేస్తున్నావయ్యా, నువ్వు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకో అని అన్నది. నాకప్పుడు కాలు కొంత ఇనాక్టివ్గా ఉండి కొంచెం ఏదో కాలు ప్రాబ్లంగా ఉంది, నేను జిల్లా అంతా తిరగలేను అమ్మా, నేను నాకు ఈ కాలు ప్రాబ్లం ఉందని చెప్తే సీతాలక్ష్మి గారు నీ కాలు నొప్పి తీసేయడానికే స్వామి ఇది ఇస్తున్నారు, నువ్వు స్వామి పనిచేసావంటే ఆ కాలు నొప్పి స్వామి చూసుకోరా అని అడిగారు. కానీ ఈయన ఆ ధైర్యం చేయలేక నేను ఉండలేనని చెప్పారన్నమాట. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు నేను మంచంలోనే ఉన్నాను, ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్లాక్ అయిపోయి నేను మంచంలోనే ఉన్నాను. 1 సంవత్సరం నుంచి మళ్లీ రికవర్ అయ్యి కొంచెం వ్యాపారం చేసుకుంటున్నాను అని అన్నాడు. మళ్లీ నువ్వు ఇన్నాళ్ళకొచ్చి నువ్వు అడిగావు అంటే నిన్ను స్వామి పంపించారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కాలు ఎలాగున్నా ఈ కార్యక్రమం నేను చేస్తాను అని నాతో అన్నారు. సరే మార్చిలో అయిపోయింది, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్లో ఆరాధనకి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే, అపోలో హాస్పిటల్లో చెన్నైలో చూపించుకుంటే 1.25 లక్షల రూపాయల డబ్బులు మీరు తెచ్చిచ్చినట్లయితే మీ కాలు కట్ చేయకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ ఏం లేదు అని అన్నారు. సరే ఈ విషయాలు దీనజనార్దన పథకం కోఆర్డినేటర్గా తీసుకోవాలి బాధ్యత అని వారు అనుకోవడం, స్వామికి ఆడికి ఆరాధనకి రావడం, స్వామికి ఆడ లెటర్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన, రాయవేలూరు వెళ్లి చూపించుకుందాము అని రాయవేలూరు వెళ్లారు. ఈ కాలంతా పూర్తి నల్లగా ఉంటుంది. అక్కడ చూపించుకుంటే అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేస్తే మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకు మీరు కలర్ ఎందుకు వచ్చిందో తెలియదు, మీరు బాగా గీక్కొని ఉంటారేమో, మీకైతే కాలు ప్రాబ్లం ఏం లేదన్న. ఈయన ఆశ్చర్యపోయాడు, లేదమ్మా నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను, రిపోర్ట్లు ఎన్ని ఇస్తే, లేదండి ఇప్పుడు మీరు చెప్పించే రిపోర్ట్కి దీనికి సంబంధం లేదన్న. సరే ఈ మెడిసిన్ వాడుతున్నా అందుకోవాల, సరే ఒక పని చేయండి, మీరు ఒక 10-15 డేస్ మెడిసిన్ ఆపేసి మళ్లీ రండి అన్న. ఈయన అట్లాగే మెడిసిన్ ఆపేసి మళ్లీ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మెడిసిన్ ఆపేశారు, రిపోర్ట్లన్నీ ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఏమి జబ్బు లేదు, వెళ్ళండి అన్నాడు. ఆయన ఆనంద బాష్పాలతో మాకు ఈ విషయాన్ని తెలియపరిచి నేను దీనజోదన కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నాడు. ఈ కార్యక్రమం అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
4: మరి ఉమామహేశ్వర గారు, ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మీరు కొంచెం చెప్తారా మాకు?
0: మనం సత్యసాయి సేవా సంస్థలో ఉంటాం. పేరులో సేవ ఉంది కాబట్టి ఇందులో సేవే ఉంది అని అనుకుంటారేమో. ఏ సేవా కార్యక్రమానికైనా ఆధ్యాత్మిక పునాది లేకపోతే అది ఇవ్వవలసిన ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందుచేతనే సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగం ఉన్నది, బాల వికాస్ విభాగం ఉన్నది, సేవా విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం అసలు అన్ని కూడా మొట్టమొదట భజన మండళ్లుగా ప్రారంభమైనవి. భజన మండళ్లు అంటే అప్పట్లో గురువారం ఆదివారం ఈ రెండు సాయంత్రం పూట భజన చేయడం, గురువారం నాడు నగర సంకీర్తన చేయటం. అయితే కాలక్రమంలో ప్రకాశం జిల్లాలో అనేక సేవా సంస్థలు వచ్చినాయి. సుమారుగా దగ్గర దగ్గర 100 సమితులు గాని భజన మండళ్లు గాని ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ప్రతి నిత్యం ఉదయం నగర సంకీర్తనం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు చెప్పిన రవికుమార్ గారు చెప్పిన ఈ దీన జనోద్ధరణ పథకం ఉన్నది కదా, ఆ పిల్లలు ప్రతి నిత్యం నగర సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళ ఆ 23 మంది పిల్లలకు తోడుగా మరొక కొంతమంది పెద్దలు కూడా ఉండి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ వేదం చెప్తున్నారు. అలాగే చీరాల్లో దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు కూడాను ఇలాగే మేము పిల్లలకి భజన చేయించడం, నగరోత్సవాలు చేయించడం అన్ని కూడా నేర్పించాం. కొన్ని చోట్ల నిత్య భజనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బాబావారి ఎన్నో జన్మదినోత్సవం వస్తుందో దాన్ని పురస్కరించుకుని అన్ని రోజులు వరుసగా నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, నామ సంకీర్తనలో భాగంగానే సత్సంగం, సుమారుగా 1.5 గంటల కార్యక్రమం, ఇలా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసందర్భం కాదు అనుకుంటే మరొక మాట కూడా చెప్తాను నేను. చీరాల్లో 2007లో మేము దీన జనోద్ధరణ ప్రారంభించాం. దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు గోలి ఉమాశంకర్ అనే ఒక కుర్రవాడిని మేము తీసుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఆ పిల్లవాడిని 7వ తరగతిలో తీసుకున్నాం. ఆ పిల్లవాడు 7 నుంచి 10 దాకా చదువుకున్నాడు ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత 2013లో భగవాన్ బాబా అదృష్టం ఆశీస్సులతో ఆ పిల్లవాడు స్వామి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రిమిసెస్ లో ఆ కుర్రవాడు డిగ్రీ బీఎస్సీ డిగ్రీకి వచ్చాడు. అక్టోబర్ లో దసరా అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారు పిల్లవాడికి. పిల్లవాడికి సెలవులు ఇచ్చిన తర్వాత మేము ఆ అబ్బాయిని సమితిలో మాట్లాడమని ఆహ్వానించాం. మాట్లాడమని ఆహ్వానిస్తే అబ్బాయి చెప్పిన ఒక సంఘటన మాకు నిజంగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 7వ తరగతిలో సత్యసాయి దీన జనోద్ధరణలో చేరిన తర్వాత కొన్ని రోజులు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబావారు ఒక యువకుణ్ణి తీసుకుని ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్, వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి చూపెట్టారు. ఆ కళ అక్కడ ఆగిపోయింది. ఆ కుర్రవాడు ఉన్నాడు, యూత్ మంచి కుర్రాడు, 17-18 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు, స్వామి కనపడ్డారు అంతే. ఆ పిల్లాడు ఆనాడు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నేను వైట్ ఫీల్డ్ లో కాలేజీలో చేరిన తర్వాత నేను ఆ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ గ్రౌండే స్వామి చూపెట్టారు ఆ రోజుని. కరెక్ట్ గా ఆ కుర్రవాడు నేనేను, ఇవాళ ఆ యూత్ లాగా నేనున్నాను. నన్నే నాకు స్వామి 6 సంవత్సరాల 7 సంవత్సరాల ముందు నాకు నేను ఎలా ఉంటానో, ఏ గ్రౌండ్ లో ఆడతానో చూపెట్టారు స్వామి అన్నాడు. స్వామి అదృశ్య హస్తం అని మీరు అన్నారు కదా, అమృత హస్తం ఎలా కనిపిస్తుంది అంటే ఈ సంఘటనలో ఆ కుర్రవాడు 7 సంవత్సరాల తర్వాత చెబితేనే గాని మనకి తెలియలే. ఏడో తరగతిలో జరిగే కుర్రాడికి కలలు రావచ్చు కాని అవి గుర్తుపెట్టుకోవటం, మళ్లీ వాటిని ప్రజెంట్ చేయటం అనేది స్వామి లేలే కదా.
4: తప్పకుండా
0: ఇది ఇలాగా సత్యసాయి సంస్థల్లో గురు పూర్ణమికి, స్వామి జన్మదినోత్సవాలకి, ముఖ్యంగా రథోత్సవాలు గాని పల్లకి ఉత్సవాలు గాని కూడా జరుగుతూ ఉంటాయి. సాధనా క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా ఎంచుకునే అంశం కూడాను స్వామి సత్యసాయి సేవా సంస్థలకు ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బులుసు సాంబమూర్తి గారని ఖమ్మంలో ఉన్నారు, వారు దాన్ని బాగా ఎలాబరేట్ చేసి డెలాంగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయించడం అటు కందుకూరులోను అలాగే ఇలా చీరాల్లో కూడా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ 92 ఇప్పుడు ప్రస్తుతానికి 92 భజనలు చీరాల్లో అయితే మొన్న మే 31 పూర్తయిపోయినాయి. మేము 1వ తారీఖున స్వామి సన్నిధిలో ఉన్నాము. అలాగే 92 భజనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలతో కార్యక్రమాలు అనేవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సాయిరాం
4: ఉమామేశ్వర్ గారు, మరి మనం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కదా, బయట వాళ్లు ఎవరైతే స్వామి ఆవరణలోకి రాని వాళ్లు ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిని చెంది మన ఆర్గనైజేషన్ వైపు వచ్చి స్వామి గురించి తెలుసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
0: కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు, పాతవాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు. కాలక్రమంలో జరిగేయన్ని జరిగిపోయినా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ రూపేణా కానివ్వండి, అలాగే యువజన విభాగం రూపేణా కానివ్వండి, అధ్యయన మండలి రూపంలో కానివ్వండి, అలాగే మహిళా విభాగ రూపంలో కానివ్వండి, కొత్త వాళ్లు ప్రభావితమై వస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు నిత్యనూతనంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని కుంకుమ పూజలని, కొన్ని తపోవనం పారాయణాలని, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణాలని ఇలా చేయడం వలన అనేక సంస్థలో సభ్యులు కాని వాళ్లు కూడా చాలా మంది పాల్గొని ప్రభావితమై వచ్చారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు జరిగిన పత్తి యాత్రలో చీరాల నుంచి పక్కన రామస్తూపంలో ఒక సమాజం ఉంది, వాళ్లు ఈ కార్యక్రమంలో 27 మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో వాళ్ళు సంపూర్ణంగా పాల్గొన్నారు అంటే ఇది అలాంటి దానికి, మీరు అడిగిన దానికి
4: చాలా
0: సరిపోయిన ఉదాహరణ నేను అనుకుంటున్నాను.
4: బాగుంది.
1: రామిరెడ్డి గారు, మీరు 8 ఏళ్ల నుంచి పుట్టపత్తి సేవలే ప్రాణంగా బతుకుతున్నారు, మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, పుట్టపత్తి సేవలు, ఇక్కడ విషయాలన్నీ మీ జీవితంతో అనుసంధానం చేసి చెప్పండి.
2: మనకు ప్రశాంతి సేవల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎప్పుడు కూడా 365 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. మన ప్రశాంతి సేవలకు ఎప్పుడు కూడా 700 నుంచి 800 మంది పురుషులు సేవాదళం, 700 నుంచి 800 మంది మహిళా సేవాదళం అవసరం ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 100 నుంచి 150 మంది సేవాదళం ఎప్పుడూ అవసరం. తర్వాత మన యొక్క ప్రశాంతి నిలయంలో మొత్తం గణేష్ గేట్ నుంచి కల్వర్ట్ గేట్ వరకు మొత్తం ఉన్న 3 క్యాంటీన్స్కు, జనరల్ హాస్పిటల్కు, ఇలా ప్రతి పాయింట్కు సుమారుగా అవసరం. కనుక మన జిల్లా నుంచి మనకిచ్చినటువంటి కోట ఏప్రిల్ సేవలు, జనవరి సేవలు, పుట్టు పండుగ సేవలు, నవంబర్ సేవలు, దసరాకు, ఆరాధన సేవలు, ఈ సేవలన్నిటికీ మన జిల్లాకు ప్రతిసారి 50 మంది మహిళలు, 50 మంది పురుషులు సేవలకు రావాల్సి ఉంటుంది. భగవంతుని దయవలన ఇప్పటి వరకు ఈ సేవలలో మన జిల్లా నలుమూలల నుంచి అన్ని సమితిలు, భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతున్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడైనా రామాలయాలు, ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేల మంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమం. మంచినీరు కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికీ, పెద్దలందరికీ ఎందుకో తలంపున్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి భజన మండల్స్ సమితిల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తున్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్, సత్సంగాలు కూడా ఉమామహేశ్వరరావు సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాల వాళ్లను ఆనందపరుస్తారు.
4: సరే, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళ్ళకి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్లకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు, అది కొంచెం చెప్తారా?
2: వాస్తవంగా స్వామివారు సేవాదల్ శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదలంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో, సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు, ఈ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది, లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసం శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకొని వచ్చి కాలేజీలకు తీసుకొని వెళ్లి సేవాభావాన్ని గురించి, ఇంకా ఇతరత్ర అన్ని విషయాల గురించి స్వామి ఏం చెప్పారో యువతకు, నా ప్రియమైన విద్యార్థులారా అని స్వామి ఒక 3 సంపుటాలు స్వామివారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్లల్లో చైతన్యాన్ని కలగజేయటం వలన ఈ మధ్య యువత కూడా సేవకు వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
4: చాలా బాగుందండి. ఇప్పుడు రవికుమార్ గారు, ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ సేవా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చేసినటువంటి ఈ పర్తి యాత్ర గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్తారా?
1: మన సంస్థలో జరిగే ప్రతి పని కూడా దైవ నిర్ణయం. ఎప్పుడో స్వామి రచించిన దాంట్లో మనం తెలియకుండా నడుస్తూ ఉంటాం. మేము ఒకసారి శ్రీరామూర్తి గారిని డిస్కషన్ చేసుకుంటూ, మనం కొంతమంది టీచర్లని పుట్టపర్తి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ సెమినార్స్ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎమ్మడే 2వ రోజు చలంగారు ఫోన్ చేశారు, మీకు ఆగస్టులో పర్తి యాత్ర ఉంది అని అన్నారు. నేను వెంటనే సార్ నిన్ననే అనుకున్నాము, మీరు ఇవాళ ఫోన్ చేశారు, మాకు దయ ఉంచి మాకు జూన్లో ఏర్పాటు చేయండి, మేము ఎక్కువ మంది సెలవులుంటాయి టీచర్లకి, ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు వారి అమ్మడే సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫస్ట్ సాటర్డే సండే అని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది, అందరికి తెలియపరిచాము. పట్టయాత్రలు ఇదివరకు 4 జరిగాయి, ఇది 5వది, అందరికీ అవగాహన ఉన్నది. కానీ మనం ఏం చేయాలి కొత్తగా? స్వామి పట్టయాత్ర లక్ష్యం ఏంటంటే, మన వాళ్ళు పెద్దవారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొత్త వారిని ఈ పట్టయాత్ర ద్వారా తీసుకెళ్లాలి. ఎవరిని తీసుకెళ్లాము? బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్లాము. తర్వాత గ్రామస్తుల్ని ఎక్కువ మందిని తీసుకెళ్లాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు స్కూల్స్ వీటి వ్యవహారంలో తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చదివి వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 1,000 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము ఏప్రిల్ 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి ఎంబడే అక్కడికి వెళ్ళివ్వడం, అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం, 100 మంది ఉంటారు అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
4: చాలా బాగుంది
1: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు. వీళ్ళందరికి కూడా అకామిడేషన్ ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, 2వ రోజు ఉదయం అంటే సెకండ్ నా జరిగింది, 3rd డే మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్ వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడ అని, మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి, మన రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే భజన పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 102 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకుముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టించుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేసాం. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
3: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు మార్కాపురం కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్ లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే కొన్ని వేల మంది టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
4: సో చాలా బాగుందండి, ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
0: థ్యాంక్ యూ.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా.
1: ఓం శ్రీ సాయినా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయస్సు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళ ఇల్లు చెప్పారు, ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అయ్యి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోనూ వాళ్ళతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరే నేను ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా మీరు ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకలకు రావాలి, గుంటకండ నుంచి ధర్మవరం దగ్గర హిందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం, ఉదయం ట్రైన్కి ఎక్కాలని రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుండదు కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల్లు పెట్టుకుని నిలూటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు. కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా, సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగాని అని చెప్పేసి ఉదయం చేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోర్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయాన్నే ఏం చేశారు, అయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతామనగానే మంచిదన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరమే.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా,
1: తీసుకురాలేదు.
2: ఆయన తీసుకుపోలా.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడుండి వారు? ఎక్కడుండి వారు? మీరు
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రాని దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్ వచ్చి ఆయన తీసుకుపోదా.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.

0: తెలుసుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. ఇంకా తినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరు అందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు. మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధ పొట్టలు అంతా ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను రెండు రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ నాకేమో స్వామి చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైంది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఇన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
0: విభూతి పొట్లాలు ఇచ్చేదా ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళేమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్దమ్మాయి కాన్పుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాన్పు అవుతుందని నర్స్ చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
0: అమ్మాయి అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడు అంటే నాకు బలి ఇష్టము, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి
0: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధుడు అంటే అసలు నమ్మడు మావాడు, సాధుడు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఇలా సాధు అయింది తెలియదు, దేవుడు అయింది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టర్ లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీబిలి పొట్లలు ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంపు అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాక నేను పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయికి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు.
1: ఆయన కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
0: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావు అని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని
0: ఆయన 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుది రాపించడం, బ్రషింగ్ ఇయ్యడము, అట్లా 3 రోజులు చేసి 3 రోజులు చెప్పినాక నీకు బాగా అవుతుంది, ఏం భయపడగాక ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్తికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్తి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులు అయినాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంతా ఊరికే పోయిందే, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట డాక్టర్లు చెప్పారంట. సరే ఇంకా 3 రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మాంతలోకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీవరి ఇచ్చారు, చెప్పినారు 3 రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, ఇంకా నాకు 3 రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఎవరు ఉండేవారు?
0: ఒక 10 మనిషి.

0: ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడం లే. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఇంకా ఏం తెలియదు, ఇంకెవరికి ఏం తెలియదు. ఇంకా సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయనకు రీఛార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువ ఉండేదనా ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరు వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా, సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ పన్నెండు పది రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మండికేసుకున్నాడు. మండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంటి చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మండికేసుకున్నాడే అనుకుంటూ విచారంగా ఉండి కొంతసేపు ఆయన దగ్గర నుంచి యువతలకు వచ్చేసిన. యువతల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలు పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంకే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా అంటున్నాడు. ఊరికే ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత దాగా ఏంటి రా అంటే తలుపు అట్లయితే సోస్తాను, నాకు తలుపు దీని చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇల్లు జరగకూడదని సరే నేను మళ్ళీ పక్కన ఓ దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి, నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండిపోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోట మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా, ఆ మాది తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కాలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గొడవ చేస్తారు, అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఇంకేం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుగా రమ్మన్నదని చెప్పు అని చెప్పిన. సరే అక్కడికి పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయినా పల్లె బాబుకి చెప్పరా అన్న, పల్లెకి వచ్చి అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమీ చెప్పు వచ్చింది, ఏం చాలా బాగుంటాడా అని. నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా ఇంకా నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన వీపు తర్వాదాం, ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లు వేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరామ్ సాయిరామ్ అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటున్నాడు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరామ్ సాయిరామ్ నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరామ్ చిన్నగా సాయిరామ్ అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది, కానీ చేతులు కాళ్ళు రావాలి కదా, సాయిరామ్ అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది, మళ్ళీ అంటూ ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము, కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగాలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగాలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు మీరు వెళ్ళి చూడండి అని చెప్పిండు. అంతలోగా వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళంతా వచ్చేసరికి నాకేం బాగా అయింది కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్లకు, నేను సాయిరాము అని చెప్తా. వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
0: నాక 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా, ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేరు. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళీ డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పారు కదా, ఇట్లా జరిగింది ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది, ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలో ఇట్లా జరిగిపోయింది, నీకో సర్వంశం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గర్భం చేస్తారు, అందుకని నేను ఎవరు చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండు సార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపడిచికి వచ్చినా 10 రోజులు ఉన్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి లైన్ లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామిని చూసిన ముందు ఆమెను పిలిచిండు. ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా. అంతా పక్క వాడు ఉండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు వాళ్ళు వచ్చేసినారు, మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావాలా అని కోరినాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు అసలు, కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే, అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉంటా, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుకుంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం, ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ చేపించున్నాం. కూలి వాళ్ళందరూ గెంచగడ వెళ్ళి నేను చెట్టు కింద కూర్చోనున్నా. జొన్నలు కొర్రలు గెంచగడ్డలు టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం, అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే వెనక పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళ టైర్ కూర్చున్నాను, నేను కూర్చున్నా. టెంకాయ చెట్టు ఉంది, ఆ టెంకాయ చెట్టు మీద నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పడి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురుకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కిపోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు, నేను అసలు అనుకోలే, నాకు ఆ ఈ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. ఓ మరి నా దగ్గర ఉంది నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకుండా పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్తయ్య చూసింది రాత్రి పూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లే అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ సదులు ఏంటి ఇది ఏమిటి ఇదే వినేవాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండురంగా పాండురంగా, ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగుడి కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగబోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది. నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకోడు ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను ఈ వయసులో, నేను రాలేను ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను మీరు పోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానాక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తప్పించంగా ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామికి దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10:30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరు 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచిన, లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్తికి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు రెండు ఎదురుగట్టలు ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టినారు, మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు, దాని మీద తడికేసినారు, ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు, ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. 4 నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే బర్త్డేకి పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమికి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కారులో పోదాం లే వద్దని అందరూ నన్ను నివారించిండ్రు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా, పోతే అక్కడనే పుట్టపుట్టలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను, మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండుగ నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినా గానీ హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లిచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు, ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నిలుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
0: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
0: ఏం చేయరు. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదన్నా, వాళ్ళు ఊరికి చదువుకుని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు, కర్నూలు, ఒంగోలు జిల్లాకు, కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి, వంట సామాగ్రి, వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులు తీసుకుపోయి అన్ని ఊర్లు, చిన్న పల్లెటూళ్ళు, పెద్దటూళ్ళు, ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, ఇచ్చినారు. మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
0: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అయితే అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు కదా అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి, స్వామి ద్వారా వచ్చిందే కదా. అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట. అవి అయిపోయి ఈ రెండు మాకు ఇచ్చారు అనమాట. అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అది అంత కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువుని ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిత్రులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది. ఆయన చూసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినానేమో, నేను అవతాలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టలే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్ లేయడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోజనం చేస్తే మేము చుట్టూరు అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోజనం చేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు. ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ లైన్లోనే కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడతాడు. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకున్నా, అంతే అంత మాల తీసుకుంటా. మాలలో అప్పుడు ఏనియరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా, దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చేవాళ్ళకి కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
0: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
0: ఓపెన్ చేసి ఊరు ఊరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా, వాళ్ళకి తిండి సామాన్లు, పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు, ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీ మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, చేశారు, ధనవంతులు అయితారు, స్వామిని కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
0: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మకాన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు విన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విజ్ఞప్తి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతి సదా, ఓంకారం బిందు సంక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
0: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు, అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి ఆయన అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు. తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్ని మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉండగా వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడైన, నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు పాలు తాగినాడు అని చెప్పాడు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తావు నువ్వు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నా నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్లు పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండాడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చినాను తాగకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికీ కైవల్యం ఇచ్చిండు అని నేనే రాసిన కథ. ఆ కథ అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేయించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు, ఈ కులస్వరస అంటే కొంతమంది తగ్గు వాడిని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండండి దూరంగా ఉండండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్న పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళకి వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా. మరి ఎవరు కథ చేస్తే ఎట్లా, నాటకం కూడా చేయాలా? ఆ నాటకం చేస్తేనే వాళ్ళకి అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పిన అబద్ధం చెప్పకూడదు అని సారి చెప్తే, అది స్వామి చెప్పిన కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా అబద్ధం చెప్పకండి అని చెప్తారు. మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నా మాకు అబద్ధం చెప్పకని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇదేంటి, అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు. ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరో నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పకున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అని వాడు అబద్ధాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
0: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం. ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఏమన్నా సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగి లేవు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని ఆగిపోయింది.
1: ఇది ఏ సమస్య జరిగింది, నేను ఐడియా ఉందా?
0: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మా ఊరి మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిద్దలూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు. కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిద్దలూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇవ్వాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లో కూర్చున్నా కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తాడు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన, స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పాడు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారన్నాడు అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులందరికీ చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే, పైగా నాకేమిటి. తర్వాత మళ్ళీ భయం వేసింది, స్వామి వస్తారంటే పక్క ఊర్లలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంతలో 3-4 రోజులు టైం
1: రోజులు అంతే.
0: అప్పుడు మేము ఒక ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరితో చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి వస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచించి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడా ఇంకా సరే ఆ మాట ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామికి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టతలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరు చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే బాల వికాస్ పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చొని ఉండి ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయినా ఎట్టుకున్నాడో అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చినా వైపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా పంపించలేదు. ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది నేను మళ్ళీ అనుమానం పండగల బాధపడగల అందువల్ల అదే కనపడ అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము వాళ్ళకి అన్న ప్రశ్న గాని లేదంటే పెళ్లి గాని
0: స్వామి అన్నప్రాసన చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్నబ్బాయి చేశాడు. ఇప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికి ఏమేమి కావాలనో ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్కు అందించి మా అబ్బాయి పేరు భాస్కర్ ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము కనిగిరి అక్కడల్లా దృష్టిపోయినాము నంద్యాల అక్కడ దృష్టిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకలు వేపించి స్వామి నాటకలు వేపించి అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి రెండు జిల్లాలో మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరితో సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేసింది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయం లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమె చెప్పిన ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమి తెలియదమ్మా స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చెయ్యండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటిసార్లు చేయాలా, కోటిసార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లే చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లెల్లో మూడి అమ్మనే ఆమె ఉన్నది, ఆమె దగ్గరకు కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యూజువల్ కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు. అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గర ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారు అన్నమాట. అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద బట్ట ఇచ్చినది కోటిసార్లు చేశారా?
0: రోజు అదే పనిగా చేసుకుంటాం. నువ్వు కోటి సార్లు కాదు,
1: కోట్లు.
0: కోటి అన్నది కోటి సార్లు అయినా ఎక్కువనే అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు. కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లలు మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు. అది జరిగిపోయిందా? ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా ఊరికి, స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు. నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మను తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పెట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు. ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి వడ్డన చేసి ఇద్దరికి తినిపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది. అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది. అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటే ఆయన ఏం లేదు ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరా వస్తే వచ్చని పోయి ఇంక ఎట్లా పోయేవాళ్ళమే కదా, ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అని మనసులో అనుకున్నా. నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేసినాడు అనమాట పై పొట్టం కింద. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపించలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి ఇవి ఉండే మొక్కజొన్న కండెలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా తీసి అట్టేసిండు. మళ్ళీ రెండు ఇట్లు కరిపించేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపుని వస్తున్నది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
0: ఇంకా ఏమంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురుపోవడానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని మా బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర వాళ్ళు మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్డ పడింది, 300 నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహల్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటేనే అందరు చూశారు. చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమీ లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేసినామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్లీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం. డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టర్, నిజమా ఇది, కాదా అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాం, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం గాని అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. ఆ అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడెక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట వండి మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు, బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయని, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయని. సాయిరాం
1: సాయిరాం
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలు కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మాలకు ప్రకాశం జిల్లాలోని మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు. స్వామి, తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. 12 మంది పిల్లలతో దినజనోద్ధరణ సేవ, 9 మందితో సంస్కార జ్యోతి, 351 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, 10 మందికి ఉన్నత విద్య, 6 గ్రామాలలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, పేదలకు 103 శాశ్వత గృహాల నిర్మాణం, 42 కుటుంబాలకు అన్నపూర్ణ అమృత కలశాలు, 3 పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్య బోధించే పాఠశాల, 4 మంచినీటి పథకాలు, ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఈ సేవలో అంతర్భాగంగా ఉన్నాయి స్వామి. ఈ ప్రకాశం జిల్లాలో త్యాగమూర్తులు, మహాభక్తులైన ఎందరో మహానుభావులు పుట్టారు. ముఖ్యంగా ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిని భక్తితో సేవించి 96 కోట్ల రామతారక మంత్రాన్ని జపించి శ్రీరామ వైభవాన్ని వేలాది మంది కీర్తనలతో రచించి కర్ణాటక సంగీత పితామహునిగా కీర్తిగావించి నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ధనాన్ని తృణీకరించి శ్రీరామానుగ్రహాన్ని పుష్కలంగా పొంది తరించిన శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి పూర్వీకులు ఈశీమవారే. భగవంతుని తల్లిగా భావించి తీయని తెలుగు భాషలోని కేవలం 30 పదాలతో పరమేశ్వరి జగజ్జనని కీర్తనా పుష్పాలతో అలంకరించి అతి క్లిష్టమైన రాగ తాళగతులతో కీర్తనలను గానం చేసిన కర్ణాటక సంగీత త్రిగుమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి ఈ జిల్లాలోనే జన్మించారు. పంచమ వేదంగా భాసిల్లుతున్న వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడు. నన్నయ తిక్కనలకు దీటైన రీతిలో అరణ్యపర్వాన్ని పూర్తి చేసి తెలుగు సారస్వతానికి ఎనలేని సేవ చేసిన ఎర్రాప్రగడ పుట్టినది ఈ ప్రకాశం సీమలోనే. సాంకేతిక విజ్ఞానంతో భారతదేశంలో ఏ దేశానికి తీసిపోదని రుజువు చేసి తన నిర్మాణ నైపుణ్యంతో కావేరి నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా తీర్చిదిద్ది సస్యశిలామలం చేసి భారతరత్నగా కీర్తిగడించిన సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈశీమవారే. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో అహింసావాదంతో ఉత్తేజితుడై స్వాతంత్ర సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీలు గుండె ఎదురొడ్డి ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరిగా బిరుదునందుకుని పదవులు అలంకరించిన, ధనానికి దాసుడు కాకుండా తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇక్కడి వారి శ్రీరామ భక్తితో సంకీర్తన చేసుకుంటూ కూడా భరతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి నడుం కట్టి రామదండును ఏర్పాటు చేసి దయాదాక్షిణ్యానికి పెద్దపీట వేసి చీరాలకు ప్రతిగా పేరాల సృష్టించి అహింసామూర్తిగా పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుట్టి తన ఉద్యమాన్ని నడిపించింది ఈ సీమలోనే. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులకు కృతజ్ఞతాపూర్వకంగా విధి వంచితులకు ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని కలిగించేది సాయి ప్రేమ మాత్రమే అని నిరూపించే ప్రేమ సంక్రాంతి సంగీత నృత్య నాటకాన్ని స్వామి పాదార విందాల వద్ద పూజాసుమంగా అర్పిస్తున్నాం. స్వామి, దయతో అందుకోండి, ప్రేమతో ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: రాఘవ,
1: గోపాల్,
0: శ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉంది. యువకులుగా ఉన్నప్పుడే అవతార పురుషుని దివ్య బోధనలు విన్నారు. సాయి బాటలో నడవాలని, సాయి సేవలో తరించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. సేవతోనే వారి సన్నిధిని చేరుకోవాలనే సంకల్పం గుండెల నిండా నింపుకున్నారు. ఎంత అదృష్టవంతులు! ఎన్ని జన్మల పుణ్యఫలము ఈ వజ్ర సంకల్పం సడలనీయకండి. ఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రేమబాటే రాచబాట. మీ గుండెల్లో ప్రేమరతలు చిగురించనివ్వండి, పుష్పించనివ్వండి. ఆ ప్రేమ పెంచండి, పంచండి. స్వామి నాకిచ్చిన బిడ్డలు మీరు. స్వామి, ఈ బిడ్డలను సన్మార్గంలో నడిపించండి. తమ సేవతో ఈ పిల్లలు మీ సుందర వదనారవిందంలో ఒక్క చిరునవ్వు చిగురించగలిస్తే చాలు నాకు.
2: సహాష్, 20 ఏళ్లకే 60 సంవత్సరాల వృద్ధుల్ని చేరుస్తున్నారన్నమాట మా వాళ్లని.
0: యువకుల్ని సన్మార్గంలో నడవమని బోధించడం తప్ప
3: తప్పు కాదంటారా? మీరు తెలివైన వారు, లెక్కలు అద్భుతంగా చెప్పగల ఆచార్యులు. అందుకే మా పిల్లలకి చదువు చెప్పడానికి మిమ్మల్ని నియమించుకున్నాం.
0: మీ అంచనా మేరకు వారిని నా సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించగల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాను.
4: థ్యాంక్స్. అక్కడితో మీరు ఆగిపోయి ఉంటే బాగుండేది.
2: మా వాళ్లు మంచి మార్కులు సాధించుకునేవారు, మంచి కోర్సుల్లో సీట్లు సంపాదించుకునేవారు.
0: మంచి కోర్సుల్లో సీట్లు వాళ్లకు తప్పక లభిస్తాయి.
3: కానీ మీ పరిధి దాటి అడుగు ముందుకు వేశారు.
0: అంటే
4: అర్థం కాలేదా? ప్రేమ, సేవ, మానవతా విలువలంటూ వారి గమ్యాన్ని మరోవైపుకు మళ్లించారు.
0: అందరినీ ప్రేమించమని చెప్పడం తప్ప సాటి వారిని సేవించమని చెప్పడం నేరమా?
2: నేరమే. చదివిన చదువంతా వృధా చేసుకుని సంఘ సేవ, సర్వేశ్వరుడి సేవ అని తిరుగుతూ ఉంటే వారు కోటీశ్వరుడు కావాలనే మా కలలు ఏం కావాలి?
3: సమాజంలో అత్యుత్తమ స్థానాలను అలంకరించాలనే మా కోరిక ఎలా తీరాలి?
4: మా పిల్లలు సమాజంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే

0: ఆశలు ఎలా నెరవేరాలి చెప్పండి.
1: ఇవన్న మాట మీ అనుమానాలు. ఒక్కమారు ఈ ఒంగోలు సీమ చరిత్ర గుర్తుకు తెచ్చుకోండి. శ్రీరామ భక్తుడై నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని భావించి ధనాన్ని తృణీకరించి రామానుగ్రహాన్ని పొందిన త్యాగరాజస్వామి పూర్వీకులు ఈ సీమవారే. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి, పంచమవేదమైన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ, కావేరీ నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా మార్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించినది ఈ సీమలోనే. బ్రిటిష్ వారి తుపాకులకు గుండె ఎదురొడ్డి తన సర్వస్వాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశంపత్రు గారు ఇక్కడే పుట్టారు. ఆంధ్రకేసరిగా కీర్తి గడించారు. దీనజనుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సీమవారే. ఆ మహనీయులందించిన స్ఫూర్తితో బాబా బోధనలు పాటిస్తే సంపదలు పదవులు ప్రతిష్ట కాకుండా లక్షలాది మంది హృదయాల్లో మీ పిల్లలు జ్యోతుల్లా వెలిగిపోతారు.
2: దానివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?
3: ఈనాడు లక్షలాది ఇళ్లలో కరువు అవుతున్న ప్రేమను వాళ్లు మీకు అందించగలుగుతారు.
2: ఆహా, ఇంకా మానవుడు దేవుడని కూడా చెప్తున్నారంట? ఇది విడ్డూరం కాదా?
3: కాదు, మానవునిలో ఉన్న దివ్యత్వాన్ని అతనికి గుర్తు చేసి దానవత్వాన్ని పెంచుకోకుండా సంస్కరించడానికే భగవంతుడు అవతరిస్తాడు. మానవుణ్ణి సంస్కరించాలంటే అతనికి అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చేయి పట్టుకు నడిపించాలి. అందుకే దేవుడు మానవుడిగా అవతరిస్తాడు. మన నిత్యం దైవాలుగా ఆరాధిస్తున్న రాముడు మానవుడు కాడా? కృష్ణ పరమాత్మ మానవుడు కాడా? బుద్ధుడు మానవుడు కాడా? జీసస్ మానవుడు కాడా? షిరిడీ సాయినాథుడు మానవుడు కాడా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా అందుకే మానవునిగా అవతరించాడు. ఆ ప్రేమావతారమూర్తి తన ప్రతి ప్రవచనాన్ని ఆచరించి చూపిస్తున్నాడు.

0: భగవంతుడంటే ఎన్నో దివ్యశక్తులు ఉండాలి కదా.
1: నిజమే, భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఆయనకు సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ జగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, కళలో సాక్షాత్కరించడం, సృష్టికి ప్రతి సృష్టి చేయటం, మానవాతీతమైన అద్భుతాలు సాధించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం అనే లక్షణాలుంటాయి. ఒక్కొక్క లక్షణానికి బాబా జీవితంలో అసంఖ్యాకమైన సంఘటనలు ఉన్నాయి. ఏ దేవుణ్ణైనా ఒక మతం వాళ్ళు ఆరాధిస్తారు, కానీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, విశ్వవ్యాప్తంగా అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ఆయన సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ఆరాధిస్తున్నారు. ఉద్రేకపడక ఆలోచించండి. మీ బిడ్డలు గొప్పవారు కావాలనుకోకండి, మంచివారు కావాలనుకోండి. మీరు చెట్టుని, పుట్టని, శిలా విగ్రహాల్ని, ఫొటోల్ని దేవుడిని నమ్ముతారు, ఆరాధిస్తారు, అది తప్పనను. మీ విశ్వాసమే వాటిని భగవంతుడిగా మారుస్తుంది. అవే దైవమైతే సర్వమానవాళికి ప్రేమ పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు కాడా? నారాయణ గారు, ఒక్క సంవత్సరం పాటు మీ పిల్లల ప్రవర్తనను గమనించండి. వారి మహోన్నత వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకట్టుకోకపోతే మీ ఇష్టం వచ్చిన రీతిలో వారి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. నాకే అభ్యంతరం లేదు.
2: నారాయణ బాబు, నారాయణ బాబు.
1: ఉండు శంకరయ్య, విషయం నేను చెప్తాను.
3: ఏమైంది మాస్టరు, ఏమైంది?
1: గుండె దిటో చూసుకోండి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇటీవల మీ పెద్దబ్బాయి ఆనంద్కి 100,000 రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ కొనిచ్చారు. వాడికది అవసరమా అని ఆలోచించలేదు. మీ హోదా చాటుకోవడానికే కొన్నారు, కానీ అదే వాడి పాలిటి శాపం అయింది.
3: ఏం జరిగింది మాస్టారు?
1: ముగ్గురు స్నేహితుల్ని ఎక్కించుకుని వాయువేగంతో మీ వాడు మోటార్ సైకిల్ నడిపాడు. యాక్సిడెంట్ అయింది.
3: యాక్సిడెంటా? మా వాడికి ఏం కాలేదు కదా.
1: 2 కాళ్లకి ప్రమాదకరమైన ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆసుపత్రిలో చేర్చాం, ఇప్పుడు బాగానే ఉన్నాడు.
3: ఏ ఆసుపత్రి చెప్పండి, వెంటనే వెళ్తాను, నా బిడ్డను చూసుకుంటాను.
1: తొందరపడకండి, ఇది జరిగి 4 రోజులైంది.
3: మరి మాకు చెప్పలేదే?
1: మీ సంగతి, మీ పుత్ర వ్యామోహం సంగతి మీ వాడికి తెలుసు. అందుకే ఆనంద్ నాకు కబురు పంపించాడు. నేను మా సాయి సోదరులు ఆసుపత్రికి వెళ్ళాం. నారాయణ గారు, మీరు ఈ విషయం వింటే తట్టుకోలేరని మీ వాడు చెప్పాడు. అందుకే మీకు చెప్పలేదు, మిమ్మల్ని పిలవలేదు. వెంటనే ఆసుపత్రికి అయ్యే ఖర్చు మేమే భరించి ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పుడు కాస్త లేవగలుగుతున్నాడు. 4 రోజులు వాడి చెంతనే ఉండి ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని పెంచుకోమని, అదే తనను కాపాడుతుందని చెప్పాను. సాయి యువకులంతా ఎంతో సేవ చేశారు. ఆనంద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు మీ వాణ్ణి సాయి సోదరులే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఆనంద్ అధైర్యపడతాడు. వాణ్ణి మళ్లీ మనిషిని చేసే బాధ్యత మాకు వదిలిపెట్టండి.
3: ఆనంద్, ఏమిటైనా ఇది ఎంత ఘోరం జరిగిందిరా? భగవంతుడు ఎంత చిన్న చూపు చూశాడు. కనీసం కబురైనా పంపించవరా? తల్లిదండ్రులు అంత కానివాళ్ళమయ్యావరా?
4: బాధపడకు నాన్న, ఇది నా తప్పు. నేను చేసిన తప్పుకు దైవాన్ని నిందించకు. నాకొక్కటే చింత, మళ్లీ అందరిలా నడవగలనా? పెద్ద డాక్టర్ను కాగలనా? నా కలలు పండుతాయో లేదో అని చాలా దిగులుగా ఉంది నాన్న.
3: ఆనంద్, నన్ను క్షమించు నాన్న. నీకీ దుస్థితి కలిగించింది నేనే. అవసరం కాకపోయినా నీకు మోటార్ సైకిల్ కొని ఈ ఘోరానికి కారణమయ్యాన్రా, నన్ను క్షమించు.
1: నారాయణ గారు, జరిగిన దానికి విచారించకండి. ఆనంద్, అధైర్యపడకు. జరగబోయేదాని గురించి ఆలోచించండి. ఆనందని నా దగ్గరే వదిలిపెట్టండి. వాడి వయస్సు పిల్లలతో సరదాగా కొన్నాళ్లు గడిపితే వాడి బాధ, దుఃఖం మరిచిపోతాడు.
5: ఆనందని మా అన్నలా చూసుకుంటాం అంకుల్.
6: మా ప్రేమను పంచి ఇస్తాం.
7: ఆనంద్ ముఖంలో మేం చిరునవ్వులు పూయిస్తాం.
1: చూశారా నారాయణ గారు, భగవంతుడు ఆనంద్ చుట్టూ ఎంత అద్భుతమైన ప్రేమ వెలిని సృష్టించాడు. ఏ బంధువులు ఇంత ఆత్మీయతను చూపిస్తారు చెప్పండి. ధైర్యంగా ఉండండి. గొప్ప ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు త్వరలోనే ఇక్కడికి వచ్చి ఆనందను పరీక్షిస్తామని చెప్పారు. బాబా మీద నమ్మకం ఉంచండి. మీరు ఆనందంగా వెళ్ళండి.
3: మాస్టారు, మా వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక వాడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీదే.

0: ఎలా ఉంది ఆనంద్?
1: మాస్టారు, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. రాఘవ, గోపాల్, శ్యామ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇంత ప్రేమగా చూసుకుంటారని అనుకోను. వీరు నా అన్నదమ్ములు కాదు సార్, నా పంచ ప్రాణాలు. మీరు చేసిన ఈ ఉపకారానికి నేను ఏమివ్వగలను మాస్టారు?
0: కన్నీళ్లు పెట్టుకోక ఆనంద్. ప్రేమ ఇవ్వగల ఆనందాన్ని నువ్వు చూశావు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నువ్వు అనుభవిస్తున్న ప్రేమను అందరికీ పంచు. అలా పంచాలంటే ప్రేమ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. మన పిల్లలు చిరునవ్వులు ఒలికిస్తూ పాడే పాటలు, వారి ఆనంద తాండవం చూసి

0: ఆనంద్, కంగ్రాచులేషన్స్. డాక్టర్ గారు వచ్చేశారు. హీఈస్ డాక్టర్ శ్రీరామ్. నిన్ను మద్రాసు తీసుకురావద్దని, తానే వస్తానని నీ మీద ఎంతో ప్రేమతో వచ్చారు.
1: నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారాలొద్దు, సాయిరామను చాలు, అదే మన మంత్రం. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ?
1: మాస్టారు, సాయి సోదరులందరూ నా బాధను మరిచిపోయేటట్టు చేశారు. డాక్టర్, నాకు అందరిలా నడవాలని ఉంది, తిరగాలని ఉంది. అన్నిటికీ మించి నాకు డాక్టర్ కావాలని ఉంది డాక్టర్. అది సాధ్యమవుతుందంటారా?
2: ఆనంద్, హ్యావ్ ఫెయిత్. మనిషిని కాపాడగలిగేవి రెండే, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. అవి పెంచుకోండి. మీ నమ్మకాన్ని సడలనేయకండి. మీ జయాన్ని మీరే సాధించగలుగుతారు. నా మాట నమ్మండి.

ఆనంద్, నువ్వు తప్పకుండా నడవగలవు. ఇప్పుడే నీకు సపోర్ట్స్ పెడతాను. విపరీతమైన నొప్పి కలుగుతుంది, భరించు. ప్రసవ వేదన తర్వాతే ఏ తల్లికైనా బిడ్డను చూసే ఆనందం కలుగుతుంది. అర్థమైందా?

0: అమ్మో డాక్టర్, ఈ నొప్పి నేను భరించలేను, నేను నడవలేను, నాకు ఈ సపోర్ట్స్ తీసేయండి డాక్టర్, తీసేయండి.
1: నువ్వు నడవగలవు, యూ కెన్ వాక్, ప్రయత్నించు, రిలాక్స్, పర్వాలేదు, ప్రారంభంలో ఇలాగే ఉంటుంది.
0: నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఇలాగే అన్నారు, ఆపరేషన్ కాగానే నడవగలవు అని. మీరు కూడా వాళ్లలా నన్ను మభ్య పెట్టడం లేదు కదా?
1: నో నో నో నో, నాట్ ఎట్ ఆల్.
0: అమ్మో, ఈ బాధ నేను భరించలేను.
1: పర్వాలేదు పర్వాలేదు ఆనంద్, ట్రై వన్స్ అగైన్, ట్రై అగైన్.
0: డాక్టర్ గారు, మీరు ట్రై ట్రై అంటారు, భరించలేనంత బాధగా ఉంది, నడు నడు అంటారు, ప్రాణాలు పోతున్నాయి. అనుభవిస్తే తప్ప ఈ నరక బాధ మీకెలా తెలుస్తుంది?
1: నీ బాధ నాకు తెలియదని నీ ఊహ, కానీ నాకు తెలుసు ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎలా అంటావా? ఇటు చూడు
0: డాక్టర్.

0: ఆనంద్, నాకు నీలాగే రెండు కాళ్లు యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాయి. జీవితంలో నడవలేననే అనుకున్నాను. నిరాశ నిస్పృహలు నా మనస్సులో కమ్ముకున్నాయి. ఇక నా బతుకు చీకటేననిపించింది. ఆ అంధకారంలో దూరంగా ఒక ఆశాజ్యోతి కనిపించింది. ఆ జ్యోతి పేరే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కొండంత ఆశతో ప్రశాంతిలనియం వెళ్ళాను. వారి దివ్యసుందర రూపాన్ని సందర్శించాను. వారి మృదుమధుర భాషను విన్నాను. ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం పెంచుకోవాలని వారు చెప్పారు. ఈ రెండూ ఉంటే అసాధ్యం లేదని సెలవిచ్చారు. ఆనాడు నీవేనా దైవం బాబా అని మొక్కుకున్నాను. పరమం పవిత్రం బాబా విభూతిం అని విభూతి మంత్రాన్ని స్మరిస్తూ సాయి విభూతిని సేవించాను. అంతే, కొండంత ధైర్యం వచ్చింది. ఏకలవ్యుళ్లా స్వామి ఫోటో పెట్టుకుని సాధన చేశాను. బాబా అనుక్షణం నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించింది. సంవత్సరం సాధనతో నడవగలిగాను, చదవగలిగాను, డాక్టర్ని కాగలిగాను. బాబా రుణం ఎలా తీర్చుకోగలనని ఆలోచించాను. ఉచితంగా నీలాంటి బాధాతృప్తులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. సాయి ప్రేమసాగరంలో నేనొక బిందువును మాత్రమే. నాలాంటి వారు లక్షలాది మంది సాయి సేవలో తరిస్తున్న వారు ఎందరూ.
1: మన్నించండి డాక్టర్, బాధ భరించలేక మిమ్మల్ని నొప్పించాను. మీలానే నేను ప్రయత్నిస్తాను డాక్టర్.
0: ఆనంద్, నువ్వు నడిచే వరకు వారం రోజులు నేనిక్కడే ఉంటాను.
1: డాక్టర్, నేను నడవగలుగుతున్నాను. మాస్టారు, నేను నడవగలుగుతున్నాను.
2: మాస్టారు, చూశారా మా వాడు నడుస్తున్నాడు.
3: చూశారా నారాయణ గారు, ఆనందులో మార్పు. ఆనంద్, నీ కలలు తప్పక ఫలిస్తాయి. నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు.
2: మాస్టారు, ప్రేమ అన్ని బాధల్ని మరిపించగలదని, అనిర్వచనీయ ఆనందాన్ని పంచగలదని నా కళ్ళు తెరిపించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను.
1: ఈ అనుభవాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. నాన్న, మాస్టారు, ఈ సాయి ప్రేమరథంలో మాకు చోటివ్వండి.
3: నారాయణ గారు, సాయి ప్రేమసాగరం అనంతం. సాయిరథం పుష్పక విమానం. విశాల విశ్వంలో ప్రజలంతా ఎక్కినా ఇంకా చోటుంటుంది. దానికి హద్దులు లేవు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, రండి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి మీరు విన్నారు.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. మనమందరం నిత్యం అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాం. నామం భగవంతునికి భక్తునికి మధ్య బ్రిడ్జి వంటిదని స్వామి ఎప్పుడూ చెబుతారు. కాని మనని భగవంతునితో అనుసంధించే పవిత్ర నామాల వెనక దాగియున్న భక్తిభావాన్ని, ఆర్ధతను, నిజతత్వాన్ని అర్థం చేసుకున్నామా? డాక్టర్ భానోజీరావు గారు గత 40 ఏళ్లగా స్వామి భక్తులుగా ఉంటూ స్వామిని సేవిస్తున్నారు. భానోజీరావు గారు తన్మయత్వంతో కూడిన భక్తితత్వంతో ఆయన అనుభవాలను, ఇతర భక్తుల అనుభవాలను రంగరించి ఈ అష్టోత్తర శతనామాల వెనక దాగియున్న భావాన్ని వెలికితీసే ప్రయత్నాన్ని ఎంతో ఆహ్లాదంగా చేశారు. భానోజీరావు గారు తమ హృదయాంతరాళాలలోంచి ఎంతో ప్రేమపూర్వకమైన భక్తితో అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా విని ఆనంద భక్తి డోలికల్లో విహరిస్తారని భావిస్తున్నాం. భానోజీరావు గారు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని వరుస క్రమంలో భాగాలుగా పొందుపరిచి మీకందిస్తున్నాం. ఈరోజు మొదటి భాగాన్ని మీకందిస్తున్నాం, విని ఆనందించండి.
2: పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారి దివ్య పాదపద్మాలకి ప్రణామములు సమర్పించుకుని వారి అంశ కలిగిన రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కరించి సాయిరాములు చెప్పుకుంటున్న భానోజీరావు. ప్రతి వాళ్ళు ప్రతి సంస్కృతిలోనూ, ముఖ్యంగా భారతదేశ సంస్కృతిలో, ఉదయం పూజ అలవాటున్నవాళ్లు ఏదో ఒక అష్టోత్తర శతనామావళి జపించడం అన్నది అనాది నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎంతమంది దేవతలున్నారో అంతమందికి అష్టోత్తర శతనామాలు ఉండడం మన తాలూకా అదృష్టం. అది మన దేశం తాలూకా ఒక విశిష్టత. అయితే మన కంటికి కనిపిస్తూ మన మధ్య తిరుగుతూ నేను దైవాన్ని అని గట్టిగా మనకు అర్థం కాదేమోనని చెప్పిన ఆ మహాప్రభు ఉన్నడే ఆ బంగారు తండ్రి. వారి కృప వలన ఒక మహనీయుడు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి ఎన్నో రోజుల కిందట, ఎన్నో సంవత్సరాల కిందట రచించడం ప్రతి భక్తుడికి ఈ అష్టోత్తరం చదువుకోవడం ఒక అలవాటుగా మారడం అది మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. స్వామి బాగా చిన్నప్పుడు సుబ్బమ్మ గారికి చెప్పేవారట, నేను ఎవరో తెలుసా, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేవారట. ఎందుకంటే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, మనం చూడని వాళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటాం, కాని మన మధ్యలో పరిపూర్ణ అవతారమైన స్వామి మామూలుగా మానవుడిలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే మనం గమనించలేకపోతున్నాం. మిగిలిన అష్టోత్తర శతనామావళి గురించి నాకు తెలియదు గాని శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సత్యము దాగి ఉన్నది. అదేంటంటే ఏ భక్తుడైనా ఒక 2-3 సంవత్సరాలు శ్రీవారితో సంబంధం ఉన్న భక్తుడైనా పర్వాలేదు, ఏదో గడగడగడ పూజ చేయాలి గదా, ఈ టైం వేగంగా అయిపోవాలి అనుకుంటే చెప్పలేను గాని అతి జాగ్రత్తగా ఈ 108 నామాలు పరిశీలనా దృష్టితో జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుంటే అందులో ఒక బ్రహ్మాండమైన సత్యం అర్థమవుతుంది. భక్తుడికి ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి అందులో. ప్రపంచమంతటికీ తెలిసిన అనుభవాలున్నాయి అందులో. ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు మన అనుభవాన్ని మనం మాట్లాడుకోవడం చాలా మంచిది, ఎందుకంటే దాన్ని ఎవరు తర్కించడానికి లేదు, విమర్శించడానికి లేదు, ప్రత్యక్షమైన అనుభవం, దాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ 108 నామాల్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు శ్రీవారి తాలూకా కృపని ఆస్వాదించిన వాళ్లందరికీ ఈ 108 నామాలు వారి వారి అనుభవాల్లో సత్యమని అర్థమవుతుంది. అది మహత్తరమైనటువంటి గొప్ప విషయం, ఎందుకంటే కృష్ణ అష్టోత్తరం, రామ అష్టోత్తరం అవి చదువుకున్నామనుకోండి, మనం రాముడితోటి మనకున్న బంధాన్ని 108 నామాల్లో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి ఇవ్వచ్చు అయినా ఇవ్వకపోవచ్చు, మన మధ్యలో ఉన్న స్వామి తాలూకా గొప్పతనం ఏంటంటే ఈ 108 నామాలు ఊరికే చదువుకుంది కాదు నాయన, వీటి తాలూకా అనుభవం నేను ప్రతివాళ్లకి ఇవ్వగలను అని నా స్వామి ఆ బంగారు తండ్రి రుజువు చేస్తున్నారు. ఇప్పుడు నేను భక్తులకి చేసుకునేటటువంటి విన్నపం ఏంటంటే, పూజ అలవాటు లేదు అన్నవాళ్లు ఏం బాధపడక్కర్లేదు, సాయిరాం అనుకున్న చాలు, కలికాలంలో నామస్మరణ చాలు అన్నారు స్వామి, అంచేత చాలు. పూజ అంటూ ఉంటే మనందరికీ ఒక అలవాటు ఉంది, ఈ ఉదయం పూజ చేసుకునే వాళ్లకి సాయంత్రం పూజ చేసుకునే వాళ్లకి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే మందిరంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమంలాగే ఆఖరిన సత్యసాయి అష్టోత్రం చదువుకుంటాం. అదేమిటి, నిన్న ఉదయం సాయి అష్టోత్తరంతో నా పూజ జరిగింది, 24 గంటలు గడిచాయి స్వామి, 24 గంటలు నాతో ఉన్నావు, ఈ వచ్చే 24 గంటలు నేను నన్ను మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటారు స్వామి, నేను మానవ మాతృని కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఈ 108 పేర్లు నాకొక రక్ష. భక్తులందరికీ శ్రోతలందరికీ మనవి చేసుకున్నట్టుగా ఈ రోజు నుంచి, ఈ ఉపన్యాసం నుంచి జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ 108 నామాలలో శ్రీవారు భక్తులకిచ్చిన అనుభవాలు ఎలా ఉన్నాయి, ఈ ఉపన్యాసాలకి శ్రీవారి కృప వలన పెట్టుకున్న పేరేంటంటే శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు. ఈ అనుభవాలు శ్రోతలు నన్ను మన్నించి నా అనుభవాలు చెప్తే ఆ ఏదో ఈయనకి జరిగింది చెప్తున్నాడు అని అపార్థం చేసుకోకుండా, వారి కరుణ లేకుండా ఏ అనుభవం రాదని గ్రహించి నన్ను మన్నించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నా అనుభవాలు కాకపోతే ప్రపంచమందరికీ తెలిసిన అనుభవం దాని గురించి మాట్లాడతాను. మనం అందరికీ స్వామి చెప్పింది దాని గురించి ఏ విధమైనటువంటి కొరత ఉండదు, అదేవిధంగా ఎవరి అనుభవానికైనా కొరత ఉండదు. ఈ రెండింటినీ మిళితం చేసి మన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు అని రాబోయే కొన్నాళ్లు ఇవాళ నుంచి ఆ మాటలు 4 అనుకుని మనందరికీ కావలసింది, మనందరం కోరుకునేది శ్రీవారి కృప మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, చిన్నపిల్లలకు కూడా ఏమి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు తండ్రి, ఈ సత్యసాయి అష్టోత్తర శతనామం మాత్రం నేర్చుకోనాన్నా, ఇది ప్రత్యక్షానుభవంతో భగవంతుడు మనకిచ్చిన వరం అని అందరూ చెప్పుకుంటారని ఆశిస్తూ ఇవాళ మొట్టమొదటి 9 నామాలని ఒకమారు రుచి చూసుకుందాం. ఓం శ్రీ సత్యసాయి బాబాయ నమః అని కొన్నాళ్ళంటారు. కొందరు ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు రాను రాను ఓం శ్రీ సాయి అని మిగిలిన నామాలు చదివేస్తున్నారు. మా చిన్నప్పుడు 1975 ఆ ప్రాంతంలో అన్ని నామాలకి ముందున ఓం శ్రీ భగవాన్ ఓం శ్రీ భగవాన్ ఓం శ్రీ భగవాన్ అనుకునేవాళ్ళని. తర్వాత ఎక్కడ చూసినా ఏ దేశంలో ఏ సత్యసాయి సంస్థ చూసినా వాళ్ళందరూ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి అని చదువుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చింది స్వామి, ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః ఓం శ్రీ భగవాన్ సత్యస్వరూపాయ నమః ఓం శ్రీ భగవాన్ అట్లా అనుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఇప్పుడు అందరం కూడా ఓం శ్రీ సాయి అనిస్తున్నాం ఎంచేత అంటే ఒక ఆలోచన వచ్చింది. సాయి సా ఆయి అమ్మతో కూడిన ఆ స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను అని అర్థం కదా. ఇప్పుడు ఓం శ్రీ భగవాన్ అంటే కొంచెం దూరము, అమ్మ మగ దగ్గర అనుకున్నాను స్వామి. రోజులు గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ కలి ప్రభావం ఎక్కువ అవుతోంది కాబోలు. మనిషికి, సంఘానికి, ప్రజలకి, భక్తులకి, అందరికీ చికాకులు ఎక్కువవుతున్నట్టున్నాయి. అంచేత అమ్మా అమ్మా అమ్మా అని పిలుచుకుంటున్నారేమో, అందుకని ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి అమ్మతో కూడిన ఆ పరమాత్మకి నమస్కారాలు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. మనం ఆ ప్రకారంగానే మొట్టమొదటి నామము ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. ఈ మొదటి నామం ఏ పరిపూర్ణ శుద్ధతత్వమైతే సృష్టి స్థితి లయలకు కారణమో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు సత్యసాయిబాబాగా వచ్చారు, ఆయనకి నమస్కారం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, భగవంతుడంటే ఎవరు, భగవత్తత్వం ఏమిటసలు? భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, సర్వసృష్టికి వారే కారణమని, సర్వసృష్టిలోనూ వారే ఉంటారని అనుకుంటాం కదా. ఆ పరిపూర్ణ శుద్ధతత్వము ఫలానా శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారనే నామంతో మన మధ్యన వెలిసి ఉన్నారు, వచ్చి ఉన్నారు. ఈ మొదటిది, మొదటి నామం నిజంగా చెప్పాలంటే అది ఒక ఉపోద్ఘాత నామం. నేను 108 సార్లు దండం పెట్టుకుంటాను, నేను 108 సార్లు నమస్కారం పెట్టుకుంటాను స్వామి. అయితే మొట్టమొదటి నామంలో మిమ్మల్ని మీరు ఎవరో మాకు చెప్పారు కదా, అది తలుచుకుంటాను స్వామి. మాకేం తెలుస్తుంది స్వామి మీరు చెప్పకపోతే? మా మధ్యలో రేపు రాముడు వచ్చినా మేం గ్రహించలేము స్వామి. ఓరి అమాయకుల్లారా, నేను శ్రీరాముడిరా అంతేగాని మాకు తెలీదు. అలాంటి కలికాలంలో మా ముందుకొచ్చి శ్రీవారు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పేరు మేము పట్టుకుని నమస్కారం పెట్టుకుంటున్నాం స్వామి. ఈ మొదటి నామము వారంతట వారే భక్తుల మీదున్న ప్రేమతో అభిమానంతో అందరికీ చెప్పారు నేనెవరనుకుంటున్నారు, నేనే సాయిబాబాని. వారు చెప్పిందే మొట్టమొదటి నామం. ప్రపంచమందరికీ స్వామివారి పేరు విన్న ప్రతి వ్యక్తికి ఉన్న అనుభవం ఈ మొదటి నామం, ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. రెండో చూడండి, ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఆ బంగారు తండ్రి ఏ స్వరూపం? ఏ శక్తి స్వరూపం? ఏ శక్తులన్నిటికీ కారణమో సత్యము, ఆ సత్యం తాలూకా స్వరూపం. మన అదృష్టం కొద్దీ మనం చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి అదృష్టం ఏంటంటే, శ్రీవారు సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బంగారు తల్లి ఈశ్వరాంబకి జననం అయినందువలన ఆవిడ ముద్దుగా సత్య అని పేరు పెట్టుకున్నారని మనం సత్యం శివం సుందరంలో చదువుకుంటాం. అయితే వారి తాలూకా సంకల్పం ప్రకారమే వారు జన్మని తీసుకున్నారు కనుక ఆ పేరు కూడా ముందుగానే నిశ్చయం చేసుకున్నారు. వారెవరు? సత్యానికి స్వరూపం. రెండో నామంలో, స్వామి మీరు సత్యానికి స్వరూపం, మీకు నమస్కారం చేసుకుంటున్నాను. సత్యానికి స్వరూపం అంటే అర్థమేమిటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడూ ఉండేది సత్యం. 15,000 సంవత్సరాల కిందట, 30,000 సంవత్సరాల కిందట, రాబోయే 30,000 సంవత్సరాల తరువాత ఉండేది సత్యం. సత్యము నిత్యము. మరి సత్యానికి శ్రీవారు స్వరూపుడైతే ఆ శుద్ధ సత్యమే, ఆ సత్యమే అన్ని రకాల అవతారాలకి మూలకారణమైతే స్వామి సత్యస్వరూపుడనడానికి ఎలాంటి ఆధారం దొరుకుతుంది? సత్యమంటే ఏమి? ఇదివరకు ఉండి, ఇవాళ ఉండి, రేపు ఉండేది సత్యం. ఆ సత్యానికి స్వరూపమైన మహనీయునికి 30 సంవత్సరాల కిందట, 3,000 సంవత్సరాల కిందట, 10,000 సంవత్సరాల కిందట ఎప్పుడు ఏ అవతార రూపంలో ఉండి ఏం జరిగినా ఏం చేసినా వారు చెప్పేది వారికి తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గీతని నిజంగా ఎలా చెప్పాడన్నది మన స్వామికే తెలుసు. రాముడు తాలూకా అంతరాంతరాల్లో జరిగేవి మన స్వామికే తెలుసు. ఎంచేత? సత్యస్వరూపుడు కనుక. అయితే ఇంకేదన్నా చిన్న ఉదాహరణ ఉందా? మనం మామూలుగా మాట్లాడుకునే వ్యవహార రీత్యా చూస్తే సత్యస్వరూపుడు అనడానికి ఏదన్నా అనుభవం ఉందా అంటే, శ్రోతలందరూ నన్ను మన్నిస్తారని ధైర్యం చేసుకుని మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. మా అమ్మగారికి ఎన్నో సంవత్సరాలు సంతానం లేదు. సరే, సంతానం కలిగింది. మా ఆఖరి చెల్లెలు పుట్టే టైంలో 1950లో ప్రసవం తర్వాత ఒళ్ళు తెలియకుండా పడిపోయింది మా అమ్మ. మా తాతగారు సింహాచలంలో వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేద పండితుడిగా పనిచేసేవారు. సో మా అమ్మ 1950లో ఇలా పడిపోగానే, ఒళ్ళు తెలియకుండా పడిపోగానే మా నాయనమ్మగారు, అప్పన్నా సింహాద్రప్పన్న వరహానరసింహ నా భర్త నీకు సేవ చేశాడు, నా కోడల్ని అన్యాయం చేయకు, చిన్న పిల్లల్ని తల్లి లేనిదానిగా చేయకు, వాళ్ళని రక్షించు, నా కోడల్ని కాపాడు అని మా నాయనమ్మ గారు గట్టిగా కేకవేయడం నాకు బాగా జ్ఞాపకం. అది 1950లో జరిగింది. 1972 సంవత్సరం నుంచి అమ్మ 1978లో పోయే వరకు ఆరోగ్యం పరిస్థితి బాగుండేది కాదు. భగవంతుడు, నా బంగారు తండ్రి, నా స్వామి నాకిచ్చిన అవకాశం 1977లో ఓసారి నాతో మాట్లాడినప్పుడు, స్వామి ఎల్సీ కోవన్ గారి భర్త మిస్టర్ కోవన్ గారిని బతికించారట, ఇప్పుడిప్పుడే మాకు స్వామి కొంచెం సంపదని కొంచెం తరహాన్ని చూపెడుతున్నారు, ఈ టైంలో మా అమ్మ అలా ఉండడం బావులేదు స్వామి, మా అమ్మని ఒక్కరన్ని రోజులు సరిగా ఉండేటట్టు చూడకూడదా స్వామి అని చెప్తే స్వామి దగ్గర తీసుకుని, అలా అడగకూడదు బంగారు, నేను చూసుకుంటున్నాను కనుకే ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది. నాకు వెంటనే అర్థమైంది, స్వామి వరహానృసింహస్వామిగా అమ్మని కాపాడిన మీరు ఈరోజు నా స్వామిగా అది చెప్తున్నారా స్వామి? అది అడగకూడదన్నారు నా స్వామి. ఇంకలా అడగకూడదు, ఇంక అడక్కు, లేకపోతే అమ్మ ఎప్పుడో పోయేది, నేను చూసుకున్నాను కనుక అమ్మ మనకు కనిపిస్తోంది అన్నారు స్వామి. స్వామి, సత్యస్వరూపుడివి కనుక, నిత్యమైనటువంటి సత్యానివి కనుక, ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా ఎవరూ నీ దగ్గర నుంచి దాచలేరు, నిన్ను మించిన దైవం ఇంకెవరూ లేరు, అన్ని దేవుళ్ళు. అందుకే చాలా మంది చెప్తుంటారు సర్వదేవతాతీత స్వరూపుడు సత్యసాయి అని. సర్వదేవతలకు అతీతుడు, ఆ దేవతల రూపాలన్నీ తీసుకునేదే మన స్వామి అన్నదానికి చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించారు స్వామి. మూడో నామం ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. సత్య ధర్మ పరాయణాయ నమః. సత్యమే వారి స్వరూపం, దాని గురించి మళ్లీ మనం వెళ్ళకి వెళ్ళక్కర్లేదు. ధర్మ పరాయణుడు, దీనికి నాకు జరిగింది నేను చెప్పను. ప్రపంచమందరికీ తెలిసినటువంటి ఒక మహాసత్యం ఉంది. 1968 శ్రీవారి ఉపన్యాసంలో చెప్పారు, నేను వచ్చింది నిజంగా చెప్తున్నాను ధర్మ సంస్థాపన కోసం అన్నారు. ధర్మ సంస్థాపన కోసం వచ్చారన్నారు. ఉన్నమాట చెప్తున్నాను, అవి వినేస్తాం, వాటి అర్థం మనకు తెలియదు. గత 6-7 సంవత్సరాలుగా అర్థమవుతోంది, మనందరికీ అర్థమవుతోంది. ఏమిటది? ధర్మానికి మూలమైన వేదాన్ని ఉద్ధరించడమే ధర్మ సంస్థాపకుడుగా ధర్మపరాయణుడుగా స్వామివారు చేసేటటువంటి మహత్కార్యమని తెలుస్తోంది. అనవసరంగా 10 మంది దగ్గర మనం అనుకోకూడదు, గాని వేదాన్ని అందరికీ దూరం చేసేశారు స్వలాభంతో ఉండే కొంతమంది. ఏ న్యూస్ పేపర్లోనూ వేయకుండా, ఏ ప్రెస్కి కాన్ఫరెన్స్లు ఇవ్వకుండా ఆ బంగారు తండ్రి అతి సున్నితంగా అందరి చేత వేదం చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నారు? ఇక్కడ వేదం చదువుతున్నారు కనుక వచ్చిన భక్తులందరూ, అయ్యో నేను కూడా చదువుకుంటే బావుండు కదా అని చదువుకుంటున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, కులభేదం లేదు, మతభేదం లేదు, వర్గభేదం లేదు, ఏ భేదం లేకుండా ఎవరితోటి గట్టిగా చెప్పకుండా నేను చేస్తున్నాను అనకుండా ఆ బంగారు తండ్రి అందరిలోకి కొంచెం కొంచెం వేదాన్ని లోపటికి ఎక్కేటట్టుగా చిన్న చిన్న ఇంజెక్షన్లో ఇచ్చేస్తున్నారు నా బంగారు తండ్రి. ఎక్కడికి వెళ్ళండి, ఏ భజన మందిరానికి వెళ్ళండి, ఆంధ్రదేశంలోనే కాదు హిందూ దేశంలోనే కాదు ఏ దేశమైనా వెళ్ళండి, వాళ్ళందరూ అవును మరి మనం కూడా వేదం క్లాస్ లేకపోతే ఎలాగా, మనం కూడా వేదం చెప్పకపోతే ఎలాగా. వేదాన్ని పోషిస్తే ధర్మం దానంతట అదే పోషింపబడుతుంది. ఆ ధర్మపరాయణ తత్వం స్వామివారిది, మనందరికీ ఇచ్చిన మహా అనుభవం. అతిరుద్ర మహాయాగం చేశారు. అతిరుద్ర మహాయాగం చేసినప్పుడు చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ అనేవారు, సార్ రాత్రి పడుకున్నా ఓం నమో భగవతే రుద్రాయ అని వినపడుతోంది సార్, సార్ మధ్యాహ్నం వినపడుతోంది సార్, సాయంత్రం వినపడుతోంది సార్, ఇదేమిటి సార్? అది నా బంగారు తండ్రి తాలూకా మహాసంకల్పం. ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం అందరం. ఆ రుద్రం మన చెవుల్లోకి రంగరించి పోసేశారు కదా. వేదమాత సంతోషిస్తోంది సత్యధర్మ పరాయణుడని. ఆ సత్యధర్మ పరాయణుడికి నమస్కారం పెట్టుకుంటున్నాం 3వ నామంలో. 4వది ఓం శ్రీ సాయి వరదాయ నమః. దీని గురించి ప్రతి భక్తుడికి అనుభవం ఉంటుంది. వరదహస్తం ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు మూడు రకాలుంటారట పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేవాళ్లు. నా స్వామి దగ్గరికి వచ్చేవాళ్లలో నేను అనుకోవడం, క్షమించండి మీరందరూ, చాలా మట్టుకు ఆర్తులు అర్ధార్థులే. జిజ్ఞాస ఎక్కడి రోజుల్లో? జిజ్ఞాసకి టైం లేదు కదా. అందరికీ ఉద్యోగాలు కావాలి, భవనాలు కావాలి, భవంతులు కావాలి, నాణాలు కావాలి, బ్రహ్మాండమైనటువంటి వస్తువాహనాలు కావాలి. లేకపోతే ఒండ్లు బాగులేదు, ఒళ్ళు బాగుండాలి, ఇవళ్ళు బాగులేదు, బాగుండాలి, ఆ జబ్బు వచ్చింది, అది నయం అవ్వాలి. ఆర్తులు అర్ధార్థులు ఎక్కువ. నా స్వామి ఆర్తిగా రా, అర్ధార్థిగా రా, ఆ రెండు చూస్తాను ముందు, జిజ్ఞాస దానంతలో దొస్తుంది. ఎంత చక్కటి తండ్రి, ఎప్పుడో విన్న జ్ఞాపకం. చూడు, ఖాళీ కడుపు మీద గీతలును అవి బోధించకు. వాళ్ళకి అన్నం పెట్టు ముందు. అన్నం కావాలని వచ్చిన వాడికి భగవద్గీత బోధిస్తే లాభం లేదు, వాడికి అన్నం పెట్టు అన్నారు స్వామి. నేను కూడా నా స్వామి దగ్గరికి ఆర్తబ్బు వచ్చింది, అది నయం అవ్వాలి. ఆర్తులు అర్ధార్థులు ఎక్కువ. నా స్వామి ఆర్తిగా రా,

ఆర్తిగాను అర్ధార్థిగానే వచ్చాను. ఇప్పటికీ ఇంకా ఆర్తిగా అర్ధార్థిగానే ఉన్నానేమో అని కూడా అనుకుంటాను. వరదాయ నమః. ఇందులో ఒక్క మాట చెప్తాను, ఇది ప్రత్యక్షానుభవం. సింగపూర్ విశ్వవిద్యాలయంలో పాఠం చెప్తూ డాక్టరేట్ లేని ఒకే ఒక్క ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, మొట్టమొదట 1970లో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు నాతో మాట్లాడితే చాలు, స్వామీ నా డాక్టరేట్ అని చెప్దాం అనుకున్నాను. శ్రీవారు పిలిచారు, దగ్గర తీసుకున్నారు. స్వామి, పిహెచ్డీకి రిజిస్టర్ చేయడం లేదు స్వామి, వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు స్వామి. రిజిస్ట్రేషన్ అవ్వంది పిహెచ్డీకి డాక్టరేట్ చేయడానికి ఒప్పుకోరు. రిజిస్ట్రేషన్ మొట్టమొదట జరగాల్సినటువంటి వ్యవహారం. యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, కాలేజీల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి నేను చెప్పింది సులువుగా అర్థమవుతుంది. 1970 జనవరిలో జరిగింది ఇది. స్వామి నా డాక్టరేట్ సంగతి చూసుకోరా, స్వామి రిజిస్ట్రేషన్ చేయించరా. చూడు, నేనన్నీ చూసుకుంటాను, అవన్నీ మర్చిపో, నేనన్నీ చూసుకుంటాను కదా, అంటే కొత్త కదా, ఈ దేవుడే పూర్తిగా నాకు అర్థం కాదు కదా. ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఏంటి చూసుకుంటానంటారు, రిజిస్ట్రేషనే అవడం లేదంటే ఏమిటో స్వామికి అర్థమైందో లేదో నేను చెప్పిన మాట అనుకున్నాను. 2 రోజుల తర్వాత మా సొంత ఊరైన విజయనగరం వెళ్లాం. అప్పుడు శివరాత్రి నాడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఉత్తరం. రెట్రోయాక్టివ్గా 1969 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉత్తరం వచ్చింది. రెట్రోయాక్టివ్గా రిజిస్ట్రేషన్లు ఎవరు చేయరు. పిహెచ్డీకి రిజిస్ట్రేషన్ ఏ రోజు అప్లై చేస్తారో ఆ రోజు ఇస్తారు. ఇది నాకు అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఇచ్చాడు నా బంగారు తండ్రి. ఎందుకంటే వరదాయ నమః, చాలా ఉదాత్తమైన మహానుభావులందరూ భక్తుల్లో ఉన్నారు. వాళ్ళు నేను చెప్పింది మన్నించి అపార్థించకుండా నన్ను క్షమించండి, ఒక్క మాట మనవి చేసుకుంటాను, వారి దగ్గర కావలసింది అడగండి. అడగడంలో తప్పు లేదు, అది దాచుకోకండి. జిజ్ఞాసువుల్లా నటించొద్దు. ఆర్తిలా వచ్చినప్పుడు ఆర్తి సంగతి చెప్పండి, అర్ధార్థిగా వచ్చినప్పుడు నాకు ఇది చేయండి స్వామి అని చెప్పండి. అది దాచేసుకుని ఏమిటో వేదాంతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బంగారు తండ్రి మనకి మంచిదైతే తనిస్తారు, మనకి మంచిది కాకపోతే ఇవ్వరు. ఇప్పుడు నేను ఇందాకలు చెప్పాను, సత్యస్వరూపాయ నమః అన్నప్పుడు చెప్పాను కదా, అమ్మని నేను చూసుకున్నాను కనుక ఉందన్నారు. మరింకేం చేయలేదు అంటే ఏంటి, నేను అడిగినంత మాత్రాన తను ఇచ్చేస్తారని కాదు, కాని ఆ తండ్రిని మీ పూజ గదులోనైనా సరే, ఆ స్వామి తాలూక ఛాయాచిత్రానికైనా సరే మాట్లాడి అడగండి, తప్పు లేదు. కాని వారిచ్చారా ఇవ్వరా అన్నది మాత్రం మనకు అనవసరం. అది వారి తాలూకా ఇచ్చ మీద మనకి ఏది మంచిదో అది చెయ్యడమే ఆ బంగారు తండ్రి తాలూకా ఉద్దేశం కనుక వారికి అది వదిలేయండి. 5వ నామం ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఇవి కొన్ని అష్టోత్తరం పుస్తకాల్లో సాధు పురుషాయ నమః అనుంటుంది, కొన్నిట్లో సత్పురుషాయ నమః అనుంటుంది. ఎట్లా ఉన్నా పర్వాలేదు, అసలు విషయం ఏంటంటే స్వామి, ఈ ప్రతి పురుషుడిలోనూ, పురంలో నివసించేది పురుషుడంటారు, పురం అంటే శరీరం, ఆహా సత్పురుషాయ నమః, ప్రతివారిలోనూ అంతర్గతంగా ఉన్న బంగారానివి నువ్వేనమాట స్వామి, అందరిలోనూ ఉన్న శ్రీస్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి లవాల్ సర్వాల్ అన్నారు గాని సర్వాల్ లవాల్ అనలేదు. ఎందుకు అలా అన్నారు, నన్ను ప్రేమిస్తున్నావా బంగారు, నన్ను ప్రేమిస్తే ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగే, అప్పుడే నన్ను ప్రేమించినట్లు లెక్క. అందుకే స్వామి ఏం చెప్పారు, లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమిస్తేనే ఆ ప్రేమ తనకు అందుతుంది. స్వామీ నువ్వంటే నాకు మహాప్రేమ, ఈ భక్తులంటే మాత్రం బాగాలే చికాక్గా ఉందన్నారనుకోండి, ఆయనకి ఆ ప్రేమ అందదు. మనము స్వామిని ప్రేమిస్తే ఆ ప్రేమ

0: ఆత్మ అందరి మీద ప్రవహించిన నాడు స్వామిని ప్రేమించినట్టు లెక్క. ఇప్పుడు పాపం మనందరం సరిగా ఉండలేదని గాబోలు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. ఏం చెప్తున్నారో తెలుసా? నా ప్రేమని నీ ద్వారా అందరికీ అందించు అని చెప్తున్నారు. ఎందుకంత చెప్తున్నారు? ముందు చెప్పారు లవాల్ లవాల్ లవాల్ అని చెప్పారు. వింటారా? వినరు కదా. స్వామి సర్వాల్ చేసేస్తాను, ఎలాగో అలాగా ఆ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేస్తాను, ఎలాగో అలాగా ఆ వాటర్ ఇచ్చేస్తాను, ప్రేమ ద్వారా చూసుకుంటాను. అది కుదరదు బంగారు తండ్రి. నువ్వేం చేయాలంటే ముందు ప్రేమించడం నేర్చుకో, అప్పుడు నువ్వు ఫుడ్ ఇస్తే అది అమృతం అవుతుంది. ఇంకా వినలేదని పాపం ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా నా బంగారు తండ్రి? ఏం చెప్తున్నారంటే నీ ద్వారా నా ప్రేమను అందించు. అమ్మో, ఎంత ఘనతరమైన బాధ్యత ఇచ్చారు మనకి. నీ ద్వారా నా ప్రేమను అందించన్నారు. అప్పుడైనా సరే, ఇది భగవంతుడి ప్రేమ కదా, భగవంతుడు చెప్పిన మాట కదా అని మనం వింటామని. ఈ సత్పురుషాయ నమః అన్నదానికి అర్థము లవాల్కి ఒకటే అర్థం. అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనం నమస్కారం పెడుతున్నాము అని ఈ నామం తాలూక అర్థం. ఈ అనుభవం అందరికీ ఒక్కసారిగా ఇచ్చేశారు స్వామి. ఎందుకయ్యో, ఎలా ఇచ్చారు? లవాల్ సర్వాల్. ఇంకా ఎలా ఇచ్చారు? నీ ప్రేమని నా ప్రేమగా అందించు, నీ ద్వారా నా ప్రేమ అందరికీ కనిపించేటట్టు చూడు అని చెప్పారు శ్రీవారు.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

0: సాయిమాత దివ్య పాదారవిందాలకు శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ పరమ పవిత్రమైన ఈ సంక్రాంతి పర్వదినాన శ్రీ సత్యసాయి విద్యావిధానం గూర్చి చర్చించడానికి ఇక్కడ సమావేశమైనటువంటి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులకు రేడియో సాయి తెలుగు ప్రసారాల తరఫున సాయిరాం. మనం చర్చను మొదలుపెట్టే ముందర మా శ్రోతలందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాము. మొదటగా అయ్యప్ప గారు, సాయి పృథ్వీ గారు, సుధీర్ గారు, ఏవీఆర్ మూర్తి గారు, భరద్వాజ్ గారు మరియు రాజసింహం గారు ఈరోజు ఈ చర్చలో పాల్గొంటారు. మనం మొట్టమొదటిగా ఎవరితో ప్రారంభిద్దాం, మీరే చెప్పండి. రాజసింహ గారు, శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి ఇవాళ మనం చర్చించాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా మీ అభిప్రాయాలను, మీ మనోభావాలను, శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి, ఈ విద్యా విధానంలో చదువుకుంటూ మీరు అనుభవించిన దాన్ని బట్టి మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తారా?
1: తప్పకుండా. నేను ఒక చిన్న స్టోరీతో, నా ఫ్రెండ్ యొక్క స్టోరీతో దీన్ని మొదలు పెడతాను. అతని పేరు విష్ణు కుమార్ జోషి. అతడు ఇక్కడికి రాకముందు నేపాల్లో ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి ధ్యానం చేయాలన్నా తపస్సు చేయాలన్నా ఎక్కువ కోరిక ఉండేది. అలా 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు కాలేజ్లో. జాయిన్ అయిన తర్వాత ఆ కోరిక ఎక్కువైపోయి, ఆ తపస్సు చేయాలి, హిమాలయాలకు వెళ్లాలని కోరిక ఎక్కువైపోయి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఇంట్లో చెప్పలేదు, చదువు మధ్యలోనే ఆపేశాడు, హిమాలయాలకు వెళ్లిపోయాడు. వెళ్లిన తర్వాత అలా ఒక 15-20 రోజులు హిమాలయాల్లోనే తిరుగుతూ ఉన్నాడు. చాలా మంది సాధువులను కలిశాడు, వారి దగ్గర నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నాడు ధ్యానంలో. అలా ఒక 4 రోజులు గడిచిన తర్వాత దారి మధ్యలో ఒక సాధువు కనిపించాడంట ఆ విద్యార్థికి. అడిగాడంట, ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ వయసులోని? ఇతను చెప్పాడు, నేను ధ్యానం చేయాలని తపస్సు చేయాలని వచ్చాను అని. అప్పుడు వెంటనే ఆ సాధువు ఒక చిన్న నవ్వు నవ్వి, ఒరే పిచ్చోడా, దేవుడు నీ వయసు వారందరూ హిమాలయాలకు వచ్చి తపస్సు చేయాలని భావిస్తే పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాన్ని ఎందుకు స్థాపిస్తారు అని చెప్పాడంట. అప్పుడు ఈ పిల్లవానికి ఏదో ఆ సాధువు దగ్గర నుంచి ఇంకా కొంత వివరాలు కనుక్కొని పుట్టపర్తికి బయలుదేరి వచ్చాడు. పుట్టపర్తికి బయలుదేరి వచ్చి స్వామిని చూసి, నిజంగా స్వామిని భగవంతుడిగా నమ్మి ఈ విద్యాలయంలో చేరాలని పట్టుబట్టి మరి చదవడం ప్రారంభించాడు. అప్పటికే ఆయన ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ వేస్ట్ అయింది. మరి అక్కడ మళ్ళీ నేపాల్కి వెళ్లి ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్, మరి ఒక సంవత్సరం వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ లోపలికి ఎగ్జామ్ వచ్చి ఎంట్రీ అవ్వడానికి, ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా చూస్తే నాకు ఏమీ లేకుండా ఎంతో మంది ఈ విశ్వవిద్యాలయంలో రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎంతో సులువుగా మన విశ్వవిద్యాలయంలోకి వచ్చిన మనము ఎంత అదృష్టవంతులమో అని చెప్పడానికి నాకు ఇంకా మాటలు చాలటం లేదు. నేను ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ తలుచుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
0: మీరు చెప్పిన సంఘటన చాలా బాగుంది. అయితే మీరు చివరిలో మనం ఇంత సులువుగా ఈ విశ్వవిద్యాలయంలో చేరగలిగాము అన్నారు. అయితే దీని గురించి నాకు ఒక చిన్న అభిప్రాయం ఉంది. మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, దాంట్లో మనం ఏదో మనకు వచ్చిన ఆన్సర్సే ఉండొచ్చు, మనకు వచ్చిన క్వశ్చన్సే ఉండొచ్చు, వాటికి మనం ఆన్సర్స్ రాసేసాం అనుకోవచ్చు. కానీ స్వామి చెప్పారు, ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి నా సంకల్పం ఉంటే మాత్రమే ప్రవేశిస్తారు. మనకది సులువు అనిపించవచ్చు, కానీ అది భగవంతుడి కృప వల్ల మనకు సులువు అయిందని నా అభిప్రాయం. ఇప్పుడు మీలో ఎవరైనా ఇంకా కొన్ని అనుభవాలను, ఇప్పుడు రాజసింహ చెప్పాడు, ఎంతో మంది ఆ తపస్సును ఆచరించి త్రేతాయుగంలో కానివ్వండి, ద్వాపర యుగంలో కానివ్వండి, భగవంతుడికి చేరువు కావాలి అన్నప్పుడు వాళ్ళు తపస్సులను ఆచరించారు. ఎన్నో ఘోర తపాలను ఆచరించి ఆ తర్వాత భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందారు. అయితే మనందరి అదృష్టం ఏమిటంటే ప్రతి దినము స్వామిని చూసే మహద్భాగ్యాన్ని మనకు కలిగించారు. ఆయన స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకునే మరింత భాగ్యాన్ని మనందరికీ కలిగించారు. ఇప్పుడు సాయి పృథ్వీ గారు, మీరు శ్రీ సత్యసాయి విధానంలో ఎప్పుడు చేరారు, ఇక్కడికి ఎలా వచ్చారు, మీ అనుభవం ఏంటి ఇక్కడ?
2: సార్, నేనైతే 10th తరగతి తర్వాత పదకొండో తరగతిలో సత్సాయి హైయర్ సెకండరీ స్కూల్లో చేరాను. అంటే ముఖ్యంగా నా ప్రకారం ఇక్కడ చేరినాకే అసలు నాకు తెలిసింది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కానీ ఈ ఇంటర్వ్యూలు కానీ మన ఇక్కడ చదవడానికి ఏమాత్రం కావు, అంటే ఏమాత్రం తోడ్పడవు. కేవలం స్వామి యొక్క కృప, స్వామి యొక్క సంకల్పమే మనకు తోడొస్తాయని. అక్కడ చేరేంత వరకు నేనేమనుకునేవాన్నంటే అసలు ఎంత మాత్రం నా ఒక ప్రయత్నం ఫలించలేదు, కానీ మా అమ్మగారు ఒక ప్రార్థనలే ఫలించిందని. ఇలాగే ఒకనొక సంభాషణ జరిగేటప్పుడు ఒక విద్యార్థి చెప్పాడు, స్వామి ఏమన్నారంటే మీరు అనుకోవచ్చు మీరు చేసిన ఎన్నో జన్మల పుణ్యఫలం, మీ యొక్క మంచి కర్మల ఫలమే నా దగ్గర ఉంటున్నారు, కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడున్న అన్ని విద్యార్థులు నా ముందర ఉండడానికి కేవలం ఒక్క క్షణానికి కూడా అనుభవం అంత ఫలం పొందలేదు. ఇది కేవలం నా ఒక్క కృప ఒక్కటే, కాబట్టి మీరందరికీ ఇన్నేళ్లు నా దగ్గర ఉండే అనుభవాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ అంటారు. మరి మనకు నిజమైన విద్య ఇవ్వడాని కొరకే స్వామి ఇలా కొందరిని ఎన్నుకున్నారు. అందులో మేం భాగంగా అవ్వడం నిజంగా మా భాగ్యం అని తెలుస్తున్నారు.
0: చాలా బాగా చెప్పారు పృథ్వీ గారు. సుధీర్, మీరు ఏ సంవత్సరంలో శ్రీ సత్యసాయి విద్యా విధానంలో అడుగు పెట్టారు? ఇంతకు ముందర ఎక్కడ చదివారు? ఈ విద్యా విధానానికి బయట ఉన్న విద్యా విధానానికి ఏమన్నా వ్యత్యాసం మీలో కనపడిందా? ఇక్కడున్న విద్యార్థులకి బయట విద్యార్థులకి ఏమన్నా వ్యత్యాసం మీరు గమనించారా? ఇక్కడున్న ఫ్రెండ్స్ కి బయట ఉన్న ఫ్రెండ్స్ కి ఏమన్నా తేడా కనిపించిందా? ఈ విషయాలపై మీరేమన్నా చెప్పగలరా సుధీర్ గారు?
3: అది 12వ తరగతి అయిపోయిన తర్వాత ఇక్కడ బీఎస్సీకి ఎంట్రన్స్ కి వచ్చాం సార్. వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించాను. ప్రవేశించిన వెంటనే మొత్తం టెన్షన్ గా ఉంది నాకు. అంటే అంత కరెక్ట్ గా ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు నాకు అక్కడ వాల్ మీద స్వామి మై ఫియర్ వన్ ఐఎమ్ హియర్ అనే ఒక ఇది కనబడింది. దాంతో కొంచెం నమ్మకం వచ్చి వచ్చిందంతా రాశాను సార్. బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నారు ఎలా రాశాననేది. వాళ్ళు చెప్పారు నాకు నేను అంత బాగానే రాశాను, నేను సెలెక్ట్ అవుతానని. నేను కెమిస్ట్రీలో బాగా చేయలేదు కాబట్టి అప్పటి నుంచి స్వామికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. స్వామి నేను కెమిస్ట్రీ బాగా రాయలేదు, మీరే చూసుకోవాలి, నాకు ఎలాగైనా సీట్ ఇప్పించండి. నేను చేసిన ప్రేయర్స్ నిజమయ్యాయి. స్వామి నాకు ఇక్కడ సీట్ ఇప్పించారు. నేను అనుకున్నది ఏంటంటే నేను చేసిన అంటే ప్రేయర్స్ వల్లే నాకు ఇక్కడ వచ్చిందని, కానీ అదొకటే కాదు సార్. మా డాడీ చాలా అంటే నేను 10th నుంచి మేము స్వామికి డివోటీస్ అయ్యాం. అప్పటి నుంచి మా డాడీ నాకు ఇక్కడ సీట్ రావాలి, స్వామి దగ్గర నుంచి చదువుకోవాలి, గుడ్ క్యారెక్టర్తో ఉండాలి అని ఇంతలా ప్రేయర్ చేశారు కాబట్టి నాకు ఇలాగొచ్చిందని నాకు అప్పుడు అనిపించింది సార్. మొన్న వింటర్ వెకేషన్కి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే అప్పటిదాకా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సత్సాయి విద్యా విధానాల్లో ఉండిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కలిసాను. కలిసిన తర్వాత వెళ్ళిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సినిమాలు చూసాను. సినిమాలు నేనేమి చూడలేదని చెప్పా. ఎందుకు చూడలేదు అంటే మీ విద్యా విధానంలో ఏమీ లేవంటే అసలు సినిమాలు చూస్తే ఏమొచ్చింది, చూడకపోతే ఏమొచ్చింది అని అడిగాను. ఒకవేళ చూస్తే మనకి రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పారు. మాకు అక్కడ చాలా స్వామి దగ్గర ఉండడమే నాకు రిలాక్సేషన్, ఇంకా అంతకుమించి ఏమీ లేదని చెప్పారు. నువ్వు చాలా మారిపోయావని చెప్పారు.
0: వాళ్ళు నువ్వు చాలా మారిపోయావని చెప్పారు, కరెక్టే. అయితే నీకు ఇక్కడికి వచ్చాక సినిమాలు లేవు, ఎందుకంటే మనం 12th క్లాస్ ఉన్నంత వరకు బయట ఉన్నంత వరకు అదొక దినచర్య. అంటే వీక్లీ ఒకసారి ఒక వచ్చింది ఏదో ఒక సినిమా చూడాలి, అదొక దినచర్యలాగా. ఇంకా అది మనం ఎంత ఇక్కడ సుప్రభాత నగర సంకీర్తన ఎంత దినచర్యగా పాటిస్తామో అక్కడ కూడా అది అదొక వే ఆఫ్ లివింగ్ అక్కడ బయట. సో నీకేమనిపించింది సినిమాలు చూడకపోవడం మొదట్లో? నీకేమన్నా ఇబ్బందిగా అనిపించిందా, లేకపోతే ఇది నీకు నీ మనోవికాసానికి ఏమైనా తోడ్పడుతోంది అనిపించిందా, లేకపోతే నీకు ఈ సినిమాలు చూడపడం వల్ల నీకేం లాభం అనిపించింది?
3: ఇది ఎలాగంటే సినిమాలు చూడడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్ మన మీద. ఇప్పుడు హీరో బైక్ స్టంట్ చేశారనుకోండి, ఇది మళ్ళా బాగా ఫ్యాన్ అయ్యామనుకోండి, ఆ స్టంట్ మనం చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ అందులో ఉన్న ఇది మనం ఎంత హాని జరుగుతుందో మనకు తెలియదు సార్. ఇక్కడ అలా కాదు సార్. స్వామి మనకి అంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఏమేమి చూడాలో చెప్తారు, అవి చూసి మనం నేర్చుకోవడం వల్ల మనకేమీ హాని ఉండదు. అదే సినిమాలు చూసి నేర్చుకోవడం వల్ల ఇలా చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, మైండ్ కూడా కొంచెం అదర్ వేస్ లోకి వెళ్తూ ఉంటుంది.
0: అయితే నేను అడుగుతుంది ఏంటంటే, ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడైతే నువ్వు హాస్టల్లో ప్రవేశించాక సినిమాలు చూడొద్దు ఉండవు అని చెప్పారు, అప్పుడు నీకేమైనా బాధ అనిపించిందా, కష్టం అనిపించిందా?
3: ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చిన వాడిని సినిమాలు అంటే బయట అంత బాగా సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన వాడిని సినిమాలు లేకుండా ఉండడం అంటే అడ్జస్ట్ అవ్వడం, కానీ స్వామి టీచింగ్స్ తోటి స్వామి యొక్క లెసన్స్ తోటి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సినిమాలు దేనికి సార్? మాకు
0: చాలా బాగా చెప్పావు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సుధీర్?
3: ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ బిఎస్సి.
0: ఫస్ట్ ఇయర్ బిఎస్సి చదువుతున్నావు. అయితే నువ్వు ఈ ఇయరే స్వామి విద్యావిధానంలో అడుగు పెట్టావు కాబట్టి నాకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు స్వామి భౌతిక దేహంతో ఉన్నంత కాలం ఎంతో మంది విద్యార్థులు స్వామి దగ్గర ఛాన్సులు రావడం, స్వామితో తిరగాలని ఆశించడం, స్వామితో ఉండాలని కోరుకోవడం ఇలా అంతా ఉంటుంది. అయితే స్వామి భౌతిక దేహంతో లేకపోయినా ఆయన నడుపుతున్న విద్యా విధానంలో చదవాలనే కోరిక ఆకాంక్ష నీలో ఉంది అంటే అది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది అంటారు స్వామి ఇప్పుడు లేరు అక్కడేముంది అని, కానీ ఇక్కడ ఏదో ఉంది, అందుకనే నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయంలో నీకు ఎలా అనిపించింది స్వామి మహానిష్క్రమణం తర్వాత? నీకు కూడా అనిపించి ఉంటుంది కదా, అరే స్వామి లేరు అని అనిపించి ఉంటుంది భౌతిక దేహంతో. మనందరిలో ఉన్నారు, మనందరితోటి స్వామి ఎప్పుడూ ఉంటారు, కానీ భౌతిక దేహంతో ఉంటే బాగుండేది అనిపించవచ్చు. నీ అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి ఇక్కడ జాయిన్ అవ్వడానికి? నీకేమన్నా ఆలోచన జరిగిందా అంటే ఇప్పుడు స్వామి లేరు కాబట్టి ఎందుకులే అప్లై చేయడం, అలా ఏమైనా మీకు అనిపించిందా?
3: ఫస్ట్ ఏం జరిగిందంటే నేను అప్లై చేసిన తర్వాత స్వామి తన భౌతిక దేహాన్ని విడిచేసి ఇక్కడికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రావక ముందు స్వామి ఇలాగా తన భౌతిక పార్థివ దేహాన్ని విడిచేయాలని తెలిసింది. విడిచిన తర్వాత ఏంటంటే నేను అనుకున్నది ఏమిటంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళి స్వామి లేనప్పుడు నేనేం చేయాలనుకున్నాను, కానీ అక్కడ మళ్ళీ అప్పుడు నాకు 12th ఎగ్జామ్స్ అయిపోయి సెలవుల్లో ఉన్నాను అన్నమాట. రోజు సమితికి వెళ్ళడం వల్ల వాళ్ళు చెప్పేవారు స్వామి అక్కడే ఉన్నారు, ఇప్పుడు ఇంకా తను విశ్వవ్యాప్తి అయ్యారు, మీరు లేననుకోవడం మహా తప్పను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సార్, మా ఫాదర్ అన్నారు నువ్వు అలా తప్పు చేస్తున్నావు, స్వామి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, స్వామి అక్కడ ఉన్నారు ఎందుకు లేరు అనుకుంటున్నావు అని చెప్పారు. దాంతో నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్వామి నాకు చాలా సార్లు బ్లెస్ చేయడం ఇదంతా.
0: సో నీకు ఇంకా మీకు అనిపిస్తుంది స్వామి ఉన్నారు మనతోటని, అది మీ అభిప్రాయం? ఇది మీ ఒక్కరిదే కాదు ఎంతో మంది అభిప్రాయం అనిపిస్తుంది. ఎందుకంటే అణువణువునా కూడా స్వామి తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత ఇంకా ఎంతో మందికి ఎన్నో చోట్ల ప్రతి చోట అంటే ఇక్కడ అణువణువునా కూడా కనిపిస్తున్నారని ఎంతో మంది చెప్తున్నారు. మీరు ఇంత ఎంకరేజింగ్ గా ఉండడం అనేది మాకందరికి కూడా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మూర్తి గారు, మీరు శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి కానీ లేకపోతే అందులో ఉన్న ఆ విద్యా విధానం పాటించే రూల్స్ కానివ్వండి, ఆ విద్యా విధానంలో ఉన్న రెగ్యులేషన్స్ కానివ్వండి, ఎందుకంటే మనందరం కూడా ఒక రెసిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ లో మనందరం కూడా హాస్టల్లో ఉంటున్నాము కాబట్టి ఆ హాస్టల్లో ఉన్నప్పుడు స్వామి కొన్ని నియమాలను కొన్ని పద్ధతులను మన కోసం నియమించారు, అది మన మంచి గురించే అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఒక్కొక్కసారి మన మందబుద్ధి ఏం చేస్తుందంటే ఎందుకు ఇది వద్దు, ఎందుకు ఇది లేదు, ఎందుకు అది ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే శ్రీ సత్యసాయి విద్యా విధానంలో స్వామి నియమించిన పద్ధతులు కానివ్వండి, ఆయన నేర్పించిన పాఠాలు కానివ్వండి మీకు దోహదపడుతున్నాయా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఇవి చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకు ఇవి పెట్టారు అలా అని అనిపించిందా?
2: స్వామి స్థాపించిన విద్యా సంస్థల్లో, స్వామి ఏర్పాటు చేసిన ఆ హాస్టల్ ప్రణాళికలో అయినా అవన్నీ స్వామి మనకి ఏది శ్రేయస్కరమో అంటే ఏది మనకు మంచిదో అదే రూపొందించారు, మనకి ఏది ప్రియమైనది కాదు. అందుకే అంటారు స్వామి మనకిచ్చింది మంచిది కానీ మనకి ప్రియమైనది కాదు. ప్రియమైనది అవ్వచ్చు, అలా మనం అలవాటు పడితే దానికి ప్రియం అవుతాం. మళ్ళీ మనకు స్వామి ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో ఆ హాస్టల్ లైఫ్ లో అయినా మనతో పాటు ఉపాధ్యాయులు కూడా మనతో పాటు జీవిస్తూ ఉంటారు. అయితే మనతో పాటు వాళ్ళు కూడా అంత పెద్దవారు, అంత అనుభవం కలిగిన వారు అయినప్పటికీ వాళ్ళు మనతో జీవిస్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అని స్వామి మనతో పాటు వాళ్ళని పెట్టడం జరిగింది. అంటే స్వామి విద్యా విధానంలో ఎందుకు అలా పెట్టారంటే ఏదైనా ఆచరించి చూపిస్తేనే ఎదుటి వారికి అర్థమవుతుంది, ఏదైనా ప్రచారం చేస్తే కాదు.
4: అంటే ఆచారం ముఖ్యం గాని ప్రచారం కాదు. అందుకే స్వామి చెప్తారు, చెప్పుడు సులభంబు చేయుట కష్టంబు, దాతకైనా వాని తాతకైనా చెప్పుటి కంటే చేయుటే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట. కనుక ఆ గురువులు ఆచరించి మనందరికీ ఒక మార్గాన్ని చూపిస్తారు. స్వామి వాళ్ళందరికీ విశ్వగురు, స్వామి నేర్పించింది వాళ్ళు నేర్చుకుని మనకు కూడా అదే విధంగా మనం కూడా అదే మంచి మార్గంలో నడవాలని వాళ్ళు మనకు చాలా విధంగా నేర్పుతూ ఉంటారు. ఒకవేళ మన హాస్టల్ లైఫ్ లో ఏదో మనం చాలా మిస్ అవుతున్నామని మనం అభిప్రాయపడచ్చు, మొదట్లో మనకు అదే విధంగా ఉండొచ్చు, కానీ అలా మన స్వామి చెప్పింది ఫాలో అవుతూ ఉంటే మనం ఏది మిస్ అయ్యాం, అసలు మన మానవ జీవిత లక్ష్యం ఏంటి, జంతునా నరజన్మ దుర్లభం, అంటే ఈ మానవ జన్మ చాలా ముఖ్యమైనది, ఎన్నో ఒక్క జన్మల ప్రతిఫలం మనకి మానవ జన్మ, కానీ మన మానవ జన్మలో ఏది చేయాలో అంటే మనకు ముఖ్య లక్ష్యం ఏంటో మనకు స్వామి తెలియజేశారు. అలాగే స్వామి విద్యావిధానం కూడా ఆ మనకు కావలసినవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ టెలిఫోన్లు సెల్ ఫోన్లు ఇలాంటివి మన విద్యా సంస్థలు లేకపోవచ్చు, అవి మనకి అలౌడ్ కాకపోయినా అవి చాలా అవసరం కాదు, సెల్ ఫోన్ అనేది అవసరం కాదు. అంటే సెల్ ఫోన్ కి బదులు టెలిఫోన్ మనకు హాస్టల్ లైఫ్ లో ఉండడం జరుగుతుంది. మనకి ఎవరికైనా ఇంటికి మన యొక్క బంధువులకైనా మన యొక్క తల్లిదండ్రులకైనా కాల్ చేయాలంటే మనకు టెలిఫోన్లు ఉన్నాయి. కానీ బయటన అంటే బయట విద్యా సంస్థలైనా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అయినా చాలా మంది సెల్ ఫోన్ల ద్వారా ఇంకా వివిధ పరికరాల ద్వారా యంత్రాల ద్వారా చాలా చెడిపోవడం జరుగుతుంది. కానీ మనకు ఆ విధంగా దోహదం కాకుండా మన ఆ తప్పు మార్గంలో పడకుండా మనకు స్వామి ఈ విధంగా మనకి కావలసినవన్నీ మన హాస్టల్ లైఫ్ లో పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి రూపొందించిన ప్రణాళికలోనైనా స్వామి ఏర్పాటు చేసిన విద్యా విధానంలో అయినా ప్రతి విద్యార్థి అంటే ఒక దేశ క్షేమం ఒక విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశాన్నైనా విద్యార్థులు చక్కగా ఉంటే ఆ విద్య యొక్క అభివృద్ధి ఆ దేశం యొక్క అభివృద్ధి చాలా బాగుపడుతుంది. కనుక స్వామి మనందరూ అంటే మనందరం విద్యార్థులుగా ఉన్నప్పుడు స్వామి యొక్క అంశాలని స్వామి యొక్క ప్రబోధన మనం పాటించి స్వామి పాటిగా మనం పాటించలేకపోవచ్చు, కానీ స్వామి మనకు చెప్పిన కొద్దివాటిలైనా మనం పాటించి మన దేశానికి మనక ఉన్నతంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని నేను చాలా అభిప్రాయపడుతున్నా.
0: చాలా బాగా చెప్పావు మూర్తి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక చిన్న అంశం, మీరు ఇప్పుడు అన్నారు మనకి హాస్టల్లో సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బయట ఏ విద్యార్థిని మీ వయసులో ఉన్న ఏ విద్యార్థిని చూసినా కూడా ఫేస్బుక్ ఆర్కుట్ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏవైతే ఉన్నావో అవి చాలా ప్రచారంలో ఉన్నాయి. నువ్వు ఏ విద్యార్థి బయట మనం ఏ విద్యార్థి కంప్యూటర్ చూసినా కూడా 24 గంటల సమయంలో కనీసం 12 గంటలు కనీసం 8 గంటలు వాళ్ళు ఆ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో తమ కాలాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు అలాంటివి లేవు, మీకు హాస్టల్లో ఇలాంటి సౌకర్యాలు లేవు, సెల్ ఫోన్స్ లేవు, దాని వలన మీకేమన్నా అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉందా, అలా ఏమైనా అనిపించిందా మీకు?
4: నేను చెప్పినట్లుగా సెల్ ఫోన్ లేకపోవచ్చు, కానీ మనకి పక్క ప్రపంచంతో బయట ప్రపంచం మనకు కనెక్ట్ అవ్వడానికి టెలిఫోన్లు ఉన్నాయి. ఇంటర్నెట్ లేకపోవచ్చు, కానీ కొద్దిపాటిగా అంటే ల్యాబ్ లో కూడా మాకు ఇంటర్నెట్ ఉంది, కానీ మాకు అనవసరమైనవి అక్కడ మాకు ఏవి ఉండడం జరగడం లేదు. కానీ అవసరమైనవి మాత్రం మాకు ఉన్నాయి, అంటే మా విద్యా సంస్థ విద్యా విధానానికి మా విద్యలకు కావలసిన మెటీరియల్ అవన్నీ అందులో సేకరించబడి ఉన్నాయి. అయితే బయటను చూసుకుంటే ఇంటర్నెట్ ఉంది, ఆ ఇంటర్నెట్ వాళ్ళకి ఎంత విధంగా ఉపయోగపడుతుందో అంతకన్నా ఎక్కువగా వాళ్ళని చెడిపేస్తుంది, కానీ మాకు ఇక్కడ ఉపయోగపడుతుంది కానీ చెడిపోయడం లేదు. స్వామి అంటారు ఇంటర్నెట్ కాదు కావాల్సింది ఇంటర్నెట్, అంటే మన యొక్క లోపల మన లోపల తెలుసుకోవాలి ఫస్ట్. బయట ప్రపంచం ఏ విధంగానే మనం తెలుసుకోవచ్చు, కానీ మన లోపల తెలుసుకోవాలంటే ఈ విధంగా స్వామి రూపొందించిన భజనలు నగర సంకీర్తనలు ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి. కానీ మేమెప్పుడు అలా సెల్ ఫోన్లు మిస్ అయ్యామని ఇంటర్నెట్ మిస్ అయ్యామని మేము అనుకోవడం లేదు, ఎందుకంటే ఆ కార్యక్రమాలకి రిప్లేస్మెంట్ గా మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. స్వామి రూపొందించిన సంస్థల్లో ఎన్నో కార్యక్రమాలు అలా ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ గా భజనలు నగర సంకీర్తనలు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరినైనా అడిగినా భజనలు నగర సంకీర్తనలు చేయడం వల్ల వాళ్ళకి నష్టం అనేది లేదు, ఎంత మాత్రమైనా ఉన్నది లాభమే. భజనలు నగర సంకీర్తనలు చేయడం వల్ల మానవ వికాసం అంటే మనసు యొక్క వికసన మనస్సు కూడా మనకు హాయిగా ఉంటుంది. మనకు కావాల్సింది ఎంతైనా ఏదైనా మెటీరియల్ గా మన డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ ఆ మనస్సు యొక్క వికాసం అంటే మనస్సు బాగుండాలంటే ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే. అందుకే స్వామి ఈ లౌకికమైన విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా మాకు ఈ హాస్టల్ లైఫ్ లో విద్యా సంస్థల్లో ఏర్పరచడం జరిగింది.
0: చాలా బాగా చెప్పావు మూర్తి. ఇప్పుడు అయ్యప్ప గారు, మీ అభిప్రాయాలు కానీ ఈ విద్యా విధానంలో మీరు పొందుతున్నటువంటి అనుభూతిని గురించి మా అందరితోటి పంచుకుంటారా?
5: నేను యాక్చువల్లీ 10వ తరగతి వరకు సత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నంలో చదివాను. అప్పటి వరకు నిత్యం సర్వీస్ కి వెళ్లడం, బాల్యకాస్ వెళ్లడం అంతా చేశాను. ఎప్పుడైతే 11వ తరగతిలో వచ్చానో అప్పటి నుండి గ్రాడ్యువల్ గా స్వామి నుండి దూరంగా అయిపోతున్నట్టు అనిపించేది. అక్కడ మాది ఇంటర్మీడియట్ అని అంటారు, 11వ 12వ తరగతి. అక్కడ ఎప్పుడైతే ఆ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యానో క్రమంగా స్వామి నుంచి దూరంగా అయిపోయాను. ఉదయాన్నే 7 గంటలకి మా చదువు స్టార్ట్ అవుతుంది, నైట్ 8:30కి ఎండ్ అవుతుంది. ఈ విధంగా అసలు మా రోజంతా చదువు చదువు చదువుతోనే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఒక దేవుడు ఉండదు, ఒక గుడి ఉండదు, ఏమి ఉండేది కాదు. నేను అప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరగడం మొదలెట్టేవాడిని. ఉదయాన్నే 7 గంటలకు వెళ్లి 9:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడిని. అసలు మా తల్లిదండ్రులతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని కాదు. అప్పుడు నాకు ఇలా అనిపించలేదు, ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించడం అవే అనిపించేవారు కాదు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేవాడిని కాదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు, ఇంకేం కావాలి నాకు అని అనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ బీఎస్సీలో జాయిన్ అయిన తర్వాత స్వామిలోకి వచ్చినప్పుడు మళ్ళీ నేను బాల్యకాలంలో ఏం నేర్చుకున్నానో అన్ని క్రమంగా నాకు గుర్తుకు వచ్చాయి. స్వామి ఎప్పుడు ఆయన స్పీచ్ లో చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులను గౌరవించాలి, అది ప్రతి స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను అలా సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడల్లా ఉదయం మా ఫ్రెండ్ నేను ఎప్పుడైతే ఇలా ట్రైన్ దిగుతానో విశాఖపట్నంలో మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోయేవారు. అలా రోజులో ఒక 18 గంటలలో నా ఫ్రెండ్స్ తోనే గడిపితే ఇంటికి కేవలం పడుకోవడానికి వచ్చేటట్టు అని మా తల్లిదండ్రులు బాధపడేవారు. ఎప్పుడు ఈ విధంగా ఇలా బాధపడుతుంటే నేను ఒక్కరోజు ఎందుకో మళ్ళీ స్వామి ఒక డిస్కోర్స్ చదువుతుంటే స్వామి అన్నారు మళ్ళీ, తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళ వల్లే మీరు ఈ స్టేజ్ లోకి వెళ్ళి స్టూడెంట్ గా వచ్చే, మీరు వాళ్ళని గౌరవించకపోతే మీకు గౌరవం ఉండదు. మళ్ళీ ఈ కథ కొన్ని ఒకసారి విన్నాను నేను, చిన్న కథ స్వామి చెప్పారు. ఒక ఆయన తల్లిదండ్రుల్ని గౌరవించగా ఇంట్లో మూలన తల్లిదండ్రులు పడేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కూడి అన్నం పెట్టేశారు. తల్లిదండ్రులు తను ఎంత బాగా చూసినా కూడా తను మట్టుకు వాళ్ళ అమ్మ నాన్న అస్సలు గౌరవించేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ కొడుకు హాస్టల్ నుండి ఇంటికి తిరిగి చూడగా వాళ్ళ తాత మామూలు వాళ్ళ నాన్న ఈ విధంగా చూస్తున్నాడు గమనించి వాళ్ళ తాత మామూలకు పెట్టే ప్లేట్లని దాచేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, మా అమ్మ నాన్నకి పెట్టే ప్లేట్లు ఎవరు దొంగలించారు అని అందరినీ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న ఈ ప్లేట్లు నేనే దాచుకున్నాను అనండి. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎందుకు నాన్న దాచావు ఈ ప్లేట్, నీకెందుకు, నీకు కావాలంటే సిల్వర్ ప్లేట్లు తీసుకుని వస్తాను, నీకు నీకేం కర్మ చెత్తదంతా పట్టుకోనని, మరి రేపొద్దున్న మీరు ఒక ముసలితనంలో అయినప్పుడు నేను ఆ ప్లేట్లు ఉపయోగించాలి కదా అని అంట. ఈ విధంగా అప్పుడు నేను అనుకున్నా, ఇప్పుడు మనం మన పేరెంట్స్ ని గౌరవిస్తే మన పిల్లలు మనల్ని కొన్నా అదే విధంగా గౌరవిస్తారు. అలా ఎన్నో మానవతా విలువలు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. స్వామిలోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. మొదటిగా వినయం. మనం చూస్తుంటాం స్వామి ఎప్పుడైతే యూనివర్సిటీ స్థాపించారో అప్పుడు అన్నారు, ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య అంశం ఏంటంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నారు. ఎంతసేపు మన ఆలోచన చాలా పెద్దగా ఉండాలి కానీ మనం జీవించే శైలి మట్టుకు ఎప్పుడు వినయంగా ఉండాలి. మేము చూస్తుంటాం మా హాస్టల్లో మా టీచర్లు ఎన్నో పిహెచ్డీలు చేస్తున్నారు, చాలా మంది గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మాతో పాటే కింద కూర్చుంటారు, వాళ్ళ ప్లేట్ వాళ్లే కడుక్కుంటారు. అంతేగాని వాళ్ళు టీచర్స్ స్థానంలో ఉన్నా కూడా ఎప్పుడు అలాంటి భేదాలు చూపించరు. మాకు ఎప్పుడు ఏ డౌట్లు కావాలన్నా వెంటనే మా పక్కనే ఉంటారు, ఎప్పుడు ఏ సమయంలో కావాలన్నా ఆ సమయం రమ్మంటారు. అదే నేను చదివిన 11వ 12వ తరగతిలో అయితే టీచర్ కావాలంటే గంట ముందు వెళ్లి లేకపోతే ముందు రోజు టీచర్ని అడగా, టీచర్ రేపు పొద్దున్న ఇలా డౌట్గా వస్తున్నాను నాకు చెప్పండి అని. అదిగోనా వాళ్ళు నచ్చితే వచ్చారు కానీ నచ్చపోతే వచ్చారు కాదు. అలా ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ కొత్త దానిలో ఉంది, టీచర్ అసలు స్టాఫ్ రూమ్ టీచర్ కన్నా టేబుల్ కుర్చీలు ఎక్కువ నేను. దాన్ని బట్టి నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా స్వామి దగ్గర.
0: చాలా బాగా చెప్పా భరద్వాజ్, చాలా బాగా చెప్పా అయ్యప్ప. నువ్వు చెప్పిన స్టోరీ ఉంది కదా ఆ తల్లిదండ్రులకి, స్వామి చాలా సార్లు చెప్పేవాళ్ళు ఇది. మనం ఈ స్టోరీ బట్టే కాదు స్వామిని చూసి కూడా నేర్చుకోవచ్చు. స్వామి కూడా ఎంత చక్కగా తమ పేరెంట్స్ ని గౌరవించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఈశ్వరమ్మ వర్ధంతిని స్వామి ఎంత, అదొక బాల వికాస్ పిల్లలందరికీ ఒక పరమ పవిత్రమైన దినంగా స్వామి నిర్వహిస్తూ వచ్చారు ఎన్నో సంవత్సరాల నుండి. ఎప్పుడు కూడా తన తల్లికి తండ్రికి స్వామి ఆ గురుస్థానాన్ని స్వామి చెప్తుంటారు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని స్వామి ఆచరించి చూపించారు. ప్రతి అడుగు అడుగున ఆయన చెప్పిందే చేశారు, అందుకనే ఆయన భగవంతుడయ్యాడు. నువ్వు ఈ హాస్టల్లో ఉపాధ్యాయుల గురించి కూడా, అదొక చాలా వినూత్నమైనది, ఓన్లీ మన విద్యా సంస్థల్లోనే అది కనిపిస్తుంది. మిగతా చోట్ల హాస్టల్ ఉంటాయి, వార్డెన్ ఉంటారు, పోస్ట్ కు మాత్రమే వార్డెన్ కనిపించరు, హాస్టల్లో మనకి ఉపాధ్యాయులు ఉండరు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా మనతో పాటు కలిసి తింటారు, మనతో పాటు కలిసి ఉంటారు, మనం కావాల్సినప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా మనతో పాటు దాన్ని తీర్చడానికి, మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికే స్వామి వాళ్ళని పెట్టారు. వాళ్లే కనుక బయటకు వెళ్తే, వాళ్లే కనుక బయట ఉండుంటే లక్షల లక్షలు సంపాదించవచ్చు. వాళ్లకున్న జ్ఞానానికి నువ్వు చెప్పినట్టు పీహెచ్డీలు చేసిన వాళ్ళు, డబుల్ పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా స్వామి విద్యార్థులను చూసుకుంటేనే మాకు మోక్షం అనే ఒక దానితో ఇక్కడ ఉండిపోయారు. నువ్వు చాలా బాగా చెప్పావు అయ్యప్ప. అయితే ఇప్పుడు రాజసింహ గారు, మీకు ఈ విద్యా విధానం పైన ఇప్పుడు అయ్యప్ప చెప్పిన దానిపైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా?
1: ఇందాక అయ్యప్ప చెప్పినంత నేను తప్పకుండా ఏకీభవిస్తాను సార్. ఇందాక చెప్పాడు బయట ఇంటర్మీడియట్ టీచర్స్ ఎలా ఉంటారు అని, నా ఓన్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నేను 10th క్లాస్ దాకా చిన్న పల్లెటూరులో చదివాను. ఇంటర్మీడియట్ కి మీడియం చేంజ్ అనమాట, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చాను. ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. పొద్దునే 5 గంటలకి బెల్ కొడతారు, నువ్వు లేచావా లేవా అని చూడడు. చూడటం చేతిలో కట్టి పెట్టుకుని లేపడానికి కట్టెతో లేపుకుంటూ వస్తాడు. పొద్దున్నే లేచి రామా శివ కాదు, నీకు దెబ్బలు పడతాయా లేస్తే దెబ్బలు పడుతుందా అనే రకంగా చూస్తుంటాడు. నువ్వు బ్రష్ చేసావా పట్టించుకోడు, నువ్వు ఫస్ట్ షడ్ అవర్స్ పరిగెత్తాలి. వెళ్ళావా అక్కడ ఆల్రెడీ టీచర్ రెడీగా ఉంటాడు. నువ్వు నిద్రపోతున్నావా లేదా చూడు, నీ చదువుతున్నావా లేదా చూడు. ఆయన ఆయన వస్తాడు చూస్తాడు. ఓ నిద్రపోతా అంటే అది పక్కన చెప్తే సార్ వీడు నిద్రపోతున్నాడు సార్ అంటే మనకు దెబ్బ కొట్టి చదువురా అంటాడు. అలా పొద్దున 5 నుంచి 6:30 వరకు షడీ అవర్ అంటాడు. తర్వాత ఏదో ఇంకా స్నానము మిగతా మర్చిపోవాల్సిండేది. ఇంకా వెళ్ళిన తర్వాత వాడు ఇంకా త్వరగా బ్రష్ చేసి పొద్దున్నే కాలేజీకి వచ్చే ముందు బ్రష్ చేయడు, కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత బ్రష్ చేస్తాడు. చేసి అప్పుడు మరీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత వెన్న అక్కడ ఇంకా వాళ్ళు తింటుంటారు, వెన్న బెల్లు కొడతారు, అక్కడి నుంచి పరిగెత్తుకుని రావాలి. పొద్దున 8 గంటలకు మరీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు ఉంటాయి. 12:30 క్లాసులు వదిలితే 12:30 నుంచి 2 గంటల వరకు మధ్యలో కాస్త గ్యాప్ ఉంటుంది. దాంట్లో 1/2 అవర్ భోజనానికి వెళ్తుంది. కాలేజీకి సమయం 1/2 అవర్ పడుకోవడానికి అదే టైం ఉండదు. వెన్నె బెల్లు కొడతారు, మరి మళ్ళీ పరిగెత్తాలి. మరి సాయంకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మరీ స్టడీ అవర్స్, సేమ్ మళ్ళీ క్లాసెస్. మళ్ళీ 6 గంటలకు బెల్లు కొడితే 6:30కే మరీ భోజనం, 6:30కి మళ్ళీ 7 గంటలకు మరీ స్టడీ అవర్స్, 7 నుంచి రాత్రి 10:30 వరకు స్టడీ అవర్స్. ఈ మొత్తం పొద్దున 5 నుంచి రాత్రి 10:30 వరకు మొత్తం టీచర్స్ తోనే గడుపుతాం. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న ఏ ఒక్క టీచర్ కూడా మా పేరు తెలియదు. ప్రతిసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, సార్ నా పేరు ఇది, నేను ఈ సెక్షన్ లో ఉంటాను. ఓహో, ఆయన ఇంకోటి, వీడికి అర్థమైందా, వీడు నిజంగా వస్తున్నాడో తెలీదు. సెక్షన్ చూస్తాడనమాట, అక్కడ బయట సెక్షన్స్ ఇలా ఉంటాయి. 10th క్లాస్ లో 550 నుంచి 600 మధ్యలో వచ్చింటే వాడు ఈ సెక్షన్, అలా నీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆ సెక్షన్ డివైడ్ చేస్తారనమాట. వాడు పోతాడు ఫస్ట్, నీ డౌట్ ఏమని అడుగు టీచర్, నువ్వు ఏ సెక్షన్ అడుగుతాడు. నీ సెక్షన్ చెప్పిన తర్వాత నీకు అవసరం లేదు, నువ్వు ఈ క్వశ్చన్ చదువుకో అంటాడు. వెళ్ళిన తర్వాత ముందుగానే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యాను, ఏమి అర్థమయ్యేది కాదు, పిచ్చెక్కిపోయేది అసలు ఏం చదువుతున్నాను ఏమి, నా మొత్తం కాన్ఫిడెన్స్ అంతా వెళ్లిపోయింది. నేను చదువుతున్నానా లేదంటే ఏం చేస్తున్నా ఇక్కడ హాస్టల్కి వచ్చి అని. ఇంటర్మీడియట్ లో అసలు అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి జీవితంలో హాస్టల్లో జాయిన్ అవ్వకూడదు అని మా పేరెంట్స్ అడిగారనమాట. నువ్వు హాస్టల్లో జాయిన్ అవుతావు అని ఇష్టం, నేను చెప్పాను. నాకు ఇక్కడికి రాకమునుపు స్వామి గురించి కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏమీ తెలియదు. నేను మా పేరెంట్స్ తో చెప్పాను, నేను ఒకవేళ హాస్టల్లో జాయిన్ కావాలి అంటే ఏంటి, ఉదయాన్నే సుప్రభాతం ఉండాలి, పొద్దునే గేమ్స్ ఉండాలి, యోగా ఉండాలి, క్లాసెస్ ఓన్లీ 5 to 6 అవర్స్ మాత్రమే ఉండాలి, తర్వాత ఆడుకోవడానికి వదలాలి, అక్కడ మ్యూజిక్ సంగీతం నేర్పియాలి, ఇంకా ఎక్కువ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే డ్రామాలు అలాంటివన్నీ పార్టిసిపేట్ చేపియాలి. నాకున్నంత నాలెడ్జ్ లో అలాంటి హాస్టల్ ఎగ్జిస్ట్ కాదు అని నేను అనుకున్నాను. బిరాక్ లో ఏమో నాకైతే తెలియదు కానీ ఒక మా బంధువు ఒక అప్లికేషన్ ఇచ్చారు స్వామి ఇన్స్టిట్యూట్స్ కి అప్లై చేయమని. అనంతపురం జిల్లాలో ఉంటూ ఫస్ట్ టైం పుట్టబడికి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అప్లై చేశాను, ఈ ఎగ్జామ్ ఏం రాసానో తెలియదు, స్వామిదేవ్ వల్ల సీట్ వచ్చింది. ఫస్ట్ రోజు హాస్టల్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితేనే ఇంతకుముందు ఒక చిన్న సంఘటన చెప్తాను. బృందానికి బయలుదేరాను అనమాట ఊరి నుండి. అప్పుడు మా పిన్ని గారు చెప్తున్నారు, ఒరే సీనియర్స్ ఉంటారు వాళ్ళు ఏమన్నా ర్యాక్ చేస్తే కనుక ఏం పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమని చెప్పినా చేసే అన్నారు అనమాట. సరేలే వెళ్తున్నాను, వెళ్ళాను. వెళ్లేటప్పటికి ఒకరు వచ్చారు, ఎవరో తెలియదు, నా లగేజ్ పట్టుకున్నారు అనమాట. పట్టుకుని వార్డెన్ సార్ రూమ్ దగ్గర తీసుకెళ్లారు. ఫస్ట్ వార్డెన్ సార్ని కలిసి వచ్చామన్నమాట, సార్ ఈ రూమ్ లో వెళ్ళండి అని చెప్పాను. మరి నా లగేజ్ నాకడే, నా లగేజ్ ముందెళ్లిపోతుంది, నాకేం అర్థం కాలేదు ఎవరు వీళ్ళు నా లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని. తీసుకెళ్లి రూమ్ లో పెట్టారు లగేజ్. అయిన తర్వాత లోపలికి వెళ్ళాను, అడిగాను మీరెవరు అంటే నీ సీనియర్స్ అని చెప్పారనమాట. అక్కడ పెద్ద షాక్ నాకు, అసలు ఏంటి అసలు సీనియర్స్ ఏంటి, ఇది కూడా ర్యాగింగ్ ఫస్ట్ ఏమన్నా తెలియదు కదా ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషన్ గురించి, ఇదైనా ర్యాగింగ్ అనుకున్నాను. లేదు, వెళ్ళిపోయారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యా అనమాట. ఇలా చూస్తే అసలు ఏంటి అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతోంది అసలు. తర్వాత హాస్టల్ నుంచి బయటకు వచ్చానమాట. ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఒకటి ఉందన్నమాట, స్వామి చెప్పారు, ఇది ఏ హోమ్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ అదర్ అండ్ ఆల్ లివ్స్ ఫర్ గాడ్. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నిజంగా ఇక్కడ జరుగుతోంది అని. చాలా ఆనందం వేసింది నిజంగా నాకు. ఇటువంటి హాస్టల్లో మళ్ళీ నాకు జీవితం దొరికినందుకు, హాస్టల్ లైఫ్ వద్దనుకున్న నాకు ఉంటే ఇలాంటి హాస్టల్లో ఉండాలని నిర్ణయించుకునేటప్పటికి నేను నిజంగా ఎన్నో జన్మల అదృష్టం చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను.
0: చాలా చాలా బాగా చెప్పారు రాజసింహ. మనలో ప్రతి ఒక్కరికి కూడా, నేను కూడా 11వ తరగతిలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఇక్కడ సతీష్ బాబు సార్ అని ఒక లెక్చరర్ ఉన్నారు బయోసైన్స్ లో, ఆయన చూడడానికి ఒక విద్యార్థిలానే కనిపిస్తాడు అనమాట. అప్పుడు నేను 1999లో ఉన్నప్పుడు నాకంటే చిన్నగా కనిపించేవాడు ఆయన. ఆయన టేబుల్ మీద కూర్చొని నా పేర్లను తీసుకుని నేను బ్రదర్ బ్రదర్ అన్నాను. ఆయన మీలాగా మీకు ఎవరు సీనియర్, ఆయనే నా లగేజ్ తీసుకెళ్లి పెట్టారు. ఆ తర్వాత అంతా అయిపోయి మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఆయన లెక్చరర్. నాకు అనిపించింది స్వామి ఇక్కడ లెక్చరర్స్ ఇంత వినయంగా ఉంటే మనం ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది వినయం అని ఆ విధంగా తెలుసుకున్నాను. అయితే ఇప్పటి వరకు మన చర్చలో పాల్గొన వారు భరద్వాజ్, అయితే పాల్గొనలేదంటే మనం అడగలేదు. భరద్వాజ్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ స్నేహితులందరూ, మన విద్యా విధానంలో చదువుతున్న స్నేహితులందరూ కూడా వారి వారి అనుభవాలను, వారు బయట ఉన్నప్పుడు ఎలాగుంది, వాళ్ళు ఈ విద్యా విధానంలో ప్రవేశించాక వాళ్ళు పొందిన అనుభూతి ఏంటి అని మనతో పంచుకున్నారు. మరి మీ అనుభూతి గురించి కూడా కొంచెం మాతో పంచుకుంటారా?
6: ఫస్ట్ నేను ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఎంటర్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ చదవాలని ఉండేది చాలా, కానీ నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ నదిలో ఉండలేక ఎంట్రన్స్ అది రాయలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఇక్కడ యూనివర్సిటీకి అప్లై చేశాను, హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామినేషన్ అంతా రాశాను. ఫిజిక్స్ ఒకటే నేను బాగా రాశాను అనమాట, అంతా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సమంగా రాయలేదు. నెక్స్ట్ ప్రే చేశాను స్వామికి, రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళా, నరసింహమూర్తి సార్, వైస్ ఛాన్సలర్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏమీ అడగలేదు కానీ స్వామి బుక్స్ ఏమైనా చదివా అని అడిగారనమాట. నేను ముందు స్వామి బుక్స్ ఏమీ చదవలేదు, కానీ లక్కీగా ఏంటంటే నేను ఉపనిషత్ వాహిని అనే ఒక బుక్ పేరు చెప్పాను. నెక్స్ట్ కొన్ని వాహిని పేర్లే చెప్పాను. తర్వాత ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, ఆ రోజు సాయంత్రం నేను క్యాంటీన్ భోజనం చేయడానికి వస్తుంటే నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళందరూ బుక్ స్టాల్కి వెళ్ళి బుక్కులు చూస్తున్నారనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ హాల్లోని స్వామి బుక్స్ ఏమైనా చదివా అంటే ఆధర్ పేరేంటని అడుగుతున్నారు. అందరు ఆ పేరు చూడడానికి బుక్ స్టాల్కి వెళ్తున్నారు. లక్కీగా నేను స్వామి రాసిన బుక్ పేరే చెప్పాను అనమాట. సో అలా సర్వైవ్ అయ్యి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ తిని చెప్పినట్టే నాకు కూడా ఫస్ట్ ర్యాగింగ్ ఉంటుంది అని కొంచెం భయం వేసింది, కానీ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత సీనియర్సే రూమ్లో లగేజ్ అది పెట్టడం చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ ఈ హాస్టల్ సిస్టమ్ అంతా కూడా మనకి పురాణాల్లోని వీటిలోని చెప్పినట్టు ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ అనమాట. అది మనకి తెలియకుండా మోడర్న్గా ఉంటూ గురుకుల సిస్టమ్ని, మన భారతీయ పద్ధతుల్ని వీటిని పాటించే విధానం ఇది. నాకు ఎప్పుడు ఎలాంటి విధానంలో చదవాలని ఉండేది, సో ఇందులోని జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. టీచర్స్ని కూడా చూసి మా ఫ్రెండ్స్ అందరిలాగే నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. వాళ్ళు కూడా మనతోనే పడుకుంటారు, మనతోనే తినడం, మనలాగే ఓన్లీ స్టూడెంట్ లాగే ఉండడం. టీచర్స్ అని వాళ్ళ పొజిషన్ని చూపెట్టకుండా స్టూడెంట్స్ లాగే కలిసిమెలిసి స్టూడెంట్స్ లాగా ఉంటూ వాళ్ళ నాలెడ్జ్ని మనతో పంచుకుంటూ ప్రతి యాక్టివిటీలోని మనతో పంచుకుంటూ ఉంటారు.
0: ఇప్పుడు మీరు చెప్పింది మీరు చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకోవాలనుకున్నారు, మీకు స్వామిదయ వల్ల సీట్ వచ్చింది, ఈ హాస్టల్లో జాయిన్ అయ్యారు. అయితే మీకు ఈ హాస్టల్ విధానంలో చాలా నచ్చింది ఏంటి? ఒకటి ఏదన్నా మిమ్మల్ని ఎవరన్నా మీరు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు సత్యసాయి హాస్టల్లో చదువుతున్నావు అక్కడ నీకు నచ్చిన విషయం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు?
6: నాకు నచ్చిన విషయం ఏంటంటే హాస్టల్లో సుప్రభాతం. ఎందుకంటే నాకు మనకి అందరూ డాక్టర్స్ అందరూ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి కొన్ని యోగాసనాస్ అలాంటివి చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అని. నిన్న మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినట్టు ఈ సుప్రభాతం ఇవన్నీ కూడా మనకి ఒక దైవ ప్రార్థనగా కాకుండా అవి వాటితో స్టార్ట్ చేస్తే మనకి రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా వెళ్లకుండా సరే మామూలుగా చూసుకున్నట్టు అయితే కూడా ఈ హాస్టల్ షెడ్యూల్ అంతా మనకి చాలా ఉపయోగపడుతుంది. మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి, వ్యక్తిత్వ వికాసం పొందడానికి కూడా అంత ఇది ఉపయోగపడుతుంది. నాకు నచ్చిన వాటి అయితే ఖచ్చితంగా చెప్తాను.
0: ఇప్పుడు మీలో ఎవరైనా ఒకళ్ళు మన శ్రీ సత్యసాయి విద్యా విధానంలో ఉన్న హాస్టల్ కాలేజ్ షెడ్యూల్ గురించి ఒకసారి ఎవరైనా చెప్పగలరా?
2: పొద్దున్నే 5 గంటలకు ఫస్ట్ బెల్ కొడతారు. సో మనము ఏవైతే పొద్దున్న చేయాల్సిన కాలకృత్యాలు ఫినిష్ చేసుకునేస్తే 5:30కు సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సుప్రభాతం అయ్యాక 21 సార్లు ఓంకారంతో మొదలుపెట్టి స్వామివారి సుప్రభాతం, దాని తర్వాత గాయత్రి జపం ఉంటుంది, గాయత్రి ఉచ్చారణ. అదైనాక ఒక్కొక్క రోజు ఎట్లంటే అట్లా ఏదైనా స్తోత్రం కానీ ఏవైనా దండకం కానీ ఏవైనా ఉంటుంది. అదైన వెంటనే పొద్దున్నే మేము యోగాస్ కానీ గేమ్స్ కానీ వెళ్లే ముందు బాగా పుష్టిగా వెళ్లాలని ప్రతిరోజు పొద్దున రాగి ఇస్తారు. సో వేడి వేడిగా అది తాగడంతో ఆ నిద్ర మత్తు పోతుంది, ఇంకా బలం కూడా ఉంటుంది వెళ్లడానికి. ఇదైన వెంటనే 6:30కి గ్రౌండ్ కి అందరు వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిన వెంటనే ఇంకో మంచి విషయం ఏమంటే ఈ జాగింగ్ లో ఫస్ట్ సర్ అయితే అందరినీ పిలిచి 300 మంది క్యాంపస్ లో ఉన్న అందరూ ఒకటిగా అక్కడ ఉంటారు. ఎవరిదైతే పుట్టినరోజు ఉంటే సార్ అతన్ని ముందుకు పిలిచి అందరూ 300 మంది నీకు ఒకేసారి నీ పుట్టినరోజున పొద్దున 6 గంటలకు విష్ చేస్తారంటే ఎంత సంతోషకరమైన విషయం అది. మనం ఫ్రెండ్స్ ని తల్లిదండ్రుల్ని మిస్ అవుతున్నామనే భావనే ఉండదు, అంత ప్రేమ చూపిస్తారు. సో జాగింగ్ ఇంకా ఏమైనా సార్ ఏమైనా చెప్పేవి అనౌన్స్మెంట్స్ గాని స్పోర్ట్స్ గురించి ఏమైనా విషయాలు గాని ఉంటే చెప్పి దాని తర్వాత క్లాస్ వారీగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకిష్టం వచ్చిన గేమ్స్ అన్నిటికీ అవసరాలు కల్పించున్నారు. బాస్కెట్బాల్ కానివ్వండి, వాలీబాల్, టెన్నిస్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, అన్ని గేమ్స్ ఫెసిలిటీ, ఫుట్బాల్ అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో 7:30కి ఇవి ముగించుకుంటే 8 గంటలకు పొద్దున బ్రేక్ఫాస్ట్. సో ఈ మధ్యన 45 నిమిషాల్లో మనం రెస్ట్ తీసుకుని స్నానం అన్ని ముగించుకొని 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ రావడం అవుతుంది. తర్వాత 8:30, 8:30, 8:40 వరకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఓపెన్ అయి ఉంటుంది. దీని తర్వాత మళ్లీ ఇంకొద్దిగా టైం ఉంటుంది. ఈ టైం 9:30కు కాలేజ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, కానీ 9:30కే కాలేజ్ నుంచి వెళ్ళాలి. ఈ సమయంలో ఏమంటే మనము ఏమైతే ఆ రోజుకి చేసుకోవాలో, ఏమేం సర్దుకోవాలో అన్ని ఒకసారి చూసుకోవచ్చు. మళ్లీ 9:30కు మళ్లీ కాలేజ్ లో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది 9:50 వరకు. 9:50 నుండి 12 వరకు పొద్దున కాలేజ్ సెషన్ 3 గంటల సేపు. 12:30 వరకు మళ్ళీ 12:30 నుండి 2 వరకు 1.5 గంటల సేపు విరామం లంచ్ కోసం. మళ్లీ ఇక్కడ 12:30 నుండి 1 వరకు ఫ్రీ ఉంటుంది. 1 గంటకు హాస్టల్లో లంచ్ బెల్. ఇంతవరకు ఏదైనా క్లాస్ లో ఏదైనా డౌట్స్ సపోజ్ పొద్దున్నది ఏదైనా ఉందా క్లారిఫై చేసుకోవాలి అంటే ఆ టైంలో వెళ్లి టీచర్స్ ని కలవచ్చు. మనం వచ్చే లోపల లంచ్ బెల్ టైం అయి ఉంటుంది. ఒకటి నుండి ఒకటిన్నర వరకు లంచ్ అయిపోతే మళ్ళీ తిన్న వెంటనే ఒక కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గాని పడుకుని మళ్ళీ మధ్యాహ్నం క్లాస్కి తయారైపోవచ్చు. 2 గంటల నుండి 3:50 వరకు మధ్యాహ్నం సెషన్. అదయ్యాక ఏదైనా టీచర్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాసులు గాని తీసుకోవాలంటే లేదా ల్యాబ్ గాని ఇంకొద్దిగా సేపు పొడిగించాలంటే ఆ సమయంలో ఉంటుంది. అది అయిపోయిన వెంటనే యథావిధిగా గేమ్స్కి వెళ్ళడం. గేమ్స్కి వెళ్ళి 6 లోపల అందరూ గేమ్స్ నుంచి తిరిగి రావాలి. దాని తర్వాత మళ్ళీ స్నానం చేయడం గాని ఆ టైంలో స్టోర్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు స్టోర్స్కి వెళ్ళడం గాని ఏమైనా తినడం గాని అన్ని జరుగుతుంది. అదైనాక 6:30 భజన స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 7 వరకు భజన. వారంలో 2 రోజులు ఎవరిదైనా స్పీచ్ ఉంటుంది, అది స్టూడెంట్స్ దే. ఎగ్జామ్స్ అప్పుడు టీచర్స్ ఎవరైనా టాక్స్ ఇస్తారు. అంతా అయ్యాక ఇప్పుడు మళ్ళీ 7:30కి భోజనం ఉంటుంది. దీనికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే త్రయీ బృందావన్, బృందావన్లో స్వామి ఉండే చోటు, స్వామి యొక్క నిలయం. బృందావన్ స్టూడెంట్స్ కి ఇదొక మంచి భాగ్యం. ప్రతిరోజు భజన అయ్యాక అదే ఆలోచనలతో, స్వామి యొక్క ఆలోచనలతో, అదే మనశ్శాంతితో వాళ్ళు త్రయ బృందావన్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ కొద్దిసేపు ధ్యానం చేయడం గాని అక్కడ కొద్దిసేపు కూర్చొని స్వామి గురించి ఆలోచించడం గాని చేస్తారు. దీనివల్ల ఎంత మన ప్రణాళికలో స్వామి గురించి, స్వామి యొక్క ప్రార్థనలు, దైవ ప్రార్థనలు వాటి గురించి ఉన్నా ప్రతి ఒక్కరూ వారంతట వారే ఒక 10 నిమిషాలైనా స్వామి కొరకు కేటాయించడం అయినట్లుంటుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ త్రయ బృందావన్ యొక్క ప్రశాంతత అంత బాగుంటుంది. అక్కడ కూర్చుంటేనే మనసు శాంతిగా ఉండి స్వామి గురించి ఆలోచించడం అవుతుంది. దీని తర్వాత 7:30 నుండి 7:30 వరకు డిన్నర్, మళ్ళీ 8:00కి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గాయత్రి జపంతో ఒక 5 నిమిషాలు స్వామి ఒక సొంత వాయిస్ లోనే పిఏ సిస్టమ్ మీద గాయత్రి ప్లే చేస్తారు. సో మళ్ళీ స్వామి గురించి ఆలోచించుకొని గాయత్రి ఉచ్చారణ చేయడం అంటే అన్నిటికీ లౌకికంగా గాని ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని విధాల ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు ఆరంభించే ముందు గాయత్రి జపం చేసి ఆరంభిస్తాం. దాని తర్వాత 9:30కి స్టడీ అవర్స్ అయిపోతుంది. 9:30కు మళ్ళీ న్యూస్ పాలు అవన్నీ ఉంటాయి. న్యూస్ చూసేవాళ్ళు న్యూస్ చూస్తారు. కొందరు హనుమాన్ చాలీస జపం చేసేవాళ్ళు అప్పుడెళ్లి రాత్రి హనుమాన్ చాలీస చేస్తారు. 9:50కి అన్ని అయిపోతాయి. ఒక బెల్ ఉంటుంది, వెంటనే అందరూ వాళ్ళ రూమ్ కు వచ్చేస్తారు. 10 గంటలకు ప్రేయర్, నైట్ ప్రేయర్ కరచరణ కృతం వాతో ఆ రోజు చేసిన అన్నిటినీ స్వామి దగ్గరే అర్పిస్తూ ఆ రోజుని సమాప్తి చేస్తాం. దాని తర్వాత ఇంకా ఏమైనా పనులున్నాయంటే ఒక 10 నిమిషాల వరకు లైట్స్ ఆన్ అయి ఉంటాయి. వెళ్లి అన్ని ఫినిష్ చేసుకుని వచ్చి 10:00 లోపల అన్ని పడుకోవడం జరుగుతుంది.
0: ఇది వింటూ ఉంటే ఇప్పటికి నేను హాస్టల్ నుండి బయటకు వచ్చి ఒక 2006 అంటే ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోతున్నాడు. మళ్లీ ఒకసారి హాస్టల్లో జాయిన్ అవ్వాలని ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత సమయం ప్రతి దాంట్లో కూడా మీకు కొంచెం సమయం ఉంది. పొద్దున్న లేచాక కొంచెం సమయం ఉంది, మధ్యాహ్నం మీరు ఇందాక మన రాజసీమ చెప్పినట్టు పొద్దున్న 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు చదువు చదువు చదువు అని కాకుండా భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఈ 3 రంగాల్లో కూడా వ్యక్తిత్వ వికాసానికి ఈ సత్యసాయి విద్యా విధానం ఎంతగానో తోడ్పడుతోందని మీరు చెప్పిన స్కెడ్యూల్ బట్టి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. పోనీ మనకి ఇది అవసరమా లేదా అని ఆలోచించుకోండి. ఈ స్కెడ్యూల్ ని ఇలా ఫాలో అవుతే కూడా మీ యొక్క మనస్సు, బుద్ధి, ఆధ్యాత్మికం అంతా డెవలప్ అవుతుందని అనిపిస్తోంది. ఇప్పుడు సుధీర్, పృథ్వీ ఈ స్కెడ్యూల్ చెప్పాడు కదా, ఈ స్కెడ్యూల్ మొత్తంలో నీకు నచ్చిన టైమింగ్ ఏంటి?
3: స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీకు ఏ బాధలు ఉన్నా భజన్స్ వచ్చి అటెండ్ అవ్వండి, మీ బాధలన్నీ నేను తీసుకుని మీ మైండ్ నేను పీస్ గా చేస్తాను. నాకు నచ్చిన బృందావనంలో అయితే భజన్స్ బాగా పాడుతారు, స్వామి అక్కడే ఉంటారు. మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే ముందు దాకా బిజీ షెడ్యూల్, దీనివల్ల మైండ్ అసలు డైవర్ట్ అవ్వదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మేము భజన్స్ లో క్లియర్ చేసుకుంటాం. అందుకల్ల నాకు ఈ భజన్స్ బాగా నచ్చుతాయి, ఎందుకంటే అది నాకు చాలా కాన్సన్ట్రేటెడ్ మైండ్ పీస్ ఇస్తాయి. భజన్స్ అయిన వెంటనే మళ్ళీ మాకు స్టడీ అవర్స్, ఈ భజన్స్ లో మొత్తం మాకున్న అంటే పొద్దున్న నుంచి బడ్డన్ స్టడీస్ ఇవేమన్నా ఉన్నా మాకు అక్కడ పోతాయి. మొత్తం వెంటనే స్టడీ స్టార్ట్ అవ్వడం వల్ల మాకు బాగా పీస్గా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ మైండ్ వస్తుంది. దానివల్ల మేము చాలా బాగా చదువుకోగలుగుతాం. మాకు ఉన్న స్టడీ అవర్ షెడ్యూల్ ఒక గంట, ఆ గంటలో మాకు ఈ కాన్సన్ట్రేషన్ వల్ల చాలా
0: ఉపయోగపడుతుంది. చాలా బాగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇందాక మన రాజసింహ ఇంకొక పాయింట్ చెప్పాడు, తనకి ఎలాంటి హాస్టల్ కావాలంటే అక్కడ మ్యూజిక్ నేర్పించాలి, అక్కడ గేమ్స్ నేర్పించాలి, అక్కడ మంచి ఫుడ్ పెట్టాలి, మీకు మిగతా వాటి అన్నిటికీ టైం ఉండాలి, అన్నిటికీ టైం ఉంటూ చదువుకోవాలి, అలాంటి హాస్టల్ కావాలి. అతను ఈ హాస్టల్లోకి అడుగు పెట్టినప్పుడు అనిపించింది అతనికి ఇది హాస్టల్ కాదు హోమ్ అనిపించింది అతనికి. అతను ఎంతో స్వామి ఎంతో బాగా చెప్పారు, హోమ్ ఇస్ ఎ ప్లేస్ వెర్ ఈచ్ లివ్స్ ఫర్ అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్ అని. సో అలాంటి హోమ్ లో ఉంటూ మీలో చాలా మందికి చాలా నేర్చుకునే ఆసక్తి ఉంటుంది. అయితే మీలో ఎవరన్నా ఇక్కడ మీరు ఇంతకు ముందర మీలో లేని విద్య ఇక్కడికి వచ్చాక నేర్చుకుంది ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. ఫస్ట్ అయ్యప్ప గారు.
5: నేను ఇక్కడ రాకముందు రోజులు అసలు నాకు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. ఇక్కడ ఎప్పుడైతే నా ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని, నా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాను, ఇక్కడ నాకెవరూ తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాత అందరికి పరిచయం. సో ఈ ఎప్పుడైతే ఈ దూరం వచ్చిందో నేను అప్పుడు అనుకున్నా మా తల్లిదండ్రులు లేరనే భావన తొలగించడానికి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకున్నా. అప్పటి నుండి నేను పోయిటరీ గానీ స్వామి మీద ఏమైనా కవితలు గానీ రాయడం మొదలెట్టాను. అది నాకు రాయడం వచ్చని నాకు అప్పటిదాకా తెలియదు, తప్పులు రాయొచ్చు కానీ నా తప్పులతో నేను తెలుసుకునేవాడిని. అదే ఇక్కడ రాకముందు ఎప్పుడు నేను కవిత్వం గానీ పోయిటరీ గానీ స్వామి గురించి ఎప్పుడు రాసేవాడిని కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పోయిటరీ అది ఎప్పుడైతే రాయడం మొదలెట్టానో అప్పటి నుంచి నాలో ఒక టాలెంట్ ఉంది అని అనిపించింది.
0: అయ్యప్ప గారు, ఇప్పుడు మరి మీరు పద్యాలు రాస్తున్నారంటే మా శ్రోతలందరితో కూడా ఒక మంచి పద్యం పంచుకుంటారా?
5: అంటే తెలుగులో అయితే ఇంకా ట్రై చేయలేదు.
0: పోనీ ఇంగ్లీష్ లో, మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా పర్లేదు. నెక్స్ట్ సుధీర్ గారు, మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నటువంటి ఏదైనా విద్య కానీ ఏదైనా టాలెంట్ కానీ ఇంతకు ముందర మీరు అభ్యసించలేనటువంటిది ఇక్కడ స్వామి కాలేజ్ లో హాస్టల్ విధానం వల్ల అభ్యసించగలిగినటువంటి ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా?
3: సార్, నేను ఇక్కడికి రాకముందు ఇంగ్లీష్ నాకు అసలు ఏమీ రానట్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెంటనే కాలేజ్ లో ఉన్న బ్రదర్స్ అందరూ స్పీచెస్ ఇచ్చేవారు, టీచర్ స్పీచ్. ఇదంతా బాగా ఇన్స్పిరేషన్ అయింది నాకు. నేను కూడా ఏదో నేర్చుకోవాలి, నేను కూడా వాళ్ళగా మాట్లాడాలంటుంది. అప్పటిలాగా నాలో టెన్షన్ కొంచెం ఉండేది, నేను ఎక్కడ తప్పు మాట్లాడితే ఏం చేస్తారని. కానీ టీచర్స్ ని వెళ్ళి కలవడం, సార్ నేను మాట్లాడితే ఏమవుతుందంటే నువ్వు మాట్లాడిన తప్పు లేదు, నువ్వు మాట్లాడడం వల్ల నీకు ఇంకా తెలుస్తుంది ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నా, ఎలా ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు నేను మొదలు పెట్టాను సార్ ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఇంగ్లీష్ లో స్పీచెస్ ఇవ్వడం మొదలు పెట్టాను. దానివల్ల నాకు అది చాలా ఉపయోగపడి నేను ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం స్టాండర్డ్స్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం,
0: వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. ఇక్కడ ఆంగ్లంలో అంటే నేను కూడా మొదట్లో వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఫస్ట్ నుండి టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకి అసలు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు ఇంగ్లీష్, కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అంటేనే నాకు భయం. టీచర్స్ వరకు కాదు, వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు భయం వేసేది, బాబో ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు ఏమన్నా తప్పులు చూపెడతారా అని. కానీ నువ్వు చెప్పినట్టుగా టీచర్స్ వాళ్ళు మన స్నేహితులు కూడా చాలా ప్రోత్సహించి వాళ్ళ ఉత్సాహం వల్లే మన అందరం ఇవాళ. వాళ్ళు అలా ఉత్సాహంగా ప్రోత్సహించారు అంటే స్వామి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల, స్వామి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ తీసుకుని అలా నేర్పించడం వల్ల వాళ్ళు అలా ఉండగలిగారు. వాళ్ళు అలా ఉండడం బట్టి మనందరికీ అది ఉపయోగపడి ఇలా ఎన్నో మంచి మంచి విషయాలను నేర్చుకోగలుగుతున్నాం. ఇంకెవరైనా ఇలాంటివి? పృథ్వీ చెప్పండి.
2: సార్, నేను ఇక్కడ చేరినాక మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో చేరాను. మీకు తెలిసింటుంది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో అయితే ఏదన్నా రూమ్ లో ఏదైనా ట్యూబ్ లైట్ రిపేర్ అయి ఉన్నా, ఏదన్నా ఫ్యాన్ రిపేర్ ఏమైనా అయినా, లేదా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏమైనా అయినా, అంతేకాకుండా మనకు పొద్దున్నుండి రాత్రి జరిగే మన ప్రోగ్రామ్స్ లో కానీ ఆడియో సిస్టమ్ కానివ్వండి వేరేదైనా కానివ్వండి ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని. ఈ డిపార్ట్మెంట్ లో చేరాక అసలు తెలుసు మనము ఎంతసేపు ఇంట్లో ఉంటే ఏ పని చెయ్యం, ఏమి ఏ ప్రాబ్లం వచ్చినా మన తల్లిదండ్రులే చూసుకుంటారు. ఇక్కడ వచ్చాక హాస్టల్లో ఏమైనా స్టూడెంట్సే చేయాలనేది చూసి చాలా బాగా నచ్చింది. ఈ డిపార్ట్మెంట్ లో చేరాక ఏమైందంటే ఏదైనా రూమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేమే పోయి రిపేర్ చేసేవాళ్ళం. ఇందాక అసలు అది ఎలా ఉంటది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మేము ఏం ప్రాబ్లం తెలిసి మేమే దాన్ని సరిదిద్దేంత స్థితికి వచ్చాం. ఇలాగే అది కూడా ఎవరో బయట నుంచి వచ్చి ఎవరో పెద్దవాళ్ళు చెప్పడం కాదు, సీనియర్సే నేర్పిస్తారు ఇంకా జూనియర్స్ కి. ఇలా అయ్యాక ఒకనొకసారి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పగా వాళ్ళు గొప్ప వాళ్ళు మనం ఏ చిన్న విషయం చేసినా చాలా గొప్పగా అనుకుంటారు. ఇదే విధంగా మా బంధువులకి చాలా గొప్పగా చెప్పారు, మా కొడుకు ఇలా ఫ్యాన్ రిపేర్ చేస్తాడు, హాస్టల్లో ఏం ప్రాబ్లం ఉన్నా వాడే చేస్తాడు. నాకు ఈ విషయం తెలీదు మా తల్లిదండ్రులు ఇలా చెప్పారని. ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది, మా పిన్ని గారు ఏమన్నారు, చూడు ఒక ఫ్యాన్ రిపేర్ అయింది మా ఇంట్లో, నేను మీ అమ్మాయి ఇలా చెప్పారని నేను దాన్ని పక్కకు పెట్టాను నువ్వే చేయాలని. నేను ఎందుకు ఇలా చెప్పారా, ఇది ఒక పెద్ద విషయమే కాదు, ఇంకా ఎన్నో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఏదేదో వాళ్ళంతటి వాళ్లే చేయగలిగిన. సరే చెప్పారు కదా అని నేనేదో నేనే ప్రయత్నించి దాన్ని ఫిక్స్ చేసిన వెంటనే అది పనిచేయడం స్టార్ట్ అయింది. వెంటనే వారు, ఓహో వీళ్ళు చదువుది ఇదే కాకుండా ఇలా కూడా నేర్చుకుంటారా, దీని పేరే స్వామి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అన్నారు. మన వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనంతట మనమే చేయగలగాలి.
0: ఇది ఇంకోటి సత్యసాయి విద్యా విధానంలో పృథ్వీ చెప్పినట్టు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేవి చాలా ఒక వినూత్నమైన డిపార్ట్మెంట్స్. ఇవి మనం ఏ మన మొత్తం హాస్టల్ ఆ హాస్టల్లో ఉన్న వాళ్లతోనే రన్ అవుతుంది. స్పెషల్ గా ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రీషియన్ ని పెట్టుకోవాలనుకున్నా ఒక ప్లంబర్ ని పెట్టుకోవాలనుకున్నా చాలా ఖర్చుతో కూడిన పని. అందుకనే స్వామి ఉన్నారంటే మనలో మనం చేసుకుంటే ఇప్పుడు సత్యసాయి విద్యా విధానం.
2: సరే చెప్పారు కదా అని నేనేదో నేనే ప్రయత్నించి దాన్ని ఫిక్స్ చేసిన వెంటనే అది పనిచేయడం స్టార్ట్ అయింది. వెంటనే వారు, ఓహో వీళ్ళు చదువు ఇదే కాకుండా

0: విద్యా విధానం అంతా కూడా స్వామి మన నుండి ఒక్క పైసా తీసుకోకుండా ఇస్తున్నటువంటి ఉచితమైన విద్య. అందులో ఇవన్నీ మనకి నేర్పించి రేపు పొద్దున్న మనకి ఏదన్నా కూడా ఒక ఇప్పుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా లౌకికంగా కూడా మనల్ని ఒక కంప్లీట్ పర్సన్ గా, నీకేదైనా రేపు పొద్దున్న వస్తే ఇప్పుడు పృథ్వీ ఏదన్నా రిపేర్ చేస్తుంటే మనం చూసినా కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది, వాడు అక్కడ ఏదో వైర్ తీసి పెట్టాడు పెడితే వస్తుందేమో అని ట్రై చేయడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా మంచిది. దీనిపైన మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి రాజసింహ గారు?
1: ఇందాక పృథ్వీ చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మొన్న హాలిడేస్ లో ఊరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు తెలిసిన ఆయన ఒక ఆయన ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేశారు. సడన్ గా రోజు వాళ్ళ ఇంట్లో కరెంటు ఫ్యూజ్ పోయింది, బర్న్ అయింది. ఆయన ఏమో ఎలక్ట్రీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అడిగాను, అన్నయ్య మీరు ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేశారు కదా, మీరు ఫ్యూజ్ వేయచ్చు కదా అని. నాకు తెలియదు అన్నాడు. పెద్ద షాక్, మొత్తానికి పెద్ద షాక్ అసలు నాకు. ఏంటి ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చేసి ఫ్యూజ్ వేయడం రాకుండా ఇంకా చదివి వేస్ట్ కదా. స్వామి అందుకే ఎప్పుడు చెప్తుంటారు కేవలం బుకిష్ నాలెడ్జ్ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని. నిజంగా హాస్టల్లో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి మాకు చాలా బాగా నేర్పిస్తారు ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా. హాస్టల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఉదాహరణకు డయాటిక్స్ డిపార్ట్మెంట్ అయినా, తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్ అయినా, తర్వాత రీడింగ్ రూమ్, హాస్టల్ లైబ్రరీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంతా మొత్తం విద్యార్థులే చూసుకుంటారు. దీని ద్వారా ఏమైతుందంటే విద్యార్థుల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సమాజం పట్ల నీ యొక్క
0: బాధ్యత
1: ఏంటి అనేది అర్థమవుతుంది. నీ ఒకవేళ నీకు ఏదైనా వచ్చి నీ వేరే వాళ్ళు వచ్చి ఇట్లా మా రూమ్ లో ఈ ప్రాబ్లం ఉంది, ఓకే మనం వచ్చి వెళ్ళి రిపేర్, ఇందాక పృథ్వీ చెప్పినట్టు మనం వెళ్ళి రిపేర్ చేయొచ్చు. అంతేకాదు ఇంట్లో ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఇంట్లో అమ్మ అరే నీకు జ్వరం వచ్చిందా, సరే నువ్వు అన్నం తినద్దురా, నీకు గంజి చేసి పెడతాను, నువ్వు గంజి తిను, గంజి తాగు, లేదంటే నీ బ్రెడ్ తిను అంటారు. బయట హాస్టల్లో వేరే దగ్గర ఎక్కడా అనిపించదు, కానీ మన హాస్టల్లో ముఖ్యంగా ఏంటంటే నీకు ఒకవేళ జ్వరం వస్తే జ్వరం వచ్చిన వారి భోజనం కోసం విద్యార్థులే ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని వారికి భోజనం కూడా తయారు చేస్తారు. తయారు చేసి వాళ్ళ రూమ్ తీసుకొచ్చి ఇచ్చి నీకు భోజనం సరిపోయిందా, ఇంకా నచ్చిందా లేదా, ఫస్ట్ వాళ్ళు చేయడమే గొప్ప, వచ్చి నీకు నచ్చిందా లేదా, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వు తినగలుగుతున్నావా లేదా అని. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలు దీని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు.
0: మళ్ళీ జ్వరం వస్తే
1: బాగుంటుంది, ఎందుకంటే అది వాళ్ళు అంత రుచికరంగా వండుతారు కూడా. తర్వాత బయటకు వెళ్తే ఇలా అర్థమవుతుంది సమాజంలో నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. రీడింగ్ రూమ్కి వెళ్ళా అనుకోండి, అక్కడ స్టూడెంట్స్ ఏ ఉంటారు, మనకి ఏ బుక్స్ కావాలో వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇక్కడనే తీసుకోండి ఇక్కడనే తీసుకోండి. ఆ విధంగా ప్రతి ఒక్క చోట్ల ఈ విధంగా చేయడం వల్ల మనకి తెలుస్తుంది, ఓహో మనం ఈ విధంగా ఇక్కడ ఉండాలి, అంటే మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా మనం మేనేజ్ చేయగలము అనే ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అనమాట.
0: ఒక టీమ్ వర్క్ అనేది
1: వర్క్ అనేది మనకు తెలుస్తుంది
0: ఇక్కడ బాగా లభిస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఎవరైనా ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ గురించి కానీ టీమ్ వర్క్ గురించి కానీ ఏదన్నా మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: అయితే సెల్ఫ్ రిలయన్స్ కాకుండా ఈ స్వామి విద్యా సంస్థలో చేరిన తర్వాత నాకు వచ్చిన అనుభవం, అంటే నేను కొద్దిగానా ఏ దేంట్లోనైనా అభివృద్ధి చెందానా అని నాకు అనిపించడం ఈ విషయం ద్వారా, అంటే ఒరేటింగ్ స్కిల్స్. ఓకే ఇప్పుడు మాకు హాస్టల్లోనైనా కాలేజ్లోనైనా చాలా కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి కాంపిటీషన్లో కూడా మాకు ఓకే ఏదైనా పోటీలు లాంటి, అంటే ఆ కాంపిటీషన్ కూడా హెల్దీగా ఉంటుంది, అందరికీ హెల్ప్ చేసుకోవడం, ఆ కాంపిటీషన్ లో పాల్గొనడం అలా జరుగుతుంది. అయితే నేను ఇక్కడ చదివిన తర్వాత మధ్యలో సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సమితుల్లో కూడా ఒక స్వామి విద్యార్థి వచ్చాడు, ఏదైనా మాకు కొద్దిగా చెప్పండి అంటే అప్పుడు లేచి అక్కడ ఏదైనా మనకు తెలిసింది కొద్దిగా స్వామి చెప్పింది కొద్దిగా వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అయితే దీనికి రాకముందు నాకు ఒక 10 మంది ముందు మాట్లాడడానికే చాలా సిగ్గుగా ఉండేది, అంటే నేను ఏదైనా తప్పు చేస్తానేమో, తప్పు చేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారో, నా మీద ఏ విధమైన అభిప్రాయం ఉంటుందని నేను చాలా ఫియర్ తో ఉండేవాడిని. కానీ తర్వాత అలా ఇక్కడ చదివిన తర్వాత అలా సమితులకు వెళ్లి ఏదో కొద్దిగా స్వామి చెప్పింది మాట్లాడుతుంటే నా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఇలా బాగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత చాలా మంది వచ్చి నువ్వు చాలా బాగా మాట్లాడావు, అంటే స్వామి విద్యార్థి అంటే ఈ విధంగా ఉండాలి, మేము కూడా మా కుమారుని కుమార్తెలని కూడా స్వామి విద్యా సంస్థలో చేరుస్తామని వాళ్ళు నాకు వచ్చి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా గేమ్స్లోనైనా, అంటే నేను ఎప్పుడు ఇక్కడ రాకముందు చదువు చాలా మంది చెప్పినట్టుగా బయట అంతా చదువే, ఎవరైనా ఆడుకుంటారని నేను ఎప్పుడు చూడడం లేదు.

0: అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా హాస్టల్ షెడ్యూల్లో ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కూడా ముందు ఆడేవాడిని కాదు, తర్వాత అలాగలా చాలా ఆడి ఏదో ఒక మనకి నచ్చిన ఆటలో నైపుణ్యం చెందొచ్చు. కనుక మనం ఒక్క చదువులోనే కాదు, పక్క వాటిలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రామాటిక్స్, యాక్టింగ్ ఇలాంటివి కూడా మనం అభివృద్ధి చెందొచ్చు. అందుకే స్వామి అంటే స్వామి రూపొందించిన హాస్టల్ లైఫ్ లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.
1: చాలా బాగా చెప్పావు మూర్తి. అయితే సుధీర్, నీకు ఈ యాక్టివిటీస్ లో, ఈ సెల్ఫ్ రిలయన్స్ లో కానీ లేకపోతే మిగతా యాక్టివిటీస్ లో నీకేమన్నా అభిప్రాయాలు కానీ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నావు?
2: గేమ్స్ గురించి చెప్దాం అనుకున్నా. నాకు క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది స్వామి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకముందు. కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఇంటర్నేషనల్ U19, U18 ఇలా ఆడి వచ్చేవారు. నాకు అంతగా క్రికెట్ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట మ్యాచెస్ అయ్యేటప్పుడు బెట్స్ ఆడుకునేవారు. అప్పుడు నిర్ణయం చేసేవారు అంటే నీకు బాగా రాదని పక్కన ఉండిపోమనేవారు. దానివల్ల నాకేమీ అభివృద్ధి కలగలేదు, అంటే నాకు ఛాన్స్ రాలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవేం లేదు, బ్రదర్ నువ్వు ఆడుకోవాలా, దాన్ని నీకు నేర్పిస్తానంటారు. అంటే ఇంతలాగా ఇంప్రూవ్ అవుతున్నాను సార్.
1: అంటే బయట ఆ టీం వర్క్ అనేది కలుపుకోవడం, నలుగురు మనల్ని కలుపుకొని బ్రదర్స్ గా ఉండడం, హెల్దీ కాంపిటీషన్. ఇందాక మూర్తి చెప్పినట్టు ఇక్కడ ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఒకరికొకరు నేర్పించుకోవడం. ఇప్పుడు నేను సాంగ్ కాంపిటీషన్ లో ఉన్నాను కదా అని పక్కవాడి సాంగ్ ఏంటో చెప్పకపోవడం, వాడు ఏది పాడుతున్నాడో తెలుసుకోవడం, మనం ఇంకా బాగా పాడాలనుకోవడం, మనం బాగా పాడాలనుకోవడం, మనం బాగా అభివృద్ధి అవ్వాలనుకోవడం ఒకటి, మనతో పాటు పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనుకోవడం ఈ విద్యా విధానం నేర్పిస్తుందని మీరు చెప్పబట్టి తెలిసింది. అయ్యప్ప గారు మీరేమన్నా?
3: ఈ స్వామి ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నాకు టీచర్లు కానీ చెప్పారు ఈ సెల్ఫ్ రిలయన్స్ అన్ని మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని తెలుసుకోవడానికి. అసలు స్వామి కావాలంటే ఈ పనులన్నిటికీ వర్కర్లు అందరినీ పెట్టేయచ్చు జీతానికి. కానీ స్వామి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకి బయట వర్కర్లు ఎంత బాధను అనుభవిస్తారు ఈ పనులు చేసేటప్పుడు మనకి తెలుస్తుంది ఎంత కష్టపడతారో. మా కాలేజీని మేమే శుభ్రం చేసుకుంటూ ఉంటాం, అది ఎందుకు మేము చేసామని
1: ఆ సెన్సిటివిటీ ఉంటుంది. ఇంకోటి చేస్తున్నప్పుడు అది ఎంత కష్టమో నాకు తెలుస్తుంది.
3: మాకు తెలియదు అంతని ఏది, మాకేం కష్టమైన పనులే అప్ చెప్పరు. జస్ట్ ఇక్కడ తీసి అక్కడ పట్టాడు అన్ని సున్నితం, మాకు తలకు మించి పనులు ఏం చెప్పు, ఇక్కడ ఏం చెప్పరు. బయట వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ పనులకి అని స్వామి మాకు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: ఇందాక మీరు పోయిట్రీ రాయడం నేర్చుకున్నారని చెప్పారు, అయితే మాతో ఒక పోయం పంచుకుంటా అని కూడా చెప్పారు, ఇప్పుడు పంచుకుంటారా?
3: నాకు తెలిసింది ఏదో కొంచెం. సత్యసాయి ప్రేమ, వెయ్యి తల్లుల ప్రేమ, సత్యసాయి కరుణ ప్రేమమయం, సత్యసాయి పలుకులు సత్యోపనిషత్, సత్యసాయి జీవితం చిరస్మరణీయం.
1: చాలా బాగుంది. ఇలా ఇక్కడ ఒక ఆరుగురు యువకులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కంప్లీట్ పర్సన్ లాగా, ఒక అయ్యప్ప గారు గాని, ఒక పృథ్వీ గాని, ఒక సుధీర్ గాని, ఏదో ఒక దాంట్లోనే, ఏదో క్రికెట్ లోనే, లేకపోతే ఏదో ఒక పోయమ్స్ లోనే, అలా కాకుండా మనకి విద్యలో కూడా మనమేం వెనుకపడలేదనే అనుకుంటున్నాను. ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు మీ ఎడ్యుకేషన్ లో ఏమన్నా వెనుకబడ్డం అలాంటివి జరుగుతుందా? ఎవరైనా పంచుకోండి దీనిపైన. మీకు ఈ యాక్టివిటీస్ చేస్తూ ఎడ్యుకేషన్ లో ఎలా మీరు ముందరుండగలుగుతున్నారు, ఎలా మీకు దాంట్లో కూడా మంచిగా రాణించగలుగుతున్నారు? పృథ్వీ
4: సార్, నేనైతే 11th లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను స్టేట్ బోర్డు నుంచి వచ్చాను. ఇక్కడ సెంట్రల్ బోర్డు ఇంకా బాగా చెప్పేవారు ఉండేవారు. ఇంగ్లీష్ అంత జ్ఞానం లేనన్న 11th 12th కానీ అంత సరిగ్గా చదవలేదు. సరిగ్గా అంటే స్వామి ఏ లెవెల్ కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత సరిగ్గా చదవలేదు, అంత బాగాలేదు. కానీ యూనివర్సిటీకి జాయిన్ తర్వాత అసలు ఏ మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడికంటే స్కూల్లో ఉండేటప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని, ఇంకా ఎక్కువ కాంపిటీషన్స్ లో అయితే పాల్గొనేవాడిని, ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో చేరి ఇంకా ఎక్కువ పని కూడా చేసేవాడిని. అయినప్పటికీ నా చదువుల్లో మాత్రం ఏం తక్కువ లేదు. స్కూల్లో ఎలా ఉన్నానంటే దానికంటే ఇంకా కొన్ని రెట్లు బాగానే చదివేవాడిని. అది ఎలా నాకు ఇప్పటికే తెలియదు, కాని స్వామి దయ.
1: మీలో ఎవరైనా అది ఎలా అని చెప్పగలరా? సుధీర్.
2: నేను 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కని వైజాగ్ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ మాకు షెడ్యూల్ ఎలాగంటే మార్నింగ్ 4 కు లేపుతారు, 4 to 10 ఫుల్ స్టడీ అవర్స్. ఇది ఎలా ఉన్నదంటే మొత్తం సైకో. చదువు చదువు చదువు చదువు అంటే ఏం చదువుతాం సార్? అలా అలా ఉండకూడదు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం చదువు ఇలాగ ఇలాగ ఉంటే మాకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుందంటే మొత్తం కాన్సన్ట్రేషన్ వచ్చింది చదువు మీద, బయట ఆ సైకో పోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ భజన్స్ అయిన తర్వాత స్టడీ అవర్స్ పెట్టడం, ఒక గంట చదువుతాం, ఆ గంటలో ఎంత కాన్సన్ట్రేషన్ గా చదువుతాం, ఆ కాన్సన్ట్రేషన్ వల్ల మేము ఎంత అభివృద్ధి చెందుతాం. బయట ఎంత ఇన్ని హవర్స్ చదివినా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకు చదువుతున్నాం రా బాబు, ఎందుకు ఈ తలనొప్పి అంటే వచ్చి కొడుతూ ఉంటారు, చదవండి చదవండి చదవండి.
1: క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీద మీరు. అదే స్వామి అన్ని కూడా స్పేస్ చేశారు. ఇప్పుడు ఇందాక ముందర పృథ్వీ చెప్పిన స్కెడ్యూల్ బట్టి చూస్తే మనకి పొద్దున్న లేచినప్పటి నుండి మీకు ఎవరు చదవడం చదవడం చెప్పట్లేదు. పొద్దున్న లేచినప్పటి నుండి 9:30 వరకు మీకు స్పేస్డ్ అవుట్, మీరేం చేయాలనుకుంటున్నారో గేమ్స్ కానివ్వండి, ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేయొచ్చు, మంచిగా మీకు వాటన్నిటికీ టైం ఇచ్చారు. 9:30 నుండి కేవలం 3 గంటలే పొద్దున్న, రాజసీమకు కావాల్సిన 6 గంటలు మొత్తం, అందులో ఓన్లీ 5 గంటలే పెడుతున్నారు కాలేజ్ మనకి ఇంకా. అయితే ఆ తర్వాత మళ్ళీ లంచ్ కి ఎనఫ్ బ్రేక్ ఇస్తున్నారు. మీకు రాగానే తినేసి గబగబా గాబరా పడుతూ స్వామి ఇప్పుడు చెప్తారు స్లీప్ అవైల్ ఆఫ్టర్ లంచ్ అనడానికి ఒక మీకు 20 మినిట్స్ పవర్ నాప్ కూడా మీకు ఇచ్చి మళ్లీ కాన్సన్ట్రేషన్. ఎందుకు మనకి ఇప్పుడు నేను అనుకోవడం, మీరు చెప్పిన స్కెడ్యూల్ బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకోవడం ఏంటంటే మీరు ఈ గ్యాప్స్ ఇవ్వడం వల్ల సరిగ్గా మీకు కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతోంది, క్లాస్ లో చెప్పింది సరిగ్గా వినగలుగుతున్నారు. ఎందుకంటే మన టీచర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ స్వామి పెట్టడం అనేది మన అందరి అదృష్టం. అలా వినడం వల్ల మనకి ఆల్రెడీ మనం క్లాస్ లోనే చాలా నేర్చుకుంటున్నాం. ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఉండేటట్లుగా ఉండబట్టి రోజు ఇలా అన్నిటికీ భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని యాక్టివిటీస్ స్పేస్డ్ గా ఉండడం బట్టి అన్ని బ్యాలెన్స్ లో ఉండడం బట్టి మన ఎడ్యుకేషన్ లో కూడా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగి ముందరికెళ్ళగలుగుతున్నాం అనేది నాకు అర్థమైంది. అంతే కదా? అయితే ఎడ్యుకేషన్ లో మనం ముందర ఉండగలుగుతున్నాము, ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే అవసరమో సుప్రభాతం, భజన్స్, స్వామి స్పీచెస్ వినడం, మనకి పెద్దలు మనతో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో మనకి పనిచేసే అవకాశం కల్పించడం, అంతమంది వంట వండడానికి వర్కర్స్ ఉన్నా సర్వింగ్ లో మనం ఉండడం, కాలేజీలో ఊడవడానికి పరిశుభ్రం చేయడానికి మనుషులున్నా కూడా సండే సండే మన క్లాస్ రూమ్స్, మన ల్యాబ్స్ మనం క్లీన్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలియపరచడానికి ఎదుటి వారి పట్ల వాళ్లేదో పని వాళ్లగా అట్లా చూడకుండా ఆ పనిలో ఉన్న డిగ్నిటీ ఏంటి, ఆ పనిలో ఉన్న ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అనే సెన్సిటివిటీ మనలో స్వామి క్రియేట్ చేస్తూ ఉండడం అదొకటి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనకి ఎంతో చక్కగా తర్ఫీదునిచ్చి ఒక టీం వర్క్ ని మనలో కల్టివేట్ చేస్తూ మనలో ఆ నలుగురితో కలిసి ఆడుకోవడం, నలుగురితో కలిసి చదువుకోవడం, నలుగురితో కలిసి పాడుకోవడం ఇవన్నీ కూడా నేర్పిస్తూ మనలో మనం నలుగురితో కలిసి ఉంటేనే సమాజం అనే ఒక అభిప్రాయాన్ని అట్లా అటువంటి ఒక మంచి నడవడికను మనలో తెప్పిస్తున్నారు స్వామి. అయితే శ్రీ సత్యసాయి విద్యా విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు వార్షికంగా ఈ సత్యసాయి విద్యాసంస్థలు నిర్వహించేటువంటి ఈ చుట్టుపక్కల పల్లెల్లో నిర్వహించేటువంటి గ్రామ సేవ అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా కూడా మాకు స్వామి చీరనిచ్చారండి. ఎవరూ గుర్తుపెట్టుకోలేదు మమ్మల్ని, కానీ ఒక స్వామి మాత్రం ఏటా ఏటా గుర్తుపెట్టుకుని మాకు పంపిస్తున్నారు అని చెప్తారు. ఈ గ్రామ సేవ గురించి కొంచెం మా శ్రోతలతోటి, మీరు ఈ గ్రామ సేవలో ఎలా చేస్తారు, ఈ గ్రామ సేవ మీలో కలిగిస్తున్న మార్పు ఎటువంటిది, ఈ గ్రామ సేవ మీకు దోహద పడుతోందా అనే విషయాన్ని గురించి కూడా మాతో పంచుకుంటే బాగుంటుంది.
3: ఈ గ్రామ సేవ సమయంలో మా 300 మంది విద్యార్థులు, కొంతమంది టీచర్ల కింద ఒక్కొక్క టీచర్ కి 20-30 మంది స్టూడెంట్లు ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఒక గ్రామంకి వెళ్లి.
1: ఈ గ్రామ సేవ ఏ టైంలో నిర్వహిస్తారు వార్షికంగా
3: స్వామి? అక్టోబర్ దసరా అప్పుడు, దసరా ఎగ్జామ్ సమయంలో ఈ గ్రామ సేవని వారం రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్లి అక్కడ ఇలా పులిహోర పొట్లం, లడ్డు ప్యాకెట్, చీర, పంచ ఇస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చానో అసలు ముందు చాలా మంది చెప్తుంటారు పల్లెటూరులే ఒక ఇండియాకి మూలం,
1: పట్టుకొమ్మలు,
3: పట్టుకొమ్మ, పల్లెటూరు వల్లే ఇండియా పుట్టింది అలా. సో అప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు పల్లెటూరుని చూడలేదు, ఎప్పుడైనా చూద్దాం అని అనిపించాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత స్వామి ఎప్పుడైతే ఇలా గ్రామ సేవని నిర్వహిస్తున్నారు, స్వామి యూనివర్సిటీలో చేరడం వల్ల నాకు ఒక మంచి వర్క్ వచ్చింది, అంటే వర్క్ అంటే నాకు సర్వ్ చేసే ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి అలా సర్వ్ చేస్తుంటానో, మేము ఇంటింటికి వెళ్ళి అమ్మ సాయిరం స్వామి ప్రసాదం పంపించారంటే వాళ్ళంతో చిరునవ్వుతో ఆనందంతో మమ్మల్ని ఆహ్వానించి ప్రసాదం తీసుకుని మిమ్మల్ని ఆ దేవుడు చాలా చల్లగా కాపాడాలి అని ప్రార్థించేటప్పుడు ఆ బ్లెస్సింగ్స్ వల్ల మాకు చాలా ఎంతో మనశ్శాంతి, ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. అదే బయట యూనివర్సిటీ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదని నేను భావిస్తుంది. మేము ఈ సత్యసాయి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామ్స్, దీనివల్ల విద్యార్థులందరికీ సేవాభావం కలుగుతుందని నా అభిప్రాయం.
1: ఇంకెవరైనా ఈ గ్రామ్ సేవ గురించి పంచుకోవాలనుకుంటున్నారా? పృథ్వీ,
4: స్వామి ఏమన్నారంటే మీరేమైనా కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను కాపాడాలంటే, ఇప్పుడు ఎలా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఆ డబ్బు అవసరం వస్తుందో, అలా మీరేమైనా కష్టాలున్నప్పుడు ఫస్ట్ నేను చూసేది మీ పుణ్యఫలం ఎంత ఉందో. స్వామి ఏమన్నారంటే ఈ గ్రామ సేవ నేను ముఖ్యంగా మీకు కల్పించింది ఇదొక అవకాశానికి. ఇక్కడ చెప్పాలంటే మనం చేసేది ఏం లేదు, మొత్తం స్వామే చేస్తున్నారు. మేము చేసేది కేవలం వాళ్ళ ఇంటి దాకా వెళ్లి స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని ఇచ్చి రావడం. ఇలా సేవ చేయడం వల్ల అది ఒక మన పుణ్యం చేరుతుంది. ఇంకా ఇంకోటి ఏమంటే, చాలా మంది అయ్యప్ప చెప్పినట్లు పట్టణాల నుండి వచ్చింటారు, వాళ్ళకి అసలు పల్లెలంటే ఎలా ఉంటుంది, ఆ కష్టాలేమో, ఆ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అనేది తెలియదు. ఇంకోటి స్వామి చెప్పేవారు పల్లెల్లోనే ఇంకా మన సంస్కృతి ఇంకా జీవిస్తుందని. ఈ పల్లెలకు వెళ్లే వల్ల ఒకటి మన సంస్కృతి ఎలా అని తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మేము ఎవరమో తెలియదు, కానీ మేము వెళ్లి ఇలా సేవ చేస్తున్నామని వాళ్ళు ఇంటి ముందర ముగ్గులేయడం, అందరినీ ఆహ్వానించడం, వెళ్ళిన వెంటనే మేమేదో వాళ్ళకి పెద్ద సహాయం చేసినట్లు, వాళ్ళు ఇక్కడ కూర్చోండి మీరు ఇంత కష్టపడుతున్నారు మజ్జిగ తీసుకుంటారా నీళ్లు తీసుకుంటారా అనడం. పట్టణాల్లో అయితే పక్కనున్న ఇంట్లో పక్కన అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడైతే వాళ్ళు ఒక సమూహంగా ఉండి అంత ఇది చేయడం ద్వారా ఒక సంస్కృతి అనేది వేరే వాళ్ళని ఎలా గౌరవించాలనేది తెలుస్తుంది. రెండవది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చూడగా ఇప్పుడు ఎందరో మంది ఇక్కడ మన దేశంలో చదివి పరదేశాలకు వెళ్లి వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళ దేశాలను అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి అనడం చూశాక అందరికి కాకపోయినా కొందరికైనా మనసులో ఒక మార్పు వస్తుంది, నా దేశం ఇలా కష్టపడుతున్నారు నా దేశ ప్రజలు, కాబట్టి నేను వాళ్ళకి ఏదో సహాయం చేయాలన్న దానికోసం మన దేశంలోనే ఉండి వాళ్ళని అభివృద్ధి చేయడానికి తోడ్పడతారు.
1: చాలా చక్కగా చెప్పావు పృథ్వీ. స్వామి కూడా గ్రామ సేవలు మొదలు పెట్టినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మీరు వెళ్లి ఒకరోజు వాళ్లకు పులిహార పొట్లం, చీర, లడ్డు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆకలి తీరిపోవట్లేదు. మనం స్వామి అందించిన ఒక చీరనే కట్టుకుని వాళ్ళు సంవత్సరం మొత్తం ఉండట్లేదు. అయితే స్వామి ఏం చెప్పారంటే, పల్లెలకు వెళ్లడం వల్ల పిల్లలకి మీరు చెప్పినట్లుగా వాళ్ళ మన సమాజం యొక్క పరిస్థితి ఏంటి, మన పల్లెల యొక్క పరిస్థితి ఏంటి, మన దేశం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక సెన్సిటివిటీ వచ్చి మనం రేపు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో, మనం రేపు ఏ పని చేసినా కూడా ఈ గ్రామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఇంతటి మనకి అందించిన ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనం కూడా మనకి తోచిన రీతిలో వాళ్లకు సహాయం చేయగలమనే సదుద్దేశంతో ఆ పుణ్యఫలాన్ని కూడా మనకే ఇస్తూ ఇంత మంచి పని స్వామి మనతో చేయిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఇవాళ జనవరి 14వ తారీఖు, 11వ తారీఖున మీరందరూ కూడా ఎంతో చక్కటి విన్యాసాలను అక్కడ హిల్వ్యూ స్టేడియం నందు ప్రదర్శించారు. ఎంతో చక్కగా ఎన్నెన్నో విన్యాసాలు అక్కడ కూర్చొని చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అటువంటి మంచి మంచి విన్యాసాలు అన్ని కూడా అన్ని క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించారు. అయితే దీనికి ఎన్నో రోజులు మీరు కష్టపడి ప్రాక్టీస్ అంతా చేస్తుంటారు. ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక చాలా ప్రత్యేకమైన ఈవెంట్, ఒక ప్రత్యేకమైన రోజు ప్రతి జనవరి 11 జరుపుకునేది. దాని గురించి స్పోర్ట్స్ మీట్, శ్రీ సత్యసాయి విద్యా విధానంలో స్పోర్ట్స్ మీట్ గురించి ఒకసారి ఎవరన్నా పంచుకుంటారు? రాజసీమ గారు
5: ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. నేను స్వామి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా అన్నారంట, అంటే కొంతమంది అన్నారంట, ఏంటి పిల్లలకి ఈ వయసులో భజన్స్, దేవుడు ఇవాళ ఈ వయసులో ఎంగ ఎనర్జెటిక్ గా ఉండాలి, వాళ్ళు ఏమైనా చేయగలగాలి, దాన్ని నిరూపించడానికి ఓకే నా పిల్లలు కేవలం భజన్స్ ధ్యానాలే కాదు వాళ్ళు ఏమైనా చేయగలరు అని చూపించడానికే స్వామి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారని ఒకసారి ట్రై బృందావంలో చెప్పారని విన్నాను. అది నిజంగా ఎంత నిజమంటే ఆ స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్ అనేది సమ్ 20 రోజుల ముందు నుంచి లేదా 25 రోజుల ముందు నుంచి ప్రారంభమవుతుంది. అంతవరకు మేము ఏం చేస్తామో ఏం చేయబోతామో ఏమీ మాకు తెలియదు. ఒకవేళ దాంట్లో చాలా చాలా రకరకాల ఐటమ్స్ చేస్తుంటారు, వరల్డ్ డాన్సెస్ కానీ లేదంటే మార్షల్ ఆర్ట్స్ కానీ బైక్ స్టంట్స్ కానీ చాలా చేస్తుంటారు. అంతవరకు మాకు ఏమీ తెలియదు మేము ఏం చేస్తామనేది. కానీ ఆ 20 నుంచి 25 రోజుల్లో ఎంత బాగా దాన్ని పికప్ చేసుకోగలుగుతామంటే అది నిజంగా అది స్వామి దయ వల్లే జరుగుతుంది. ఎందరు ఇలా వర్క్ చేస్తారంటే స్వామి పెదవుల మీద ఆ చిరునవ్వు చూడాలి దానికోసమే అందరూ ఆ ఎంత కష్టమైనా సరే అది కష్టం అనిపించింది నిజంగా చెప్పాలంటే అందరూ కలిసి ఆ టీం వర్క్ తో కలిసి దాన్ని సక్సెస్ చేస్తారనమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న నిన్న జనవరి 11 రోజున బృందావన్ క్యాంపస్ టార్చ్ డిస్ప్లే ప్రదర్శించింది. దాన్ని నేర్పించడానికి ఇద్దరు కోచెస్ పోలీస్ కోచెస్ వచ్చారనమాట పోలీస్ వాళ్ళు. మేము ఇక్కడికి రాకమునుపు బృందావన్లో ఒక ప్రదర్శన ఇస్తాం, మా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి బృందావన్లో ఒక ప్రదర్శన ఇస్తామన్నమాట. అక్కడ మేము అక్కడ చీఫ్ గెస్ట్ గా పోలీస్ సూపరింటెండెంట్ వచ్చారు, కర్ణాటక పోలీస్ సూపరింటెండెంట్. ఆ కోచెస్ వచ్చిన కోచెస్ వాళ్ళతో ఆ సూపరింటెండెంట్ గారితో చెప్తున్నారు, వాళ్ళు మాకు నేర్పించిన డ్రిల్ మేము 15 రోజుల్లో నేర్చుకున్నాం. సీఎం డ్రిల్ బయట పోలీస్ వాళ్ళు 6 నెలలు తీసుకున్నారంట నేర్చుకోవడానికి. వాళ్ళు ఆయనతో చెప్తుంటే మాకు చాలా ఆనందం వేసింది. వీళ్ళు 15 రోజులు ఎలా నేర్చుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదంట. అప్పుడు మా వార్డెన్ సార్ చెప్తున్నారు దీనికి అదంతా రీజన్ ఏంటంటే ఆ పిల్లల హృదయాల్లో స్వామి ముఖం పైన ఒక చిరునవ్వు చూడాలి ప్లస్ స్వామి మాకు హాస్టల్లో నేర్పిన డిసిప్లిన్ ఈ రెండు మనల్ని ఎక్కడికైనా తీసుకోపోగలవు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను.
1: చాలా బాగా చెప్పారు రాజనరసింహ. అయితే ఇప్పుడు మనము సర్వీస్ అంటే గ్రామ సేవలో మన నడుం వంచి పనిచేసి మన దేశం గురించి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతోంది. స్పోర్ట్స్ మీట్ ద్వారా మన టీం వర్క్ గురించి కానివ్వండి లేకపోతే మనం భౌతికంగా డెవలప్ అవడానికి స్వామి ఎంతో దోహదపడుతున్నారు. అయితే ఇంకొక వినూత్నమైన అంశం శ్రీ సత్యసాయి విద్యా విధానంలో కాదు శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ లో స్వామి స్థాపించిన ఆర్గనైజేషన్ లో ఒకటి ఏంటంటే టాలరెన్స్. అన్ని రిలీజియన్స్ కి అన్ని మతాలను కూడా మనం గౌరవిస్తాం. ఇప్పుడు మనం సర్వధర్మ భజన్స్ పాడుతుంటాం, అల్లా సాయి యేసు నానక్ అని మనం అన్ని రిలీజియన్స్ గురించి పాడుతుంటాం. ఈ టాలరెన్స్ అనేది మీలో ఉన్న మార్పు, ఎందుకంటే బయట ఉన్నప్పుడు క్యాస్ట్ అని కానీ అదని కానీ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఇదొక ఈ ప్రదేశంలో ఈ అన్ని మతాలు కూడా కలిసి ఒకే మతం, అదే మానవత్వం అని స్వామి చెప్తూ ఉంటారు. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని స్వామి చెప్తుంటారు. అయితే యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అనేది మీలో ఎటువంటి మార్పును తెచ్చింది మూర్తి గారు?
6: స్వామి అన్ని మతాలకు ఒకే విధమైన రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. అదే స్వామి విశ్వవిద్యాలయంలో కూడా ఆ ఎంబ్లెమ్‌లో కూడా సర్వధర్మ స్థూపాన్ని చిహ్నంగా చేసి విశ్వవిద్యాలయం కూడా స్థాపించారు. కనుక అన్ని మతాలకు ఒకే విధమైన గౌరవం మనందరం ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనం సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన పరిసరాల్లో మన ఇంటి పరిసరాల్లో చాలా పండుగలు జరుగుతాయి. క్రైస్తవులు క్రిస్మస్ అయినా ముస్లింల రంజాన్ అయినా ఏ విధమైన పండుగలైనా జరగవచ్చు. కనుక మనం స్వామి యొక్క విద్యా సంస్థలో సర్వమత సమానత్వం అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అందుకే స్వామి యొక్క భజనలో కూడా అన్ని దేవుళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్. మళ్ళీ మన ప్రశాంత నిలయంలో కూడా ప్రతి పండుగను కూడా స్వామి ఎంతో వైభవంగా జరుపుతారు. మనది హిందూ మతం, మనది క్రైస్తవ మతం, మనది ముస్లిం, అలా కాకుండా అన్ని మతాలకు ఒకే విధంగా గౌరవించి ప్రతి పండుగని ప్రశాంత నిలయంలో చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. అదే మన ఇంటికెళ్ళి కూడా ఒకవేళ మన ఏదైనా ఎవరిదైనా మనం ఒకవేళ మన కాస్ట్ రీత్యా మన మతం రీత్యా మన హిందువులు అయినప్పటికీ స్వామి విద్యార్థులుగా మన అన్ని మతాల్లో పాడుకోనవచ్చు. మా ఇంటి పక్కన ఒక చర్చ్ ఉంది, అక్కడ క్రిస్మస్ చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాల్గొంటాను. నా పక్క స్నేహితులందరూ నువ్వు హిందూ కదరా, సంక్రాంతి అలాంటివన్నీ వైభవంగా చేసుకోవాలి, కానీ నువ్వు క్రిస్మస్ లో పాల్గొంటున్నావు ఏంటి అని అంటే నేను అప్పుడు చెప్తాను, స్వామి ఒక్క మతానికి మాత్రమే చెందినవాడు కాదు,
0: అందుకే స్వామి యొక్క రూపం కూడా మనం హిందూ మతానికి చెందింది, క్రైస్తవ మతానికి చెందినది, అలాగే అదేవిధంగా ముస్లిం మతానికి చెందింది అని చెప్పలేం. అందుకే స్వామి ఆ సర్వధర్మ సంస్థాపన కొరకు వచ్చిన ఒక దైవ రూపం. అందుకే నేను అదే చెప్తాను వాళ్ళందరికీ, నేను హిందూ మతం జరిపించుకోవడం అయినా క్రైస్తవ మతం జరిపించుకోవడం కాదు, స్వామి చెప్పిన ప్రతి మతానికి ఒకే విధంగా గౌరవం ఇవ్వాలి. అందుకే నేను ఇలా క్రిస్మస్లైనా దీంట్లోనైనా పాల్గొంటాను. కనుక మనకు స్వామి నుంచి నేర్చుకోవాల్సింది అదొకటి, ప్రతి మతానికి ఒకే విధమైన గౌరవం ఇవ్వాలి, సర్వమత సమానత్వం.
1: చాలా బాగా చెప్పా మూర్తి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు గారు చెప్పారు. అయితే మనం ఇక్కడ ప్రశాంతి నీళ్ళను కూడా పెట్రియటిజం, దేశభక్తి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఆగస్టు 15 కానివ్వండి, ఇండిపెండెన్స్ డే రోజు కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, మరి ఏ ఇతర విషయంలో కానీ స్వామి కూడా దేశభక్తి గురించి మనకి ఎన్నోసార్లు ఎన్నో డిస్కోర్సెస్ లో ఎన్నో ప్రవచనాల్లో మనందరితో చెప్పారు. అయితే ఇక్కడ దేశభక్తి అనేటువంటిది ఎలా పెంపొందిస్తారు ఈ విద్యా విధానంలో, మీలో ఈ దేశభక్తి అనేది ఎలా పెంపొందిస్తారనే విషయంపై ఎవరైనా పంచుకోగలుగుతారా?
2: దేశభక్తి అనేది ఈ పేట్రియాటిజం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ సేవలో బాగా దేశభక్తి మాకు అంటే ఏంటో తెలుసు, పల్లెల్లోనే మొత్తం అభివృద్ధి ఉందని తెలుస్తుంది, వాళ్ళు అంటే సర్వీస్ అంటే ఏంటి ఇదంతా తెలుస్తుంది. మాకు యూనివర్సిటీలో డ్రామాస్ ఉంటాయి, అంటే కల్చరల్ యాక్టివిటీస్ కింద డ్రామాస్ ఉంటాయి, దీంట్లో దేశం గురించి పేట్రియాటిజం గురించి స్కిట్స్ వేస్తుంటారు. ఈ స్కిట్స్ ద్వారా మాకు చాలా అంటే హార్ట్ టచింగ్ ఉంటాయి, దీనివల్ల మాకు దేశం మీద ప్రేమ, దేశానికి ఏదో ఒక సేవ చేయాలని ఆ తత్పరత వస్తుంది.
1: చాలా బాగా చెప్పారు సుధీర్. పృథ్వీ
4: సార్, అందరికంటే మంచి ఉదాహరణ మనం స్వామినే తీసుకోవచ్చు. ముందు చెప్పినట్లు అందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలన్నా ఏమైనా చదువులు చేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు, కానీ స్వామి కేవలం వాళ్ళ అమ్మగారు చెప్పారని ఎంత ఇదైనా ఆయన దైవ స్వరూపమైనా ఎక్కడికో వెళ్లకుండా స్వగ్రామంలోనే ఉంటూ, అది ఏదో పట్టణాలకెళ్లి అప్పట్లో బెంగళూరు నుండి చెన్నై నుండి భక్తులు వచ్చి స్వామి మీరు మా వెంట రండి, మీకు అన్ని వస్తువులు కల్పిస్తాము, మీరు అక్కడే ఉండండి, మాకు మంచి భాగ్యము, మేము ఇక్కడికి రావాలంటే ఇంత కష్టముందన్నా, నేను పుట్టిన ప్రదేశంలోనే నేనున్న దేశంలోనే నేను ఉండాలని స్వామి ఎప్పుడు పుట్టపర్తిలోనే ఉండి ఈ చిన్న గ్రామాన్ని ఇంత బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఎంత ఏం కాకపోయినా ఫస్ట్ స్వామి ఉదాహరణతోనే మేము ఆ ఉత్సాహం వస్తుంది, ఆ దేశభక్తి అనేది. స్వామి ఎన్నెన్నో పద్యాలు చెప్పారు, ఎన్నెన్నో మంచి పద్యాలు, ఆ స్వామి పద్యాలు అంత సులువుగా ఉండి అంత మంచి సందేశాన్ని ఇస్తాయి. స్వామి జీవితం, స్వామి చెప్పిన సందేశాలే చాలా తోడ్పడతాయి దేశభక్తిని పెంపొందించుకోవడానికి.
1: సరిగ్గా చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మనందరం కూడా స్వామి చెప్పినటువంటి ఒక మంచి పద్యంను అన్నట్టుగా ఖండ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన అని స్వామి గళంలోనే విందాము. ఇప్పుడు మిగతా చోట్ల అనను, ఎక్కడైనా కూడా మనకి ఆధ్యాత్మిక వికాసత్వానికి ప్రత్యేకంగా క్లాసులు ఉండడం కానివ్వండి, ప్రత్యేకంగా దాని గురించి సమయం కేటాయించడం అనేది చాలా తక్కువ. అయితే మన సత్యసాయి విద్యా విధానంలో ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఏ విధంగా ఈ ఆధ్యాత్మికత కానివ్వండి, ఈ మానసిక వికాసానికి ఏమైనా ప్రత్యేకమైన తరగతులు ఇలాంటివి ఏమైనా నిర్వహిస్తారా?
5: ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక మనం చర్చించాం అన్ని మతాలు సమానమే అని. ఇది ఈ భావన రావడానికైనా, మనుషులో ఆధ్యాత్మిక పరివర్తన రావడానికైనా ముఖ్యమైన పాత్ర పోషించేది ఏది అంటే మా హాస్టల్ జీవితము, తర్వాత కాలేజీలో ఉండే క్లాసెస్. మనం ఆల్రెడీ హాస్టల్ జీవితం గురించి తెలుసుకున్నాం. కాలేజీలో ఉండే వీటిని అవేర్నెస్ క్లాసెస్ అంటారన్నమాట. ఈ అవేర్నెస్ క్లాసెస్ లో ప్రస్తుతం ఈ డిగ్రీలో 3 సంవత్సరాలు ఇది ఈ కోర్స్ కంపల్సరీగా ఉంటుంది, అవేర్నెస్ కోర్స్ అని. ప్రతి ఒక్క సెమిస్టర్ లోనూ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ లో అయితే స్వామి యొక్క బయోగ్రఫీ గురించి, సత్యం శివ సుందరం. సెకండ్ సెమిస్టర్ లో అయితే యూనిటీ ఆఫ్ రిలీజియన్స్. థర్డ్ సెమిస్టర్ లో అయితే ధర్మవాహిని. ఫోర్త్ సెమిస్టర్ లో అయితే భాగవత వాహిని, దాంతోపాటు ఇంకా క్యారెక్టర్ బిల్డింగ్. ఫిఫ్త్ సెమిస్టర్ లో అయితే రామకథ రసవాహిని. తర్వాత సిక్స్త్ సెమిస్టర్ లో అయితే ద లైఫ్ అండ్ క్వెస్ట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ క్లాసెస్ లో ఏమైతుందంటే మనిషికి ఆ గుణాలు రావడానికి కావలసిన, ఈ క్లాసెస్ అన్ని రకాలుగా తోడ్పడతాయన్నమాట. మా డైరెక్టర్ గారు అట్లా డైరెక్టర్ గారు కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ కానీ ఆ క్లాసెస్ మనకి తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ తీసుకుంటే మాకు సెకండ్ సెమిస్టర్లో యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అని కోర్స్ ఉంది అనమాట. దాంట్లో మొత్తం ఆ సెమిస్టర్ అంతా అన్ని మతాల గురించి చర్చిస్తాం. అన్ని మతాలు మనం ఎక్కడికి స్వామి వివేకానంద చెప్పినట్టుగా అన్ని మతాలు నదులు లాంటివైతే దేవుడు సముద్రం లాంటి వాడు, అన్ని మతాలు చివరకు దేవుణ్ణి చేరడానికి తోడ్పడతాయి అన్నట్టుగా ఆ విధమైన ఫీలింగ్ ని మాలో తీసుకురావడానికి ఈ క్లాసెస్ మాకు బాగా తోడ్పడతాయి. ఈ యూనిటీ ఆఫ్ రిలీజియన్ చెప్పేటప్పుడు బయట నుంచి కొంతమంది ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు బయట నుంచి ఒక ఫాదర్ని పిలిపిస్తారు వాళ్ళ గురించి. ఇంకా మాకు వాళ్ళకి తెలియని డౌట్స్ ఉంటే మేము వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడానికి. తర్వాత జోరాస్ట్రిజం ప్రస్తుతం ఇండియాలో అంతగా లేకపోయినా కూడా సమ్ ఫ్రెంచ్ నుంచి ఒక ఆయన వచ్చి ప్రొఫెసర్ వచ్చి మాట్లాడారు దాని గురించి. తర్వాత హిందూ వచ్చి, హిందూ ఆల్మోస్ట్ మన అందరూ హిందువులే కాబట్టి ఇంకా మనమే డీల్ చేసుకోవచ్చు. ఒక ముస్లిం నుంచి ఒక ముస్లిం వక్త ఆయన మసీద్ పెద్ద ఆయన వచ్చి ఆయన మాట్లాడారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ మొత్తం చూసిన తర్వాత వాళ్ళ నుంచి టాక్స్ విన్న తర్వాత అప్పుడు మాకు నిజంగా అర్థమవుతుంది, ఓ ఈ రిలీజన్ ఇది చెప్తుంది, ఈ రిలీజన్ ఇది చెప్తుంది, ఈ రిలీజన్ ఇది చెప్తుంది. చివరికి ఏంటి, అందరూ చెప్పేది ఒకటే, నువ్వు మంచిగా ఉండు, నలుగురికి మంచి చెయ్యి, చివరికి అందరితో దేవుడు చేరు. నీ మనిషి యొక్క జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నీ వచ్చిన దానికి చేరడం.
1: భగవంతుడి నుండి వచ్చావు, భగవంతుడికి చేరడం అనేది జీవిత పరమావధి. చాలా బాగా చెప్పావు రాజనరసింహ. అయితే ఇవాళ మనం ఈ చర్చా గోష్ఠిలో, ఈ ప్యానల్ డిస్కషన్ లో ఎంతో చక్కగా ఎన్నో అంశాలను మనం చర్చించడం అయింది. ఈరోజు మన దేశానికి కావాల్సింది ఇటువంటి యువత. ఎందుకంటే స్వామి చెప్పారు, నేటి యువతే రేపు ఈ భారతదేశాన్ని ముందరకు నడిపించేది. మీ అందరిలో కూడా ఒక రామకృష్ణ పరమహంసకి ఒక వివేకానందుడే శిష్యుడిగా తయారయ్యాడు. అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రతి ఒక్క విద్యార్థిని తమ విద్యా సంస్థలో చేరి విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క విద్యార్థి ఒక వివేకానందుడు కావాలనే ఆశతోటి ఈ ఉద్యమాన్ని స్థాపించారు. వారు భౌతికంగా లేకపోయినా కూడా ఈ విద్యా సంస్థలు ఆగలేదు. అదే వారు స్థాపించిన మహోన్నతమైన లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. అలా నిలుస్తూ మనందరినీ కూడా వివేకానందులుగా తీర్చిదిద్ది రేపటి రోజున మనందరం కూడా ఇక్కడ నేర్చుకున్నది, ఇక్కడ మన ఉపాధ్యాయులు స్వామి మనకు నేర్పించినటువంటి విద్యను మన మనస్సులో మన హృదయంలో చేర్చుకుని దేశానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలనే ఆకాంక్షతో, అలా తయారు చేయాలని స్వామిని ప్రార్థిస్తూ, ఇంకా మున్ముందు మీరందరూ కూడా ఇంకా మరెందరో విద్యార్థులతో కలిసి రేడియో సాయికి మరిన్ని కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో, కొత్త కొత్త చర్చలతో హృదయానికి హత్తుకునేలాగా యువతను ముందుకు నడిపించే విధంగా ఉండాలని ఆశిస్తూ, స్వామిని మనకి శక్తిని, యుక్తిని, ప్రేమను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ చర్చాగోష్ఠిని ఇంతటితో ముగిస్తున్నాము. ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మన లెక్చరర్ అయినటువంటి నందగోపాల్ సార్కి కూడా రేడియో సాయి తరఫున ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంతటితో ఇది ముగిస్తూ మళ్లీ మీరందరూ వస్తారని ఆశిస్తూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ಪಂಡರಿನಾಥ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಭಜೋ ಪ್ರತಿವಾಸ ವಿಠಲ ಭಜೋ ಪ್ರತಿವಾಸ.